ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 8వ తేదీ సోమవారం 100.2 ఎఫ్ఎం మెగాహెర్ట్జ్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. ఇంకొంచెంసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఇప్పటిదాకా ప్రార్థనల శివస్తోత్ర మాలిక విన్నారు. ఇంతటితో ఇవాళ ప్రార్థన కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనల శ్రీ ఆంజనేయ దండకం అష్టకం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇలా పొద్దుగల సంధి రాత్రి 11 దాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు పొద్దుగల 7:15 ఎన్నో పనికొచ్చే ముచ్చట్లను వినిపించే అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన ప్రాణాయామం చక్రశుద్ది గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగమింటారు. ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిని కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షల్లో జీవశాస్త్ర ప్రాధాన్యత, గుర్తుంచుకోవాల్సిన అంశాల గురించి పోటీ పరీక్షల విశ్లేషకులు బి శ్రావణ్ కుమార్ తో కేలినవెట్న ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 33 భాగం ప్రసారమవుతుంది. అంశం నాచన సోమన. వీటితో పాటు మరిన్ని విశేషాలు ఉంటాయి ఇవాళ అంబటాల సంగతుల కార్యక్రమంలో. పొద్దుగల 8:30 పదండి బడికి పోదాం అరుణ భట్ వారి కథానిక ప్రసారమవుతుంది. మీరు మధ్య మీకు నచ్చిన పాటలు వినిపించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు పొద్దుగల 8:40 సంధి 10 దాకా సిగ్గిడిసిని గీతాల కార్యక్రమంలో, సాయంత్రం 5 మాట చెప్పుండ్రి పాట ఇంటి కార్యక్రమంలో, రాత్రి 8:00 దాకా ఉషారు కార్యక్రమంలో మీరు మీకు నచ్చిన పాటలు వినొచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081 నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. రాత్రి 10:30 మధురిమల హాయైన పాటలు వింటారు. పొదుగుల 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం వింటారు. సమన్వయకర్త శ్రీ మరమాముల దత్తాత్రేయ శర్మ. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
0: 10:30 సంధి తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు 3 అట్లనే 5 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రాల నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వేముల ఆదిత్యతో ముచ్చట ప్రసారమవుతుంది. పాటల నడుమ 2 ముచ్చట పెడతారు కేలిని. సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో నానూరు మండలం కైర్దట్వ గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమ్మెల పాటలు 3 భాగం వింటారు. ఇంకా కొమరంభీం ఆచవబ్బ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోలికి పాటలు 8 భాగం ప్రసారమవుతాయి. ఇప్పుడు వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
0: రాత్రి 7:15 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో సోయా చిక్కుల్లో రకాల ఎంపిక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలిని. ఇంకా రైతు అంతరంగంలో వివిధ పంటల సాగు అనుభవాలను గురించి ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామానికి చెందిన మడావి లఖేరావుతో పి అశోక్ వెట్న ముచ్చటింటారు. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథలు సంపట్టు

0: నుండి డిఆర్ఫా, కథ ఇంటారు రచన కేవీ నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో పల్లె బతులకు అక్షర రూపం, తాక్సాండే కవిత్వం, కవి ఉపాధ్యాయుడు తాక్సాండే చరణ్దాస్ తో కేలని వెట్టిన ముచ్చట మొదటి భాగం ఇంటారు. రాత్రి 10:00 కర్ణాటక సంగీతంలో ఈ గాయత్రి వీణావాదనం ప్రసారమవుతుంది. ఇవి ఇయాల మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:45 కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. తిరిగి 7:15 అంబటాల సంగతుల కార్యక్రమంలో కలుద్దాం. ట్యూన్ చేసి వింటూ ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్బంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాగోల్ నుంచి గౌరెల్లి వరకు 2వ దశ మూసీ నది ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాల అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మూసీ నది ఒడ్డున నివసించే పేదలకు కొత్త ఇళ్లు అందించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని అన్నారు. రాష్టంలో 69 లక్షల మందికి ముద్ర రుణాలు అందాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆధ్యత స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి అభివృద్ది కార్యక్రమాన్ని ద్విపాక్షిక సంబంధాన్ని గుర్తుపరచుకోవడం ద్వారా స్ట్రైక్స్ కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ సింధు కానివ్వండి, ఇటువంటి సాహసోపేతమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఘనమైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవం
2: తపాలా శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల సదుపాయం కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు.

0: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలుపుతూ,
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈ రోజు మంగినపూడి బీచ్ లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు యువత వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శారీరం అలసిపోకుండా ఉండాలన్నా, స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబీ రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
4: మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని 10 మందికి పనిచేయ ఒక మంచి పర్వం అదే టీచర్. 20 సంవత్సరాల్లో ఉద్యోగం దానికి ఖచ్చితంగా టీచర్లు అయ్యి ఉంటారు. ఎందుకంటే మిగిలిన ఎవరు కూడా ఇంజనీరింగ్ చేసో, ఎంబీబీఎస్ చేసో, డిగ్రీ చేసో చేయాలి అంటే ఎవరు ఇంటర్ అయిన తర్వాత ఒకవేళ టీటీసీ చేసి ఉద్యోగం వచ్చేస్తే 11 ఏళ్ళే వచ్చేస్తారు నాకు తెలిసి.
0: తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగులకు ఇచ్చే చేపమందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లను తెలంగాణ రాష్ట మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈసారి మృగశిర కార్తే రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతున్నందున అదే సమయంలో చేపమందు పంపిణీ మొదలవుతుందని, రేపు రాత్రి వరకు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్రజలతో అనుసంధానానికి సమర్థవంతమైన వేదికగా మారిందన్నారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని కార్యకర్తలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపింది.

0: జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగా విద్యా వారోత్సవాల్లో రాష్ట ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ భవనంపై అదనపు గదులను స్థానిక ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి, రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభిలతో కలిసి ప్రారంభించారు. గ్రంథాలయంలో ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు. ప్రతి ఇల్లు గ్రంథాలయం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు ప్రతి మండల కేంద్రంలో 10 లక్షల రూపాయల వ్యయంతో పట్టణ పౌర ఆలయాలు, పీపీసీలలో అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి విజ్ఞప్తి మేరకు గ్రంథాలయం అభివృద్దికి 1 కోటి రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యం, నాణ్యత కలిగిన విద్యకు గ్రంథాలయాలు పట్టుకొమ్మలుగా నిలుస్తాయన్నారు. రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ వనపర్తికి విద్యాపర్తి పేరును ప్రభుత్వం కొనసాగించేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్ర భవనం, సాయుధ దళ జిమ్ను రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు చిన్నారెడ్డి ప్రారంభించారు. లైంగిక దాడులు నివారించడం, ఆ దాడుల బారిన పడిన వారికి అండగా నిలవడం భరోసా కేంద్రాల ముఖ్య లక్షణమని ఆయన చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం క్రీడల వారోత్సవాల్లో భాగంగా క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను మన దైనందిన జీవితంలో భాగంగా అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. ప్రభుత్వ బాలుర కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్ను ఆయన ప్రారంభించారు. ఈ సంవత్సరం నిర్వహించిన సీఎం కప్ క్రీడల్లో వనపర్తి జిల్లా నుంచి అత్యధికంగా క్రీడాకారులు పాల్గొనడం హర్షణీయమన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్దంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు మీడియా కూడా విపత్తుల నిర్వహణలో తమ పాత్ర పోషిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు, మినీ ట్యాంక్ బండ్పై విపత్తుల నిర్వహణ, రెవెన్యూ, పోలీసు, వైద్య, ఆరోగ్య తదితర శాఖల అధికారులతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ గత నెల 25వ తేదీన ప్రారంభమైన మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి కొత్తకోట బస్టాండ్ ఆవరణంలో స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో 2 RTC బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ రహదారి సమీపంలోని మీరాసిపల్లి గ్రామ శివారులో 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మహిళా సంఘాలకు మంజూరు చేసిన భారత్ పెట్రోలియం బంకుకు భూమి పూజ చేశారు. మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్ది పరచడానికి రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జిల్లా పరిధిలోని 15 మండలాల్లో యాసంగిలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి జుపల్లి కృష్ణారావు చెప్పారు. జిల్లాలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లర్లకు తరలిస్తామని తెలిపారు. యాసంగిలో 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగలమని అంచనా కాగా, ఇప్పటి వరకు 1,82,772 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు తెలిపారు. హమాలీలు, రవాణా సమస్యను త్వరితగతిన పరిష్కరించి 15 రోజుల్లో వరి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో పూరి గుడిసె ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 68 ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశాల సందర్భంగా ఇళ్ల యజమానులకు ఆయన తన సొంత ఖర్చుతో వస్త్రాలు అందజేశారు. జిల్లాలో డిజిటల్ జనగణన సాఫీగా సాగుతోంది. ఏప్రిల్ 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు నిర్వహించిన స్వీయ జనగణనలో 13,163 మంది తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారని జిల్లా జనగణన ముఖ్యాధికారి హరికృష్ణ తెలిపారు. మే 11వ తేదీ నమోదైన డిజిటల్ జనగణన ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతుంది.
1: జి శాంతి సుజీత్ గారు అందజేసిన వనపర్తి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05, ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్టం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్టం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్టంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్టంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రజా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తర ముంబైలోని దహేసర్లో ప్రజా సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, మెట్రో స్టేషన్ సమీపాల్లో శౌచాలయాలు, పురుషులు, మహిళలకు ప్రత్యేక విభాగాలు, సీసీటీవీ నిఘా, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూమి రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని విడుదల చేసింది. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఆఫ్లైన్ పద్దతిలో ఈ పునః పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ

ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదని, అభ్యర్థులకు తమ పరీకా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగా తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను చూస్తూ అప్డేట్ గా ఉండాలని ఏజెన్సీ కోరింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్దారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ది మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేటువంటి ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ పేర్కొంది. టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ ఇటలీకి చెందిన ఫ్లావియో కొబల్లీని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలెగ్జాండర్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు. అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

అంబటాల సంగతులు. ఎదగాలన్న ఆలోచనకు తోడు సరైన విధానం, స్ఫూర్తినిచ్చే మాటలు, మంచి అవగాహన అవసరం. ఇలా మనకు పనికొచ్చే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, న్యాయం, చట్టం వంటి విషయాలతో పాటు గొప్ప వ్యక్తుల ముచ్చట్లను వినిపిస్తూ మనలో చైతన్యం నింపే కార్యక్రమం అంబటాల సంగతులు.

ఇయల అంబటల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన ప్రాణాయామం చక్రశుద్ధి గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శనంలో వివిధ పోటీ పరీక్షల్లో జీవశాస్త్రం ప్రాధాన్యత, గుర్తుంచుకోవాల్సిన అంశాల గురించి పోటీ పరీక్షల విశ్లేషకులు బి శ్రావణ్ కుమార్ తో కేలెనిన్ వెట్ట ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 33వ భాగం వింటారు. అంశం నాచన సోమన. వీటితో పాటు మరిన్ని విశేషాలు ఉంటాయి ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమంలో. ఇయాల్టి తెలుగు తిథి స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం. ఎండాకాలం గ్రీష్మ ఋతువు కృష్ణపక్ష మృగశిర కార్తే అధిక జ్యేష్ఠమాసం ఉత్తరాయణం తిథి అష్టమి శతభిష నక్షత్రం సోమవారం.

వాతావరణ సూచన. ఆకాశం కొంతమేర మేఘావృతమే ఉంటుంది. గాలిలో తేమ 59%. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.

పచ్చని అందాలతో నిండిన ప్రకృతి రమణీయత మనసుకు హాయినిస్తుంది. ఆ అందాలని చూస్తూ కొత్త ఉత్తేజంతో ఈ చక్కని వాద్య సంగీతం వింటూ ఈ రోజుని మొదలు పెట్టుండ్రి శుభోదయం చెబుతూ

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తెలంగాణ ఆశాభాషల కచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతుల కార్యక్రమం. రైతన్నల కోసం వ్యవసాయ సలహా.
3: నా పేరు సి అశ్విని, హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం కూరగాయ పంటలు గనక చూసుకున్నట్లయితే మిరప, వంగ, టమాటో, బంతి నారు అనేది వేసుకోవడం జరుగుతుంది రైతులు. అయితే మనకు ఇప్పుడు నారుమడి దశల్లో కొన్ని తెగుళ్లు ఆశించడం వల్ల మనకు విత్తనం అనేది మొలకెత్తక ముందే చనిపోవడం జరుగుతుంది. దాంట్లో తెగులు చూసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులు కానివ్వండి, ముదలుకుళ్ళు తెగులు కానివ్వండి, వేరుకుళ్ళు అలా మనకు ఆశించడం వల్ల రైతులు అనేది నష్టపోతున్నారు. కాబట్టి మనము ప్రతి సంవత్సరం వాడే మందులు కాకుండా మ్యాంకోజెబ్బే ప్రతి సంవత్సరం పిచికారీ చేయకుండా దాని బదులు మెటాలాక్జీలు కాంబినేషన్ తో మ్యాంకోజెబ్ రెండు కలిపి రెడోమిల్ గోల్డ్ మనకు బయట మార్కెట్ లో దొరుకుతుంది. దాని గనక మనం 2.5 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే ఆ నారుమడి దశలో మనకు నారుకుళ్ళు తెగులు కానివ్వండి, ముదలుకుళ్ళు తెగులు కానివ్వండి, వేరుకుళ్ళు రాకుండా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ లేదు, రైతులు సాంప్రదాయంగా మనము వద్దు, మనం రసాయనాలు వద్దు అనుకున్న సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళైతే మనకు ట్రైకోడర్మా విరిడే అనే మందును మనం 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా మనకు ఈ నేల ద్వారా వ్యాపించే శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో నారుకుళ్ళు కానివ్వండి, మొదలుకుళ్ళు కానివ్వండి, తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
2: కూరగాయ నారుమడుల్లో తెగుళ్ల నివారణ గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని చెప్పిన యోసం సలహాది.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అమ్మటల సంగతుల కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రతిరోజు ప్రత్యేకమే. ఈ రోజుతో చరిత్రకు ముడిపడి ఉన్న విషయాలను తెలిపేది చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఇలా ప్రముఖ చిత్రకారుడు ఏలి లక్ష్మణ్ పుట్టినరోజు, ఇంకా ప్రపంచ సముద్ర దినోత్సవం ఇలా.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతుల కార్యక్రమం. ప్రతి ఏటా జూన్ 8న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సముద్ర దినోత్సవం నిర్వహించబడుతుంది. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాల మీద కూడా అవగాహన పెంచడం కోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని కెనడా ప్రతిపాదించగా, దీని ప్రకారం కొన్ని దేశాలు సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినప్పుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్యసమితి 2008 జూన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. సముద్రంలో దొరికే వివిధ రకాల వస్తువుల గురించి, బీచ్ ఒడ్డున ఎలా కాపాడుకోవడం, బీచ్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవడం, స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి వాటిని ఎలా శుభ్రంగా ఉంచడం, అలానే సముద్రాలను కాపాడుకునే దిశగా ప్రపంచ దేశాలు తమ విధానాన్ని నిర్ణయించుకోవడం అన్నమాట దీని ముఖ్య ఉద్దేశం.
0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఉత్సాహంగా కొత్త ఉత్తేజంతో అన్ని పనులను చక్కగా చేసుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మన శరీరానికి మనసుకి ఆ ఉత్తేజాన్ని నింపి ఆరోగ్యంగా ఉంచేది యోగా. రోజులో కొంత సమయం కేటాయించుకుని యోగా చేయడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు రావు, ఉన్నవి తగ్గిపోతాయి కూడా. శరీర శక్తి కేంద్రాలను శుభ్రపరచుకోవడం మన శరీరాన్ని సమతుల్యంగా ఉంచేది యోగా. అందులో ముఖ్యంగా చక్రశుద్ధి చేయడంతోనే ఇంకా మరింత ఉపయోగాలున్నాయి. మరి యోగాల చక్రశుద్ధి ఏ విధంగా మన శరీరాన్ని మనస్సుని ప్రశాంతతను పెంచుతుందో, ఆ ప్రక్రియ గురించి ఎలా, యోగం అనే అదృష్టం శీర్షికన ప్రాణాయామం చక్రశుద్ధి గురించి యోగా శిక్షకుడు పి. తిరుపతి రెడ్డి ప్రసంగంలో విందాం.

మనము ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఒక్కొక్క చక్రం పైన మన మనసు నిలుపుతూ పోవడం వల్ల అవి ఏ విధంగా శుద్ధి అయ్యి ఏ విధంగా లాభం జరుగుతుందో మనము ప్రాణాయామాల్లో కూడా వివరించడం జరిగింది. ఈ చక్రాలు అని చెప్పబడినవి ఇవి మన శరీరంలో శక్తి కేంద్రాలుగా చెప్తాం, అంటే వీటిని జంక్షన్లుగా చెప్పడం జరుగుతుంది. ఇవి మన యొక్క వెన్నెముకలు అనగా మేరుదండంలో క్రింది నుండి పైకి అతుక్కొని ఉంటుంది మేరుదండంలోనే. ఈ చక్రాలన్నీ కూడా విప్పుకొనని కమల పువ్వుల వలె ఉంటాయి. అయితే మూలాధారం అనగా మేరుదండం ప్రారంభంలో మలేంద్రియానికి పైన ఉంటుంది. ఇందులో పాము ఆకారంలో 3.5 చుట్టలుగా చుట్టుకొని నిద్రించేటువంటి ఒక పాములాగా ఇవి పడుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తూ కుంభకం చేస్తూ ఉంటామో అది నిద్ర నుంచి లేచి గుసగొట్టుతూ పాము పడగ విప్పినట్టుగా పైకి లేచి ఒక్కొక్క చక్రం నుండి నెమ్మది నెమ్మదిగా అది సహస్రార చక్రం వరకు వెళుతూ ఉంటుంది. దీనినే మనము కుండలిని జాగృతి అని కూడా అంటారు, అనగా జ్ఞానోదయం కలిగింది అని దీని యొక్క అర్థం. అట్టి చక్రాలు వరుసగా క్రింది నుండి అనగా వెన్నెముక క్రింది భాగం అంటే కాక్సిక్స్ అంటాం, అక్కడి నుండి పైకి మొదటగా మూలాధార చక్రం, రెండవది స్వాధిష్టాన చక్రం, 3 మణిపూరక చక్రం, 4 అనాహత చక్రం, 5 విశుద్ధి చక్రం, 6 ఆజ్ఞాచక్రం, 7 సహస్రార చక్రం, 8వది హృదయ చక్రం అని కూడా ఒకటి, అనాహత చక్రాన్ని హృదయ చక్రంగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మూలాధార చక్రం గురించి తెలుసుకుందాం. ఈ చక్రం మన యొక్క మలేంద్రియం నుండి అనగా గుధ మూలం నుండి 2 అంగుళముల అనగా 2 ఇంచుల పైన మరియు యోని మూలం నుండి 2 అంగుళముల క్రింద ఉంటుంది. దీని మధ్య సుషుమ్న నాడి అనగా దాన్నే సరస్వతి, ఎడమ నుండి ఇడ అనగా గంగా నాడి, ఈ కుడి నుండి పింగళ అనగా యమున నాడి వెలువడుతూ ఉంటుంది. దీనినే

త్రివేణి సంగమంగా చెప్తారు. అంటే గంగా, యమున, సరస్వతి అనేటువంటి ఈ మూడు నదుల కలయికని మనం త్రివేణి సంగమం చెప్తాం. అదేవిధంగా ఈ ఇడ, పింగళ, సుషుమ్న నదుల కలయిక, దీన్నే త్రివేణి సంగమంగా చెప్తాం. ఈ చక్రము జాగృతి నొందడం వల్లనే మనుషుడు ఊర్ధ్వ రేతస్సు, ఓజస్సు, తేజము కలవాడు అగుచున్నాడు. శరీరంలోని సకల వ్యాధులు నివారిస్తుంది. దీని ద్వారానే పై చక్రాలన్నీ మనకు జాగృతి చెందుతూ ఉంటాయి. మన శరీరంలో మూలాధారంలోనే శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. అక్కడ నుండి పై దిశలో అనగా రెండవదైన స్వాధిష్టాన చక్రంలోనికి వెళ్తుంది. ఈ స్వాధిష్టాన చక్రం మొదటి చక్రముని చక్రము నుంచి రెండు అంగుళముల పైన అనగా పొత్తి కడుపు వద్ద దీని యొక్క స్థానం. ఇది మూత్రపిండాల పనితనమును మెరుగుపరుస్తుంది. దీనికి కుడి ఎడమల యందు మూత్రపిండాలు, మూత్రాశయం, శుక్రకోశం ఇందులో శుక్రమును సిద్ధపరుస్తూ ఉంటాయి. అండాకోశము, ప్రోస్టేట్ గ్రంథులు వీటి నుండి మూత్ర మరి శుక్రనాళములు వెళ్ళుచూ ఉంటాయి. వీటన్నింటినీ ఈ చక్రమే నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి మూడవదైన మణిపూరక చక్రాన్ని చేరుకుంటూ ఉంటుంది. ఆ మణిపూరక చక్రం, దీని యొక్క స్థానమే నాభిమూలం. ఇందులో కాలేయం, ప్రేవులు, సంపూర్ణ జీర్ణతంత్రము, అగ్నాశయము, ప్యాన్క్రియాస్ మొదలైన వాటికి ఈ చక్రమే శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ చక్రాన్ని మనం జాగృతి చేసినప్పుడు మధుమేహం అనగా డయాబెటీస్, మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్ మున్నగు వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రాణాయామం ద్వారా ఈ చక్రాన్ని జాగృతి చేస్తాం. దీని నుండి అనాహత చక్రంకి చేరుకుంటుంది. ఈ నాలుగవది అనాహత చక్రం. ఈ చక్రము హృదయ సమీపంలో ఉంటుంది, అనగా గుండెకి సమీపంలో. దీని ద్వారా వాక్ పటుత్వము, కవిత శక్తి, జితేంద్రియము మున్నగు శక్తులు కలుగుతాయి. ఈ చక్రము ధారణ ధ్యానం కలిగేలా చేస్తుంది. ఈ చక్రంపై ధ్యానం నుంచి వారికి ఎప్పుడునూ హృదయ రోగం రాదని చెప్పబడింది. దీని నుండి ఐదవదైన హృదయ చక్రము. ఈ హృదయ చక్రము ఇది రెండు స్తనముల మధ్య అనగా ఛాతి మధ్యలో ఉంటుంది. దీనిపై ధ్యానం ఉంచినచో దివ్యమగు ప్రేమ, కరుణ, సేవ మరియు సానుభూతి అను దివ్య గుణములు మనకు వికాసమవుతాయి. ఇక్కడ నుండి ఆరవదైన విశుద్ధి చక్రం పైన మనం మనసు పెట్టాలి. ఆ విశుద్ధి చక్రము, ఈ చక్రం యొక్క మూలము కంఠస్థానం. ఈ చక్రంపై మనసు ఉంచి చేసినచో మనుష్యుడు వ్యాధిరహితుడు, దుఃఖరహితుడు, దీర్ఘాయుష్మంతుడు గాను, శాంతి చిత్తుడు గాను, మహాజ్ఞాని గాను అవుతాడు. ఇది కంఠంలోని థైరాయిడ్ గ్లాండ్ రోగం కూడా మనకి రాకుండా కాపాడుతుంది. ఇక్కడ నుండి ఏడవదైన ఆజ్ఞాచక్రం చేరుతుంది. ఈ ఆజ్ఞాచక్రము, ఈ చక్రం యొక్క స్థానము రెండు కనుబొమ్మల మధ్య భాగం అనగా భ్రుకుటి. దీనిని శివుడి యొక్క మూడవ కన్నుతో పోల్చుతారు. ఇందులో పియూస్ గ్రంథి, ఫీనియల్ గ్రంథులు ఉంటాయి. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం జాగృతి నొందుతుందో ఈ రెండు గ్రంథులు పనితీరు పెరుగుతుంది. వ్యక్తి అత్యంత కుశాగ్రబుద్ధి గలవాడగును. ఈ చక్రము నాడీశుద్ధి, అనులోమ విలోమ, కపాలభాతి ప్రాణాయామాల ద్వారా జాగృతి చెందును. ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఊర్ధ్వముఖముగా ప్రవహించి భ్రుకుటి మధ్యలో సంగమం చెందుతాయి. అందుకే దీనిని త్రివేణి సంగమంగా అనగా గంగా, యమున, సరస్వతి నదుల సంగమంగా చెప్తారు. ఇక్కడ నుండి ఎనిమిదవదైన సహస్రార చక్రము. ఇది ఈ చక్రము తలపై భాగమున బ్రహ్మరంధ్రము అనగా చిన్నపిల్లకు నూనె అంటూ మాడ భాగంలో గలదు, దీనినే బ్రహ్మరంధ్రము అంటారు. జీవాత్మ మనిషి చనిపోయిన తర్వాత ఈ రంధ్రం నుండి బయటకి పోతుంది అంటారు. దీని పని ఆత్మ యొక్క జ్ఞాన ప్రకాశం. ఇది చిత్తమునకు స్థానము. దీనిపైన ప్రాణము మరియు మనస్సు నిలిపి ప్రాణాయామం చేసినట్లయితే పైన తెలిపిన లాభాలన్నీ జరిగి మనిషి ఆరోగ్యవంతుడుగాను, జ్ఞానవంతుడుగాను, భగవంతుని అనుగ్రహాన్ని కలుగుటకు తోడ్పడును.

యోగమనే అదృష్టం శీర్షికన ప్రాణాయామం చక్రశుద్ధి గురించి యోగ శిక్షకుడు పి తిరుపతి రెడ్డి అందించిన ప్రసంగం అది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మతి మరకుండ్రీ.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: తెలంగాణ యాస బాసలాచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట శ్రోతలు మీరు వింటున్నారు అమ్మటాల సంగతులు కార్యక్రమం. యువత అన్ని అంశాల్లో ముందుంటూ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడుతున్నారు. ఉద్యోగం సంపాదించడానికి వివిధ పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఆ పోటీ పరీక్షలకు ఎట్లా సిద్ధమవ్వాలి, ఏ విషయాల మీద ఎలా పట్టు సాధించాలి అనే విషయాల్ని చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శనంలో తెలుసుకుంటున్నాం కదా మనం. ఇలా వివిధ పోటీ పరీక్షల్లో జీవశాస్త్ర ప్రాధాన్యతను గుర్తించుకోవాల్సిన అంశాలేంటి, ఆ జీవశాస్త్ర ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. పోటీ పరీక్షల విశ్లేషకులు బి శ్రావణ్ కుమార్తో కేరిన్ వెట్న ముచ్చటలో.
6: వివిధ రకాల పోటీ పరీక్షలు చూసినట్లయితే అందులో ప్రధానంగా అభ్యర్థులు ఎవరైతే ఆ పోటీ పరీక్షలు రాస్తున్న వారు ఉన్నారో వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అంశం జనరల్ స్టడీస్. మరి ఈ జనరల్ స్టడీస్లో కూడా ఒక భాగమైన బయాలజీ అంటే జీవశాస్త్రానికి సంబంధించిన ఒక భాగం ఉంటుంది. మరి అందులో ఏ రకమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, మరి ఆ ప్రశ్నల్ని అభ్యర్థులు ఎట్లా గుర్తుంచుకోవాలి, ఏ రకంగా వాటిని అధ్యయనం చేయాలనే విషయాల్ని చెప్పేందుకు ఇవాళ మన స్టూడియోలో పోటీ పరీక్షల విశ్లేషకులు బొమ్మని శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రావణ్.
7: నమస్కారం సార్.
6: అయితే ముందుగా మనం ఈ పోటీ పరీక్షల్లో జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నల్ని ఏ రకమైన ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని తెలుసుకునే కంటే ముందు ప్రస్తుతం ఏ రకాల పోటీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నది, ప్రస్తుతం వేటికి సంబంధించి నోటిఫికేషన్లు వచ్చినాయి, దానికి సంబంధించిన సమాచారం తెలియజేస్తారా?
7: బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఆల్మోస్ట్ అన్నిటికీ సమానంగా ఇస్తారు, కానీ కొన్ని ఎస్ఐకి ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది, కానీ గ్రూప్స్ కు తక్కువ మార్కులు ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా ఎక్కువ స్కోర్ చేయవలసి ఉంటుంది. ఇది కామన్ గా ఉండే జనరల్ సైన్స్ లో ఒక బయాలజికల్ పార్ట్, ఒక పార్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే ఆర్ఆర్బి ఎన్టీపీసి ఉంది. నెక్స్ట్ మంత్ మన తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ మళ్ళీ 15,000 నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ మళ్ళీ ఈ బయాలజికల్ సైన్స్ ఇప్పుడే మనము చదువుకుంటే ఈజీగా
6: ఎట్లాగో వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ముందుగానే మనం సిద్ధమై ఉంటే బాగుంటుంది.
7: బాగుంటుంది.
6: అయితే ఏ రకంగా ఈ జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నల్ని గుర్తుంచుకోవాలంటే ఏ రకంగా అభ్యర్థులు సాధన చేయాలా, అభ్యాసం చేయాలా, దాని గురించి చెప్తారు?
7: మనము కంటెంట్ మీద తక్కువ ఫోకస్ చేసి ఎక్కువ వ్యాధుల మీద కానీ విటమిన్స్ మీద కానీ చదువుకుంటే ఈజీగా ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. ఈ సాధారణంగా వచ్చే గ్రూప్స్ గానీ ఎస్ఐ కానిస్టేబుల్ గానీ వీటికి కంటెంట్ తక్కువ చదవాలి, ఎక్కువ వ్యాధుల మీద చదివితే ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. అదేవిధంగా ఎన్టీపీసీ మీద అన్నిటి మీద ఎక్కువ చదవాలి, ఎందుకంటే ఆర్ఆర్బి అనేది ఎక్కువ ముఖ్యమైన పార్ట్, బయాలజికల్ సైన్స్ పార్ట్.
6: అయితే ఇప్పుడు ఈ బయాలజికల్ సైన్స్ ఏదైతే ఈ జీవశాస్త్రం ఉందో దీంట్లో నుంచి ఎక్కువ ఏ భాగం నుంచి అడిగే ప్రశ్నలు?
7: విటమిన్స్ గానీ వ్యాధుల గురించి కానీ ఎక్కువ స్కోర్ జరుగుతుంది. అదే విధంగా రక్త ప్రసరణ వ్యవస్థ, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది దాని మీద ఎక్కువ స్కోర్ చేయగలం జరుగుతుంది. అంటే మన బాడీలో ఎక్కువ రక్తం మీద ఉంటుంది కాబట్టి ఆ రక్త ప్రసరణ వ్యవస్థ మీద ఎక్కువ స్కోర్ రావడం జరుగుతుంది.
6: అంటే ఇప్పుడు ఈ జీవశాస్త్రానికి సంబంధించి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఇందులో ఉన్న పద

0: జాలం చూసినట్లయితే కొంత కఠినంగా కూడా ఉంటది, గుర్తుంచుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాటిని మనం గుర్తుంచుకోవాలి అంటే ఎట్లా చదివితే?
1: సార్, ఇందులో ఉన్నటువంటి ఒక మనము వ్యాధులు అనేది ఎక్కువ పేజీలు పేజీలు ఉంటాయి సార్. ఆ పేజీలు పేజీలు కాకుండా ఒక వరుసలో మనం చదువుకుంటే ఈజీగా గుర్తు ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాక్టీరియా తీసుకుందాం. ఆ బ్యాక్టీరియా తీసుకుంటే బ్యాక్టీరియా గాలి ద్వారా సోకే వ్యాధి అని చెప్పుకుంటాం బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అధికంగా ఎక్కువ అయితే గనులలో పనిచేసేవారు కానీ ఎక్కువ గాలి ద్వారా దుమ్ము దొల్లె దొరికే వారికి ఎక్కువ బ్యాక్టీరియా ద్వారా వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ద్వారా ఒక కోడ్ గుర్తు పెట్టుకుందాం. ఆ కోడ్ ఏంటిదంటే కక్ష గట్టి న్యూ వారికి డిపిటీ అగాసి మేకు ప్లే గ్రౌండ్ టై బో అవార్డ్ అని ఒక వర్డ్లో గుర్తు పెట్టుకుంటే ఆ బ్యాక్టీరియా వ్యాధులు మొత్తము దాంట్లో వచ్చేసిపోతాయి. అదేవిధంగా వైరస్, వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు కూడా చాలా ఉంటాయి. ఈ వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు కూడా మనం కోడ్ తయారు చేసుకోవచ్చు. ఆ కోడ్ అనేది ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలంటే ఒక పద్యం లాగా గుర్తు పెట్టుకుంటే మనము ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. అందులో ఉన్న కోడ్ ఏంటిదంటే కాచి మేరే బాపో ఎత్తా మాగ అచా మీహి డే ఏ అని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మొన్న ఏపీలో గ్రామ సచివాలయంలో జతపరచుట్లో అడగడం జరిగింది. అంటే ఈ మొత్తం బ్యాక్టీరియా ఒక క్వశ్చన్ తీసుకొని వైరస్ మొత్తం ఒక క్వశ్చన్ తీసుకొని జతపరచుట్లో అడగడం జరిగింది. ఇప్పుడు అప్పుడున్నట్టు డైరెక్ట్ క్వశ్చన్ అడగట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాం, ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి కింది వాటిలో ఏది అని అడుగుతుంది. ఆప్షన్ ఏ పెట్టోసిస్, ఆప్షన్ బి న్యూమోనియా, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైంది, ఆప్షన్ డి ఏబీలు మాత్రమే సరైనవి కానీ ఏ అనేది బికి వర్తిస్తుంది అంటాడు. అంటే బికి వర్తిస్తుందా వర్తించదు? ఏ అనేది హెపటైటిస్ వైరస్ వేరు, న్యూమోనియా అనేది వేరు, సి అనేది ఏ మాత్రమే సరైంది బి వర్తించదు, కానీ డి ఏబీలు మాత్రమే అంటే ఏబీలు మాత్రం సరైంది కాదు, ఏ అనేది బికి వర్తించదు, ఆన్సర్ బి ఆన్సర్ అవుతుంది, న్యూమోనియా అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, కాంపిటీషన్లు ఎక్కువ అయిపోయింది కాబట్టి వీళ్ళను వెలికి తీయాలి కాబట్టి ఎక్కువ స్కోర్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్.
0: అయితే ఇప్పుడు ఎక్కువ ఈ జీవశాస్త్రంలో ఏ అంశాల మీద దృష్టి పెట్టాలంటారు?
1: ఏ అంశాల మీద అంటే మనం కంటెంట్ తీసుకుంటే ఆ కంటెంట్ లో కొన్ని క్వశ్చన్ తీసుకున్నాం. అస్థి పంజరం, అందులో 2 ఆర్ 3 ఆర్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఇందులో ఎక్కువ మనం స్కోర్ చేయాలి. అదేవిధంగా మొక్కల వర్గీకరణ కూడా ఉంటుంది, అది బాట్నీకి సంబంధించింది. ఆ మొక్కల వర్గీకరణ సూర్యకాంతి అనేది తీసుకుంటే 1 లేదా 2 మార్కులు ఎక్కువ వస్తా ఉంటాయి. గుర్తుంచుకోవాల్సింది విటమిన్స్, వ్యాధులు గుర్తు పెట్టుకుంటే మనం ఎక్కువ స్కోర్ చేస్తాం అన్నిటికి.
0: ఏదైతే జిఎస్ జనరల్ స్టడీస్ ఉందో ఈ వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి, ఆ జిఎస్ మొత్తానికి చూసినట్లయితే జీవశాస్త్రం నుంచి ఎంత వరకు ఎన్ని మార్కుల వరకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, మనం అందులో ఎక్కువ సాధించాలంటే ఎట్లా?
1: మనము ఆర్ఆర్బి గ్రూప్ డి మినిమము 8 లేదా 9 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎన్టీపీసీ కానీ. గ్రూప్స్కి అయితే 5 ఆర్ 6 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. విఆర్ఓకు అంతే. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇందులో ఉన్నటువంటి 5 లేదా 6 మార్క్స్ వస్తాయి, సమానంగా వస్తూ ఉంటాయి. కానీ ఎక్కువ స్కోర్ వచ్చేది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి 25 లేదా 30 మార్క్స్ వస్తూ ఉంటాయి స్కూల్ అసిస్టెంట్. కానీ ఇందులో ఉన్నటువంటి ఎస్ఐకి 27 మార్క్స్ వస్తాయి. ఎస్ఐలో ఎక్కువ మనం చదవాల్సింది బయాలజికల్ సైన్స్, ఇందులో 27 లో వస్తాయి. కానిస్టేబుల్ లో 17 లేదా 10 నుండి 17 మధ్యలో వస్తూ ఉంటాయి. అంటే అన్నిట్లో సమానంగా క్వశ్చన్స్ రాకపోవచ్చు కానీ అన్నిట్లో ముఖ్యమైన పార్ట్ లో పాల్గొనేది బయాలజికల్ సైన్స్, జేఎస్ లో బయాలజికల్ సైన్స్ ప్రతి దాంట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మనం ఎక్కువ గుర్తు పెట్టుకోవాల్సింది విటమిన్స్ అనుకున్నాం, ఇందులో వ్యాధులు గుర్తు పెట్టుకుంటే ఆల్మోస్ట్ అన్నిట్లో క్వశ్చన్స్ వస్తాయి. కంటెంట్ లో మాత్రం తక్కువ వస్తాయి, కంటెంట్ తక్కువ చదవాలి, వ్యాధులు విటమిన్స్ ఎక్కువ చదువుకుంటే గుర్తు పెట్టుకుంటాయి. ఆ విటమిన్స్ కూడా ఏంటి అంటే సార్, విటమిన్స్ 2 రకాలు. ఆ విటమిన్స్ మొట్టమొదటిసారి కనుక్కున్న వ్యక్తి హెచ్జి ఆఫ్కిన్స్ అనుకుంటాం. దానికి విటమిన్స్ అని పేరు పెట్టిన వ్యక్తి కాశ్మీర్ పంకు 1912 సంవత్సరం చెప్పుకోవచ్చు. ఆ విటమిన్స్ ఏంటి అంటే నీటిలో కరిగే విటమిన్స్ 1, క్రొవ్వులో ఫ్రాడ్స్ లో కరిగే విటమిన్స్ 1. ఫ్రాడ్స్ అనే కొవ్వు పదార్థాలు, ఆ కొవ్వు పదార్థాలు అనే శరీరానికి శక్తినిచ్చుకుంటూ తన యొక్క ఉష్ణోగ్రతను కూడా కాపాడుకుంటుంది కొవ్వు పదార్థాలు. నీటిలో కరిగే విటమిన్స్ బిసి, కొవ్వులో కరిగే విటమిన్స్ ఏ డిఈకే అని చెప్పుకుంటాం. ఇది ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. వీటి గురించి వివరించాలంటే మళ్ళీ మీరు నెంబర్ తీసుకొని మా కాంటాక్ట్ అయితే దాని యొక్క వివరించి మేము చెప్పగలుగుతాం.
0: పోటీ పరీక్షల్ని చూస్తున్నట్లయితే అంటే ఒక్కో రకమైన పరీక్షలో ఒక్కో తీరుగా ఈ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటాయి, అందులో ఎక్కువ తక్కువలు కూడా రావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో ఒక రకమైన ఆతృత, ఒక రకమైన భయం, ఆందోళన ఉంటుంది. అంటే ఎంత చదివినా ఈ జనరల్ స్టడీస్ ఇంకా ఏదో

0: కొంత మిగిలిపోతూనే ఉంటది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జీవశాస్త్ర విషయం నుంచి ఇంత ఇన్ని మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చి అవి ఎట్లా గుర్తుండాలి అంటే, ఇప్పుడు మీరు గతంలో ఎన్నో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు కదా, మరి ఆ అనుభవంతో ఏమైనా వారికి సలహాలు చిట్కాలు లాంటివి ఏమైనా చెప్తారా?
1: ఎప్పుడైతే మనం నోటిఫికేషన్ వచ్చిందో రాబోతుందో ఎప్పటికైనా వస్తుంది, నోటిఫికేషన్ వస్తుందని మనకు తెలుసు. నోటిఫికేషన్ వచ్చిన సమయంలో గాని వచ్చినా గాని రాకున్నా గాని మనము ఒకే తీరు చదవాలి. ఆ చదివే పద్ధతులు ఏంటి అంటే, ఫస్ట్ సెల్ ఫోన్ కు దూరం ఉండాలి. సెల్ ఫోన్ కు దూరం ఉంటే మనము ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం, సెల్ ఫోన్ మనం డేంజర్ పెడతా ఉంటాం. సెకండ్ ఆప్షన్ ఏంటిదంటే, మనకు గొడవలకు దూరంగా ఉండాలి. ఆ గొడవలకు దగ్గర ఉంటే ఏమైతుందంటే అదే మనం గుర్తు పెట్టుకోగలుగుతాం. చేసే సబ్జెక్ట్ ఏదైనా పని చేస్తున్నామంటే ఆ వర్క్ మీదనే ఉండాలి. ఈ సబ్జెక్ట్ ఇవాళ నేను చదువుతున్నా ఒక ప్రణాళికతో చదవాలి. ఎన్ని సబ్జెక్ట్ ఉన్నాయి ఆ సబ్జెక్ట్ ఒకసారి ప్రణాళిక తీసుకొని దాని యొక్క చాప్టర్ ఏమేమి వచ్చినాయి అసలు సిలబస్ కాపీ ఏముందో చూసుకొని ఆ పాయింట్ వైజ్ ఎక్కువ స్కోర్ దేంట్లో అడుగుతుండు, తక్కువ దేంట్లో అడుగుతుండు, తక్కువ మీద తక్కువ ఫోకస్ చేసి ఎక్కువ స్కోర్ వచ్చే మీద ఎక్కువ కూడా ఫోకస్ చేయాలి. ఇంకోటి కూడా సిలబస్ కాపీ కూడా ఈ మధ్య కాలంలో సిలబస్ కాపీ ఒకటి ఇస్తుండు, ఇచ్చే ఎగ్జామ్ పాయింట్ లో ఒకటి ఇస్తుండు, అందులో మనము అది కూడా గుర్తించుకొని మనం ఎక్కువ ఫోకస్ చేసి చదువుకుంటే సరిపోతుంది.
0: చివరగా శ్రావణ్ కుమార్ గారు, మరి ఈ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మీరు ఇంకేదైనా సలహా గానీ సూచన గానీ ఇవ్వాలనుకుంటున్నారు?
1: ముఖ్యమైన పార్ట్ ఏంటిదంటే, పేద విద్యార్థులకు మనం కోచింగ్ సెంటర్లో పోతే కొన్ని వేల ద్వారా కూడా ఇవ్వగలుగుతున్నాం, హాస్టల్ ఫీజు కానీ మన దగ్గర ఉన్న ఫీజు కానీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఆకాశవాణి ద్వారా కానీ మంచి ఎక్స్పర్ట్ సబ్జెక్టుల టీచర్లను తీసుకొచ్చి మీకు మంచి సబ్జెక్టు ద్వారా కూడా చాప్టర్లు అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి యూస్ఫుల్ మనం ఇంటికాడనే ఉండి మంచి రోజు ఏందులో ఉన్నటువంటి రేడియోలో వస్తుంది, ఎఫ్ఎం రేడియోలో వస్తుందా, యూట్యూబ్లో వస్తుందా, ఎక్కువ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ వారు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు ఉన్నటువంటి మనం ఇంటికాడ ఉండి కూడా చదువుకోవచ్చు. అంటే మనకు సమయము తక్కువ అవుతుంది, మనము దూరం పోయి చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు, వేల వేలు ఖర్చు పెట్టి కూడా మనము చదువుకోవచ్చు, ఇంటి ద్వారా కూడా మనము చదువుకోవచ్చు. ఎందుకంటే ఈ మంచి మంచి ఎఫ్ఎం రేడియో వాళ్ళు కూడా మంచి ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకొని చెప్పిస్తున్నారు కాబట్టి మనము యూస్ఫుల్ చేసుకుంటే ఇది ఎంతగా ఉపయోగపడుతుంది. మేము ఇక్కడ ఎట్లా చెప్తున్నామో అదే ఇదే సబ్జెక్ట్ తీసి అక్కడ కూడా చెప్తాం, అంటే అక్కడికి ఇక్కడికి ఎటువంటి తేడా లేదు కాబట్టి మనం ఏదైతే అందిస్తున్నామో ఎఫ్ఎం రేడియో ఆ టైము మనం మెడిసిన్ చేసుకుంటే మనము ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు, మనం ఈజీగా మనము ఆ సబ్జెక్ట్ పరి కూడా మనం చేసుకోవచ్చు.
0: చాలా సంతోషం, చాలా చక్కటి విషయాలు చెప్పిండ్రు శ్రావణ్ కుమార్ గారు. ముఖ్యంగా వివిధ రకాల పోటీ పరీక్షల్లో ఈ జీవశాస్త్రానికి సంబంధించిన ప్రాధాన్యత, అట్లాగే అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న వనరుల్ని ఏ రకంగా ఉపయోగించుకొని ఆ పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చో చక్కగా సలహా రూపంలో తెలియజేసినారు. తప్పకుండా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమైతున్న అభ్యర్థులు ఈ అంశాల మీద దృష్టి సారించి ఆ పరీక్షల్లో రాణించాలని ఆశిద్దాం. అందుకు ఇప్పుడు మీరు చెప్పిన సలహాలు సూచనలు పనికొస్తాయని ఆశిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని మా శ్రోతలకి ఇట్లా ముచ్చట ద్వారా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్.
2: విన్నారు కదా, ఏ రకంగా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి, ఏ ఏ అంశాల మీద పట్టు సాధించాలి, ఎలా చదివితే బాగుంటుంది అని. మరి చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శనంలో ఎలా విన్నారో, వివిధ పోటీ పరీక్షల్లో జీవశాస్త్రం ప్రాధాన్యత, గుర్తుంచుకోవాల్సిన అంశాల గురించి పోటీ పరీక్షల విశ్లేషకులు బి శ్రావణ్ కుమార్తో కేలిని పెట్టిన ముచ్చటది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం మనస్తు నింద. వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇంకోసారి తప్పకుండా విని మంచి మార్కుల్ని స్కోర్ చేయండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇళ్ల జాబితా మరియు ఇళ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ఇది మన బస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ఇప్పుడు విందాం పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 33వ భాగం. అంశం నాచన సోమన.
1: ఒకే ఒక్కడు పరివాదాస్పద వాదమోద మదిరా పానంబు చే మత్తులై హరిమేలంచు హరండు మేలంచు నాహా కొందరి పొందెరుంగరు కైలాసనగంబునందు మునులేకత్వంబు భావించిరా మురవైరిం పురవైరి బాపుట మహామోహంబు ద్రోహం బగును. తిక్కనగారి శిష్యుణ్ణని పదే పదే చెప్పుకుని గర్వించి గురువుగారి బాటలోనే తన ఉత్తర హరివంశం కావ్యాన్ని కూడా హరిహరనాథుడికి అంకితం చేసిన నాచిన సోమనాథుడు రాసిన పద్యం ఇది. పాల్కురికి తదితర సోమనాథులకు తనకి తేడా తెలియడం కోసమని తండ్రి పేరుతో కలిపి తనను తాను నాచన సోమనాథుడిగా ప్రస్తావించుకున్నాడే కవి. 6 ఆశ్వాసాల ఉత్తర హరివంశంలో 60 ఆశ్వాసంత గద్యాలు రాసిన ఈ కవి అన్ని సందర్భాల్లోనూ శ్రీమద్ ఉభయ కవి మిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి అంటూ గురుస్మరణ చేశాడు. నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన తనను ఎలా పరిచయం చేసుకున్నాడో అదే బాణీలో ఈ శిష్య పరమాణువు కూడా గురువుగారిని స్మరించుకున్నాడు. ఈ లక్షణాన్ని గురుభక్తిగా చెప్పుకొనవచ్చు. ఒక మహాకవి తన తర్వాతి తరం కవులపై ప్రసరించిన ప్రగాఢ ప్రభావంగానూ అనుకోవచ్చు. తన గురించి తాను చెప్పుకుంటూ సకల భాషా భూషణుడినని సాహిత్య రస పోషణుడినని కూడా అన్నాడు సోమన. బాగానే ఉంది కానీ సాహిత్య రసం ఏమిటో మరి. తిక్కన గారు పూర్వరామాయణాన్ని వదిలిపెట్టి నిర్వచనోత్తర రామాయణం ఎందుకు రాశాడనే ప్రశ్నకి ఇంతవరకు ఆమోదయోగ్యమైన ప్రశ్న సమాధానం దొరకనట్లే సోమన ఉత్తర హరివంశంతోనే ఎందుకు మొదలుపెట్టాడనే కూడా జవాబు లేని ప్రశ్నగానే మిగిలి ఉంది. పూర్వహరివంశాన్ని సైతం సోమన రాశాడని నడకొదటి వీర్రాజు చాగంటి శేషయ్య ఓగిరాల జగన్నాథ కవి లాంటి పెద్దలు కొందరు వాదించారు. అయితే వాళ్ళు శతతాళ దగ్న హృదమున అనే పద్యపదాన్ని మాత్రమే ఉదాహరించారు తప్ప అంతకు మించిన బలమైన ఉపపత్తి ఒక్కటి కూడా చూపించలేకపోయారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఆ పాటి ఉపపత్తిని కూడా చూపకుండానే ఎర్రనతో పోటీపడి హరివంశ రచనకు పూనుకున్న నాచన్న సోముడు పూర్వ హరివంశాన్ని కూడా రాసే ఉంటాడన్నారు. సోమన కాకపోతే మరో భీమునైనా అలాంటి కావ్యం కేవలం పూర్వహరివంశం రాశాడా అంటే అది కనిపించదు. సోమనికి సమకాలీకుడని భావిస్తున్న ఎర్రాప్రగడ మాత్రం హరివంశం మొత్తంగా అనువాదం చేసిన సంగతి చరిత్రకెక్కింది. హరివంశాన్ని మహాభారతానికి అనుబంధంగా చెప్పుకునే సంగతి అందరికీ తెలిసిందే. తెలుగునాట పురాణ శ్రవణ సంప్రదాయంలో భారతంతో పాటు హరివంశాన్ని కూడా చదివించుకునే ఆనవాయితీ శతాబ్దాలుగా ఉంది. బహుశా అందుకే ఆరణ్య పర్వశేషాన్ని పూరించి ఎర్రన నేరుగా హరివంశం ఎత్తుకుని ఉంటాడు. సోమన కాలం గురించి నిర్ధారించడానికి ప్రధానంగా ఉపకరిస్తున్న ఆకరాలు రెండు. మొదటిది కవిస్తోమైక చింతామణిగా పొగడ్తలు పొందిన మాచేయ బ్రహ్మయ్య కాల నిర్ణయం చేయడానికి ఉపయోగపడిన 1330 నాటి శాసనం. ఈ మాచేయ బ్రహ్మయ్యకి సోమన వసంత విలాసం అనే కావ్యం అంకితమిచ్చాడని లక్షణ గ్రంథాలు కొన్ని పేర్కొన్నాయి. అయితే ఈ వసంత విలాసంలో పద్యాలు ఉటంకించే సందర్భంగా ఈ లాక్షణికు పిసినారితనంతో పోల్చదగినంత పొదుపరితనం పాటించారు. ఫలితంగా మనకి కావ్యం గురించి దాదాపు ఏమీ తెలియకుండా పోయింది. ఇక మొదటి బుక్కరాయలు సోమనాథుడికి పెంచుకల దీన్నే అనే గ్రామాన్ని ధారపోయడానికి సంబంధించి క్రీస్తు శకం 1344 నాటి శాసనం ఇతగాడి కాలం గురించి నిర్ధారిస్తుంది.

0: అని అప్పక స్పష్టంగా పేర్కొని ఉండడంతో హరివంశమ్మకు ఆది పురాణం అని పేరున్నదా అని శతావధాని వేలూరు శివరామ శాస్త్రి ప్రశ్న లేవనెత్తారు. దానికి అలాంటి పేరు లేదని పెద్దలకు తెలియందే. దాంతో సోమన ఆది పురాణం అనే కావ్యం కూడా రాసి ఉంటాడని ఒక ఊహ మొదలైంది. ఇక రంగరాక్షన్నంలో సోమన హరివిలాసం నుంచి ఉటంకించినవి అంటూ నాలుగు పద్యాలు చూపించాడు. కానీ కస్తూరి రంగ కవి ఉటంకించిన నాలుగు పద్యాలు శివుడి గురించినవని చాగంటి శేషయ్య అభ్యంతరం తెలియవచ్చాడు. దాంతో సోమన హరివిలాసమే కాకుండా హరవిలాసం అనే ఇంకో కావ్యం కూడా రాసి ఉంటాడని మరికొందరు భావించేసాగారు. అటు నన్నయ్య శైలికి ఇటు తిక్కన శైలికి వారధిలా ఉండే రీతిలో ఎర్రన అరణ్య పర్వశేషాన్ని పూరించాడని నిపుణులు విశ్లేషిస్తారు. అంటే ఎర్రన పైన నన్నయ తిక్కనల ఇద్దరు ప్రభావాలు ప్రసరించాయని అర్థం. కాగా కవిత్రయంలోని ముగ్గురు ధోరణిలోనూ నాచిన సోమను వంట పట్టించుకున్నాడని ప్రశంసిస్తూ సర్వోన్నతి తెచ్చే సోముడు మహోదశిని ఆజను ఆంధ్ర భాషకు అన్నారు తిరుపతి వెంకటకవులు. సోమనుపై ఎర్రన ప్రభావం కూడా ఉందని చెప్పడం అంటే వారిద్దరిలో శంభుదాసుడే పూర్వుడని చెప్పడం. ఈ పద్యంలో ఈ జంట కవులు కవిత్రయం ముగ్గురిని కీర్తిస్తూ సోమనను కూడా అభినందించారు. కానీ కందుకూరి వీరేశలింగం నేరుగా సోమన ఘనతను గురించే ప్రస్తావించి భారతమును రచించిన కవిత్రయములో అనేకుల కవిత్వము కొన్ని విషయములలో సోముని కవిత్వంతో సరిరాదు అన్నారు. ఒకడు నాచన సోమన అనే శీర్షికతో విశ్వనాథ సత్యనారాయణ గొప్ప వ్యాసం రాశారు. సోమను గురించిన పరిశోధనలన్నీ పరిశీలిస్తే ఒకే ఒక్కడు నాచన సోమన అనిపించకుండా ఉండదు.
1: పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 33వ భాగం. అది అంశం నాచన సోమన.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఇది ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం.

రేపటి అంబటల సంగతులు కార్యక్రమంలో అవం యోగమనే అదృశ్యం శీర్షికలో అవం చాంటింగ్ గురించి నిర్మల్ జిల్లా బైన్సాకు చెందిన యోగ శిక్షకులు మచ్చ గజేంద్ర ప్రసంగం అంటారు. ఇంకా ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం దాని పరిణామ క్రమం గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి రచయిత బి మురళీధర్ ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక నుండి కోడి గురించిన విషయాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట సమయం 8 గంటలకు వస్తుంది. ఇంకొంచెం సేపట్లో సమాచార ప్రభార్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ஆகாஷவாணி ஆதிலாபாத் 1.2 எஃப்எம் மனசு நின்ற கதானிகா. ఎన్నో చక్కని సాహిత్యాలతో నిండిన కథానికలను వినిపించే కార్యక్రమం కథానిక. ఇలా కథానికలో పదండి బడికి పోదాం. అరుణ భట్టు వారి కథానిక.

0: వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: తెలంగాణ యాస బాసల కచ్చమైన నెలవు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు విందాం కథనిక. కార్యక్రమంలో పదండి పడికిపోదాం అరుణ భట్వార్ కథనిక.
6: ఏమండి ఏమండోయ్, మిమ్మల్నే ప్రొద్దుననగా వెళ్లారు. ఇప్పుడు సమయం 11 కావస్తోంది. కాఫీలు టిఫిన్ల ధ్యాసే లేదా మీకు అంటూ రుసరుసలాడసాగింది భార్య సావిత్రి. ఇంతకీ తమరు ఎక్కడికి వెళ్లారో, కాస్త సెలవిస్తారా అని టిఫిన్ ప్లేట్తో ముందుకు వస్తూ నెమ్మదిగా ఆరా తీసింది రాజారావు భార్య సావిత్రి. అదేనోయ్, అలా అలా, మన జడ్పీహెచ్ఎస్ ఇందరవెల్లి బడిదిక్కు వెళ్లి వస్తున్నాను. అక్కడ ఏం జరిగిందంటే? ఆ, ఏం చెప్పండి, ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృతితో కళ్ళు విప్పార్చి చూసింది సావిత్రి. అప్పుడు రాజారావు భార్యతో ఇలా చెప్పసాగారు. ఉదయం సూర్యకిరణాలు మన ఇంద్రవెల్లి పాఠశాల ప్రాంగణాన్ని తాకేవేళ బడి ప్రవేశ ద్వారం దగ్గర రంగవల్లులు పూలతో కలిసి నింగి నుండి పసిడిపూల వర్షం కురిసినట్లుగా తలపిస్తోంది ఆ పాఠశాల ప్రాంగణం. పచ్చపచ్చ తోరణాలు గాలి తాకిడిలో ఊగుతూ ఆహ్వానం పలుకుతున్నట్లు కనిపిస్తున్నాయి. స్వాగతం అనే అక్షరాల పూలతో అలంకరించి మెరిసిపోతున్నాయి. అవి అక్షరాలు కావు, ఇంద్రవెల్లి పాఠశాల హృదయం తెరిచిన పలకరింపు. చిన్ని విద్యార్థుల కళ్లల్లో ఏదో తెలియని ఆనందం, దైవానికి ప్రతిరూపాలుగా మెరిసిపోతున్నారు. ఉపాధ్యాయులు గ్రామస్తులందరితో చాలా కోలాహలంగా కనిపిస్తోంది పాఠశాల వాతావరణం అంతా. అందరూ కలెక్టర్ సారు రాకకై ఎదురుచూస్తున్నారు. సారు ఎప్పుడొస్తారా, ఎప్పుడెప్పుడు తన అమూల్య సందేశాన్ని ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు అంతా. అకస్మాత్తుగా వాహనం ఆగిన శబ్దం. అందరి చూపు ఒకేసారి గేటు వైపు పడింది. అదిగో సారు వచ్చేశారు, కలెక్టర్ సారు రానే వచ్చారు అని విద్యార్థులంతా ఆనందంతో గెంతులు వేస్తూ చప్పట్లతో స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం సార్ అని అందరూ అన్న మాటల్లో ఆ స్వరంలో గౌరవముంది, ఆనందం ఉంది, ఆశ ఉంది. కలెక్టర్ సార్ చుట్టూ కలియచూస్తూ పాఠశాల అలంకరణను, పిల్లల క్రమశిక్షణను చూసి ఆనందంతో చిరునవ్వు నవ్వి అందరినీ ఉద్దేశించి ఇలా మాట్లాడసాగారు. ఇవి విద్యా వారోత్సవాలు, బడిబాటా కార్యక్రమం. బడిబాటా అనేది పేదరికపు చీకట్లను చెరిపివేసే వెలుగు, అజ్ఞాన తిమిరాలను ప్రాలదోలి జ్ఞానజ్యోతులు వెలిగించే చక్కని కార్యక్రమం. ప్రతి విద్యార్థి ఆశల సౌదపు కలను నాటే విత్తనం. ఇది ఒక పథకం కాదు, ప్రతి ఇంటి కళ, ప్రతి గ్రామం గర్వం, ప్రతి చిన్నారి భవిష్యత్తుకు వేసే బంగారు వాట. సమాజం తన భవిష్యత్తును దీపంలా వెలిగించడమే. బడిబాట కార్యక్రమం అనేది పిల్లలను బడికి పంపించడం అనేది ఒక కుటుంబ నిర్ణయం మాత్రమే కాదు, సమాజం బాధ్యత, దేశ భవిష్యత్తు. మీ ఇంటి తలుపు తట్టే ప్రతి గురువు మాటలు వినండి. మీ గురువు హితబోధలే మీకు మార్గదర్శకాలు. బడిబాట పట్టే ప్రతి విద్యార్థి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి అడుగులు ముందుకు వేస్తాడు. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, వేవేల విద్యార్థుల చరిత్రల సమాహారం. ప్రతి విద్యార్థి ఒక కథ, ప్రతి గురువు ఒక శిల్పి. కలెక్టర్ గారు ఇలా చెబుతూ పోతూ ఉండగా వహ వహ అంటూ కరతాళ ధ్వనులు గగనాంతరాలకు మారుమ్రోగాయి. ప్రతి విద్యార్థిలో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో, ప్రతి ఉపాధ్యాయుడిలో ఆనందం, ఒక నూతనోత్సాహం, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న ఆశయం ప్రస్ఫుటంగా కనిపించింది సావిత్రి అన్నారు రాజారావు. బేష్, అయితే మీ విలువైన సమయాన్ని ఒక చక్కని కార్యక్రమానికి కేటాయించారు. నా కళ్ళు కూడా తెరుచుకున్నాయి. మన పెద్దోడిని పెద్దబ్బాయి ముద్దబ్బాయి అంటూ వీడికి చదువు సంధ్యలు ఏమీ అబ్బవని ఊరికే జులాయిగా తిరుగునిస్తున్నాం. ఇక ఇన్ని విషయాలు తెలిసాక మన అబ్బాయిని కూడా బడిబాట పట్టిద్దాం అంది సావిత్రి. శాబాష్ సావిత్రి, నీ నోటి నుండి ఈ మాట వినాలనుకున్నాను అన్నాడు ఆనందంతో రాజారావు. మరేమో మరో దిక్కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్రెడ్డి గారు ఉపాధ్యాయ సమావేశాన్ని ఏర్పాటు చేసి, మనమంతా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులం. మన చేతిలో ఉంది చాక్పీస్ కాదు, శిలలను శిల్పాలుగా మార్చే ఉలి. విద్యార్థుల ఇంటి తలుపు తట్టే ప్రతి గురువు తల్లిదండ్రుల ఆశలకు ఆయువు పోసి మనం ఒప్పించే ప్రతి మాట విద్యార్థుల జీవితాన్ని మార్చుతుంది, వారి భవితకు బంగారు బాట వేస్తుంది. ఉపాధ్యాయులు అడుగు ముందుకు వేస్తే అది సాధారణ అడుగు కాదు, అడుగులు జీవితాల్ని మార్చే పయనాలు. మన దేశాన్ని ముందుకు నడిపే యాత్ర బడిబాటలో మనమందరం భాగస్వాములమవుదాం, పదండి ముందుకు కదులుదాం అన్న ప్రధానోపాధ్యాయుడి పలుకులతో ఇంద్రవెల్లి మహిళా ఉపాధ్యాయ బృందము పురుష ఉపాధ్యాయ బృందమంతా చేతిలో చేయి వేస్తూ కదం ముందుకు కలుపుతూ బడిబాట దారి పట్టారు. సునీల్, ఒరే సునీల్, అప్పట్నుంచి అరుస్తున్నాను, ఏం చేస్తున్నావక్కడా? ఆ కొడవలి నగలి అలా పక్కన పెట్టేసే, పొలంకి ఆలస్యమవుతుంది అంటూ గట్టిగా గద్దిస్తున్నాడు సోమయ్య తన కొడుకు సునీల్ని. ఆ నాన్న, ఇదిగో వచ్చేస్తున్నాను అంటూ పనిముట్లతో ముందుకు వచ్చాడు సునీల్. అంతలో ఉపాధ్యాయ బృందం అచ్చటికి చేరింది. ఏ సోమయ్య, వాణ్ణి ఎందుకలా గద్దిస్తున్నావు? ఆ కళ్ళలో చూడు చదువుకోవాలని ఆశ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వాడి చేతిలో పనిముట్లకు బదులుగా పలకాబల్పముంటే ఎంత బావుంటుందో. ఇక వాడి వ్యవసాయ పనులు మాన్పించి బడికి పంపించు అన్నారు ఉపాధ్యాయులు. కాదు సారు, కూలీల డబ్బులు బాగా పెరిగిపోయాయి, ఏం చేయను, నా కొడుకే నాకు వండగా ఉంటే నాకు ఆ బాధ ఉండదు కదా అన్నారు. ఇక మా వాడిని వదిలేయండి మాస్టారు అని మనస్ఫూర్తిగా నమస్కరించారు. పదపదరా సునీల్ అంటూ ముందుకు నడిచాడు సోమయ్య. ఆగు సోమయ్య, నువ్వు కొన్ని రోజులు కూలీ డబ్బుల గురించి ఆలోచిస్తున్నావు, నీకు అండా అంటున్నావు, కాని వీడు చదివితే గొప్పవాడై నీకు జీవితాంతం అండగా ఉంటాడు సోమయ్య అన్న గురువుల మాటలకి సోమయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్ళ నుండి జలజల నీళ్లు రాసాగాయి. అలాగే మాస్టారు, రేపటి నుండి సునీల్ తప్పకుండా బడికి వస్తాడు అని హామీ ఇచ్చారు. గలియావాయి తాండాలో గంగాసింగ్ అనే ఒక వ్యక్తి తన కూతురితో ఇలా గొడవపడుతున్నాడు. ఆడపిల్లవై పుట్టావు, ఇంటి పనులు వంట పనులు చేసుకోమంటే పొద్దస్తమానం కాపీలు పుస్తకాలు అంటూ గోలగోల చేస్తున్నావు, చదువులేం మనకొద్దులే, ఇంటి పనుల్లో అమ్మకు అండగా ఉంటే చాలు అంటూ నోటు పుస్తకాలను కోపంతో బయటకు విసిరి కొట్టాడు. అలా వాటిని కింద పడనీయకుండా అమాంతంగా తన చేతుల్లోకి తీసుకున్నారు ఇంద్రవెల్లి ఉపాధ్యాయులు. ఏంటి గంగాసింగ్, చదువుల తల్లి సరస్వతమ్మను ఇలా నేలపాలు చేయడం పాపం కదూ, ఎందుకు నీకింతటి కోపం, నీ కోపానికి కారణమేంటి అనే ప్రశ్నల వర్షం కురిపించారు గురువులు. కాదు సార్లు, నాకేమో అధిక సంతానం, వీళ్ల ఆరోగ్యమేమో అంతంత మాత్రం, ఆడపిల్లే కదా, అమ్మకు అండగా ఉండమంటే పొద్దస్తమానం ఇలా పుస్తకాలతో కుస్తీ పడుతుంది, అందుకే బడి మధ్యలో మాన్పించాను అన్నాడు గంగాసింగ్. చూడు గంగాసింగ్, నీ కూతురు అపారమైన తెలివిపరురాలు, చదువు సందెలు ఆటపాటల్లో అన్నిట్లో తనే ముందు ఉంటుంది. అధిక సంతానం పేదరికం చదువుకు అడ్డుగోటలుగా ఉండకూడదు, పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితంగా దొరుకుతున్నాయి అన్న విషయం నీకు తెలిసిందే కదా. అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న నీ కూతురు గొప్ప ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి నీకు అండగా ఉంటుంది, ఇది అక్షరాల నిజం, మమ్మల్ని నమ్మండి అన్న ఉపాధ్యాయుల మాటలకు గంగాసింగ్ హృదయం కరిగింది. మనసు మార్చుకున్నాడు, కూతురును బడిబాట పట్టించాడు. హీరాపూర్ గ్రామంలో మీరాబాయి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. రోజూ గల్లీ గల్లీ తిరుగుతూ గిల్లీదాండు ఆడుతూ బడికి రాకుండా కాలం గడిపేవాడు. అధిగమనించిన గురువుగారు, బేష్ నువ్వు బేష్, ఎంత చక్కగా గురిచూసి కొడుతున్నావు, ఇంతకీ నీ లక్ష్యమేమిటో అన్నారు మాస్టారు. అందర్నీ ఓడించి నేనే విజేతగా నిలవడం నా లక్ష్యం అన్నాడు వేణు. ఈ గిల్లీదాండీలు గోలీలాటలు నీకు భవిష్యత్తునివ్వవు వేణు, వీటిలో నీ సహచరులను ఓడించాలనే లక్ష్యంతో ఉన్నావు కదా, మరి అదే ఆసక్తి చదువు సందెల్లో చూపించు, అందరికంటే అగ్రస్థానంలో ఉండు.

0: నీ బలమైన లక్ష్యమే నీ భవిష్యత్తుకు వెలుగు. గోళీలు గోడుంబిళ్ళలు ఆపి బడికి పరుగులు పెట్టి భవ్యపథంలో ముందుకు సాగమని ఉపాధ్యాయుల మాటలను గౌరవించి వేణు బడిబాట పట్టాడు. హర్కాపూర్ గ్రామ సరిహద్దుల్లో అల్లరిచిల్లరగా తిరుగుతున్న అరవింద్ అనే బాలుణ్ణి అమాంతంగా చేయి పట్టుకుని ఆప్యాయత్తో, "అరవింద్, ఏం చేస్తున్నావిక్కడ? బడి మానేశావేంటి?" అని అడిగారు గురువుగారు. "సారు, నన్ను బడిలో పిల్లలందరూ ఎద్దుముద్దప్ప అని వెక్కిరిస్తున్నారు, చవటా దద్దమ్మ అని గేలి చేస్తున్నారు, నాకు చదువు రాదంటున్నారు, నాకు బడికి వెళ్లాలనిపించటం లేదు" అని అమ్మానాన్నలతో కూడా చెప్పాను. మా అమ్మానాన్నలు కూడా బడి మానవేయమని చెప్పారు, అందుకే బడి మానేశాను. నన్ను ఇప్పుడు ఎవ్వరూ ఏమీ గేలి చేయడం లేదు, నాకిప్పుడే చాలా బాగుంది సార్" అన్నాడు అరవింద్. అందుకు మాస్టారు, "చూడు అరవింద్, విత్తనం వెంటనే పెద్దదవదు, దానికి సమయం ఇస్తే ఇంతింతై పెద్దదై మహావృక్షమై ఎన్నో రాళ్ల దెబ్బలను భరిస్తూ కమ్మని ఫలాలను మానవాళికి అందిస్తుంది. అలాగే పిల్లలు ఏడిపించారు, గేలి చేశారు అని బడి మానేస్తే ఎలా? పద, మీ అమ్మానాన్నలతో మాట్లాడదాం" అంటూ అరవిందును మళ్లీ పాఠశాలకు వచ్చేలా చేశారు ఉపాధ్యాయ బృందం. ఏమాయకుంటా గ్రామ బాలిక ఎలిజబెత్కి పుస్తకమంటే భయం, అక్షరమంటే అయోమయం. ఇంద్రవెల్లి మహిళా ఉపాధ్యాయులు ఆమెను దగ్గరకు తీసుకున్నారు, అక్కున చేర్చుకున్నారు. పాఠాలను ఆటలుగా మార్చారు, అక్షరాలను కథలుగా చెప్పారు. క్రమంగా ఎలిజబెత్కి బడి అంటే భయం తగ్గింది, బడికి పరుగులు పెట్టింది. ఇలా ఎంతో మంది విద్యార్థులను బడిబాట పట్టించింది ఇంద్రవెల్లి ఉపాధ్యాయ బృందం. మరునాడు విద్యార్థులను తల్లిదండ్రులను ఒప్పించి విద్యార్థులందరికీ చేతిలో పుస్తకాలు పెట్టి విద్యార్థులంతరూ చాలా అందంగా ముస్తాబై ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ జ్ఞానదీపాలు వెలిగించే బడివైపు అడుగులు పెట్టారు. రంగురంగుల బెలూన్లు, మంగళ వాయిద్యాల నాదం, హర్షధ్వానాల మధ్య ఎంతో మంది విద్యార్థులకు స్వాగతాంజలులు పలికింది ఇంద్రవెల్లి ఉన్నత పాఠశాల. జయ హో బడిబాట, జయ జయ హో బడిబాట.
1: ఇప్పటిదాకా కథానిక విన్నారు. పదండి బడికి పోదాం, అరుణ భట్వార్ కథానికది. ఇవాళ రాత్రి 9:30 రేపు పొద్దుగల 8:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథలు సంపుటి నుండి డిఆర్ఫా కథ వింటారు. రచన కెవి నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఇలా రాత్రి 9:30 తిరిగి రేపు పొద్దుగల 8:30 ప్రసారం అవుతుంది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండ. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మతి మరకుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనసు నిండా.

சங்கிடி, சினி பாடல சந்தடி, சரகால பாடலதோ சாகே மாட்டா பாடல சந்தடி, சிங்கிடி சினி கீதால ஹரவில்லு. మీరు మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, మాతో పంచుకుంటూ, మీ మనసుకు నచ్చిన పాటను వింటూ ఈ క్షణాల్ని ఆనందంగా ఆస్వాదించండి. పాటల తోట సింగిడిలో మీరు మీకు నచ్చిన పాట వినాలనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081, మరో నంబర్ 2958081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు.

తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు, మీ జ్ఞాపకాలని మాతో పంచుకోవచ్చు. ఎప్పుడు ఒకే తీరుగా ఉంటే ఎట్లుంటుంది చెప్పరు కదా. అప్పుడప్పుడైనా మన కోసం మనం సమయం కేటాయించుకొని మన మనసుకు నచ్చిన పాటల్ని వింటూ కాస్తైనా మన మనసుని శాంతపరచుకోవాలి. మరి మీకు ఈ అవకాశం. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు సరదాగా నాతో ముచ్చట పెట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ పట్టుండ్రి, నంబర్ కొట్టుండ్రి, నాతో మాట్లాడి నచ్చిన పాట కోరుండ్రి. ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0872 ఇది కోడ్ నంబర్, 2300 81 మరో నంబర్ 2958 ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరుండ్రి.

0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? కళావతి అమ్మ కదా. మస్తు రోజులకు ఫోన్
1: చేసినావు. ఉప్పు లాంటి వారు కళావతి.
0: మంచిగా ఉన్నావా? మరి అందరం మంచిగా ఉన్నట్టే. చెప్పు మరి, ఇవాళ ఏ పాటి నెలని ఫోన్ చేసినావు? మస్తు మంచి పాట కోరిన. మరి ఈ పాట అంటే ఎందుకు ఇష్టం మీకు?
1: నాకు బాగా ఇష్టం. చిన్నగా ఉన్నప్పటి నుంచి రేడియోనే ఇంత కాబట్టి పాటలు అంటే బాగా ఇష్టం నాకు.
0: ఈ పాట వింటే మంచిగా అనిపిస్తుంది అయితే నీకు? ఇప్పుడు ఏడున్నారు మరి మీరు?
1: ఉపాధి హామీ పని మీద ఉన్నాం. అందరు టిఫిన్ చేస్తున్నారు ఇక్కడ. అందరు సోదల పేర్లు చెప్తా.
0: చెప్పండి.
1: అయ్యో చెమీనా, మా అక్క పేరేమో బాగిష్ట.
0: అక్కడ ఉన్న మీ దోస్తులు అందరికి
1: దేవత, అరుకుంబాయి, వీళ్ళందరు ఇక లక్ష్మిలు ఉన్నారు. నరస,
0: లక్ష్మిలు, సరస్వతులు, దుర్గాదేవులు అందరు ఆనే ఉన్నారు అన్నట్టు.
1: నా దోస్తు పేరు కళావతి.
0: ఇద్దరు కళావతులు ఉన్నారు అయితే. సరే, అక్కడ ఉన్న వాళ్ళందరి కోరిక మేరకు మీరు వినిపిస్తున్నారు ఈ పాట. మరి మంచిగా వాళ్ళు టిఫిన్ చేసుకుంటూ ఉండగా మీరు పాట వినిపిస్తున్నారు మీ దోస్తులందరికి కదా?
1: దేవత.
0: సరే అమ్మా, ధన్యవాదాలు. మరి మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి. సరే అమ్మా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: నమస్తే అండి, శుభోదయం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: ఆదిలాబాద్ నుంచి, అనసూయ.
3: అనసూయ, ఏం చేస్తుంటారమ్మా?
4: నేను హౌస్ వైఫ్ మేడం.
3: ఇంతకు ముందు కాల్ చేసేవాళ్ళు కదా?
4: ఇప్పుడు 2-3 నెలల తర్వాత చేస్తుంది.
3: అదే అదే చెప్పండి, మరి ఎట్లా యాద్ చేసుకుంటుంది?
4: ఏం మేడం, అంతా పెళ్లిలు, పేరంటాలు, ఎండాకాలం అటు ఇటు ఒకడా.
3: ఎండాకాలం అంతా పెళ్లిలు, పేరంటాలతో నిండిపోయింది అంటారు.
4: అదే అదే,
3: ఫుల్ పెళ్లిలు, ఇటు ఎండ సతమతం, అంతేనా?
4: ఇటు రెండు
3: పరేషాన్ చేసింది ఎండ అందరినీ.
4: మన పిల్లలు
3: ఎండాకాలం మాస్తు ఖుషిగా ఎంజాయ్ చేసారు మరి మీరు?
4: ఫుల్ ఎంజాయ్, ఐస్ క్రీమ్లు, అన్ని
3: పానకం పానకం మాతి మారుస్తున్నారు.
4: పానకము పానకము ఐస్ క్రీమ్ మళ్ళీ ఏసీలో ఉండు.
3: మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: గోకులంలో సీత, కృష్ణ జయ కృష్ణ కృష్ణ.
3: తప్పకుండా అండి. మరి ఈ ఎండాకాలం మీరు మంచి మంచి జ్ఞాపకాలని మీ దగ్గర ఉంచేసుకున్నారు కదా, ఆ జ్ఞాపకాల నుంచి ఒకటి ఏదైనా మంచిది మాకు చెప్తారా మరి?
4: మొన్న 31st మ్యారేజ్ జరుపుకున్నా మేడం,
3: అప్పుడు అందరు కుటుంబ సభ్యులు ఉండు మంచి అనిపించింది.
4: 48 మ్యారేజ్ డే మొత్తం ఉన్నంద, ఇద్దరు కొడుకుడు, ఇద్దరు కోడళ్ళు, అల్లుడు, బిడ్డ, మనమల అంత
3: ఉండే.
4: అది వేరే జ్ఞాపకం అయిపోయింది నాకు. లేకుండా ఉన్నంత ఒకటేసారి మొత్తం కుటుంబం అంతా 14 మంది
3: అందరు ఒకే దగ్గర కలవడం పెద్ద సంతోషం నిజంగా.
4: కలవడం, అంత కూడి కలిసి చేయడం, లేకపోతే ఒకరు ఎడమొఖం పెడమొఖం పెడుతుంది. ఇప్పుడు ఈ చేప ఎవరు పెట్టలే, అందరు
3: ఈ మంచి జ్ఞాపకం మీకు గుర్తుండిపోతుంది అయితే.
4: అది అధిక మాసం కదా, మళ్ళా దొండ ఫలాలు.
3: అవునవును. ఓకే అండి, మీ మంచి జ్ఞాపకాన్ని మాతో పంచుకున్నారు, ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వస్తుంది వినేసి.
4: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసుని శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
3: హలో,
2: నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? అంకోల్ నుంచి దేవత. ఇందాకనే అంకోల్ నుంచి కళావతి అమ్మ గారు కాల్ చేసిండ్రు. మరి నంబర్ అడిగి మరి కాల్ చేసిరు అన్నట్టు. వింటుంటారా రోజు రేడియో? మొదటిసారా మీరు ఫోన్ చేయడం?
3: మొదటిసారి.
2: ఎట్లా అనిపిస్తున్నది మరి, మొదటిసారి ఫోన్ కలిసింది కదా, ఎట్లా అనిపిస్తున్నది?
3: మంచిగా అనిపిస్తుంది.
2: చెప్పండి మరి, రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: మేడం ప్రేమించే సినిమాల కంటేనే అమ్మ అని. అంటే
2: ఎందుకు ఈ పాట అంటే ఇష్టం మరి మీకు?
3: అమ్మ గురించి ఉన్నది మేడం మొత్తం,
2: అందుకని ఇష్టం.
3: ఓకే
2: అమ్మా, తప్పకుండా ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండీ, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
3: సరే మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
3: తెలంగాణ యాసభాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింటా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో మీరు మీకు నచ్చిన పాటల్ని వినడానికి ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ది కోడ్ నంబర్, 2300081, మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. మీకు నచ్చిన పాటల్ని ఫోన్ ద్వారానే కాకుండా సందేశం ద్వారా కూడా వినిపిస్తున్నాం. అలానే ఉత్తరం ద్వారా కూడా చదివి వినిపిస్తున్నాం కదా. మరి ఉత్తరం ద్వారా వాళ్ళు రాసిన పాటల్ని, కోరుకున్న పాటల్ని వినిపిస్తున్నాము. పొద్దుగల సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో సాయంత్రం 5 గంటగా మాట చెప్పుండ్రి పాట ఇండ్రిలా, రాత్రి 8:00 నుంచి 8:45 దాకా ఉషారు కార్యక్రమంలా. ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, రమేష్. మాకోసం ఒక్కడు చిత్రం నుంచి చెప్పవే చిరగాలి అనే పాటను వినిపించండి అంటూ పంపించారు. తప్పకుండా అండి. మరి శ్రోతలు మీరు కూడా ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరచ్చు. మరి మీరు ఉత్తరం పంపించాల్సిన మా చిరునామా కేఎఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 50401. చిరునామా మరోసారి చెప్తున్నాను, కేఎఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 50401. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. ఇప్పుడైతే వీరి కోరిక మేరకు ఈ పాట.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? వందన గారు, మీ గొంతులో మంచి జోష్ ఉంది. పొద్దు పొద్దునే తిన్నారు, మరి ఇంత హుషారుగా ఉన్నారు. అబ్బా, తినకుంటే ఇంత హుషారున్నారు అన్నట్టు. తింటే ఇంకా గొంతు బాగాలేస్తుంది. మరి చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలని ఫోన్ చేసిర్రు? తప్పకుండా వినిపిస్తాను. మరి ఏదైనా మీ మంచి జ్ఞాపకం గానీ, మీకు ఏదైనా అంటే ఏదైనా పని చేసినప్పుడు అబ్బా ఇట్లా ఎందుకు చేసినా, లేదంటే బాగా సంతోషాన్ని ఇచ్చిన పని గానీ, అట్లా ఏమైనా జ్ఞాపకాలు ఉంటే చెప్తారా? ఏదైనా తమ్ముని కొట్టిన తర్వాత ఆలోచిస్తారా? మరి ఎందుకు కొడతారు?
1: ఒక మాట చెప్తే వినడు
0: మేడం. ఎంత పెద్దగా ఉంటాడు? ఎన్నో తరగతి? టెన్త్ అయిపోయింది. అయినా కూడా అక్క మాట వినడు అన్నట్టు. దేంతో కొడతారు, కట్టెతోనా చేత్తోనా?
1: చేత్తోనే కొడతారు మేడం.
0: చేత్తోనే కొడతా? ఆయన పాపం పడుతున్నాడు అన్నట్టు. వింటున్నాడా? మరి మీ తమ్ముడు ఇప్పుడు
1: వింటలేడు?
0: అయ్యో వింటే అనుకుంటాడు అక్క, మరి నువ్వు నన్ను కొట్టి గింత బాధపడతావా అని కదా. ఓకే, తప్పకుండా మరి మీ తమ్ముడు వినేలా చేద్దాం. ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: వీధి వీధికి చెరాలి మాట, ప్రతి ఇల్లు పట్టాలి గణన బాట, కలిసి రాద్దాం రేపటి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ పుట్టినరోజు ఇయ్యలా. మనీ మనీ, అనగనగా ఒకరోజు, సత్య, రంగీలా, దయ్యం మొదలైన వర్మ సినిమాలకు ఏలే లక్ష్మణ్ పబ్లిసిటీ డిజైనర్గా పనిచేశారు. ఈయన మోనోక్రామ్లు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వారి ఇంట్లో ఆకర్షణీయంగా ఉన్న వాళ్ళ నాయనమ్మ ఫోటో ఒకటి ఉండేదట. దాన్ని చూసినప్పుడల్లా బొమ్మలు గీయాలనే ఆలోచన ఆయనకు కలిగేదట. మొదట్లో కొబ్బరి నూనె రాసిన తలకి తెల్ల కాగితాన్ని రుద్ది ఆ పారదర్శక కాగితాన్ని బొమ్మలపై ఉంచి చిత్రాలు గీయడం అలవాటు చేసుకున్నారు ఆయన. చిన్నప్పటి నుండి పుస్తకాల మీద పేర్లు రాయడం, ఉపాధ్యాయులకు విజ్ఞాన శాస్త్ర చిత్రాలు వేసి ఇవ్వడంతో మంచి గుర్తింపు పొందారు. చదువు తర్వాత చలసాని పరిచయంతో ఆర్ట్ గురించి రకరకాల విషయాలు తెలుసుకున్నారు. తర్వాత సొంతంగా ఏలే డిజైన్ గ్రూప్ మొదలుపెట్టారు. తర్వాత రామ్ గోపాల్ వర్మ పరిచయంతో ఆయన తీసిన చాలా సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్గా ఆయన పనిచేశారు. తెలంగాణ అధికారిక చిహ్నను ఈయన రూపొందించారు. తెలంగాణ సర్కార్ కోసం రూపొందించిన లోగోలో దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్రతో పాటు మానవ మనుగడ వంటి అనేక అంశాలు మిళితమయ్యాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పబ్లిసిటీ డిజైనర్గా పనిచేసిన అనగనగా ఒకరోజు చిత్రం నుంచి ఈ పాట.
2: ఏమ్మా కోపమా?
3: లేదు, చాలా సంతోషం.
2: లేట్ అయ్యిందనా?
3: అచ్చి, నాతో మాట్లాడుకు.
2: ఏయ్, మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి గొడవ పెట్టుకు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం,

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు విందాం 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంలోని కొన్ని మధుర జ్ఞాపకాలను విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు గారి మాటలో.
6: నా పేరు మధుసూదన్ రావు. నేను విజయ డైరీలో హైదరాబాద్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. 2026 జూన్ 8 90 ఏళ్ల ప్రసార జీవితాన్ని పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ గా, తర్వాత ఆల్ ఇండియా రేడియోగా, తర్వాత ఆకాశవాణిగా రూపాంతరం చెంది ప్రతి ఒక్కరి శ్రోత యొక్క మనసులో సుస్థిర స్థానాన్ని అది పదిలపరుచుకుంది. తొలుత 591 స్టేషన్లు, 23 భాషలు, 146 మాండలిక భాషల్లో మరి ఈ రోజు ఆకాశవాణి ప్రతి ఒక్కరి ఇంట్లో మారుమోగుతూనే ఉంటుంది. వన్ నేషన్ వన్ వాయిస్ అనే నినాదంతో 1936 నుంచి ప్రారంభమైన ఆకాశవాణి ప్రస్థానము 1956 వాల్టర్ కాఫ్మ్యాన్ అనే అతను శివరంజని రాగం ఆధారంగా ఏర్పాటు చేసిన సిగ్నేచర్ ట్యూన్తో ప్రతి ఒక్కరి

0: మార్మోగుతూనే ఉంది. మరి బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో బాంబే స్టేషన్లో 1927 మొట్టమొదటి రేడియో స్టేషన్ ప్రారంభం కాగా ఎంవి గోపాలస్వామి గారిని మనము ఆకాశవాణి పితామహుడుగా మనం పేర్కొనవచ్చు. మైసూర్లో 1935 మొట్టమొదటి ప్రైవేట్ రేడియో స్టేషన్ అనేది ప్రారంభమైంది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆకాశవాణి కావ్యాన్ని ఈ యొక్క ఆకాశవాణి కోసమే రచించడం జరిగింది. ఇలాంటి మహోత్కృష్టమైన చరిత్ర గల ఆకాశవాణి మరి దేశ విదేశాల్లో ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఒక ప్రసార సాధనంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్వరమాంత్రికుడు అనదగ్గ పద్మశ్రీ అమీన్ సయానీ అనౌన్సర్ గా ఆకాశవాణిలో అనేక ప్రసారాలను నెలకొల్పారు. వారు ప్రారంభించిన బినాకా గీత్మాల అనేది ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఇప్పటికీ శాశ్వతంగానే ఉంది. ఇలాంటి ప్రత్యేకత కలిగిన ప్రసార సాధనాల్లో ప్రధాన పాత్ర వహించే రేడియో స్టేషన్ 90 సంవత్సరాలుగా అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగించడం అనేది, మరియు రాబో రోజుల్లో కూడా ఎన్ని సాధనాలు వచ్చినా గానీ ఆకాశవాణి, ముఖ్యంగా 100.2 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రము, మరి అక్కడ ఉన్న రేడియో జాకీలు కావచ్చు, మరియు గతంలో ఆదిలాబాద్ లో పనిచేసిన చాలా మంది ప్రసాద్ లాంటి వారు, బాబురావు లాంటి వాళ్ళు, అదేవిధంగా సుమనస్పతి రెడ్డి గారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రాన్ని మాండలిక భాషలో దాన్ని ప్రజల వరకు తీసుకురావడానికి అనేక కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరి మనసులను రంజింపజేయడానికి అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా శ్రోతలకు దగ్గర అయ్యేలా అనేక కార్యక్రమాలను నిర్వహించడం అనేది చాలా చక్కని విషయము. ఈ సందర్భంగా ఆకాశవాణి 90 సంవత్సరాల ఈ ప్రస్థానం మరింతగా అప్రత్యతంగా కొనసాగాలని కోరుతూ నేను ఈ యొక్క ఆకాశవాణికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
1: మరి వింటున్న ఈ పాట రుద్రవీణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.

0: అదే 0042022233.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింటా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు విందాం 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంలో ఆకాశవాణికి వారికి ఉన్న అనుబంధాన్ని విందాం. తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులు సామల రాజవర్ధన్ గారికి ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని వారి మాటల్లో.
4: ఆకాశవాణికి నాకు ఉన్న అనుబంధాన్ని 2-3 మాటల్లో చెప్పుకుంటాను. 1970 నుంచి 80 వరకు 10 సంవత్సరాలు ఆదిలాబాద్ లో రేడియో అంటే నాగ్పూర్ స్టేషన్ ఉండేది, తర్వాత వివిధ భారతి స్టేషన్, తర్వాత సిలోన్, రాత్రిపూటనేమో హైదరాబాదు, తర్వాత కడప, విజయవాడ స్టేషన్లు కూడా వచ్చేవి. ఇంకా రాత్రి అయితే ఆల్ ఇండియా రేడియో ఉర్దూ సర్వీస్ అని అందులో చాలా పాత సినీ గీతాలు వచ్చేవి, హిందీ సినిమా పాటలు వచ్చేవి. కానీ ఇవన్నింటికంటే ముఖ్యంగా నేను వివిధ భారతి కార్యక్రమాలలో సంగీత్ సరిత అనేది 7:30, మధ్యాహ్నం 3:00 అనురంజని అనే కార్యక్రమం, మళ్ళీ సాయంత్రం 7:30 మరో సంగీత కార్యక్రమం వచ్చేది. ఈ సంగీత కార్యక్రమాల వల్ల నేను సంగీతం నేర్చుకున్నా అంటే అతిశయోక్తి కాదు. ప్రతి రాగాన్ని గురించి, ఆ రాగం యొక్క గుణాల గురించి, రాగ కులగోత్రాల గురించి దాంట్లో చాలా చక్కగా వివరించి ఒక పెద్ద గాయకుడు లేదా గాయక పాట ఇచ్చేవాడు, లేదా వాయిద్యం కూడా వినిపించేవారు ఆ రాగంలో ఉన్నది. అప్పుడు నా దగ్గర టేప్ రికార్డర్ లేదు కాబట్టి వెంట వెంటనే దాన్ని రాసుకొని అది ఒక నోట్బుక్ తయారు చేసుకున్నాను. అదే నాకు ఇప్పుడు సంగీతం గురించి ఏమాత్రమైనా నాకు నాలెడ్జ్ ఉన్నది అని అంటే దానికి కారణం ఆ సంగీత్ సరిత. మధ్యాహ్నమేమో అనురంజని అని ఒక సంగీత విద్వాంసుని పాట 1/2 ఉండేది. ఒకరోజు ఇన్స్ట్రుమెంట్ అంటే వాద్య సంగీతం ఉంటే మరొక రోజు గాత్ర సంగీతం ఉండేది, అది తప్పనిసరిగా వినేవాళ్ళం. ఆ విధంగా నేను సంగీత సౌరభాలు పుస్తకం రాయడానికి ఒక రకంగా ఆకాశవాణియే కారణం. తర్వాత మళ్ళీ నేను వీణ నేర్చుకున్నా, ఇంకా చాలా పెద్ద మనుషుల దగ్గర కూర్చొని సంగీత విషయాలు నేర్చుకున్నా అది తర్వాత, కానీ పునాది మాత్రం ఆకాశవాణి సంగీత సరిత ద్వారానే నాకు దొరికింది. తర్వాత నాకు మరో అదృష్టం ఏమొచ్చింది అని అంటే నేను ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో 1990 నుంచి 2023 వరకు అంటే సరిగ్గా 33 సంవత్సరాలు ఆర్జేగా పనిచేసే అవకాశం దొరికినందువల్ల నేను చాలా అదృష్టవంతుణ్ణి అని భావించుకుంటున్నాను. మరొక్కసారి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
3: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
2: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
3: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
2: 9491399052.
3: గుర్తుంచుకోండి,
2: లాభవాణి,
3: ఆకాశవాణి,
2: శుభవాణి,
3: ఆకాశవాణి.
2: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
4: ఇది అందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ఎండాకాలం నుంచి ఆనాకాలం షురుగానే అయింది. ఇలా మెరుగు మృగశిర కార్తె రోజు. మరి మృగశిర కార్తె రోజున అంటే ఇలా ఇంగువ బెల్లం కలిపి తినడం మనకు మస్తు నమ్మకంతో కూడుకున్న పని. దీని వెనుక బలమైన శాస్త్రీయ ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి.

0: సమయాభావం వల్ల పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నా. ఇది ఇయాటి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరిన్ని మీకు నచ్చిన పాటల్ని సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుని పాట ఎంట్రీ కార్యక్రమంలో, అట్లనే రాత్రి హుషారు కార్యక్రమంలో వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలకు ఆవస్తుంది. ఇంకొంచేపట్లో 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమం గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం వింటారు సమన్వయకర్త శ్రీ మారుమామూల దత్తాత్రేయ శర్మ. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: మృగశిర కార్తీను పురస్కరించుకుని ఈ రోజు నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకేచోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు చెందినవారు ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాహుల్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ రాహుల్ 3 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను ఏడాది పాటు కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ జనసమితి అధ్యకుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. హైదరాబాద్లోని టీజేఎస్ రాష్ట కార్యాలయంలో ఎస్ఐఆర్పై నిన్న వర్క్షాప్ నిర్వహించారు. ఆన్లైన్లో ఔషధాలను విక్రయిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు డీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ ద్వారా వివిధ మందులను విక్రయిస్తున్న 161 దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతికి చెందిన టెక్నాలజీ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైట్ హౌస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన సలహాదారుగా పనిచేస్తున్న ఆయన ఈ నెలాఖరులో పదవి నుంచి తప్పుకోనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీన స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం వింటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రధానావధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జీఎం రామశర్మ శతావధాని, సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ అవసుల

భానుప్రకాష్ అవధాని, వర్ణన డాక్టర్ మండపాక మహేశ్వరి అవధానిని, న్యస్తాక్షరి శ్రీమతి ఆరవిల్లి శ్రీదేవి అవధానిని, ఛందోభాషణం శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆశువు శ్రీ చిట్టితోట విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. వినండి విశేష అష్టావధానం గగన విజయం.

0: వార్త అంటే కేవలం జరిగిన సంఘటనను చెప్పడం కాదు, సమాజం గుండె చప్పుడును సైతం వినిపించడం, బాధలో ఉన్నవారి కన్నీటి చుక్కను ప్రపంచానికి చూపించడం, అన్యాయానికి గురైన వారి పక్షాన గొంతుకగా మారటం. అలాంటి లక్ష్యంతో, ప్రజల పక్షాన నిలబడాలనే సంకల్పంతో తెలుగు డిజిటల్ మీడియా రంగంలో అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది మన విశ్వం టీవీ. నేటి వేగవంతమైన టెక్నాలజీ యుగంలో ఎన్నో మీడియా సంస్థలు వార్తల్ని అందిస్తున్నాయి. కాని విశ్వం టీవీ మాత్రం వార్తల్ని మాత్రమే కాదు, సామాజిక బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. ప్రతి వార్త వెనక ఓ మనిషి జీవితం ఉందని, ప్రతి సమస్య వెనుక ఉన్న ఒక కుటుంబ వేదనను చాటి చెబుతుంది. ఎక్కడ సమస్యుంటే అక్కడ విశ్వం టీవీ ఉంటుంది, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ విశ్వం టీవీ ప్రశ్నిస్తుంది, ఎక్కడ బాధితుడి కన్నీరుంటే అక్కడ విశ్వం టీవీ అండగా నిలుస్తుంది. ఈ క్రమంలో విశ్వం టీవీ వివిధ రకాల కార్యక్రమాలు, గ్రౌండ్ రిపోర్టులు, ప్రత్యేక కథనాలతో ఎప్పటికప్పుడు తమదైన శైలిలో ముందుకు సాగుతోంది. ఇటీవల గల్ఫ్లో చిక్కుకుని స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక బాధితుడి సమస్యను విశ్వం టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ కథనం ప్రజాప్రతినిధులు, దాతల దృష్టికి చేరి చివరికి ఆ బాధితుడు తిరిగి తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకునేలాగా ప్రభావితం చెయ్యగలిగింది. ఒక వార్త ఒక జీవితాన్ని మార్చగలదని ఆ సంఘటన నిరూపించింది. మరో సందర్భంలో హైదరాబాద్ జవహర్ నగర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ నిరుపేద కుటుంబం ఇల్లు అగ్నికాహుతైంది. వారి ఆవేదనను విశ్వం టీవీ సమాజం ముందుంచింది. ఫలితంగా దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఆ కుటుంబానికి సహాయం అందించారు. అక్కడ కేవలం వార్త ప్రసారం కాలేదు, కాని ఒక కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేసింది విశ్వం టీవీ.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు విశ్వం టీవీ. వినోదం, విజ్ఞానం, రాజకీయం, సామాజిక ఆరోగ్య విశేషాంశాలతో ప్రజలకు నిత్యం అవగాహన చైతన్యం కల్పిస్తూ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తున్న ప్రజల టీవీ విశ్వం టీవీ. విశ్వం టీవీ ఉంటే విశ్వమంతా మన వెంటే.
2: గగన విజయం నాకు అనిపిస్తుంది, ఘన విజయం. శబ్ద బ్రహ్మోపాసన స్తబ్ధం బగు జగతికి రెడి చైతన్యంబు. ఆ శబ్ద ప్రసార భారతి, శబ్ద ప్రసార భారతికి అబ్దంబుల్ తొంబది ఎట, 97 నిండినటువంటి ఈ ఆకాశవాణికి ప్రసార ఉత్సవాల సందర్భంగా శబ్ద ప్రసార భారతి కబ్దంబుల్ తొంబది ఎట ఆనందమిదే. ఈ ఆనంద వేళ ఆకాశవాణికి 97 శబ్దరూపమైన వాంగ్మయ రాశిని శ్రవణపేయంగా నిరంతరాయంగా అందిస్తున్నటువంటి సేవ ఇది. ఒక రకంగా చెప్పాలంటే అఖిల శబ్ద స్వరూపిణి అయినటువంటి అమ్మవారి సేవ ఇది. అక్షర బ్రహ్మోపాసన, శబ్ద బ్రహ్మోపాసనగా భావిస్తూ ఇక్కడ అష్టావధాన కార్యక్రమం ఇది మనకు మాత్రమే ఉన్నటువంటి గొప్ప వరం, మన భాషకు మాత్రమే లభించినటువంటి గొప్ప వరం. అవధానం అంటే మీ అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ గొప్పగా వివరించాల్సిన అవసరం లేదు. ఇది ఏకాగ్రతకు పరీక్ష. ఇక్కడ కూర్చున్నటువంటి 8 మంది పండితులు వీళ్ళంతా మనకు ఆత్మీయమైన మిత్రులే, కానీ మిత్రవత్ శత్రువులు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళెవరూ కూడా మిత్రులమన్న సంగతిని దృష్టిలో పెట్టుకోరు. అందరూ తమ తమ వాగ్బాణాలను ఈ బాలుడిపైన ప్రసరింపజేయడానికి సంసిద్ధులై ఉన్నారు. అక్షయ తూణీరాలను వారు వదులుతారు. వీటన్నిటి తట్టుకొని విజయుడై నిలబడతాడు మా సాహిత్. అవధానంలో ప్రధానంగా పెద్దలు అవధానాన్ని నిర్వచిస్తూ పంచధకారాలు చెప్పారు. కొందరున్న చతుర్ధకారాలు కూడా అన్నారు. ఏదైనప్పటికీ ధార, ధారణ,

ధోరణి, వీటన్నిటికీ మించింది ధైర్యం. ఇవన్నీ ఉండాలంటే అమ్మవారి ఇచ్చేటువంటి గొప్ప ధిషణ ఉండాలి. ధార అంటే ఆగకుండా పద్యం చెప్పగలిగినటువంటి ఒక రసస్ఫోరకంగా పద్యాన్ని అందించగలిగిన శక్తి ధార, ధారణ. ఇక్కడ ఇంతమందికి చెప్పిన పద్యాలన్నీ మనోఫలకం మీద వాటిని ముద్రించుకుని హృదయంలో నిలుపుకుని అడిగినప్పుడు మరి తిరిగి అప్పగించే శక్తిని ధారణ అంటారు. ధోరణి, వారు ఇక్కడ ఏ ప్రశ్న అడుగుతారో, ఎలాంటి ప్రశ్న అడుగుతారో తెలియదు. అన్నిటికీ కూడా తనదైన ధోరణిలో సమాధానం చెప్పగలిగినటువంటి వాగ్వైదుష్యం ఉండడం ఈ ధోరణి. ఇవన్నీ కూడా ఈ సభలో కూర్చోవాలంటే అక్కడ పక్కన శతావధాని గారు కూర్చున్నారు. అక్కడ అప్రస్తుత ప్రసంగి తన ములుకుల్లాంటి పలుకులతో అవధాని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికీ ఎన్ని నిలబడి ఈ పిల్లవాడు ఇక్కడ కూర్చొని అవధానం చేస్తున్నాడు అంటే, మొన్ననే ఖరగ్పూర్ లో ఐఐటి పూర్తి చేసుకుని ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం సంసిద్ధులై వచ్చాడు భాగ్యనగరానికి. ఇంతమంది ప్రశ్నల వర్షం కురిపిస్తే తప్పకుండా విజయుడై నిలబడతాడు కనుక ఇది గగన విజయం, ఇది ఘన విజయం కూడా. అవధానం అష్టావధానం అయితే 8 మంది ఉంటారు, శతావధానం అయితే 100 మంది ప్రాష్టికులు ఉంటారు, సహస్రం అయితే 1000 మంది ఉంటారు. మన తెలుగు భాషలో అవధానం ఎంత దాకా వెళ్ళిందంటే అష్టావధాన, శతావధాన, సహస్రావధాన, ద్విసహస్రావధాన, పంచ సహస్రావధానం దాకా వెళ్ళింది. ఇది మన తెలుగు వారి ఘనత. ఇవాళ మన కళ్ళ ముందర ఆ సహస్రావధానంతా కనపడుతూ ఉన్నారు. పంచ సహస్రావధానం చేసిన వారు కూడా ఉన్నారు. మొట్టమొదటి అవధాని ఎవరు చరిత్రలో అని ఆలోచిస్తే తేలింది ఏమిటంటే, 2వ ప్రతాపద్రుని ఆస్థానంలో శతావధానం సంస్కృతంలో చేసి ఉంటాడు, బహుశా చేసినప్పటికీ తెలుగు సంస్కృతాలు కలిపి చేసినటువంటి కోలాచల మల్లినాథయ్య ఆయన మొదటి శతావధాని వరంగల్ గడ్డ మీద అవధానం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కోలాచల మల్లినాథయ్య స్ఫూర్తి ఇవాళ మన సాహిత్య దాకా అలా ఆ వారసత్వం కొనసాగుతూ ఉన్నది. విదిత పాండితి మండిత కథనమనగా, ఇదొక యుద్ధం. ఎటువంటి యుద్ధం అంటే పాండితి మండితమైన యుద్ధం ఇది. కవన హవన ప్రపూరిత సవనమనగా, ఇది ఒక యజ్ఞం. అవధానాన్ని మనోయాగమన్నారు, యోగమన్నారు. ధారణ ధార ధోరణి ధైర్య కలిత సన్నుతావధాన సాహిత్య జయముగనుడి, సాహితి జయముగనుడి, సాహిత్ జయముగనుడి అని ఆకాంక్షిస్తూ నల్లాని చక్రవర్తుల సాహితు ఇంకా ఆలస్యం చేయకుండా అవధానాన్ని ప్రారంభిస్తాడు.

సరస్వతీం సంశ్రితకామధేను విశేషవిత్పారిషదేషు నాథ విదగ్ధగోష్ఠీ సమరాంగణేషు జిగీషతు తోమే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయాః అపౌరుషేయైరపి వాక్ప్రపంచైరద్యాపి తే భూతిమదృష్టపారాం స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ కారుణ్యతో నాథ కటాక్షణీయః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వ్యాసుని ముందు నిల్చి ఘన భారత వేదము వ్రాయ ఘంటపుంత్రాసమునొప్పకుండా తన దంతము త్రుంచి లిఖించి రక్తిమన్హాసము చింది కార్య విజయైక పథం మును చూపు నట్టి గౌరీసుతునంజలించెద తరింపవధాన సుధానిధానమున్. శ్రీ సరస్వతీ నమః.

గురుగారు చెప్పినట్టు ఈ అవధాన విద్య, ఈ అవధాన పరంపర చాలా పాతదైనటువంటిది. ఎంత ప్రాచీనమైనదో ఆధునిక కాలంలో కూడా అవధానం అంతే ప్రాముఖ్యాన్ని సంతరించుకొని ఉన్నటువంటి విద్య. దీన్ని నేడు చూస్తున్నటువంటి ప్రక్రియలో 1872 ఫిబ్రవరి 22 నాడు శ్రీ మాడభూషి వెంకటాచార్యుల వారు సాహిత్య అష్టావధానం చేశారు. దాని తర్వాత తిరుపతి వెంకట కవులు. అవధానం వల్ల తెలుగు భాష ఎంత వృద్ధి చెందిందంటే, దిక్కరులంచు పేర్వడిన తిరుపతి వెంకట సూరులేగు నా ప్రక్కల నెల్ల నీ కడుపు పండినదమ్మ తెలుగుదేశమా అని వేలూరు శివరామశాస్త్రి గారు చెప్పారు. ఎక్కడెక్కడైతే తిరుపతి వెంకట కవులు వంటి అవధానాలు అడుగుపెట్టారో అక్కడక్కడ కవులు పుట్టుకొచ్చారు, శతావధానాలు పుట్టుకొచ్చారు. కాబట్టి తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, తర్వాత ఎంతో మంది పండితులు, గురుగారు రామశర్మ గారి వరకు. ఇప్పుడు ఈ రోజు విశేషం ఏంటంటే సభలో ఉన్నవాళ్ళు పృచ్ఛకులందరూ అవధానులే. ఒక మాట చెప్పారు ఏంటంటే, అవధానులకి అవధానాల్లో లూప్ హోల్స్ తెలుస్తాయి, ఆ లూప్ హోల్స్ అన్ని క్లోజ్ చేసి మూసేసే అవకాశం ఈరోజు ఉంది. కాబట్టి ఆ అవధానుల పరంపరకు నమస్కారం చేసుకుంటూ

అవధానంలో మొట్టమొదటి అంశం అంటే అన్ని అంశాల్లోకి కీలకమైన అంశం నిషిద్ధాక్షరి. ఎందుకంటే పరిగెత్తమని కాళ్లు బట్టి వెనక్కి లాగినట్టుగా ఉంటుంది ఈ ప్రక్రియ. పరిగెత్తమంటారు, హర్డిల్స్ పెడతారు, ఆ హర్డిల్స్ దాటుకుంటూ వెళ్లాలి, విజయాన్ని చేరాలి, అది అవధానికి పరీక్ష. ఒక పద్యం చెప్పమంటారు, ఒక్కొక్క అక్షరాన్ని నిషేధిస్తారు, నిషేధించిన అక్షరాన్ని వాడకుండా

0: రా ప్రారంభ అక్షరం రా
1: మొదటికే అగ్గిపెట్టారు.
0: అవధానం ప్రజ్వలిల్లాలని చెప్పి
2: అప్రస్తుత ప్రసంగం చేసిన వారు రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సంస్కృత భాషావేత్త శ్రీ రంగి సత్యనారాయణ గారు.
3: జకారం నిషేధం
2: రజ అంటారేమోను, జా వద్దన్నారు.
0: రస
2: వారు వద్దన్న అక్షరాలు వాడకుండా వేరే అక్షరం వాడాలి.
3: అక్షరం వేసుకోవచ్చు.
0: వత్ రసవత్
3: రసవత్ అక్షరం నిషేధం లేదు.
0: ఖ రసవత్ ఖ
3: వా నిషేధం.
0: వా నిషేధం. చ
3: రా నిషేధం.
0: లత్ రసవత్ ఖచలత్
2: రసవత్
3: ఖచలత్
0: ఖచలత్
3: ఖచరత్ అంటారేమో అనుకోని రేఫ నిషేధం అన్నాను. ఖచలత్ అన్నారు, బాగుంది.
2: ఖ ఆకాశం.
3: అవును ఖచలత్. వా నిషేధం.
0: వా నిషేధం.
3: వలయోరభేద అని ఒక న్యాయం ఉంది ఇక్కడ. ఖచలత్ అన్నా ఖచరత్ అని కూడా తీసుకోవచ్చు. లకారానికి బదులు లకార రేఫానికి బదులుగా లకారం కూడా తీసుకోవచ్చు.
0: ప్రా
3: దీర్ఘమా
0: దీర్ఘం దీర్ఘం. ప్రా
3: అక్షర నిషేధం లేదు.
0: గ్వా ప్రా గ్వా
3: ఒక పాదము పూర్తయింది.
2: పూర్తయింది. రసవత్ ఖచలత్ ప్రాగ్వా అనే మాటలతో కందపద్యంలో ఒక పాదం నిషేధాల మధ్యన కొనసాగి పూర్తయింది. దీని భావం మీకు తర్వాత వివరిస్తారు. అద్భుతమైనటువంటి రసవంతమైనటువంటి అవధానం అని చెప్పడానికి రసవత్తో ప్రారంభమైంది. తర్వాత సమస్య. మనం జీవితంలో సమస్యలు వద్దనుకుంటాం, సమస్యలుంటే పారిపోతాం, సమస్యలను ఎదిరించడానికి వీలుగాక దిగాలు పడిపోతాం. కానీ అవధానం మనకు నేర్పే గొప్ప గుణమేమిటంటే అవధానంలో కోరి అవధాని సమస్యను ఎంచుకుంటాడు ఒక అంశంగా. సమస్యను కోరుకొని ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అత్యద్భుతంగా తాను ఈ అవధానం అయ్యే లోపల నిరూపించి చూపిస్తాడు. అందుకని సమస్యలకు భయపడవద్దని ఈ అవధానం మనకు బోధ చేస్తుంది. సమస్య ప్రాశ్నిక చక్రవర్తి అని పేరుగాంచినటువంటి శ్రీ కంది శంకరయ్య గురువు గారు వారు గొప్ప సమస్యనిస్తారు.
0: సమస్య కంటే ముందు ఒక చిన్న మాట నిషిద్ధాక్షర గురించి. వారు గురుగారు అవధాని గారు కాబట్టి పైగా సంస్కృతంలో మహాపండితులు. ఒక చిన్న సాహసం ఏంటంటే, సాధారణంగా సంస్కృతంలో పృచ్ఛకులు ఉంటే అచ్చ తెలుగులో చేయడం అనేది ఒక చిన్న సంప్రదాయం. సరే సంస్కృతంలో మొదలుపెట్టి ఖక ఖ అనేది ఏకాక్షరంలో గగనానికి అర్థం. ఖేచరులు అనే ఖచరులు ఈ ఒక అక్షరంలో ఖ అంటే ఆకాశం అర్థం. ఆకాశం తర్వాత వాణి తెచ్చే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు వా నిషేధం చేసి. తర్వాత వాణి అనేది వస్తుంది. ముందుకు వెళదాం సమస్యలోకి.
1: ముందు పొగిడారు కదా శతావధాని గారిని, అయినా కానీ ఇలాంటి సమస్యగా మీకు
0: తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని.
4: అందరికీ నమస్కారం. అవధాని గారు, నేను ఇస్తున్న సమస్య ఆకాశవాణి నిరంతరమ్మును ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా.
0: ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా. మత్త కోకిల సమస్య.
2: ఇది మత్త కోకిల గాని మత్త కోకిల లాగా అనిపించకుండా ఛందోగోపనంగా ఇచ్చారు.
0: ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకుంగదా. దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్.
2: బాగుంది. ఇక్కడ చూడండి, ఆకాశవాణి అన్నప్పుడు కా ప్రాస అనుకుంటారు అందరు, కానీ ఆ అన్నది మూడో పాదం చివరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ష ప్రాస అయి
0: దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్.
2: దేశమందున అని చకార ప్రాసతో ఎత్తుకోవడం అంటే ఇచ్చిన ఛందస్సును దాచిపెట్టి ఇచ్చారు. కానీ ఆ ఛందస్సును గుర్తుపట్టి అవధాని గారు ఆ విధంగా పూరణ ప్రారంభం చేశారు. ఒక పాదం పూర్తయింది.
0: తీపి మాటల ఇది మత్త కోకిల ఛందస్సు. దాని చాలా అందమైన ఛందస్సు మనకున్న ఛందస్సులో. మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల ఇలా ఉంటుందన్నమాట. దాన్ని ఈ ఆ అనేది ముందు పాదం చివరిలోకి వెళ్తుంది, మూడో పాదం చివరిలోకి. నాలుగో పాదం అంతా కాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా అవుతుంది. రెండో అక్షరం షా కాబట్టి షా ప్రాసతో మొదలుపెట్టి దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్. ఆకాశవాణికి ఉన్న అంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మ మా ఇంట్లో ఉండేవారు. అప్పుడు వారి దగ్గర రేడియో ఉండేది. అప్పుడు వార్తలు వివిధ భారతి ఇటువంటివన్నీ విని పెరిగినటువంటి వాడిని నేను. కాబట్టి ఆకాశవాణి అనేది పౌరాణిక ప్రక్రియలో తీసుకుని ఏదో కథ తీసుకుని పెట్టచ్చు, కానీ ఆకాశవాణితోనే చక్కగా పూర్తి చేద్దాం అని చెప్పి మొదటి పాదం దేశమందున వార్తలంకడు తీపి మాటల చెప్పుచున్. వార్తలు చెప్తాయి కానీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అరుచుకునే వీధిగా ఉండవు, చక్కగా హాయిగా వార్తల్ని వినిపిస్తాయి, తీపిగా చెప్తాయి.
1: నేను ఒక పాదం చెప్తానండి. మత్త కోకిల కూయుచుండెను మర్కట.

0: మర్కటాలు కూడా మెచ్చేంత తీయని మాట బతకోకెలిది, మంచి అర్థం, ఇందులో సమస్య లేదు.
1: ఇక్కడ మూడవ అంశంలోకి వెళదాం. మూడవ అంశం దత్తపది. ఇవ్వబడిన పదాలు దత్తపది అంటే, వారు ఒక నాలుగు పదాలు ఇస్తారు, ఆ పదాలతో పద్యం చెప్పమంటారు. ఎలా చెప్పాలో, ఏ భావంతో చెప్పాలో కూడా వారే నిర్దేశిస్తారు. ఆ పదాలను అందంగా పొదిగి అందమైన పద్యాన్ని వారు కోరిన ఛందస్సులు చెప్పడం ఈ ప్రక్రియలో ఉన్న ప్రత్యేకత. దత్తపది అంశాన్ని ఇవ్వడానికి నవ యువ అవధాని శ్రీ అవసుల భానుప్రకాష్ గారు.
2: నమస్సభాయ.
1: అవధాన యువకేసరి.
2: కొనుడు శబ్దమ్ములి వినాల్గు కూర్మితోడా, రామ రామయు రామయు రామ ఎనగా.
0: రామ రామ రామ రామ, నాలుగు పదాలు.
2: గగన

0: చెప్పగా పండుగయదే.
1: ఆకాశవాణి సౌందర్యాన్ని రామ రామ రామ రామ
2: రామ రామ
0: శరణవృత్తం.
3: అయితే తెలుగులో ఒక చోట విన్నానండి, ఎక్కాలకు కూడా మందు వేస్తారట, చేలకు మందు వేసినట్టుగా. ఎక్కాల మందు,
2: ఏ కాలమందు అన్నది
3: ఎక్కాలంటే మనం టేబుల్స్ చదువుకుంటాం కదండి, ఎక్కాలకి చిన్నప్పుడు దానికి కూడా మందు వేసేవారు.
1: చదవని పిల్లలకి మందు ఎక్కాలే అని అర్థం,
3: మందు ఎక్కాలే.
2: ఇలా మధ్య మధ్య చిత్రోక్తులు నడుస్తూ ఉంటాయి, వారు ఇచ్చినటువంటి రామ రామ రామ రామ అనే పదాలను వాడుకుంటూ అది ఆకాశవాణి గగన విజయాన్ని వర్ణించుకుంటూ గొప్ప పద్యం చెప్పాలి అవధాని గారు.
1: ఆకాశంబున రామణీయకముగానందము కానాడుచున్.
2: చాలా బాగుంది, మొదటి పాదం పూర్తయింది దత్తపదిలో. ఇక వర్ణన నిపుణ కవి అంటారు, ఎవరైతే లోకోత్తరమైన వర్ణన చేస్తారో అటువంటి వాడినే కవి అంటారు. అవధానంలో కవిత్వం ఉంటుందా అని అందరూ అంటుంటారు, కానీ అవధానంలో కూడా అందమైన కవిత్వం ఉంటుంది, అద్భుతమైన కవిత్వం ఉంటుందని మన కవులు నిరూపణ చేసినారు. ఇవాళ అగ్గిపుల్ల దగ్గర నుంచి ఆటంబాంబు దాకా ఏ అంశం ఇచ్చినా కూడా అప్పటికప్పుడు అవధానంలో చెప్పేటువంటి సమర్థులు మన అవధాని గారు. వర్ణన అనేటువంటిది ఒక అంశం. ఈ అంశాన్ని నిర్వహించడానికి వ్యవసాయ శాఖలో శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ మండపాక మహేశ్వరి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ శాఖలో సలహాదారుగా పనిచేస్తున్నారు వారు. అటు వ్యవసాయ శాఖలో ఉద్యోగాన్ని నిర్వహిస్తూ కవిత వ్యవసాయం కూడా చేస్తూ ఇప్పటికీ 14 అవధానాలు చేశారు అటువంటి విదుషీమణి శ్రీమతి డాక్టర్ మండపాక మహేశ్వరి గారు వర్ణనాంశాన్ని ఇస్తారు.
4: గగన వాణి విజయంగా కొనసాగుతున్న ఈ అవధానంలో బాసర సరస్వతీదేవిని స్వేచ్ఛావృత్తంలో వర్ణించండి.
2: వ్యాస ప్రతిష్ఠితమైనటువంటి గోదావరి తటంలో వెలిసినటువంటి చదువుల తల్లి, జ్ఞాన స్వరూపిణి అయినటువంటి జ్ఞాన సరస్వతి మాతను వర్ణించమని కోరుకుంటున్నారు. చాలా గొప్పగా ఉంది.
1: వీణియ చేతబట్టి వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి. ఒక అర్థం చెన్నో అంటే అందమైన, రెండోది ఎర్రనైన నగవు. అమ్మవారిది బాసర సరస్వతి అమ్మవారి ఎర్రని నవ్వు ఉంటుంది, అదే కాకుండా వీణియ చేతబట్టి చాలా అందంగా కనిపిస్తారు కాబట్టి అమ్మవారు. వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగా ఉన్ఘటించి
2: కోరిన విధంగా బాసర జ్ఞాన సరస్వతి వర్ణన మొదటి పాదం చెప్పారు. ఇప్పుడు తర్వాత న్యస్తాక్షరి అనే అంశాన్ని శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు, గొప్ప విదుషీమణి, ఆమె చాలా పద్య కావ్యాలు రచినటువంటి వారు, నిరంతరం నిరంతరాయంగా రాస్తూ లేఖిని సామ్రాజ్ఞి అనే పేరు పొందినటువంటి వారు. న్యస్తాక్షరి, న్యస్తాక్షరి అంటే ఇది ఇంచుమించుగా నిషిద్ధాక్షరికి వ్యతిరేకమైన విధం. వారేమో అక్షరాలు వద్దంటారు, వీరేమో మొదటి పాదంలో ఇక్కడ ఈ అక్షరం ఉండాలి, రెండో పాదంలో ఈ అక్షరం ఉండాలి, మూడో పాదంలో ఇక్కడ ఈ అక్షరం ఉండాలి కోరుకుంటారు. అంటే ఎన్ని నిబంధనలు చూడండి, అన్ని నిబంధనలు పెట్టి 4 పాదాల్లో 4 అక్షరాలు ఇస్తారు.
4: నేను ఇవ్వబోయే న్యస్తాక్షరి అక్షరాలు సుఖీ భవ, సుఖీ భవ. 4, 8, 10, 11 అక్షరాలుగా న్యస్తం చేయాలి. మొదటి పాదంలో 4 అక్షరం సు, రెండో పాదంలో 8 అక్షరం ఖీ సుఖీ, మూడో పాదంలో 10 అక్షరం భ మహాప్రాణం, 4 పాదంలో 11 అక్షరంగా వా సుఖీ భవ అనే అక్షరాలని శార్దూల పద్యంలో చెప్పాలి. అంశము సర్వే జన సుఖినో భవంతు.
1: అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా.
2: మొదటి పాదంలోనే అన్న వస్త్రాలు ఇచ్చేశారు,
1: అన్న వస్త్రాలు.
2: ఇంకా సుఖంగా ఉండకపోతే ఇంకేం చేస్తారు, అన్నాదుల్ సుఖంబుగా.

0: వర్ణంలో నాలుగో అక్షరం సు వచ్చేసింది. అన్నాలు, అన్నాదులు, వస్త్రాలు. అన్న వస్త్రాలు ఉంటేనే కదా అందరు సుఖంగా ఉండేది.
1: అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా. అన్నాదుల్ వస్త్రాదుల్.
0: తర్వాత ఆశు వంశాన్ని ఇవ్వవలసిందిగా శ్రీ చిటితోటి విజయ్ కుమార్ గారిని కోరుతున్నాను. సంస్కృతాంధ్ర విద్వన్మణి మా చిటితోటి విజయ్ కుమార్ గారు మంచి వ్యాకరణవేత్త, భాషావేత్త వారు. వారు ఆశువు అంటే, ఆశువు అంటే వేగంగా చెప్పడం, అప్పటికప్పుడు చెప్పడం. ఇక్కడ ఒక్కొక్క పాదం చెప్తూ వచ్చారు, మీరు అందరు గమనించారు. ఇక్కడ ఆశువులో వారు అడిగిన అంశాన్ని మొత్తాన్ని ఒక పద్యం చెప్పేస్తారు, దానికి మళ్ళీ ధారణ ఉండదు.
2: అవధాని గారు, దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అంటారు, వీటి యొక్క నిసర్గ సౌందర్యాన్ని మీకు నచ్చిన పద్యంలో వృత్తము గాని చందము గాని దానిలో చెప్పండి.
0: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు,
1: పల్లెల సౌందర్యం. చల్లని గాలులా ఎదకు చక్కని పద్యములందజేయు, చల్లని గాలులా ఎదకు చక్కని పద్యములందజేయు, మేల్ జల్లుల వానలా.
0: మేల్ జల్లుల వానలా
1: ధరణి సాధు.

0: ఆ పిల్లన గ్రోవులా నెమలి పించము గల్గిన వాని చూపు, ఆ పిల్లన గ్రోవులా నెమలి పించము గల్గిన వాని చూపు, ఆ పల్లెల సుందరత్వమును పల్కగనెంతటి వాడను కవి, ఆ పల్లెల సుందరత్వమును పల్కగనెంతటి వాడను కవి. ఈ పద్యంలో ఒక చిన్న విషయం ఏంటంటే మట్టి వాసన. పల్లె అనగానే మనసు గుర్తొచ్చేది మట్టి వాసన. ఈ రోజు చాలా కరువు అయిపోతుంది ఆ మట్టి వాసన, దాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
1: గౌరీశంకర శర్మ గారు, ఆయన అవధాని, ఆయన పద్యంలో ప్రశ్నిస్తారు. ఏ పద్యంలో ప్రశ్నిస్తారో మనకు తెలియదు. ఆ ప్రశ్నకు సమాధానం ఈయన పద్యంలో చెప్తారు. ఇద్దరు పద్యాల్లో మాట్లాడుకుని చంద సంభాషణ చేసి పద్యాన్ని పూర్తి చేస్తారు. ఇది ఒక గొప్పతైన క్రీడ, అది విందాం.
2: నచ వంశాబ్ది సంభూత సాహిత్యాఖ్య సుధీమతే అవధాన విధానేస్మిన్ జయోస్తు తవ సర్వదా.

0: హృదయ సౌందర్య సంభరితవేని అని గురుగారు నాగపరిశర్మ గారు ప్రస్తుతించారు ఆకాశవాణిని. అలా ఆరాధ్యంబయనేడు మానవులకు ఆకాశవాణి ప్రభల్, ఆరాధ్యంబయనేడు మానవులకు ఆకాశవాణి ప్రభల్, ఆకాశవాణి ధ్వనుల్
1: సౌరాష్ట్రంబున నుండి ప్రాతరచల శ్రగ్భూమిదాకన్, సౌరాష్ట్రంబున నుండి ప్రాతరచల శ్రగ్భూమిదాకన్, సౌరాష్ట్రం నుంచి అరుణాచలం దాకా ప్రాతరచల శ్రగ్భూమి అందాక కాశ్మీరం బందున నుండి సేతువు నకున్ చిందిల్లు నా వాక్కులే.
0: సారాచార విచారదుల్ పొగిడిరే సాహిత్య సత్సంపదల్.
2: ఈ విధంగా ఇద్దరు కలిపి అవధానంలో ఛందోభాషణ చేశారు.
1: ఈరోజు ఆకాశవాణి అందరికి ఆరాధ్యమైంది కదా అని వారి మాట అంటే, అవునండి, ఇక్కడ సౌరాష్ట్రం నుంచి అక్కడ ప్రాతరచలం దాకా, పైన కాశ్మీర్ నుంచి సేతువు దాకా అందరినీ కలిపి ఒకే పథంలో నడిపిస్తోంది ఆకాశవాణి, కాబట్టి అందరూ దాన్ని ఆరాధిస్తున్నారు.
3: వారి యొక్క ధ్యేయవాక్యం కూడా బహుజన హితాయ బహుజన సుఖాయ, ఆకాశవాణి వాళ్ళ సంస్థలోనే ఉంటుందండి. త్రిపిటకంలోంచి వినయపిటకంలోంచి తీసుకోబడ్డటువంటి వాక్యం అది, బహుజన హితాయ బహుజన సుఖాయ. అందుకని భారతదేశం అంతా కూడా హితాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటి వాణి అనే అర్థంలో వారు పెట్టినట్టున్నారు.
2: ఈ విధంగా ఆకాశవాణి స్తుతితో ఈ ఛందోభాషణంతో మొదటి ఆవృత్తి పూర్తయిందని మీ అందరి కరతాళధ్వనుల మధ్యన ప్రకటిస్తున్నాం. మొదటి ఆవృత్తిలో అందరికీ ఒక్కొక్క పాదం చెబుతూ, కొందరికి పూర్తిగా పద్యం చెబుతూ, వారి అప్రస్తుతాన్ని తట్టుకుని వారికి సమాధానాలు చెబుతూ అవధాని గారు ఒక అడుగు వేశారు. ఇంకా మూడు అడుగులు వేయాలి. ఇది రెండవ పాదంలోకి వెళుతున్నాం మనం. నిషిద్ధాక్షరి
4: రెండవ పాదంలో మొదటి అక్షరం నిషేధం, అణ
1: అణ నిషేధం.
2: ఇది ఒక అక్షర క్రీడ అన్నారు అవధానాన్ని. నిజంగా అక్షర క్రీడ మాత్రమే కాదు, ఒక రకం జగదాశ్చర్యకరమైన క్రీడ అని కూడా తిరుపతి వెంకట కవులు ప్రకటించారు. వారు అక్కడ వద్దన్న అక్షరాన్ని వాడకుండా మళ్ళీ అర్థవంతంగా ఛందోబద్ధంగా పద్యం చెప్పడం చాలా క్లిష్టత.

0: వాగ్ దిశ రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్ దిశ
1: లేదు, నిషేధం లేదు.
0: లన్
1: నిషేధం లేదు.
0: మ్రో
1: గా నిషేధం.
0: యన్
2: నిషిద్ధాక్షరి అటో పదం ఇటో పదం ఒకటి వేస్తున్నారు తీస్తున్నారు సార్, చివరికి ఏమైనా భావం ఉంటుందా దానికి?
0: అందుకనే ఆలోచన, లేకపోతే ఏ అక్షరమైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు.
2: అదే ఛందోబద్ధంగా అయితే చెప్తున్నారు, మాత్రా ఛందస్సులో నడుస్తోంది, కానీ దానికి ఏమైనా అర్థం పర్థం ఉంటుందా తర్వాత అని
0: అంటే, ఇది నిషిద్ధాక్షరి అప్రస్థం కాదు కాబట్టి ఉంటుంది.
2: ఎందుకంటే ఛందోబద్ధంలో ఒక ఆయన రాశాడ అనవేల మహీపాల దుంకటం మరి దుంకటం అంటూ, అంటే అదే ఛందస్సు సరిపోగానే అనవేన మహీపాల దుంకటం మరి దుంకటం అంటే అర్థం పర్థం ఏముంది దాంట్లో, ఛందస్సు మాత్రం ఉంది, అలా ఏమైనా అవుతుందేమో అని నా భయం అండి.
1: దిశలన్ మ్రోయన్ తర్వాత నిషేధం లేదు.
3: తెలుగులో కంద పద్యానికి ఉన్న నీ బంధనాలు మరొక పద్యానికి ఉండవు, అందుకే నిషిద్ధాక్షరలో కంద పద్యం ఎంచుకోవడం. రెండవ గణంలో మూడవ పాదం అంటే ఇది ఆరవ గణం అవుతుంది. ఆరవ గణం ఖచ్చితంగా జగణం గాని నలం గాని ఉండాలి. నలం అంటే నాలుగు లఘువులు, ఎట్టి పరిస్థితిలో నాలుగు లఘువులు రానివ్వడు, కనుక జగణంగా ఉండాలి. ఆ జగణంగా ఉంటూ అర్థవంతమై ఇచ్చిన అక్షరాలు కాదని వేరే అక్షరాలు వేసుకుంటూ చెప్పడం అన్నది నిజంగా పెద్ద సర్కస్.
1: చకారం నిషేధం. చ
0: వర చా నిషేధం చేశారు, వచించి అనకుండా వర.
1: మా నిషేధం. మా
0: ప్రతి
1: యతి అక్షరం.
0: తి ప్రతి
1: నిషేధం లేదు.
0: ష్ఠన్ వర ప్రతిష్ఠన్
1: లేదు, నిషేధం
3: లేదు. లేదు అంటూ ఎక్కడ పట్టాలో అక్కడ బట్టి ఆ భావాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారు.
1: రేఫ నిషేధం. రేఫ
0: రేఫ నిషేధం. నిల్చున్
1: నిల్చున్
0: ప్రాక్ అంటే ఆది అని అర్థం. ఈ ఆదివాక్ అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆకాశవాణి, అంటే చాలా ముందు నుంచి వస్తున్నటువంటి ఆకాశవాణి కాబట్టి ప్రాగ్వచస్సు. ప్రాగ్వాక్ అంటే వేదం అని అర్థం, వేదతుల్యమైన వాక్కుని. అదే కాకుండా చాలా ఆది నుంచి వస్తున్నటువంటి ఆకాశవాణి కాబట్టి రసవత్ రసవంతంగా, ఖచలత్ ఆకాశంలో చలనము పొందుతూ నడుస్తూ, ప్రాగ్వాక్ దిశలన్ మ్రోయన్ అన్ని దిశల్లోకి కూడా చేరుస్తూ, వరప్రతిష్టన్ చాలా గొప్ప స్థిరత్వంతో నిల్చొని, అదే కాకుండా ఒక గొప్ప పేరుని పొంది నిల్చొని నిలిచినటువంటి ఆకాశవాణి అనే అర్థంలో.
3: అద్భుతం అండి, రెండు పాదాల్లో ఆకాశవాణి ప్రతిష్ట నిలబెట్టే పద్యం వచ్చింది రెండు పాదాల్లో కంద పద్యంలో.
1: ఉద్దిష్టమైనటువంటి అంశము ప్రాగ్వాగ్ దిశలన్ అనే దగ్గర ఖచలత్ ప్రాగ్వాగ్ దిశలన్ అనే ఉద్దిష్టాంశం వచ్చింది కాబట్టి మూడు నాలుగు పాదాల్లో నిషేధం ఉండదు.
3: బాగుంది, శతావధాని మెచ్చినటువంటి నిషిద్ధం ఇది. అవధాని గారు ఎక్కడ పట్టి నొక్కాలో చూసి తర్వాత అక్షరం వేసుకోవడానికి వారికి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా రెండు పాదాలు పూర్తయినాయి. ఇప్పుడు మూడు నాలుగు పాదాల్లో వారు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చని అవకాశం కూడా ఇచ్చారు. వెంటనే సమస్య అంశంలోకి వెళ్ళిపోదాం.
0: పైగా ఇక్కడ ప్రాగ్వాగ్ దిశ అనేది సమాసం అయింది కాబట్టి ప్రాగ్వాగ్ దిశలంటే భారతదేశంలోనూ నాలుగు మూలల్లోనూ అనేటువంటి అర్థం ఇక్కడ వస్తుంది.
3: న్యూస్ అనే అర్థంలో వచ్చేసింది.
0: రసవంతమైన ఆకాశంలో తాండవం ఆడగలిగేటువంటి భారతదేశంలోని అన్ని దిశలకు కూడా అందు కూడా మ్రోయుచు వరప్రతిష్ట కలిగి నిలిచి ఉన్నది అనేటువంటి అర్థంలో.
3: ఇప్పుడు సమస్య అంశంలోకి వెళ్దాం.
0: సమస్య: ఆకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్గదా, దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్.
3: ఆకాశవాణి పలికింది కల్లలు కాదు, ఆకాశవాణి ఎప్పుడు నిజాలే పలుకుతుంది అని నిరూపించడానికి అవధాని గారు ప్రయత్నం చేస్తున్నారు ఈ పద్యంలో.
0: లేశమైనను తప్పులుండని రేడియోలను వీడిటి, ఇటీ అనేది ఏమిటో తర్వాత తాగుదాం. దేశమందున వార్తలంగడు మంచి మాకడు తీపి మాటల చెప్పుచున్, లేశమైనను తప్పులుండని రేడియోలను వీడిటి.
3: ఈ విధంగా రెండవ పాదం పూర్తయింది. తర్వాత ఇప్పుడు దత్తబదిలోకి వెళ్ళాం.
0: ఆకాశం బునరామణీయకముగానందముగా నాడుచున్, వనేచ రామః వసుచాహ రామః నదీం స్తరామః నభయం స్మరామః ఇతీరయంతోపి వనే కిరాతాః ముక్తింగత రామపదానుషంగాత్. అని రామపదం చెప్తూ చెప్తూ కొంతమంది కిరాతులు అడవుల్లో తిరుగుతున్నారట, వనేచ రామః మేము అడవుల్లో తిరుగుతాం, వసుచాహ రామః బంగారం దొంగలిస్తాం, నదీం స్తరామః నదులు దాటి వెళ్ళిపోతుంటాం, నభయం స్మరామః ఎవరికి భయపడం అని అలా తిరుగుతున్నా కూడా రామనామం అలా చెప్తున్నారు కాబట్టి వాళ్లకు కూడా ఉత్తమ గతులు వచ్చాయి అని చెప్పి. ఆకాశంబున రామణీయకముగానందముగా నాడుచున్, సోకుల్చిందిడి ఆ విరామములకున్,

0: మానుచున్ టీవీలో అనగానే ఒక 5 నిమిషాలు చూడగానే ఇంకొక 10 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ లా కాకుండా హాయిగా రేడియోలో ఆకాశవాణి మంచి వార్తలు చెప్తూ ఊరు కూరికే విరామాలు లేకుండా ఉంటుందని అర్థంలో సోకుల్చిందెడియా విరామములకున్ చోటెంతయున్ మానుచున్.
1: చూడడంలో కంటే వినడంలో ఉన్న హాయి ఎంత గొప్పదో నేర్పింది. ఏ రకమైనటువంటి శబ్ద కాలుష్యం లేకుండా కమ్మనైనటువంటి మాటల్ని ఎంతసేపు విన్నా ఆనందాన్ని కలిగించే ఆ లక్షణం ఆకాశవాణికి ఉంది.
0: ఆకాశంబున రామణీయకముగానందముగా నాడుచున్ సోకుల్చిందెడియా విరామములకున్ చోటెంతయున్ మానుచున్.
1: ఈ విధంగా దత్తబదిలో 2వ పాదం అయిపోయింది. ఇప్పుడు వర్ణనాంశంలోకి వెళదాం.
0: వాసర సరస్వతి వర్ణన. వీణియ చేత బట్టికను విందగు చెన్నగవున్ ఘటించి.
1: ఇది మొదటి పాదంలో ఇచ్చింది. అప్పుడు ఒక అక్షరం బాగున్నానన్నారు. వ్యాస ప్రతిష్ఠితమైనటువంటి తల్లి బాసర అక్కడ ప్రతినిత్యం అమ్మవారిని ధ్యానం చేస్తూ గోదావరిలో మునిగి అక్కడి నుంచి చేతి దోసి నిండా ఇసుక తీసుకొచ్చి ఆ ఇసుకను ఒక చోట కుప్పగా వేసి అమ్మవారిని ధ్యానం చేస్తే ఆ ఇసుకలోంచే కుప్పలోంచే అమ్మవారి రూపం అలా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా వెలిసిందని మన పురాణాలు చెబుతున్నాయి. వ్యాసపురే ఆ కాలక్రమేణ వా బాగా మారి వ్యాసపురి వ్యాసరా అది బాసరగా మారింది. ఇప్పుడు అందరూ బాసర అంటున్నారు.
0: వీణియ చేత బట్టికను విందగు చెన్నగవున్ ఘటించి జాంబూనద నాసికాభరణ జాంబూనద నాసికాభరణ భూషితయై వీణియ చేత బట్టి కను విందగు చెన్నగవున్ ఘటించి జాంబూనద నాసికాభరణ భూషితయై కరుణార్ద్ర నేత్రయై.
1: అమ్మవారి కరుణార్ద్ర నేత్రయై ఎంత చక్కని పదం వేశారు. చల్లని కరుణ కురిపించేటువంటి అమ్మవారి కళ్ళను వర్ణించారు.
2: జాంబూనద అంటే బంగారం. జాంబూనద నాసికాభరణ అన్నప్పుడు బంగారు ముక్కెర అన్నమాట.
0: బంగారపు ముక్కెర కలిగి అమ్మవారి ముక్కెర చాలా స్ఫుటంగా కనిపిస్తుంది బాసరలో.
3: మన ఆకాశవాణిలో రోజు ఆ రోజుల్లో వినిపించేది వాగ్భూషణం భూషణం. ఈ భూషణం మనకొద్దండి, మంచి మాట ఉంటుందా లేదా పెద్ద భూషణం అని. వాగ్భూషణమే భూషణంగా పెట్టుకున్నామండి, ఇంకేదేని భూషణంగా మేము అంగీకరించాం.
0: అంటే ఈ భూషణాలకు అలవాటైపోయిన మనకి వాగ్భూషణమే భూషణం అని తెలియడానికి అమ్మ ఆ భూషణాలను కూడా ధరించింది.
1: చక్కని సమన్వయం, చక్కని సమన్వయం. ఆ వాగ్భూషణం భూషణం వింటూ పెరిగిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా. వచ్చే తరానికి తెలుసో లేదో గాని సంస్కృత పాఠం రాగానే కమ్మగా వినిపించే.

0: చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ. కాబట్టి వీణియ చేత బట్టి కను విందగు చెన్నగ ఉంఘటించి జాంబూనదనాసికాభరణ భూషితయై కరుణార్ద్ర నేత్రయై. రెండు పాదాలు
1: చాలా అద్భుతమైన న్యస్తాక్షరంలోకి వెళ్దాం. మళ్ళీ
0: న్యస్తాక్షరి రెండవ పాదం ఎనిమిదవ అక్షరం ఖీ రావాలి. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా.
1: అన్నము వస్త్రాలు వచ్చినప్పుడు ఖీర్ అందిస్తాడు. ఖీ కవిత్వం ఆలోచన అమృతం. లోపల అంతర్మథనం జరుగుతూ ఉంటుంది. అయినా ముఖం పైన చిరునవ్వు చెదరకుండా అడిగిన వాటికి సమాధానాలు చెప్పడం అనేటువంటి గొప్ప ప్రయత్నం.
2: అందుకనే ఆయన వధాని అన్నారు.
0: ఆకారం తీసేశారా?
2: వధాన ప్రక్రియ అంటారు దీన్ని. వధాన ప్రక్రియ అని కూడా అంటారు.
0: మీరు అన్నారు అప్రస్తుతం ఉంది కాబట్టి అవధానం అని అనాలి. ఇప్పుడు మీరు లేకుండా చేస్తే అప్పుడు వధానం అంటే సరిపోతుంది.
2: అయ్యా నాకెందుకు అవ అనేది పలకబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే అవమానంలో ఉండే అవ, అవధానిలో ఉండే అవ రెండు ఒకటే అని నేను అనుకోను.
0: మీరు సంస్కృతం వాళ్ళు కాబట్టి అవగ్రహం కూడా అవసరం.
2: అవమానం అంటే అవ చెడ్డర్థంలో ఉంటది. ఇక్కడ అవధాని అంటే ఎలా ఉంటుంది?
0: మిమ్మల్ని మీరు అలా అనే అవకాశం మీకు ఇవ్వను.
1: అట్లే కాకుండా ఇప్పుడు మీకు అవధానిని వధాని అన్నారు కదా. మిమ్మల్ని మీ అంశంలో ఉన్నటువంటి అప్రస్తుతంలో ఆదేశించి నేను ప్రస్తుత ప్రసంగం చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. అది కుదరదు.
2: అదే స్థానభ్రష్ట అన్న శోభంతే. వారు అక్కడే కూర్చోవాలి, మేము ఇక్కడే కూర్చోవాలి.
0: కన్నుల్ నిండగునా నాన్ అంటే ఆ విధంగా కన్నుల్ నిండైన రీతి. కన్నుల్ నిండగునా సుఖీనమగు.
2: ఎనిమిదో అక్షరం కీ వచ్చేసిందండి. మొదటి పాదంలో నాలుగవ అక్షరం సు వచ్చింది, రెండవ పాదంలో ఎనిమిదవ అక్షరం కీ వచ్చింది.
0: కన్నుల్ నిండగునా సుఖీనముగా. మిగతా పాదం చెప్తాను. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా. కన్నుల్ నిండగునా సుఖీనముగా సౌకర్యముగన్ నిద్రయున్. సౌకర్యంగా సుఖంగా చక్క నిద్ర. కన్నుల్ నిండగునా సుఖీనముగా సౌకర్యముగన్ నిద్రయున్.
1: తర్వాత అంశం ఆశు.
0: ఆశు
3: అవధాని గారు జయత్యాకాశవాణీయం దివ్యవాణి ప్రసారిణి అనే భావంతో మరో 10 సంవత్సరంలో ఆకాశవాణి జరుపుకోబోయే శత జయంతి ఉత్సవాలను మీ ఊహాత్మకంగా వర్ణించండి.
0: మీరు సంతోభాషణం చేస్తున్నారేమో అనుకున్నాను.
1: శత జయంతి జయత్యాకాశవాణీయం
0: దివ్యవాణి ప్రసారిణి. 100 వత్సరములు రసమూరునట్లు. 100 వత్సరములు రసమూరునట్లు పేరు పొందు ప్రసారాల మేరు శిఖరీ. 100 వత్సరములు రసమూరునట్లు పేరు పొందు ప్రసారాల మేరు శిఖరీ. రమ్యమైవిల సిల్లుత రయము నయము జయమే ఆకాశవాణికి జయము జయము.
2: జయము ఆకాశవాణికి జయము జయము.
1: చందోభాషణ
2: అయ్యా అవధాని గారు. యువతకు ఏమినిచ్చెదరు ఉజ్వల బోధ వధానిగానిటన్. యువతకు ఏమినిచ్చెదరు
0: ఉజ్వల బోధ.
2: ఉజ్వల బోధ వధానిగా ఇటన్.
0: నవతను వీడకుండ. నవతను వీడకుండ అలనాటి విధానము మానకుండ. కొత్తదనాన్ని వీడకూడదు, పాత సంప్రదాయాన్ని మానకూడదు. వివేకానందులు ఒక మాట అంటారు, నూతన భారతీయుడు ఎలా ఉండాలంటే ఆక్సిడెంటల్ ఆఫ్ ద ఆక్సిడెంటల్స్ ఓరియంటల్ ఆఫ్ ద ఓరియంటల్స్ అంటాడు. అంటే వాళ్లలో వెస్టర్న్ వాళ్ళు చూస్తే మాలో ఇన్ని మంచి విలువలు వీళ్ళలో కనిపిస్తున్నాయి,

0: ఆంధ్రుడా, ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆంధ్రదేశం, తెలుగుదేశం, తెలంగాణ, భారతదేశం అన్నీ కూడా ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉన్నవి అని మనం వల్లె వేస్తే సరిపోదు. నాటి పౌరుషం రాయప్రోల్ సుబ్బారావు గారు కూడా చెప్తారు, తన గీతి అరవ జాతిని గాయకులుగా తీర్చి వర్ధిల్లిన తెలుగువాణి అంటారు. అంటే మన పాటల చేత తమిళదేశం గాయకులుగా మారారు, మన పౌరుషం చేత ఎన్నో గొప్ప యుద్ధాలు, చరిత్ర మనకుంది. దీనంతటినీ నిలుపుకునేటువంటి ఒక గొప్ప నేను భారతీయుడిని, నేను తెలుగు వాడిని అనేటువంటి ఒక పౌరుషంతో మనం నిత్యం రోజు 24 గంటలు దాన్ని మనసులో పెట్టుకుని, నేను ఆ వారసత్వ సంపదకి నేను ఒక ఔరసుడిని అనేటువంటి ఒక భావనతో ముందుకు వెళ్ళాలి అందరూ కూడా అనే అంశాన్ని
1: అవధానంలో స్వీయ కవితా గానంతో పాటుగా పూర్వ కవుల కవిత నివేదన కూడా చేసి గొప్ప సంప్రదాయాన్ని పోషించారు మన సాహిత్ గారు. ఇక ఈ ఛందోభాషణతో 2వ ఆవృత్తి పూర్తయింది. 3-4 ఆవృత్తులు అంటే 3-4 పాదాలు ఏకబిగిని చెప్పడానికి ఈ సభ నిర్ణయించింది. ముందుగా నిషిద్ధాక్షరి వారి ముందే అనుమతి దొరికింది కనుక 3-4 పాదాలు చెప్పు.
0: రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్దిశలన్ మ్రోయన్ వరప్రతిష్ఠన్ నిల్చున్.
1: ఇది ఇంత ముందు చెప్పింది.
0: ప్రాగ్వాగ్దిశలన్ మ్రోయన్ వరప్రతిష్ఠన్ నిల్చున్ రసనము సత్యము పలుకుటే, రసనము సత్యము పలుకుటే శ్వసనమ్ముగ కలుగు గగనవాణి వెలుంగున్. సత్యం చెప్పడమే తన శ్వాసగా కలిగినటువంటి ఆకాశవాణి వెలుగుగాక అనేటువంటి
1: తర్వాత
0: శ్వసనమ్ముగ కలుగు గగనవాణి వెలుంగున్ రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్దిశలన్ మ్రోయన్ వర ప్రతిష్ఠన్ నిల్చున్ రసనము సత్యము పలుకుటే శ్వసనముగా గలుగు గగనవాణి వెలుంగున్. తర్వాత ఆకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా.
2: దీనికి సమాధానం ఇప్పుడు నిషిద్ధాక్షరి 3వ పాదములోనే వచ్చేసింది.
0: అవునండి, ఇది సత్యం పలుకుతుందన్నారు, మీరు కళ్ళ చెప్తుందన్నారు కాబట్టి. దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్ క్లేశమైనను తప్పులుండని రేడియోలను వీడి. టీ వరకు వచ్చింది. టీవీ సరమ్ముల టీవీ సభాస్థలి కల్లలంగని, అంటే చాలా ఫేక్ మీడియా ఉందన్న విషయం కూడా ఇందులో ఒక సెటైర్ గా చెప్తూ, టీవీ సభాస్థలి కల్లలంగని వేడు నెంచకయుండు నాకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా. ఎవరైతే ఫేక్ మీడియాను ఆధారంగా చేసుకుని ఆకాశవాణి వంటి నిజం చెప్పేటువంటి ఒక రేడియో సంస్థని వినకుండా ఉంటాడో, వేడు నెంచకయుండు నాకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా, వాడు కల్లలే కదా చెప్తాడు అని అర్థంలో. ఎవరైతే ఆకాశవాణిని వినరో వాడు అబద్ధాలు చెప్తాడు అని అర్థం. దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్ లేశమైనను తప్పులుండని రేడియోలను వీడి టీవీ సభాస్థలి కల్లలంగుని వేడు ఎంచకయుండు ఆకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా.
1: ఆకాశవాణి
2: చాలా బాగా వచ్చింది పూరణ.
1: తర్వాత
0: రామణీయకం
1: దత్తపది.
0: ఆకాశం బున రామణీయకముగానందం ముగానాడుచున్ సోకుల్చిందెడి ఆ విరామముల కొంచోటెంతయున్ మానుచున్ కదా మానుచున్ చీకాకుండని సుస్వర అమలతతో, చీకాకుండని సుస్వర అమలతతో సుస్వరామలతతో చీకాకుండని సుస్వరామలతతో శ్రేష్టంబుగానున్న ఈ ఆకాశోజ్వల వాణి వెల్గును, ఈ ఆకాశోజ్వల వాణి వెల్గును ప్రసారానీక సుత్రామమై. సుత్రామం అంటే ఇంద్రుడు అని అర్థం. ఆకాశ

0: ందని సుస్వరామలతతో శ్రేష్టంబుగానున్న ఈ ఆకాశోజ్వలవాణి వెల్గును ప్రసారానీక సుత్రామమై.
1: అద్భుతమైన పద్యం వచ్చింది. తర్వాత వర్ణనాంశాలు
0: రామ, తర్వాత వర్ణనం. వీణియ చేత బట్టికను విందగు చెన్నగ ఉన్ఘటించి జాంబూనదనాసికాభరణ భూషితయై కరుణార్ద్రనేత్రయై తేనెలడందలోన్ మృగమదీ తిలకమ్మును గల్గు

0: నెలడందలోన్. తర్వాత ఒక చిన్న కామ, మృగమది తిలకం మునుగల్గు.
1: ప్రత్యేకంగా బాసర్లో పూజానంతరం వెళ్లిన భక్తులకు అమ్మవారి ముఖానికి అలదినటువంటి ఆ పసుపును ఇస్తారు. ఆ పసుపును దాన్ని చాలా పవిత్రంగా ఇంటికి తెచ్చుకుని దాన్ని వాడుకుంటారు.
0: వీణియ చేత బట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి జాంబూనదనాసికాభరణ భూషితయై కరుణార్ద్రనేత్రయై తేనెలెడందలోన్ మృగమతి తిలకం మునుగల్గు బాసరావాణిని గౌతమీ విమలవాహతటం మునరాణి గొల్చెదన్.
1: అద్భుతం, అద్భుతం, చాలా చక్కగా వచ్చింది.
0: తేనెలెడందలోన్ మృగమది తిలకం మునుగల్గు బాసరావాణిని గౌతమీ విమలవాహతటం మునరాణి గొల్చెదన్.
1: చాలా అందమైన పద్యం వచ్చింది. ఇది దాచిపెట్టుకుని అమ్మవారిని నుతించేటువంటి పద్యంలాగా వచ్చింది. ఇక చివరి అంశం, ఇప్పుడు ఈ మూడు నాలుగు పదాలు కలిపి చెప్తున్నా గనక, ఇప్పుడు నెస్తాక్షరి.
0: తేనెలెడందలో అని తీసి దీనత బాపుచున్, దీనత బాపుచున్, దీనత బాపుచున్ మృగమది తిలకం మునుగల్గి గల్గు బాసరావాణిని గౌతమీ విమలవాహతటం మునరాణి గొల్చెదన్.
1: అద్భుతమైన పద్యం వచ్చింది. తర్వాత నిస్తాక్షరి సుఖీ భవలో
0: 10-11 మిగిలాయి అన్నమాట.
1: సుఖీ అయిపోయింది, భవ
0: రావాలి. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా కన్నుల్ నిండుగా నా సుఖీనముగ సౌకర్యమునౌ నిద్రయున్ కన్నెల్ రక్షణనొందుచున్ శుభముగాలో
1: భావొచ్చింది.
0: గ్రాలంగ మార్గాళిలో కన్నెల్ రక్షణనొందుచున్ శుభముగా గ్రాలంగ మార్గాళిలో 11 వారావాలి. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా కన్నుల్ నిండగున సుఖీనముగ సౌకర్యముగన్ నిద్రయున్ కన్నెల్ రక్షణ పొందుచున్ సుఖముగా శుభముగా గ్రాలంగ మార్గాళిలో. ఇన్నేలన్ రఘురామ రాజ్యపు వరం బెందున్ విరాజిల్లదే.
1: ఇన్నేలన్, ఈ నేలలో
0: రఘురామ రాజ్యసు వరం బెందున్ విరాజిల్లదే. ఇన్నేలన్ రఘురామ రాజ్యసు వరం బెందున్ విరాజిల్లదే. ఈ నేల అప్పుడు రామరాజ్యంగా మారుతుంది కదా, అన్నవస్త్రాలకి లోటు లేకుండా అందరికీ నిద్ర హాయిగా పోవడం అంటే మానసిక ప్రశాంతత కలిగి, అంటే భౌతిక ప్రాశాంత్యము మానసిక ప్రాశాంత్యము రెండూ ఉండి దేశంలో స్త్రీలకి రక్షణ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక ఈ నేల రామరాజ్యం అవుతుంది కదా.
1: అద్భుతమైన భావం వచ్చింది.
0: అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా కన్నుల్ నిండగున సుఖీనముగ సౌకర్యముగన్ నిద్రయున్ కన్నెల్ రక్షణ నుందుచున్ శుభముగా గ్రాలంగ మార్గాళిలో. కన్నెల్ రక్షణ నుందుచున్ శుభముగా గ్రాలంగ మార్గాళిలో. ఇన్నేలన్ రఘురామ రాజ్య సువరం బెందున్ విరాజిల్లదే.
1: అద్భుతం. విశేషంగా ఏర్పాటు చేసినటువంటి అష్టావధానంలో ఒక కీలకమైన ఘట్టం ముగిసింది. ఇప్పుడు ఇందాక ధారగా అవధానం విన్నాం, ఇప్పుడు ధారణ. ఈ 5 పద్యాలను 2 నిమిషాల లోపల ధారణ చేసి వినిపిస్తారు మీకు, వినండి.
0: వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటిక రుచిరే పుండరీకే నిషణ్ణః అమ్లాన శ్రీరమృత విశదైరంశుభిః ప్లావయన్ మాం ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః. నిషిద్ధాక్షరి ఆకాశవాణి యొక్క గొప్పతనాన్ని చెప్పమన్నారు. రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్దిశలన్ మ్రోయన్ వరప్రతిష్ఠన్నిల్చున్ రసనమునందున సత్యమెశ్వసనముగా గల్గు గగనవాణి వెలుంగున్. సమస్య ఆకా

సూత్రామమై బాసరా సరస్వతి వర్ణన. వీణియ చేత బట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి జా

గల్గు బాసరావాణిని గౌతమీ విమలవాహ తటం మునరాణి గొల్చెదన్. న్యస్తాక్షరి మొదటి పాదం నాలుగవ అక్షరం సు, రెండవ పాదం ఎనిమిదవ అక్షరం ఖీ, మూడవ పాదం పదవ అక్షరం భ, నాలుగవ పాదం పదకొండవ అక్షరం వ ఇచ్చి సుఖీభవ ప్రపంచానికి సుఖం కలగాలి అన్న భావంతో చెప్పమని చెప్పారు అన్న.

0: రక్షణనుందుచు శుభముగా గ్రాలంగ మార్గాళిలో ఇన్నేలన్ రఘురామ రాజ్య సువరం బెందున్ విరాజిల్లదే.
1: జయహో స్వర్ణావధాని జయహో. అత్యద్భుతంగా ధారణ సమితమైనటువంటి కోరిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలిచ్చి ఆకాశవాణి ఘనతనిపించే విధంగా ఈ అవధానం చేసేందుకు అందరి పక్షాన అభినందనలు తెలుపుకుంటూ,
0: ఈ భాష మనది, ఈ అవధానం మనది, అవధాన విద్య మనది, పద్యం మనది, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం మనది అని చెప్పి ఎంత మోడర్న్ గా మనం ఉంటున్నా కూడా దీన్ని విడవకుండా మనం మన భాషని మనం ఆచరిస్తూ దాన్ని మాట్లాడుతూ అందరం కూడా మన భారతీయతని, ఆంధ్రత్వాన్ని కాపాడుకుంటామని అందరికి విన్నవిస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు విశ్వం టీవీ, వినోదం, విజ్ఞానం, రాజకీయం, సామాజిక ఆరోగ్య విశేషాంశాలతో ప్రజలకు నిత్యం అవగాహన చైతన్యం కల్పిస్తూ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తున్న ప్రజల టీవీ విశ్వం టీవీ. విశ్వం టీవీ ఉంటే విశ్వమంతా మన వెంటే.
3: మనిషి మనసు ప్రశాంతత కోసం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు చారిత్రాత్మక దేవాలయాల విశిష్టతను, వాటి ప్రాముఖ్యతను సైతం ప్రజలకు తెలియజేస్తోంది మన విశ్వం టీవీ. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అనేక ఉద్యమ ప్రదేశాలను మళ్ళొకసారి గుర్తుచేసి నేటి సమాజానికి, ముఖ్యంగా జెన్జీ యువతకు తెలియజెప్పే ప్రయత్నం చేసింది విశ్వం టీవీ. ఇలాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ విధంగా విశ్వం టీవీ ఎప్పటికప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి ఒక వారధిలా నిలుస్తోంది. వీటన్నింటితో పాటు రాజకీయ నాయకుల, గాయకుల, రచయితల, సామాజికవేత్తల, పోలీసు అధికారుల మనోగతాన్ని సమాజానికి

మరింత లోతైన గ్రౌండ్ రిపోర్ట్స్, మరింత ప్రజాపక్ష నిష్పక్షపాత జర్నలిజంతో మీ ముందుకు రావడానికి విశ్వం టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చివరిగా, విశ్వం టీవీ విషయమున్న టీవీ, విశ్వసనీయత గల టీవీ. వినోద, విజ్ఞాన, రాజకీయ, సామాజిక, ఆరోగ్య విశేషాంశాలతో అవగాహన కల్పిస్తున్న టీవీ, ప్రజలను అలరిస్తున్న టీవీ. విశ్వం టీవీ చూస్తుంటే విశ్వం మీ వెంటే ఉన్నట్లనిపిస్తుంది.

0: తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీన స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం మీరింతవరకు విన్నారు. ఈ విశేష అష్టావధానంలో పాల్గొన్నవారు ప్రధాన అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జీఎం రామశర్మ సతావధాని, సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ అవసుల భానుప్రకాష్ అవధాని, వర్ణన డాక్టర్ మండపాక మహేశ్వరి అవధానిని, న్యస్త్యాక్షరి శ్రీమతి ఆరవిల్లి శ్రీదేవి అవధానిని, చందోభాషణం శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆశువు శ్రీ చిట్టితోట విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈ రోజు నుంచి పంపిణీ చేస్తారు. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు. హైదరాబాద్లోని అంబేద్కర్ భవన్ ను విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లోరి లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే కాచిగూడలోని బాబు జగ్జీవన్ రామ్ విద్యార్థి వసతి భవనాన్ని మోడల్ హాస్టల్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు వెల్లడించారు. రాష్టంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా సీట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. తొలి విడత సీట్లను శనివారం అర్ధరాత్రి కేటాయించగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 92% సీట్లు భర్తీ అయ్యాయి. రాష్టంలో ఇక నుంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేయిస్తుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను 7 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఆన్లైన్లో ఔషధాలు విక్రయిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు డీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ ద్వారా వివిధ మందులను విక్రయిస్తున్న 161 దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గినట్టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7% తగ్గిపోయిందని, జాతీయ సగటు 1.9% కంటే తెలంగాణలో తక్కువ నమోదైనట్టు ఈ సర్వే వివరాలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి 6 టీనేజర్లలో ఒక

0: తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ సర్వే వెల్లడించింది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో హర్యానాలోని 28 గ్రామాలకు చెందిన 583 మంది టీనేజర్లపై జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం. మనందరికీ 90 వసంతాల ఆకాశవాణి పండగ శుభాకాంక్షలు.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:05 దాటి 5 సెకండ్లు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలు మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ 0402324052, 0402324853. తప్పక ఫోన్ చేయండి. ఈ పండగ రోజు మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుండి 3 గంటల వరకు.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానం ఈ పండుగ సందర్భంగా ఇప్పుడు విందాం నవభారత స్వరం ప్రత్యేక రూపకం.
7: ఆకాశవాణి

0: ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవభారత స్వరం ప్రత్యేక రూపకం వింటారు. రచన డాక్టర్ మల్లెగూడ గంగాప్రసాద్, కె సందీప్. వ్యాఖ్యానం కార్యవర్ధి గోపిశెట్టి, కె సందీప్. ఎడిటింగ్ జే ప్రభాకర్. వినండి నవభారత స్వరం ప్రత్యేక రూపకం.
1: శబ్దానికి రూపం లేదు, కానీ రేడియో సెట్ను చూసినప్పుడెల్లా అది నమ్మాలనిపించదు.
2: గాలికి నిలకడ లేదు, కానీ రేడియో ప్రసారాలు విన్నప్పుడల్లా పరవశింపజేసే మాటలు పాటలతో ప్రశాంత పరిమళం మనసును తాకుతుంటే గాలికి నిలకడ లేదంటే తప్పే అనిపిస్తుంది.
1: రేడియో దృశ్యాన్ని చూపదు, కానీ ఆకాశవాణి ట్యూన్ చేసినప్పుడెల్లా ఊహల ప్రపంచం స్వేచ్ఛగా రంగులద్దుకుంటూ మరో ప్రపంచాన్ని కళ్ల ముందు నిలుపుతుంటే ఇంతకన్నా దృశ్య రూపం ఏ విజువల్ ఎఫెక్ట్స్ చూపుతుంది అనిపిస్తుంది.
2: మాటల్లో మంత్రజాలం, పాటల్లో ఇంద్రజాలం, కార్యక్రమాల్లో శ్రమ సౌందర్యం, భక్తిలో ముగ్ధ మనోహరత్వాన్ని నిలుపుకున్న ఆకాశవాణి అంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు?
1: ఉషోదయాన భక్తిరంజని స్వరమై, మధ్యాహ్నం రైతు లోకానికి మార్గదర్శనమై, సాయంత్రం లలిత జానపద సంగీత మాధుర్యమై, రాత్రివేళ హరికథగా, కవితగా, నాటకంగా కోట్లాది మస్తిష్కాల జ్ఞాపకాల్లో ఆత్మీయ బంధువైంది ఆకాశవాణి. అందుకే రేడియో తరతరాల భారతీయుల జీవిత యాత్రలో నిశ్శబ్ద సహచరిగా నిలిచిన అద్భుత మాధ్యమమైంది.
2: టెలివిజన్ అందరికీ ఒకే చిత్రాన్ని చూపిస్తుంది, కానీ రేడియో మిలియన్ మెదళ్లలో మిలియన్ వేరువేరు చిత్రాలకు జన్మనిస్తుంది అన్న రచయిత్రి పెగ్గీ నూనన్ వాక్యాలు నిత్య సత్యాలు కదా. రేడియో కేవలం వినిపించదు, మనోఫలకం మీద

0: చిత్రాన్ని చూపిస్తుందనేది శ్రోతలకు అనుభవమే కదా.
1: హాస్య రచయిత డెనిస్ నోర్డెన్ కూడా ఒక సందర్భంలో, నేను టెలివిజన్ కంటే రేడియోనే ఎక్కువగా ఇష్టపడతాను, టీవీ కేవలం ఒక ఏకపాత్రాభినయం లాంటిది, కానీ రేడియో ఒక సంభాషణ, రేడియో మీ తలలో పదాలను నాటితే మీ మనసు ఆ చిత్రాలను స్వయంగా నిర్మించుకుంటుంది అని చెప్పారు. ఐ డ్రింక్ రేడియో, ఐ ఈట్ రేడియో, ఐ స్లీప్ రేడియో అంటున్న రేడియో రామం.
2: రేడియో ఎంత చిన్న మాట, ఎంత గొప్ప లింక్. నిజంగా 8 వేళ్ల మా చిన్నప్పటి మర్ఫీ రేడియో నుంచి నెమ్మదిగా పరిణామ క్రమంలో మారుతూ మారుతూ ఇప్పుడు అరచేతిలో అమరే సెల్ ఫోన్ లో శాటిలైట్ రేడియో వరకు కూడా ఎంత గొప్ప పాత్ర రేడియోది. ఎంత విడదీయరాని బంధం మనిషికి మనిషికి కూడా మధ్య ఎంత చక్కటి లింక్ ఇది. అందుకే ఐ డ్రింక్ రేడియో, ఐ ఈట్ రేడియో, ఐ స్లీప్ రేడియో.
0: మన భాష మెరుగవ్వాలన్నా, పదజాలం పెంపొందాలన్నా రేడియోని మించిన గురువు ఎవరుంటారు? అందుకే రేడియోను శబ్దాల మాయాజాలం అంటారు. ఒకవేళ టెలివిజన్ మొదట కనుగొనబడి ఆ తర్వాత రేడియో వచ్చుంటే అబ్బా ఎంత అద్భుతమైన ఆవిష్కరణ ఇది, అచ్చం టీవీలానే ఉంది. కానీ మనం దీనిని ఒకే దగ్గర కూర్చొని చూడాల్సిన అవసరం లేదు, ఎంచక్కా పనులు చేసుకుంటూ వినొచ్చని జనాలు ఆశ్చర్యపోయేవారని జర్నలిస్ట్ చార్లెస్ ఓజ్గుడ్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్య అక్షర సత్యం కదా.
1: మన రోజువారీ జీవితంలో అన్ని పనులు చేసుకుంటూనే రేడియోను వినడం మన కుటుంబంలోని వ్యక్తిగా, స్నేహితుడుగా, గురువుగా, బంధువుగా, శ్రేయోభిలాషిగా రేడియో ఒదిగిపోవడం మానవ వికాస దశలో గొప్ప పరిణామం.
0: ఆకాశవాణి ఒక అద్భుత గల సమాహారం అంటూ రేడియోను అభివర్ణిస్తున్నారు ఆకాశవాణి స్వరాభరణం వ్యాఖ్యాత శ్రీ మల్లాది చంద్రశేఖర శ్రీనివాస్.
3: అక్షరాలు ధ్వని తరంగాలపై తేలివస్తూ వీణులను మీటి శ్రోతల హృదయంలో పరిమిళించే అనుభూతికి మరో పేరే రేడియో. పగటి అలసట, రాత్రి సేద, గడిచిన ఉదయం, నడిచిన మధ్యాహ్నం, ముసిరిన రాత్రి, అన్నిటా విడువని నేస్తం మన రేడియో. తోవలేని బాటలో, దారి దొరకని చోటులో, నదీ తీరంలో, అరణ్యాల అంచులలో, కాంతి తరంగాలు కూడా చేరలేని చీకటిలో శబ్ద తరంగమై ప్రసరించి మధురంగా మారుమురుగే ఉత్తమ సహచరి మన ఆకాశవాణి. రేడియోలో నటన కనిపించదు, భావం పలికే స్వరంలో వినిపిస్తుంది. శృతి, మార్పు, లయ, విరామం, ఉచ్చారణ, శబ్ద తీవ్రత, మృదుత్వం, ఆహ్వానం, ఇవన్నీ కలిసి వినపడే అభినయం, మనసు వినే చిత్రకళ రేడియో. శబ్దం, స్వరం, భావం, మౌనం, జ్ఞాపకం, మానవ సంబంధం, వీటన్నింటినీ కలబోసిన వాచక నైపుణ్యంతో, అదృశ్య శ్రోతతో ఆత్మీయ బంధాన్ని నిర్మించే ఊహల ఊసల వంతినే రేడియో. ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చే రేడియో అలలు శబ్ద ప్రసార భావ తరంగాలు. వరస అంటే క్రమం, ప్రవాహం, నిర్మాణం. రచన అర్థాన్ని చెబితే భావాన్ని వాక్కు చెబుతుంది. ఆ వాగర్థాలు కలిసే అద్భుత అనుభూతే రేడియో. అందుకే ఆకాశవాణిలో చివరికి నిలిచేది శబ్దం కాదు, ఒక మనిషి మనసుకు అత్యంత దగ్గరగా ఉన్నాడనే అపురూపమైన అనుభూతి. శ్రోతల చెవుల నుంచి ఊహల ఊసులలో ఆడుకునే అందమైన తోరణాలు ఆకాశవాణి కార్యక్రమాలు. పేరు మారినా ఉనికి మారకుండా 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆకాశవాణి దశ దిశలా తన శబ్ద తరంగాలను వ్యాపింపచేస్తూ మరో 10 ఏళ్లలో శత వసంత సీమకు పరుగులు పెడుతోంది. శబ్దం నుంచి అనుభూతి వరకు, స్వరం నుంచి సంబంధం వరకు, అల నుంచి జ్ఞాపకం వరకు, రేడియో నుంచి మానవ సాన్నిధ్యం వరకు సాగిపోతున్న ఆకాశవాణి ఒక అద్భుత గళ సమాహారం, విశ్వసనీయ భారతీయ వాణి. అలవరసలపై తేలియాడి మదినిండా మధుర ఊహలను నింపే ఆకాశవాణిని అప్పుడు విన్నాం, ఇప్పుడు వింటున్నాం, ఎప్పుడూ వింటూనే ఉందాం.
0: రేడియో వ్యక్తిగతంగా, అత్యంత సన్నిహితంగా హృదయాలను తాకుతుంది. ఇది మాట్లాడే వ్యక్తికి, వినే శ్రోతకి మధ్య ఒక నిశ్శబ్ద మానసిక బంధాన్ని ఏర్పరుస్తుందన్న మార్షల్ మెక్లుహాస్ మాటల మర్మం చాలా లోతైనది, తాత్వికమైనది కూడా.
1: అసలు రేడియో ప్రతి ఒక్కరికి ఒక చిన్ననాటి జ్ఞాపకం కదా. నా చిన్నతనం నుండి నేను రేడియోలో ఏదో ఒకదానికోసం వెతుకుతూనే ఉండేవాడిని. రైలు కూతలు, గుడి గంటలలాగే రేడియో నా జీవితపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే మోగుతూనే ఉంటుంది అన్న ప్రముఖ సంగీత విద్వాంసులు బాబ్ డైలాన్ మాటలు అందుకు నిదర్శనాలు. ఆకాశవాణికి వయసు పెరగదు, శబ్ద యవ్వనంతో ఎప్పటికీ అలరారుతూనే ఉంటుంది అంటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ స్టేషన్ డైరెక్టర్గా సేవలందించిన శ్రీ విజయ రాఘవరెడ్డి గారు.
4: కాలం పరుగు తీయవచ్చు, సాంకేతికత రూపాంతరం చెందవచ్చు, కానీ ఆకాశవాణి విశ్వజనీన స్వరం తరాల జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం. ఇది ఒక నాగరికతకు అక్షర రూపం. ఒకవైపు మన ఆకాశవాణి తన ప్రస్థానంలో 90వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భం ఇది. మరోవైపు ఈ సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 33 సంవత్సరాల పాటు ఈ పవిత్రమైన ప్రసార యజ్ఞంలో ఒక భాగస్వామిగా నిలిచిన నా వ్యక్తిగత భాగ్యం. ఈ 33 ఏళ్ల నా ప్రయాణంలో నేను కేవలం ఉద్యోగం చేయలేదు, భారతదేశపు అస్తిత్వాన్ని, సంస్కృతిని, ప్రజా చైతన్యాన్ని శబ్ద తరంగాలుగా మార్చే ఒక అద్భుత ప్రక్రియను నా కళ్ళతో చూశాను. కొన్ని సంవత్సరాలు నా చేతులతో కూడా నడిపించాను. ఇది నాకెంతో గర్వకారణం. 90 సంవత్సరాలు అంటే 3 తరాల పాటు ప్రజల గుండెల్లో నిలిచి ఉందంటే దానికి కారణం శబ్దానికి ఉన్నటువంటి శక్తి. ఆకాశవాణికి వయస్సు పెరగదు, అది ఎప్పటికీ శబ్ద యవ్వనంతో అలరారుతూనే ఉంటుంది. నిశ్శబ్ద రాత్రి తెరలను చీల్చుకుంటూ బ్రహ్మ ముహూర్తాన వాల్టర్ కౌఫ్మన్ సృష్టించిన ఆ సిగ్నేచర్ ట్యూన్ రేడియో నుంచి ప్రవహిస్తూ ఉంటే యావత్ భారతదేశం ఒకే తాటిపైకి వచ్చింది.
0: ఆకాశవాణి అంటే వెన్నెల్లో అమ్మ తినిపించే గోరుముద్ద అని అంటున్నారు వ్యాఖ్యాతగా సేవలందించిన శ్రీ అడవి రాజబాబు గారు.
5: అందరికీ నమస్కారం. 90 ఏళ్లు ఆకాశవాణి కంటే సుదీర్ఘకాలంలో ఓ చిన్న అడిగే, ఓ 19 ఏళ్ల కుర్రవాడో, ఒకనాడే వయస్సు కంటే తక్కువ ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నటువంటి ఒక అమ్మాయో ఆకాశవాణి. ఆకాశవాణి అంటే ఏం చెప్తాం, చెప్పడానికి ఒక అక్షరం సరిపోతుందా? మళ్లీ రామాయణం ఎందుకు రాస్తున్నారు అని ఆయన రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు అడిగితే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, రోజూ తినే అన్నాన్నే మళ్లీ మళ్లీ తింటలేదా అంటారు. అలాగే ఆకాశవాణి గురించి గత 90 ఏళ్లలో ఎంతమందో చెప్పారు, ఎన్నో చెవులు విన్నాయి, ఎన్నో మనసులు తడయ్యాయి. మళ్లీ చెప్పాలంటే ఆకాశవాణి అంటే అమ్మ చెంగుతో ముఖం కప్పుకున్నట్లు, ఆకాశవాణి అంటే అమ్మ తినిపించే వెన్నెల్లో గోరుముద్దలు తిన్నట్టు, ఆకాశవాణి అంటే అమ్మ ఊపే ఊయల, ఆకాశవాణి అంటే పొద్దుటే లేవకపోతే అమ్మ పెట్టే ఆ 4, ఆకాశవాణి అంటే అమ్మ చూసే కడుపు, ఆకాశవాణి అంటే ఉద్యోగానికి పట్టడానికి వెడుతున్న కొడుకును వదిలి ఉండలేక రెప్ప వెనుక తడి. ఆకాశవాణిలో ఉన్నంతకాలం అమ్మ పొత్తిళ్లలో అమ్మ కుంగు పట్టుకుని భద్రంగా ఉండటం, తారాడటం, పారాడటం, అమ్మ చెప్పే కథలు బొగ్గల మీద చెయ్యానించుకుని ఊకొడుతూ వినటం. ఆకాశవాణి అంటే 60 ఏళ్లు వచ్చాక నేల మీద నుంచి చుక్కల వైపు బేలగా చూడటం, ఇది ఆకాశవాణి.
0: భారత స్వాతంత్ర పోరాటంలో రేడియో ఒక ఆయుధంగా మారిన సందర్భాలు కోకొల్లలు. దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న సమయంలో ఇది ఆజాద్ హింద్ రేడియో. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయుల పోరాటం చివరి శ్వాస వరకు సాగుతుంది అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులనుద్దేశించి తన విప్లవ స్వరాన్ని రేడియో ద్వారా ప్రపంచానికి వినిపించారు. ఆ ఒక్క స్వరం వేలాది హృదయాల్లో విప్లవ జ్వాలను రగిలించిన చరిత్రను మర్చిపోగలమా?
1: బ్రిటిష్ ఆంక్షలను ధిక్కరిస్తూ నాడు 22 ఏళ్ల యువతి ఉషా మెహతా రహస్య కాంగ్రెస్ రేడియోను ప్రారంభించారు. ఇది 42.34 మీటర్లపై భారతదేశంలో ఎక్కడో ఒక చోటు నుండి ప్రసారమవుతున్న కాంగ్రెస్ రేడియో అంటూ ఆమె గంభీర స్వరంతో ప్రసారం చేసిన తీరు

0: ఈ భారతీయుణ్ణి కదిలించింది. ప్రతిరోజు తన రేడియో ట్రాన్స్మిటర్ స్థానాన్ని మారుస్తూ ప్రాణాలకు తెగించి బ్రిటిష్ వారికి దొరకకుండా స్వేచ్ఛా సందేశాలను ప్రజలకు చేరవేసిన ఆ పద్మ విభూషణ్ ఉషా మెహతా గారు భారత రేడియో చరిత్రలో చిరస్మరణీయంగా వెలుగొందుతూనే ఉంటారు.
1: మా రేడియో కేవలం వార్తలు మాత్రమే వినిపించదు, ప్రతి భారతీయుడి హృదయంలో స్వరాజ్య కాంక్షను రగిలిస్తోంది అని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో రేడియోలో చెప్పిన మాటల స్ఫూర్తిని భారతీయులు ఎవరైనా మర్చిపోగలరా?
0: ఒక విప్లవ వీరుని స్వరంలా స్వాతంత్ర్య ఉద్యమంలో రేడియో తన వాణిని బాణిని వినిపించింది. దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్న ఆకాశవాణి స్వాతంత్ర్య అనంతరం దేశ నిర్మాణంలోనూ బలమైన భాగస్వామిగా నిలిచింది.
1: అందుకే కాబోలు, మహాత్మా గాంధీ కూడా రేడియో ప్రసారమనేది దేవుని యొక్క అద్భుతమైన సృష్టిగా నేను భావిస్తున్నాను. ఇది ఒకే సమయంలో లక్షలాది మంది హృదయాలను ఏకం చేయగల శక్తిని కలిగి ఉంది అనే సమైక్యతాభావాన్ని తనదైన కోణంలో రేడియోకి అన్వయించారు. ఐకమత్యంతోనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. దేశ ఐకమత్యాన్ని పెంపొందించడంలో రేడియో పాత్ర అనన్య సామాన్యం.
0: వివిధ కేంద్రాల్లో ఆకాశవాణి అందించిన అనుభవాలను నెమరవేసుకుంటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిబిఎస్ స్టేషన్ డైరెక్టర్ గా సేవలందించిన శ్రీ చెన్నూరి సీతారాం బాబు.
2: ఆకాశవాణి 90 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నందుకు ముందుగా శ్రోతలందరికీ హార్దిక శుభాభినందనలు. నా ప్రయాణం 1988లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో మొదలైంది. విజయవాడలో నేను డ్యూటీ ఆఫీసర్గా చేసినప్పుడు అక్కడ నండూరు సుబ్బారావు గారు, విబి కనకదుర్ గారు, అలాగే దండమూడి రామ్మోహన్ రావు గారు, కోక సంజీరావు గారు, పేరి కామేశ్వరరావు గారు, ఇట్లా అనేక మంది మహామహులు అప్పుడు పనిచేస్తుండేవాళ్ళు. వాళ్ళందరితో పనిచేసి అదేవిధంగా శ్రోతలతోటి కూడా దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు వింటున్నారు అనేటువంటి తెలుసుకునే అవకాశం కూడా కలిగింది. ఆ రోజుల్లో విజయవాడ కేంద్రంలో నేను ఉన్న చోటు నుంచి పొద్దున్నే 6 గంటలకు నడుచుకుంటూ వస్తుంటే ప్రతి ఇంట్లోనూ రేడియో మోగుతూ ఉండేది, భక్తులందరి వినిపిస్తూ ఉండేది. అది నా విజయవాడ అనుభవం. అయితే 99లో నేను ప్రమోషన్ మీద వరంగల్ కేంద్రానికి వచ్చాను. వరంగల్ కేంద్రంలో అప్పుడు మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండేవారు. వారు రేడియో ప్రచార సభ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని అక్కడ మొదలుపెట్టారు. అదేమిటంటే ఎడ్లబండికి రేడియో పెట్టండి, పసిడి పంటకు పట్టం కట్టండి అనేటువంటి ఒక స్లోగన్ ఆధారంగా ముఖ్యంగా 2 అక్టోబర్ అయినటువంటి గాంధీ జయంతి నుంచి 12 నవంబర్ అయినటువంటి ప్రజాసేవా ప్రసార దినోత్సవం, ఈ 2 తేదీల మధ్య 42 రోజుల వ్యవధిలో 5 సంవత్సరాల పాటు ఒక గ్రామం కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ ప్రతి 2 రోజులకి వెళ్లి ఆకాశవాణి బృందం అక్కడ వారితో రైతులతో కావచ్చు, గ్రామస్తులతో కావచ్చు, ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమాలు నిర్వహించేది. ఒక పక్కన శాస్త్రవేత్తలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అలాగే మూఢనమ్మకాలు పోగొట్టేటువంటి ఈ మెజీషియన్ లాంటి వాళ్ళని తీసుకెళ్లి మూఢనమ్మకాలు ఏ విధంగా మనకి హాని చేస్తాయి, ఇలాంటి అనేక అంశాల మీద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకేమన్నా సందేహాలుంటే జిల్లా కలెక్టర్ కానీ లేదంటే మిగిలిన అధికారులతోటి వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. అది రేడియో ప్రచార సభ. ఇది వరంగల్ కేంద్ర అనుభవం నాకు. తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ 2005లో వచ్చినప్పుడు 2005 డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ పండుగ రోజున ఎఫ్ఎం రెయిన్బో ఛానళ్ళు ప్రారంభమైంది. ఎఫ్ఎం రెయిన్బో ఛానళ్ళు అప్పట్లో ముఖ్యంగా ఉదయాన్నే 6 నుంచి 8 వరకు కూడా ఆర్జేస్ వాళ్ళు పార్క్స్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇలా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడటువంటి వాళ్ళతోటి వాకింగ్ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఒక ఇంటరాక్షన్ జరుగుతుండేది.
0: ఆకాశవాణి కేవలం ఒక సంస్థ కాదు, భారతదేశ భాషలను, కళలను, సంస్కృతులను కలిపే జాతీయ వేదిక అని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన మాటలు నిజం చేసి చూపించింది ఆకాశవాణి. అందుకే బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో స్ఫూర్తితో ఆచరణాత్మకంగా ఆకాశవాణి దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తూనే ఉంది. సామాజిక చైతన్యం, విద్య, విజ్ఞానం, వ్యవసాయం, వినోదం, ఇలా ఒకటేమిటి, ప్రతి రంగంలోనూ తన ముద్ర వేస్తూనే ఉంది.
1: అంతర్జాతీయ క్రికెట్ కామెంటరీకి తెలుగులో వ్యాఖ్యానం చేసే అరుదైన అవకాశం ఆకాశవాణి నాకిచ్చిందంటున్నారు వ్యాఖ్యాత శ్రీ ఆనంద్ స్వామి.
3: ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జరిగిన సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు శ్రోతలకు మొట్టమొదటిసారిగా క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యాన పరంపరను ఆశాంతం తెలుగు

0: తెలుగులోనే ప్రసారం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం ప్రపంచంలోని తెలుగు వారందరి పక్షాన ఆకాశవాణికి మనఃపూర్వకమైన అభినందనలు తెలియజేస్తోంది. ఇది 2007 సంవత్సరంలో పాలనా భాష ఎడిటర్ డాక్టర్ ఏబీకే ప్రసాద్ గారు పాలనా భాష పత్రికలో ఆకాశవాణికి అందించిన అభినందనలు. ఆ సంవత్సరం నేను మీ దాసరి ఆనందస్వామి డ్యూటీ అనౌన్సర్గానే కాకుండా ఒక తెలుగు కామెంటేటర్గా ఆ ప్రత్యక్ష వ్యాఖ్యానంలో పాల్గొనడం జరిగింది. ఇది ఆకాశవాణి నాకిచ్చిన అరుదైన అవకాశం, గౌరవం.
1: రేడియో కార్యక్రమాలను వినడం కాదు చూసేవాడిని అంటూ రేడియో వ్యాఖ్యాతల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు సుదీర్ఘకాలం వ్యాఖ్యాతగా సేవలందించిన శ్రీ కపర్ది.
2: నాకు తెలిసి నేను 10 సంవత్సరాల వయసు అనుకుంటాను. అప్పుడు మా ఇంట్లో మొదటిసారి రేడియో కొన్నారు. ఆ రేడియో చూస్తే ఇప్పుడు మీడియం సైజ్ సూట్ కేస్ లా ఉంటుంది. అటువంటి రేడియోలో కార్యక్రమాలు వినడం ప్రారంభించాను. ఆ రోజుల్లో మరి లైవ్ క్రికెట్ కామెంటరీలు ఇది ఇప్పుడు అంటే టీవీలు వచ్చినాయి, చూడడానికి లేదు. అప్పుడు చూడడానికి రేడియోనే. చూడడానికి రేడియో అనగానే మీరు అనుమానించద్దు, గొంతుతో ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప వ్యాఖ్యాతలు మన కన్నుల ముందు ఆ గ్రౌండ్ లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ని చూపించేవాళ్ళు. అలాగే స్వాతంత్ర దినం గాని, రిపబ్లిక్ డే పరేడ్ గాని, ఏమైనా సరే చాలా గొప్పగా అక్కడ మనం అందులో ఢిల్లీలో మనం ఉన్నామా అన్నంత ఫీలింగ్ తీసుకొచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్న ప్రఖ్యాత కమెంటేటర్స్ మెల్విల్ డిమెల్, విఎన్ చక్రపాణి వంటి వాళ్ళు మన కన్నుల ముందు సాక్షాత్కరింపచేసేవారు ప్రతి విషయాన్ని. అలాగే మన తెలుగులోకి వస్తే భద్రాచల రామచంద్రమూర్తి కళ్యాణోత్సవం, అప్పుడున్నటువంటి వ్యాఖ్యాతలు కన్నుల ముందు మనకి రామ కళ్యాణోత్సవాన్ని చూపించేవారు.
3: ఒక దేశాన్ని ఆకలి నుంచి కాపాడటంలో ఒక మాధ్యమం పాత్ర పోషించగలదా అంటే అవునని సమాధానం చెబుతూనే ఆ పని ఆకాశవాణి చేసి చూపించిందని గర్వంగా చెప్పొచ్చు. 1960ల్లో భారతదేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న సమయంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను చేరవేయడంలో రేడియో చేసిన కృషి నభూతో న భవిష్యత్.
1: రైతు సోదరులకు నమస్కారం. నేడు మనం కొత్త రకం వంగడాలు, ఆధునిక ఎరువుల వాడకం గురించి తెలుసుకుందాం అంటూ కిసాన్ వాణి, ఇల్లు వాకిలి, పాడి పంట, పొలం పనుల వంటి కార్యక్రమాల ద్వారా అన్ని వేళల్లో శాస్త్రవేత్తలు నేరుగా రేడియోలోంచి రైతుల ఇంటి అరుగుల మీదకి చేరుకున్నారు. హై ఈల్డింగ్ వెరైటీస్, విత్తనాలు చల్లే పద్ధతులు, ఎరువుల వాడకం అన్ని సరళమైన భాషలో వారికి అర్థమయ్యేలా తెలియజేశారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఆకాశవాణి ప్రచారం చేసిన ADT 27 అనే కొత్త వరి వంగడం ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే రైతులు దానికి కృతజ్ఞతగా రేడియో రైస్ అని పేరు పెట్టారు. రేడియో సమాచార విప్లవం కారణంగానే భారతదేశం ఆహార ధాన్యాల దిగుమతి స్థాయి నుండి స్వయం సమృద్ధి స్థాయికి చేరుకుంది. ఇది ఆకాశవాణి సాధించిన అత్యున్నతమైన విజయం. కాలాలు మారినా, తరాలు మారినా, బహుజన హితాయ, బహుజన సుఖాయ అంటూ నిరంతరం దేశ ప్రజల హితం కోసం సేవలందిస్తూనే ఉంది ఆకాశవాణి అంటున్నారు విశ్రాంత కార్యక్రమ నిర్వాహకులు వలేటి గోపీచంద్.
4: ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధిలో మమేకం చేస్తూ సాగబోయే ఏకైక ప్రసార మాధ్యంగా చెప్పుకోవచ్చు. ఆకాశవాణి అంటేనే ఒక విద్యుత్ అయస్కాంతం అని చెప్పుకోవచ్చు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అనువైన కార్యక్రమాలను సకాలంలో సరైన రీతిలో వారికి అర్థమయ్యే భాషలో ప్రసారం చేసిన ప్రసార మాధ్యమంగా ఆకాశవాణికి ఉన్న చరిత్రను ఎవరు కాదనలేరు, ఎవరు తుడిపేయలేరు. కాలాలు మారినా, తరాలు మారినా, బహుజన హితాయ, బహుజన సుఖాయ అంటూ నిరంతరం దేశ ప్రజల సుఖం కోసం, వాళ్ల యొక్క హితం కోసం తన కార్యక్రమాలను రూపొందిస్తూ సాగుతున్న ఏకైక ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
3: ఒకప్పుడు ఆదివారం మధ్యాహ్నం అయిందంటే ఇళ్లల్లో నిశ్శబ్దం. తరువాత రేడియో వాల్యూమ్ మెల్లమెల్లగా పెద్దగా పెరిగి అందులో ప్రసారమయ్యే నాటకాన్ని

0: ఏకాగ్రతలో ఆనందంగా హాయిగా సెదతీరుతూ వినేవారు. శబ్దాలతోనే దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించే ఆ మహాద్భుత రేడియో నాటక కళారూపాన్ని ఇష్టపడని శ్రోతలు ఎవరుంటారు? టీవీ లేని ఆ రోజుల్లో, మొబైల్ ఫోన్లు రాని ఆ కాలంలో రేడియో నాటకమే దేశ ప్రజలకు అతిపెద్ద వినోద సాధనం.
1: తెలుగునాట మహోన్నత రచయితలు విశ్వనాథ సత్యనారాయణ, ఆత్రేయ, గొల్లపూడి మారుతీరావు, దాశరథి కృష్ణమాచార్యులు, చిరంజీవులు, రావూరి భరద్వాజ, శ్రీశ్రీ, చలం వంటి ఎందరో మహానుభావులు రేడియో నాటకాలను అజరామరం చేశారు. తెలుగులో ప్రసిద్ధి పొందిన అనేకానేక నవలలను శ్రవ్య నవలలుగా మలచి రేడియోలో ప్రసారం చేసి తెలుగు సాహిత్య సృజనాత్మక పరిమళాన్ని సామాన్యులకు సైతం రుచి చూపించింది ఆకాశవాణి. ఆకాశవాణి అంటే మరపురాని అనుభవం అంటూ ప్రఖ్యాత వ్యాఖ్యాత శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
2: బహుశా చాలా మంది వివిధ రంగాలకు చెందిన వాళ్లను గుర్తుండిపోయే అంశాలు చెప్పండి అంటే చాలా ఉన్నాయంటారు. దాదాపు 32 ఏళ్లు ఆకాశవాణి అనే ఒక దేవాలయం లాంటి అమ్మలాంటి సంస్థ నాకు ఇచ్చిన అవకాశం శ్రోతల ఉత్తరాలకు సమాధానాలిచ్చే ఒక అద్భుత ప్రక్రియ. లేఖావళి, జనవాణి, జనరంజని, ఉభయకుశలోపరి పేరు ఏదైనా కానీ నిజానికి నేను వ్యక్తిగతంగా బాగా ఇష్టపడే అంశం కమ్యూనికేషన్. అంటే ఎంత మహనీయులైనా తమ దగ్గర ఒక మానస సరోవరంలో ఎంత జ్ఞాన సంపద ఉన్నా అది గంగలా పారాలి, 10 క్షేత్రాలకు ఆ జ్ఞానాన్ని పంచాలి అనే ఒక తత్వం నాకు చాలా ఇష్టమైన పని. అలాగే శ్రోతలు తమ అభిప్రాయాల్ని ఆకాశవాణితో పంచుకోవటం, ఆకాశవాణితో అనుబంధం పెంచుకోవటం, ఆకాశవాణి అంతే ఆనందంగా అంతే ఆత్మీయంగా శ్రోతలకి ఒక స్వరచాలనంతో కరచాలనం చేసే అవకాశం ఇవ్వటం నాకు చాలా ఆనందం.
0: తెలుగునాట రేడియో ప్రాచుర్యం పొందడానికి మరొక ముఖ్య కారణం ఆకాశవాణి లలిత సంగీతం. పాలగుమ్మి విశ్వనాథం మాస్టర్ లాంటి వారు ఆకాశవాణిలో లలిత సంగీత విభాగానికి ప్రాణం పోశారు. ఎందరో గొప్ప కవుల భావగీతాలకు, దేశభక్తి గీతాలకు అద్భుతమైన స్వరకల్పన చేసి ప్రజల నాలుకలపై నిలిపారు.

0: ఓలేటి వెంకటేశ్వర్లు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, బాలాంత్రపు రజనీకాంతరావు వంటి మహా విద్వాంసులు రేడియో ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చేశారు. రేడియో ద్వారా సంగీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లారు. ప్రతి లోగిలిని శాస్త్రీయ సంగీత వేదికలుగా మార్చిన ఘనత రేడియోకే దక్కుతుంది.
1: ఆకాశవాణి తనకిచ్చిన అవకాశాలు అనన్య సామాన్యమంటూ తన కృతజ్ఞత తెలుపుతున్నారు వాచస్పతి శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ.
2: ఆకాశవాణి అని మాతృమూర్తి ఒడిలో 4 దశాబ్దాల పాటు గడిపిన ఒక సేవకుడిగా ఈరోజు నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది మిత్రులారా. ఆకాశవాణి అంటే అది ఒక పవిత్ర ఆలయం నాకు, నా పాలిట సరస్వతీ నిలయం. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే మంత్రం నా జీవితాన్ని ప్రభావితం చేసింది. నిజం, మైక్రోఫోన్ ముందు కూర్చొని నేను పలికిన ప్రతి పదం, నేను చేసిన ప్రతి ప్రకటన, నేను అభినయించిన ప్రతి నాటక రూపక సన్నివేశాల వెనుక శ్రోతల పట్ల బాధ్యత ఉండేది నాకు. శబ్దం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఆ శబ్ద తరంగాల మధ్యే నా జీవితాన్ని ఒక శ్రవ్య కావ్యంగా మలుచుకున్నాననే మాట సత్యమండి. ఈ సంస్థ ఆకాశవాణి నాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ, నా వ్యక్తిత్వానికి రూపాన్నిచ్చింది, నాకు సమాజంలో గుర్తింపును తెచ్చిపెట్టింది. అనౌన్సర్గా ఒక సాధారణ వ్యక్తిగా ప్రవేశించిన నేను రేడియో ద్వారా ఎందరెందరో శ్రోతల మనస్సుల్లో స్థానం సంపాదించుకోగలిగానంటే పెదలారాది కేవలం ఆకాశవాణి కల్పించిన వేదిక వల్లే. ప్రతిరోజు స్టూడియోల్లోకి అడుగు పెడుతున్నప్పుడు, పెట్టినప్పుడు ఒక కళాకారుడిగా నేను పొందిన అనుభూతి తృప్తి వర్ణనాతీతం. ఆకాశవాణి నాకు ఒక ఉద్యోగం అని మాత్రమే నేను అనలేను, ఎందుకంటే జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిన సంస్థ, క్రమశిక్షణ అలవాటు చేసిన సంస్థ.
1: జానపద సంగీతాన్ని పెంచి పోషించడంలో రేడియో పాత్ర చాలా కీలకమైంది. జానపద కళాకారులను ప్రోత్సహిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి స్థానిక సాంస్కృతిక జానపద పాటలను, కళారూపాలను రికార్డు చేసి ప్రతిరోజు ప్రసారం చేస్తున్న ఘనత రేడియోకే దక్కుతుంది. జానపదం నిత్య ప్రవాహిణి వంటిది. స్థానిక జీవనం, సంస్కృతి గురించి అధ్యయనం చేయాలంటే జానపదమే కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి స్థానీయమైన జానపదానికి రెడ్ కార్పెట్ వేసి భద్రపరిచింది ఆకాశవాణి.
0: రేడియో కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వదు, జరగబోయే ఉపద్రవాల నుండి మానవాళిని రక్షిస్తుంది కూడా. వాతావరణ హెచ్చరికలు, తుఫాను సూచనలు, వడగాల్పులు, చలి తీవ్రతలు, ఇలా అన్నిటినీ ఆయా కాలాలకు అనుగుణంగా తెలియజేస్తుంది. యుద్ధ వేళల్లో కూడా తగిన సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటుంది.
1: 1962, 65, 1971 దేశ ప్రజల్లో దేశభక్తిని రగిలించి సైన్యానికి మద్దతుగా నిలవడంలో ఆకాశవాణి ఏకైక సమాచార వారధిగా నిలిచింది. మేమంతా ఒక్కటే అనే జాతీయ భావాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి అద్భుత విజయం సాధించింది.
0: తన చిన్ననాటి నుంచే రేడియో కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణని, అటువంటి మాతృ సంస్థ అయిన ఆకాశవాణిలోనే అరుదైన కార్యక్రమాలు రూపొందించే అవకాశం దక్కింది అంటున్నారు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ శ్రీ ఉదయ్ శంకర్.
3: నా ఉద్దేశంలో ఆకాశవాణి అనేది ఒక డైమండ్ లాంటిది. డైమండ్కి ఎప్పుడూ ప్రాభవం ఉంటుంది. అలాగే ఆకాశవాణి కూడా గత వైభవాన్ని కాదు, ఎప్పుడు వైభవంగానే ఉంది, ఇక ముందు కూడా వైభవంగానే ఉంటుంది. నేను 36 సంవత్సరాలు ఆకాశవాణిలో పనిచేశాను వివిధ కేంద్రాల్లో. మేము 3వ తరం అనుకుంటే కనుక ఇప్పుడున్న వారందరూ కూడా 4వ తరానికి చెందిన వారు అనుకుంటాను. 90 సంవత్సరాలు. నాకు చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఇంటికి వెళ్తే నైట్ ఎందింబావుకి సీతాపతి సంసారం అని చెప్పి నండూరు సుబ్బారావు గారి నాటక సీరియల్ వచ్చేదన్నమాట. అది సిటీ బస్సుల్లో కూడా వినవాళ్ళం. అది చాలా ఆశ్చర్యమేస్తుంది ఇప్పుడు ఆలోచించుకుంటుంటే. తర్వాత నాకు గుర్తొచ్చేదంటే నేను విజయవాడలో పనిచేసిన కాలంలో యక్షగానాలని, కూచిపూడి యక్షగానాలు 16th century రాసిన రాజుల కాలంలో నాటి రాసిన గ్రంథాలను మేము తంజావూరు లైబ్రరీ, అలా దేశం ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా వెతికి ఒక 1-year project కొన్ని 20 యక్షగానాలు రికార్డ్ చేసి భద్రపరచడం జరిగింది. కృష్ణమాచారి గారు లాంటి వారు, నేదును కృష్ణమూర్తి గారు, ఇక్కడి నుంచి నూకల చిన్న సత్యనారాయణ గారు, అనేక మంది సంగీత కళాకారులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. 100 సంవత్సరాలకు వచ్చేటప్పటికెళ్ళాను ఇంకా మరింత ఉన్నత స్థాయికి ఆకాశవాణి చేరుకోవాలని సిబ్బందికి, కళాకారులకి, శ్రోతలకు కూడాను, అందరికి కూడాను ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు.
0: సమాచార విప్లవానికి అసలైన పితామహుడు రేడియోనే అంటున్నా వ్యాఖ్యాత అమృత.
4: కంటికి కనిపించని గొంతుక గుండెకు అత్యంత దగ్గరగా ఎలా ప్రయాణించగలదో నిరూపించిన ఏకైక మాధ్యమం మన రేడియో. విపత్తులు వచ్చినప్పుడు, తుఫానులు విరుచుకుపడినప్పుడు, కరెంటు పోయి ప్రపంచంతో బంధాలు తెగిపోయినప్పుడు బ్యాటరీలతో నడిచే ఒక చిన్న రేడియో కోట్లాది మందికి ప్రాణభిక్ష పెట్టింది, ధైర్యాన్నిచ్చింది. సమాచార విప్లవానికి అసలైన పితామహుడు ఆకాశవాణి అని చెప్పొచ్చు. ఈ 90 ఏళ్ల ప్రయాణం వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఒక వార్తను సేకరించడానికి, ఒక లలిత సంగీతాన్ని రికార్డు చేయడానికి నాటి సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, అనౌన్సర్లు పడ్డ తపన సామాన్యమైంది కాదండి. ఆ నిబద్ధతే ఆకాశవాణిని విశ్వసనీయతకు మారుపేరుగా నిలబెట్టింది.
0: 1957లో ప్రారంభమైన వివిధ

0: భారతి భారతీయ చలనచిత్ర సంగీతాన్ని, లలిత సంగీతాన్ని ప్రతి ఇల్లాలు, కార్మికుడు, డ్రైవర్, విద్యార్థి వరకు తీసుకెళ్లింది. సినిమా థియేటర్లకు వెళ్లలేని సామాన్యుడికి సైతం వినోదాన్ని అందిస్తూ హిందీతో పాటుగా ప్రాంతీయ భాషలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తేవడంలో విప్లవాత్మక విజయం సాధించింది.
1: బాల్యం నుండే ఆకాశవాణితో అనుబంధం ఉందని, మొదటిసారి ఆకాశవాణిలో తన కవిత ప్రసారమైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి, ఐఏఎస్.
2: ఆకాశవాణి తన ప్రసారాలను ప్రారంభించి 90 సంవత్సరాలు దాటిన సందర్భంగా ఒక ఉత్సవం లాంటి వాతావరణం ఏర్పడ్డ సంగతి మిగిలిన మిత్రులు మాట్లాడుతుంటే విన్నాను. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. నేను కేవలం 18 సంవత్సరాలు కూడా నిండక ముందు ఆకాశవాణిలో యువవాణి అనే కార్యక్రమంలో కవిత్వం చదివే అవకాశం దొరకడంతో పొంగిపోయిన రోజులు గుర్తొస్తున్నాయి. నేను ఇంటర్మీడియట్ 1వ సంవత్సరానికి 2వ సంవత్సరానికి మధ్య ఎండాకాలం సెలవుల్లో రాసి పంపిన కవితలను ఆకాశవాణి చదవడానికి అనుమతిచ్చింది. అట్లా ఆలోచిస్తే ఒక పత్రికలో వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం మాకు ఆకాశవాణిలో వస్తేనే ఉండేది. తన స్వంత గొంతు ఆకాశవాణి నుండి వినిపిస్తుంది అని మా ఇంటి చుట్టుపక్కల వాళ్లందరూ రేడియో పెట్టుకుని కనీసం 10 మంది ఒకచోట రేడియో కూర్చొని విన్నాము. అట్లాంటి గొప్ప అనుభూతుల్ని నింపినటువంటి ఒకే ఒక ప్రసార సాధనమేదైనా ఉందంటే ఆకాశవాణి. అది కూడా ప్రభుత్వ ప్రసార సాధనంలో మాకు అవకాశం దొరకడం ఒక గొప్ప ఆనందాన్ని మిగిల్చింది. 90 ఏళ్ల తర్వాత ఒక్కసారి రివ్యూ చేసుకుంటే 10-20 ఏళ్ల క్రితం ఆకాశవాణిని వినేవాళ్లు ఉన్నారా అని అనుకునేవాళ్లం, లేదా రేడియోని వినేవాళ్లు ఉన్నారా అని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు దూరదర్శన్ లేదా టీవీలు చూసిన దానికంటే ఎక్కువగానే మనం ఇప్పుడు రేడియోలు వినాల్సినటువంటి అవసరం వచ్చింది. రేడియోకి వెనక్కి పోవడం అనేది లేదు. ఆకాశవాణి కూడా తన కార్యక్రమాలను నిరంతరం సాహిత్య కళా రంగాల పట్ల విస్తరిస్తూనే ఉంటుందని నమ్ముతున్నాను. శుభాకాంక్షలు. ఆకాశవాణిలో పనిచేసే ఉద్యోగ మిత్రులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు.
1: మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రధాని అయిన పివి నరసింహారావు గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, దాదాపు 17 భాషలకు పైగా మాట్లాడే గొప్ప బహుభాషా కోవిదుడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా కాకముందు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో, చర్చా వేదికల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. అంతర్జాతీయ వ్యవహారాలపై, సాహిత్యంపై ఆయన రేడియోలో చేసిన ప్రసంగాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకునేవి.
3: నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా గానీ నాకు భాష ఇబ్బంది లేదు. వాళ్లతో మాట్లాడాలంటే అయ్యో నేనేం మాట్లాడాలి అనే మాట నాకు లేదు. నేను చెప్పవలసిందేదో వాళ్లకు చెప్పగలుగుతాను, వాళ్లతో సంభాషించగలుగుతాను, కాబట్టి నాకు బాధ లేదు. నేను యావత్ భారతదేశానికి చెందిన మనిషిని నేను అనుకుంటున్నాను. నా దేశం నా ఇల్లని నేను అనుకుంటున్నాను.
0: 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్ని యావత్ భారతదేశానికి చేరవేసిన ఏకైక మాధ్యమం ఆకాశవాణి. ఆ రోజు కేవలం 6 రేడియో స్టేషన్లు మాత్రమే కలిగి ఉన్న ఆకాశవాణి నేడు దాదాపు 590 స్టేషన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటిగా అవతరించింది.
1: భారతదేశంలో టెలివిజన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి ఆధునిక సమాచార మాధ్యమాలు విస్తరించినప్పటికీ రేడియో ఇప్పటికీ ప్రజలకు అత్యంత చేరువైన సమాచార సాధనంగా నిలిచింది. అందుకు నిదర్శనమే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమం.
0: 2014 అక్టోబర్ 3 తొలిసారిగా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా సంభాషించే నెలవారీ రేడియో వేదికగా రూపుదిద్దుకుంది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలకు బదులుగా సమాజంలోని స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, వినూత్న ఆలోచనలు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, మహిళా సాధికారత, యువత విజయాలు, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడతాయి.
4: సామాన్య శ్రీ లగ్న

0: प्रेरणाओं से बहुत बड़े काम भी हो जाते हैं। ऐसे ही एक युवा है श्रीमान प्रदीप सांगवान, गुरुग्राम के प्रदीप सांगवान 2016 से हीलिंग हिमालय नाम से अभियान चला रहे हैं। वो अपनी टीम और वॉलंटियर्स के साथ हिमालय के अलग अलग इलाकों में जाते हैं और जो प्लास्टिक कचरा टूरिस्ट वहां छोड़कर आते हैं वो साफ करते हैं। प्रदीप जी अब तक हिमालय की अलग अलग टूरिस्ट लोकेशन से टनों प्लास्टिक साफ कर चुके हैं। हमें देश को सिंगल यूज प्लास्टिक से मुक्त करना ही है। आप खुद स्वस्थ रहिए, अपने परिवार को स्वस्थ रखिए।
1: దేశంలోని ప్రతి పౌరుడితో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాలు లేని వర్గాలకు ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సందేశాలను చేరవేయడానికి రేడియోను ఒక సమర్థవంతమైన మాధ్యమంగా ఉపయోగించాలనే ఉద్దేశ్యం దీనికి మూలం.
2: ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి కేవలం తన అభిప్రాయాలను మాత్రమే చెప్పరు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల లేఖలు, సూచనలు, విజయ గాథలు కూడా ఇందులో చోటు చేసుకుంటాయి. ఒక గ్రామంలో నీటి సంరక్షణ కోసం చేసిన వినూత్న ప్రయత్నం కావచ్చు, ఒక యువకుడు సాధించిన విశేషమైన విజయం కావచ్చు, లేదా పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమమూ కావచ్చు. ఇవన్నీ మన్ కీ బాత్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపును పొందుతాయి. ఈ కార్యక్రమంలో ప్రస్తావించబడిన అనేక అంశాలు ప్రజా ఉద్యమాలుగా మారాయి. స్వచ్ఛభారత్, ఖాదీ వినియోగం, నీటి సంరక్షణ, ఫిట్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటి కార్యక్రమాలకు ప్రజల్లో విస్తృత అవగాహన ఏర్పడింది.
1: దేశంలో 92% భౌగోళిక ప్రాంతం, జనాభాలో దాదాపు 99%, ఇలా ఆకాశవాణి చేరని చోటు లేదు. తన ప్రసారాల ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆకాశవాణి నిత్యం చాటుతుంది. రేడియో అంటే కేవలం ఒక యంత్రం కాదు, ఒక భావోద్వేగం, ఒక చారిత్రాత్మక సాక్ష్యం.
2: రైతుకు రేడియో రైస్ ను అందించిన,
1: సైనికుడికి యుద్ధ సమాచారాన్ని చేరవేసిన, ఆదివారాల్లో రేడియో నాటకాలతో వీధులను నిశ్శబ్దంగా మార్చిన,
2: తుఫానులో దారితప్పిన జాలరులకు ధైర్యం చెప్పిన
1: ఆకాశవాణి దేశపు ప్రతి పౌరుని గుండె చప్పుడుగా వెలుగొందుతూనే ఉంటుంది.
2: ఇది ఆకాశవాణి. కోట్లాది భారతీయుల గుండెల్లో ఏదో తెలియని అనుబంధాన్ని నిర్మించుకున్న వారధి. పొలాల్లో రైతుకు, ఇంట్లో గృహిణికి, యుద్ధభూమిలో సైనికుడికి తోడుగా నీడగా నిలిచిన ఆకాశవాణి మనందరి జీవితాల్లో ఒక భాగం. దేశానికి వెన్నెముక రైతన్నైతే ఆకాశవాణికి వెన్నెముక శ్రోతన్న. 90 వసంతాల ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణికి వెన్నుదన్నుగా నిలిచిన శ్రోతలందరి తరపున కొందరి శ్రోతల అభిప్రాయాలు.
3: పండారు త్రిమూర్తులు గొప్ప పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒక చెట్టుకి కొమ్మలు, రెమ్మలు, వాటి మీద వాలే రకరకాల పక్షులు ఉంటాయండి. అవన్నీ టేప్ రికార్డులు, టీవీలు కట్టానండి. ఆ వటవృక్షమే ఆకాశవాణి అండి అని చెప్పానండి.
4: నేను నరసింగరావు, ఖైరతాబాద్ ఆనందనగర్ కాలనీ నుంచి. ఆకాశవాణి అంటే మనిషికి ఒక శ్వాస లాంటిది. ఇది ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మనం పడుతున్న వరకు కూడా మాకు ఒక శ్వాస లాగా మా జీవనాన్ని, మా గమనాన్ని లోక జ్ఞానంతో నడిపించేదే ఆకాశవాణి.
5: అద్యా రాజశేఖర్, నభూతు నభవిష్య.
6: బండి కృష్ణాగౌడ్ గ్రామం. నా చిన్నతనంలో నేను మా ఊర్లో పోస్ట్ బాక్ లేదండి. చిన్నచర్లో పాటలు వినాలనే కోరికతో నేను 30 కిలోమీటర్లు అప్ డౌన్ పోయి తరాలు వేసేవాడిని. రేడియోలో పాటలు వినాలనే కోరికతో ప్రతిరోజు పోయేవాడిని, వచ్చేవాడిని. 2 గంటల సమయం పట్టేది, అయినా నేను యువకుల చేసేవాడిని సార్. నేను అది
7: సార్, మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు సార్.
8: రేడియో అమ్మ లాంటిది, నాన్న లాంటిది సార్. మీరు రేడియో పక్కన పెట్టుకుని మా చేనేత వృత్తి పనులు చేసుకుంటూ ఉంటాం సార్. మాకు ఎన్నో ప్రయోజకరమైన మాటలు చెప్తూ ఉంటారు. కార్మిక కార్యక్రమం కానివ్వండి, వార్తలైనా, చిత్రమాధురి, జనరంజని, ఫోనింగ్ కార్యక్రమం, ఎన్ని విషయాలు చెప్తుంటారు సార్ మాకు రేడియో ద్వారా. మాకు ఎంతో జ్ఞానం కూడా ప్రసాదిస్తారు సార్ మాకు రేడియో.
9: పున వెంకటేశం, నిర్మాణి నిద్రలేసిన కానీ ప్రతిరోజు మాకు ఆత్మీయ నేస్తాం ఆకాశం సార్.
10: కడలు జాగలందర కాలం నుంచి అప్పలరాజు అండి. మనకి ఎలాంటి వార్తలు తెలుసుకోవాలన్నా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేదే ఆకాశవాణి రేడియో అండి. తరతరాలకి ఇక ఆకాశవాణి అనేది ఎప్పటికీ కూడా మర్చిపోలేమండి ఆకాశవాణిని.

0: నవభారత స్వరం ప్రత్యేక రూపకం విన్నారు. రచన డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, కె సందీప్. వ్యాఖ్యానం కార్యవర్ధి గోపిశెట్టి, కె సందీప్. ఎడిటింగ్ జె ప్రభాకర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానం, నవభారత స్వరం ప్రత్యేక రూపకం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:49 దాటి 22 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ రోజు మనందరికీ పండగే. నిజంగా దేశమంతా అన్ని రేడియో స్టేషన్లలో పండగ వాతావరణం. ఇలాంటి రోజున ఆకాశవాణితో మీ అనుబంధాన్ని నాకు క్లుప్తంగా సందేశం పంపండి, తప్పకుండా చదివే ప్రయత్నం చేస్తాను. మరో మాట మర్చిపోకండి, మీ అందరితో ప్రత్యక్షంగా మాట్లాడడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మేము అంటున్నాను అనుమానం వచ్చింది కదా, చెప్తాను.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ఇప్పుడే స్టూడియోలోకి ఎవరో వచ్చారు, మరి వారెవరో హాయ్ చెప్దామా? హలో.
4: హలో, నమస్తే, శుభోదయం అందరికి. 90 వసంతాల ఆకాశవాణి శుభాకాంక్షలు.
3: ఎలా ఉన్నారండి అనుపమ గారు?
4: ఎస్, సూపర్ గా ఉన్నాను. పొద్దు నుంచి మన షోస్ అన్ని వింటూ అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే ఉండలేకపోయాను. ఇంట్లో ఒక్కసారి అందరికి హలో చెప్పేద్దామని చెప్పి ఇలా వచ్చేసాను.
3: మంచి పని చేశారు. మరి మాతో మీ అనుభవాలు కూడా పంచుకోవడానికి ఈ పండగ రోజున వచ్చినందుకు చాలా థ్యాంక్స్.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మరి అనుపమ కూడా నాతో పాటు స్టూడియోలో సందడి చేయడానికి వచ్చారు. ఆవిడేదో అంటున్నారు, విందామా?
2: మరి ఆకాశవాణితో అనుబంధం అందరూ పంచుకున్నారు కదా, నేనేం అనుకున్నాను తెలుసా? ఆకాశవాణి అంటే అమ్మ అనడం నాకైతే 100% నిజం అనిపిస్తుంది. ఆకాశవాణి నాకు పుట్టిల్లే. బాలనంద నుంచి ఇప్పటి వివిధ భారతి వరకు నా ప్రయాణంలో నాకు ఆత్మీయతను పంచడమే కాదు, మాట

0: నేర్పించింది, భావాన్ని పదునెక్కించింది, భాషని సరిదిద్దింది. ఇక స్నేహబంధాలైతే చెప్పక్కర్లేదు, ప్రేమహస్తంతో నాకు అందించింది ఆకాశవాణి. ఈ స్టూడియోలోకి రాగానే ఒక గుడికొచ్చిన అనుభూతి. ప్రతిరోజు పండగే నాకు, ఇంకా చాలా మాట్లాడాలనుంది. కానీ మన శ్రోతలు కూడా తమ అనుభవాలు మనందరితో పంచుకుంటున్నారు కదా, ఇప్పటికైతే ఒక మంచి పాట వినేద్దాం.
1: పాట కన్నా ముందు మనకి ఎంతో మంది శ్రోతలు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని మెసేజ్ చేశారు. ముందుగా

అప్పుడు 3 గంటల వరకు తెలుగు కార్యక్రమాలు వినేవాళ్లకు ఇప్పుడు రోజంతా వినేలా సౌకర్యాన్ని కలిగించారు. అనేకానేక ధన్యవాదాలు. ఇలా మంచి మంచి కార్యక్రమాలు మన ముందుకు ఇంకా తీసుకురావాలని, శ్రోతల హృదయాలు ఆనందింపజేయాలని కోరుకుంటూ 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు మా కుటుంబ సభ్యులందరికీ అంటున్నారు. ఎవరో తెలుసా? ఆకాశవాణి ఆత్మీయ శ్రోత దోర్నాల బాలరాజు, వనస్థలిపురం, హైదరాబాద్. చాలా ధన్యవాదాలండి మీ అద్భుతమైన సందేశానికి.

0: సరదాలు తోడుండడం కాదు, మా ఆత్మీయ నేస్తాలు. మన లిజినర్స్ అందరు కూడా మాతో పాటే ఉంటారు కదా. మరి ఆకాశవాణి అంటే పద్మిని శబ్ద భాండాగారానికి పెట్టింది పేరు అని చెప్పి మనందరం అనుకుంటాం కదా. ఈ సంగతి నీకొకటి చెప్పాలి. ఏంటంటే అపురూపమైన పాటలు ఎప్పుడో 1950s 1940s అంటే 1940 దాదాపు మనము చెప్పచ్చు 90 సంవత్సరాలు కంటే పూర్వమైన పాటలు కూడా మన ఆకాశవాణిలో ఉన్నాయి. అలాంటి ఒక మంచి పాట మరోసారి గుర్తు చేసుకుందాం, ఎందుకంటే ఈరోజు 90th బర్త్డే కదా.
1: సరే సరే అనుపమా, మరి మన ఆకాశవాణి శబ్ద భాండాగారం నిధిలోంచి ఒక ఆపాత మధురం మీ అలనాటి జ్ఞాపకాలని గుర్తు చేస్తూ.

మరి అనుపమకి ఆ పాత మధురాన్ని వినిపించాం కదా, మరి ఈనాటి జనరేషన్ జెన్జీ వాళ్ల కోసం కూడా ఒక్క పాట. అసలు మీరు ఊహించరు ఇది ఏ పాట రాబోతుందో.

సమయం 12 గంటలకు కావస్తోంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు విందాం. ఆ తర్వాత బోలెడని ముచ్చట్లు రేడియో సఖి అనుపమ, రేడియో నేస్తం పద్మినితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. వందేళ్ల వైభవానికి 90ల పరుగు. ఆకాశవాణి వైభవం ప్రస్థానం విజ్ఞాన వినోదాలను 9 దశాబ్దాలుగా పంచుతూ ఆకాశవాణి అంటే నమ్మకమైన వార్తలతో పాటు శ్రోతల అభిరుచుల మేరకు తనను తాను నిత్యనూతనంగా ఎప్పుడూ ఆవిష్కరించుకుంటూనే ఉంది. ఇది నా అభిప్రాయం, సమతమే కదా? మరి మన శ్రోతలు కొంతమంది తమ అభిప్రాయాలను పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఏం రాస్తున్నారంటే, ఆకాశవాణికి 90 ఏళ్ల ప్రస్థానం అంటేనే ఒళ్లంతా పులకరింత. రేడియో గ్రూప్ కు పెట్టిన పేరు ఆకాశవాణి ఆత్మీయనేస్తం. చిన్నప్పటి నుంచి వింటున్నాము. చూస్తుండే నా వయసు కూడా 49 సంవత్సరాలు. మా నాన్నతరం వాళ్లు రేడియో విన్నారు, నేను వింటున్నాను. మా బాబు కూడా కారులో వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. 3 తరాల రేడియో ప్రసారాలు వింటున్నాము, ఇందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రాశారు. అద్భుతంగా 4 లైన్లలో అసలు మొత్తం 90 సంవత్సరాల ఆకాశవాణిని మా ముందుకు పెట్టేశారు. చాలా ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఈ పండగ రోజు మనము శ్రోతల అభిప్రాయాలు కనుక్కుంటూనే మధ్య మధ్యలో మనకి నచ్చిన కొన్ని పాటలు వినేద్దామా?

0: నిద్రలో కూడా మనము ఇది వినగానే లేచేస్తాము, ఎందుకంటే ఇది మన ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్. మనకు పొద్దునే గుడ్ మార్నింగ్ చెప్పే ట్యూన్ ఇదే. ఎంతగా రిలేట్ అయిపోయామంటే శ్రోతలందరూ కూడా ఈ కుటుంబంలోకి చేరిపోయారు. మరి మేమందరం ఇంత హడావిడి పడుతూ ఇన్ని రకాలుగా మీ అందరికీ అందించడానికి వార్తల్ని అలాగే విశేషాలని సిద్ధంగా ఉన్నాం కదా. ఏంటి పద్మిని, నువ్వేం చేస్తున్నావు? ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నావు మైక్ మీద ఎప్పుడు పడిపోదాము, మాట్లాడేద్దాము అని చెప్పి. నువ్వేమనుకుంటున్నావు? నీ దగ్గర కూడా చాలా విశేషాలున్నాయని నాకు తెలుసు. మరి ఈ పండగ రోజు, మన పండగ రోజు నువ్వేం విశేషాలు చెప్పబోతున్నావు?
1: 90 వసంతాల ఆకాశవాణి సంబరాలు ఈ రోజు మనందరం వివిధ భారతి వేదికగా జరుపుకుంటున్నాం. దేశంలో ఉన్న అన్ని రేడియో కేంద్రాల్లో పండగ వాతావరణం. పండగంటే అచ్చంగా పండగే. అందరిలో ఉత్సాహం, సంతోషంతో ఎంతో శోభాయమానంగా ఉంది మన రేడియో స్టేషన్.
0: అవును, అసలు ఇంట్లో పండగ అంటే మనం మన కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటాం కదా పద్మిని. అది రేడియో అంటే మన శ్రోతలు ఇక్కడ మెసేజెస్ పంపిస్తున్నారు, అలాగే ఆఫీస్ అంతా ఎంత సందడిగా ఉంది. నువ్వు కూడా పట్టు చీర కట్టుకుని మెరిసిపోతున్నావు. బాగుంది బాగుంది, అసలు పండగ అంటే ఇది అని చెప్పి తెలిసేటట్టు తయారై వచ్చేసావు. మరి ఇంకేంటి, ఇంకా కొన్ని విశేషాలు చెప్పేద్దావు? ఒక మంచి పాట వినేద్దాం విశేషాలు మాట్లాడుకునే లోపల, ఏమంటావు?
1: అలాగే తప్పకుండా.
0: అన్నిటికీ అలాగే అయితే అనేస్తుంది. శ్రోతలైతే మేడం మేం చెప్పింది కూడా చదివేయండి అనేస్తున్నారు. ఈ పాట తర్వాత మీ అభిప్రాయాలన్నీ కూడా చదివేస్తాం.

0: రంజితమే రంజితమే అంటూ అద్భుతమైన పాట. నేను కూడా ఒక స్టెప్ వేస్తూనే ఉన్నాను ఇక్కడ పాట వింటూ శ్రోతల ఆత్మీయ సందేశాలకి మురిసిపోతున్నాం. అవును, మనం కూడా, మేం కూడా, మనందరం కూడా ఈ సంబరాల్లో మురిసిపోదాం. ఆకాశవాణితో ప్రయాణం ఎంతో అపురూపం. 90 సంవత్సరాలుగా నిరంతరాయంగా శోభాయమానంగా విరాజిల్లుతోంది మన ఆకాశవాణి. ఆకాశవాణి అంటేనే అమ్మలాంటిది, ఒక ఆత్మీయత, ఒక సంస్కృతి, ఒక సంస్కారం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: శ్రోతలు చాలా మంది అనేకానేక సందేశాలు పంపిస్తున్నారు. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. 90 వసంతాల వేడుకలు ప్రస్తుతం నేను వింటున్నాను. ఇంకా 100 సంవత్సరాల వేడుకలు ఆకాశవాణిలో వినాలని నా కోరిక అంటున్నారు నాగ్నాథ్ గుప్తా, న్యూ ఎన్జీఓస్ కాలనీ, నిజామాబాద్ నుండి. చాలా థ్యాంక్స్ సార్. అలాగే మనకింకా బోలెడన్ని సందేశాలు వస్తున్నాయి. ఇంకొక సందేశం వచ్చింది, ఈ తరం వారు కూడా రేడియో వింటున్నారు, అది రేడియో గొప్పతనం కాదు, ఆకాశవాణి గొప్పతనం అంటున్నారు. మంచిర్యాల నుండి చంద్రమొగిళి, పద్మరాణి, అక్షరా, కృపా.

ఫుల్ టూ చాలా బాగుంది, హుషారుగా ఉంది అంటున్నారు శ్రోతలు. మరి ఈ రోజంతా పండగే కదా. దూరం ఎంత ఉన్నా, పల్లె పట్టణం, ప్రపంచంలో ఎక్కడున్నా మనందరినీ ఆత్మీయంగా ఒకటి చేసింది ఆకాశవాణి. ఎలాంటి భాషాభేదాలు, తారతమ్యాలు లేకుండా సమైక్యతని చాటి చెప్పే అనంత

గంగావాహినిల నిరంతరాయంగా సాగుతోంది. విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం ఇలా ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలకు నిలయం నిధి మన ఆకాశవాణి. ఎన్నో ఒరవడులు, ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క ఒరవడి. అన్ని వయస్సుల శ్రోతలను అలరించేది ఏదైనా ఉంది అంటే అది ఒకటే ఒకటి, మన ఆత్మీయ నేస్తం ఆకాశవాణి. ఎన్నో జ్ఞాపకాలు, విశేషాల భాండాగారం మన ఆకాశవాణి. అవన్నీ చెప్పకనే చెప్తున్నాయి శ్రోతలు పంపిస్తున్న ఆత్మీయ సందేశాలు. అవి కూడా చదువుకుందాం ఈ పాట తర్వాత.

0: పాటలోలాగే ఎక్కడున్నా మన ఆత్మీయ నేస్తం, మన ఆకాశవాణి శ్రోతలు ఎన్నో పండగ సంబరాలతో ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అనుపమా?
1: ఏంటి అసలు రెచ్చిపోతున్నట్టు నువ్వు, ఏంటియా పండగ అంటే ఇది అని చెప్పి మా అందరికి వినిపించేస్తున్నావు. మరి శ్రోతలైతే తగ్గేదే లేదు కదా, వాళ్ళు కూడా ఏం రాశారో చెప్పి.
0: శ్రోతలు అసలు ఏమంటున్నారు తెలుసా, మేము పండగని వింటున్నాం, మా ఇంట్లో కూడా మేము తీపిని చేసుకుని పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, 90 వసంతాల ఆకాశవాణి పండగ మేం కూడా చేసుకుంటున్నాం అంటూ ఎన్నో సందేశాలు వెల్లువలా వస్తున్నాయి. మరి కొన్ని సందేశాలు చూద్దాం.
1: వావ్,
0: నేను రేడియో 30 సంవత్సరాల నుండి వింటున్నాను. ఉదయం నుండి రాత్రి వరకు కార్యక్రమాలు, వాటిపై అభిప్రాయాన్ని లేఖావళికి తప్పకుండా రాసేవాణ్ణి. రేడియో అంటే నా దృష్టిలో ఒక విజ్ఞాన భాండారం. వింటూ ఎన్నో పనులు చేసుకుంటూ వెళ్లిపోయేవాళ్ళం, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం అంటున్నారు మీ అభిమాన శ్రోత అంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణారాం ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు ట్యూన్ చేశారు.

వాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇంకొక అద్భుతమైన సందేశం పంపించారు మనకి గోని రవి, వరంగల్ కరీమాబాద్ నుండి. రేడియో మానేస్తాం, ఆకాశవాణి నిజవాణి, ఆకాశవాణి సత్యవాణి, ఆకాశవాణి అలుస అసలు అలు పెరగని రారాణి. 1000 ఛానళ్లు చెప్పలేవి, కొన్ని మాత్రమే మేము ఆకాశవాణి ద్వారా వింటాం. ఆకాశవాణి అంటే మాకు నమ్మకం. ఆకాశవాణికి 90 వసంతాల శుభాకాంక్షలు అంటున్నారు, వారి ఊరందరూ చెప్తున్నారంటున్నారు. చాలా ధన్యవాదాలండి. గోని రవి గారు వరంగల్ కరీమాబాద్ నుండి మనకి సందేశం పంపించారు.

స్టూడియో క్లాక్ లో సమయం పరిగెట్టేస్తోంది. అసలు ఇలా శ్రోతల సందేశాలు వింటూ మీతో మాట్లాడుతూ ఉంటే సమయం తెలియటం లేదు. 12:20 దాటి 22 సెకండ్లు అయితే 90 వసంతాల జైత్రయాత్రని ఎంతో గొప్పగా జరుపుకుంటున్నాం. 2025 సంవత్సరంలో రవీంద్ర భారతి వేదికగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వజ్రోత్సవ వేడుక సంబరాలు జరుపుకున్నాం. వాటితో పాటు భక్తి లలిత సంగీత విభావరి అత్యద్భుతంగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు ఈ 9 దశాబ్దాల వేడుకలో వాకథాన్, జానపద సమ్మేళనం, పల్లెపాటల పండగ, ఒగ్గు కథతో పాటు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు విశిష్ట అతిథులతో సంభాషణలతో అలరించింది మన ఆకాశవాణి. నిన్న తెలుగు యూనివర్సిటీ వేదికగా గగన విజయం అనే విశేష అష్టావధాన కార్యక్రమం నిర్వహించింది. ఇంకా ఎన్నో వసంతాలు నిరంతరాయంగా భాసిల్లాలని, పెద్దలు శతమానం భవతి అని అభినందనల జల్లులు ఆదరంగా కురిపిస్తున్నారు.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా రేడియో పరివారానికి శ్రోతలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానంటున్నారు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుండి. చాలా ధన్యవాదాలండి. మరి ఒక మంచి పాట విందామా?

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: అస్సలు శ్రోతలు ఏమైనా సందేశాలు పంపిస్తున్నారా? అత్యద్భుతమైన సందేశాలతో మమ్మల్ని మీ అభిమానంతో ముంచెత్తుతున్నారు. మరి మన ఆకాశవాణి మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తోంది వివిధ భారతి. జయ హో ఆకాశవాణి, జయ జయ హో ఆకాశవాణి.

ఆకాశవాణి అంటే అమ్మ అనడము ఇది నిజంగా నిజం. అల్లంత దూరాన్ని అల్లుకునే అనుబంధంలా చేసింది ఆకాశవాణి మాత్రమే. మీరెవరో మేమెవరమో, కాని మీరు లేని మేము లేము. స్వరం మాకు వరమైతే ఆ వరానికి దీవెన మా అభిమాన శ్రోతలు. మీ గుండె చప్పుడు మాతో పంచుకోండి. హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ పండగ రోజు. మరి 0402324082 0402324083 0402324085 0402324083 0402324085 మాట మీది పాట మాది. మరి ఈరోజు ఆకాశవాణి పండగ కదా, అర్థం చేసుకుంటారు కదూ. ఈరోజు మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు మీ గుండె చప్పుడు వినడానికి మేమందరం ఎదురుచూస్తూ ఉంటాం.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పటికీ ఎప్పటికీ ఆకాశవాణి ఎవర్ గ్రీన్ సలాం ఆకాశవాణి అంటున్నారు దాసరి రవి రాయగిరి నుండి. అలాగే మనకి చాలా సందేశాలు పంపిస్తున్నారు, అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయి.

0: ని సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ది కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పథంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునే వారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే వారిగా మారాలన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార, ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 గంటలు అన్ని ప్రధాన భాషలు, మాండలికాల్లో వార్తలను, విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్బంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషి కే సాత్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ 90 సాల్ ఆప్నే పూరా కియా హై 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై పూరా దేశ్ ఆకాశవాణి కే సాత్ జుడా హువా హై ఆకాశవాణి కే మాధ్యమ్ సే హమారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ రహే మేరా యే శుభకామనాయే
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్టంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్టంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో రుతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహనా సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్షాప్ ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిక్ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. శ్రోతల గుండె చప్పుడు హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి, మీ పేరు తెలుసుకోవచ్చా?
1: నేను ఓలేటి ప్రభాకర్ రాణి, ఫ్రమ్ బెంగళూరు నుంచి ప్రస్తుతం మాట్లాడుతున్నాను.
0: బెంగళూరు నుంచి ఈ రోజు ఆకాశవాణి పండగ రోజు పుట్టినరోజు ఫోన్ చేసినందుకు ముందుగా మీకైతే ధన్యవాదాలు.
1: నేను అంతకన్నా ముందు మన ఆర్జేలకి అండ్ ఈ కొనసాగిస్తున్న డైరెక్టర్స్ కి, ఆకాశవాణి డైరెక్టర్ కి 90 వసంతాల శుభాకాంక్షలమ్మా.
0: చాలా ధన్యవాదాలండి. చెప్పండి, ఆకాశవాణితోటి మీ అనుబంధం ఏంటి?
1: నాకు అనుభవం, నాది అసలు సొంతం నేటివ్ ప్లేస్ విజయనగరం జిల్లా. అప్పుడు 1973-74 లో నేను అప్పుడు 8th క్లాస్ చదివేవాడిని.
0: ఓకే.
1: అప్పుడు మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లేఖ వాళ్ళని కార్యక్రమం ఒకటి వచ్చేది.
0: అవును.
1: మన ఈ లేఖలు అంటే ఈ ప్రోగ్రామ్స్ మీద మీ అభిప్రాయాలు రాయండి అని చెప్పని రాత్రివారం వారానికి ఒక రోజు, గురువారం రోజు రాత్రి 8 గంటలకు వచ్చేదమ్మా.
0: దాని తర్వాత మళ్ళీ ఆదివారం మధ్యాహ్నానికి మార్చాం కూడా. అప్పట్లో 90లు 2000 దశకంలో అలా మారింది.
1: అయితే అయిన తర్వాత నేను దానికోసం మా ఫ్రెండ్స్ అందరం కూడా 4-5 కలిసి ఒక రేడియో కొనుక్కొని ఆ ఎక్సెప్ట్ ఈ లేఖావళి కార్యక్రమం కోసం మేము ఉండే వేచి ఉండేవాళ్ళం.

0: అన్నమాట.
1: సూపర్.
0: అది మంచి మంచి ఘంటసాల గారు వాళ్ళ పాటలు వేసి, ఘంటసాల గారు సాంగ్స్ ఎక్కడ వినాలంటే మనం హైదరాబాద్ వివిధ భారతిలోనే వినాలి.
1: కరెక్ట్, మంచి మాట చెప్పారు.
0: ఎక్కడ కూడా కనిపించం.
1: అవునవును.
0: తర్వాత మనకి బాలకృష్ణ గారు, రామారావు గారు అని చెప్పని ఉండేవారు.
1: అవునండి.
0: వాళ్ళు అసలు నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారా స్టూడియోకి అన్నట్టుగా నాకు అనిపించేది.
1: అవును, చాలా అద్భుతమైన కార్యక్రమాలు మనందరికీ అందజేశారు. మరి ప్రభాకర్ గారు, మీ అనుభవాన్ని, మీ అనుభూతుల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరి ఇతర శ్రోతలు కూడా ఎదురు చూస్తుంటారు కదా, వేరే కాల్స్ కూడా తీసుకుందాము. నమస్తే.
0: థ్యాంక్స్.

హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? రవికుమార్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. చెప్పండి, ఈరోజు మా పండగ రోజు, మన పండగ రోజు ఫోన్ చేసినందుకు ముందుగా అయితే ధన్యవాదాలు. ఆకాశవాణితో మీ అనుబంధం చెప్పండి. ధన్యవాదాలు. రవికుమార్ గారు, మీరు మమ్మల్ని చాలా తరాలు వెనక్కి తీసుకువెళ్ళిపోతున్నారు. మాలో చాలా మందికి అసలు ఈ కార్యక్రమాలు ఉండేవని కూడా తెలియదు, ఇప్పుడు వింటున్న కొత్త తరానికి కూడా తెలీదు. సో అవన్నీ ఆ జ్ఞాపకాలలోకి మమ్మల్ని తీసుకువెళ్ళిపోతున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు ఇలానే మాకు ఫోన్ చేస్తూ ఉండండి, అలానే కార్యక్రమాలు కూడా వింటూ ఉండండి. నమస్తే అండి. మరి మన శ్రోతలు కూడా ఆపకుండా సందేశాలు పంపించేస్తున్నారు. హలో ఎఫ్ఎం లో మాకు లైన్ దొరకట్లేదు అని చెప్పి భూమిదిని లక్ష్మీనారాయణ అమర గుర్తి నుంచి ఏం రాస్తున్నారంటే, దశాబ్దాలుగా భారతీయుల జీవితాల్లో భాగమై సంచార వినోద రంగంలో అగ్రగామిగా నిలిచిన ఆకాశవాణి వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో మరిన్ని తరాలను అలరించాలని కోరుకుంటున్నాను. స్వరాల పందిరిలో, జ్ఞానాల సిరిలో 90 ఏళ్లుగా అలరిస్తున్న మన ఆకాశవాణికి మనస్ఫూర్తిగా అభినందనలు. సాంకేతికత మారిన మీ గొంతుక అందించే అనుభూతి ఎప్పటికీ అమూల్యం. మా శ్రోతలందరి తరఫున మరోసారి అభినందనలు. అసలు ఇంత చక్కగా తెలుగు భాషని పదాలలో అల్లేసి మాకు ఈ మెసేజ్ పంపించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హలో, హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. రమేష్ గారు,
3: 1962 నుంచి నేను రేడియో వింటున్నానమ్మా. హలో,
2: చెప్పండి సార్. 1962 నుండి రేడియో వింటున్నారు, మరి మీ అనుబంధాన్ని
3: ఆకాశవాణి. 180 రూపాయలు మా నాన్నగారు తీసుకొచ్చారమ్మా.
2: ఓకే సార్.
3: అప్పుడు బంగారం 150 రూపాయలు తొలం ఉండిందమ్మా. అంటే ఈ రోజు 200,000 రూపాయలు రేడియోనమ్మా.
2: అవునండి.
3: ఇంకోటమ్మా, ఇప్పుడు మేము అప్పుడు వివిధ భారతికి మేము 4 కలిసి లెటర్లు వేసేదమ్మా. అయితే ఒక మొత్తం ప్రింట్ చేపించి పెట్టాము, 200 కార్డ్స్ ప్రింట్ చేపించి పెట్టిన వివిధ భారతిలో ఎవరు లెటర్ రాసిన 4 పేర్లు వచ్చేదన్నమాట. అది చాలా హ్యాపీగా ఉండేదమ్మా.
2: చాలా ఆకాశవాణి
3: వార్తలు చదువుతుంది కందుకూరు సూర్యనారాయణ, ఆకాశవాణి వార్తలు చదువుతుంది గుగ్గిరాల పూర్ణయ్య, ఆకాశవాణి వార్తలు చదువుతుంది అర్జెంటి మన్నార్, ఆకాశవాణి వార్తలు డి వెంకటరావు, నలుగురు మాత్రం 4 స్తంభాలు లెక్క చాలా చాలా బాగుండేదమ్మా. వీళ్ళు
2: ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలండి మీ మధ్య మీలో పదిలంగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్కారం అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: నాగేశ్వరరావు అండి, గీతానగర్.
1: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
0: కులాసే అండి, ఆరోగ్యంగానే ఉన్నాం.
1: చెప్పండి సార్, మీ అనుబంధం ఏంటి మన ఆకాశవాణి?
0: మీరు ఎలా ఉన్నారు మేడం?
1: మేము బాగున్నాం సార్.
0: మాకు బంధము అనుబంధము సంబంధం రేడియోతో చాలా కాలం, అదే 1960 నుంచి అండి.
1: ఇంకా మీరు ఫోన్ చేశారు, మీరు మీ సందేశాలు రోజు మాకు
0: హైదరాబాద్ బీలో కూడా మలయాళ మందారాల్లో కవితలు రాస్తూ పంపించేవాళ్ళం.
1: మీ సందేశాలు రోజు మమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాయి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: కుటుంబ సభ్యుల పేర్లు చెప్తానండి.
1: చెప్పండి సార్.
0: నాగేశ్వరరావు, చొడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్ గాయత్రి, సాయి మణిమిత, విశ్వృత మహాద్యుతి, సంస్కృత
1: సంతోషం సార్. నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ ప్రోగ్రాంలన్నీ చాలా బాగుంటున్నాయండి.
1: చాలా సంతోషం సార్.

0: శ్రోతల గుండెచప్పుడు హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ పాటలో అన్నట్టు ఎక్కడో పుడతాము, ఎక్కడో పెరుగుతాము, మనందరము ఒక్కసారైనా కలుస్తాము అంటే దానికి వారధి ఆకాశవాణియే. అలాగే మన శ్రోతలు చాలా మంది మెసేజెస్ పంపిస్తున్నారు. ఒక శ్రోత ఏం రాశారంటే, శుభాభినందనలు అందరికీ. మొదట్లో హలో ఎఫ్ఎం చేసినప్పుడు కాల్స్ కలిసేది కాదు, వేళ్లు నొప్పులు పొట్టేవి. కానీ ఇప్పుడు కొంచెం ఇంకొక ఆప్షన్ వచ్చింది, సో నేను వాట్సాప్ సందేశం పంపించేశాను అని చెప్పి శ్రోత తన పేరు రాయడం మర్చిపోయినట్టున్నారు. బట్ ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ ని బట్టి శర్మ గారు అని చెప్పి కనిపిస్తోంది. చాలా ధన్యవాదాలు. మరి నెక్స్ట్ కాల్ అది ఎవరో చూసేద్దామా. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అక్క, బబ్లు.
0: హాయ్ బబ్లు, బాగున్నావా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు?
1: అనుపమ అక్క, చాలా బాగున్నా అక్క.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు నువ్వు?
1: వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మన ఆకాశవాణికి 90 వసంతాల యానివర్సరీ డే శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏం చేస్తుంటావు నువ్వు?
1: కానీ అక్క నేను మొదటి నుంచి చేస్తున్నాను, ఎందుకు బిజీ వస్తున్నాయి చెప్పాలి.
0: ఎందుకంటే మరి బబ్లు ఒక్కడే ఫోన్ చేయట్లేదు కదా, చాలా మంది ఫోన్ చేస్తున్నారు.
1: అసలు పొద్దున నుంచి పొద్దున ఒక అమ్మాయి అయితే బబ్లు అని చెప్తే కూడా కట్ చేసింది ఒక అమ్మాయి. ఎవరో అమ్మాయి పొద్దున.
0: పర్వాలేదు బబ్లు, ఒక మాట వింటావా? చాలా మంది శ్రోతలు ఇప్పుడు నువ్వు యూత్ అని అంటున్నావు కదా, 90 ఏళ్ల వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా లైన్ లో ఉన్నారు కదా, అందరితోటి మేము మాట్లాడాలి, హాయ్ చెప్పేయాలి. సో ఫోన్ చేసినందుకు మాత్రం నీకు ముందుగా థ్యాంక్ యూ. అండ్ ఎప్పుడు ఇలానే వింటూ ఉండు ఆకాశవాణి, సరేనా?
1: ఓకే.

0: నిజంగానే పండగ వైబ్స్ అంతా మా స్టూడియోలోనే మాకు అందరికి వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి, ఎందుకంటే మీ అందరూ వాట్సాప్ సందేశాలు పంపించేస్తున్నారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అమ్మా, నేను రమణయ్యమ్మా.
0: రమణయ్య గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: కొల్లూరు దగ్గర ఎల్లమేల కొల్లూరు అని ఉంటాయి మధ్యలో, మై ఫేర్ విలాసం చేస్తున్నా అమ్మా. నాకైతే అమ్మా ముందుగా మీకు అందరికి నేను మన ఉగాది సంక్రాంతి దసరా పండుగ చేసుకున్నట్టు చేసుకుంటున్నాం మనం అందరం సంవత్సరం పండుగ. అయితే నాకు 66 నుంచి టచింగ్ ఉందమ్మా. 66 నుంచి చేస్తున్నాను. అయితే నేను 69 రేడియో కొన్నాను అంత ముందు బయట మన పంచాయతీ బోర్డు కదా వినేవాడిని కాబట్టి అటువంటి అప్పటి నుంచి కూడా మా కార్మికుల కార్యక్రమం ఏమి సంక్షిప్త శబ్ద చిత్రం కూడా వస్తానమ్మా.
0: అవును, అంటే ఇప్పుడు మీ అనుబంధం ఆకాశవాణితో షష్టి పూర్తి చేసేసుకుంది. 66 అంటున్నారంటే
1: 66.

0: బాగుందే బాగుందే ఏదో బంధమే అంటే అంతే బాగుంది అంటున్నారు చాలా మంది శ్రోతలు. శ్రోతలు ఒక ముఖ్య విషయం గమనించాలి, దయచేసి వాట్సాప్ నెంబర్కి ఫోన్స్ చేయొద్దు. మీరు వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేస్తే ఇక్కడ చాలా అసౌకర్యంగా ఉంది. మరి నెక్స్ట్ కాలర్ని ఎవరో చూద్దామా. హలో, నమస్కారం అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? గంగాధర్ గారు చెప్పండి. గంగాధర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నాం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
1: నాందేడ్ మహారాష్ట్ర కుండలవాడి నుంచి.
0: మహారాష్ట్ర నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి. ఆకాశవాణితో మీ అనుబంధం ఎలాంటిదో మాతో పంచుకోండి.
1: ఈ రోజు 90 సంవత్సరాలు జరుపుతున్న ఆకాశవాణి కేంద్రంకు మా శుభాకాంక్షలు మేడం.
0: చాలా సంతోషం అండి. వింటుంటారా ప్రోగ్రామ్స్ అన్ని? ఎలా అనిపిస్తున్నాయి మీకు?
1: చాలా రేడియో నుండి వింటాను చిన్నప్పటి నుంచి. అట్లనే మాకు ఫోన్ కార్యక్రమం చాలా ఇష్టము. ఈ ఆకాశవాణి రేడియో మాధ్యమంతోని కిసాన్ వాణి డాక్టర్ల ప్రోగ్రాంలు ఇవన్నీ చాలా మాకు లాభమైనవి మేడం.
0: చాలా సంతోషం అండి. మీరు అంత దూరం నుంచి మా మీద ఎంతో అభిమానంతో ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం మేడం.

డి డి డెస్టినీ అంటే మరి మా డెస్టినీ ఆకాశవాణి అంటున్నారు. మనకి ఒక అద్భుతమైన సందేశం పంపించారు. గగన పవన తరంగాల్లో తేలియాడుతూ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా హృదయ తలుపులను మేలుకొలుపుతూ న్యాయ సలహాలు ఆరోగ్య సూక్తులతో జనరంజనితో మనసును ఉత్తేజపరుస్తూ గుర్తుకొస్తున్నాయంటూ ఈట్ ఫిట్ తో ఫిట్ గా ఉండమంటూ షో టైంలో విజ్ఞానాన్ని వెలికి తీస్తున్న నా నవ యవ్వన ఆకాశవాణికి ఎంత బాగుందండి. యవ్వన ఆకాశవాణికి 90వ వసంతవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేడియోను ఎంతగానో అభిమానించే అభిమాన శ్రోత అంటున్నారు పున్నా వెంకటేశం నెమ్మాని గ్రామం నుండి. చాలా అద్భుతమైన సందేశం పంపించారు. మరి తర్వాత శ్రోత లైన్లో ఉన్నారు, వారెవరో చూసేద్దాం. హలో హలో హలో హలో

0: హలో హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మార్కండే గారు నమస్కారం. ఎలా ఉన్నారు చెప్పండి. మీ సందేశాలు మాకు రోజు అందుతూనే ఉంటాయి. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని మాతో పంచుకోండి. మీకు మా ఆకాశవాణిలో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో అన్నిట్లోని ఏది బాగా ఇష్టం? చాలా సంతోషం అండి. మీ అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యత పోషిస్తూ దేశ అభివృద్దిలో భాగస్వామ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈరోజు నుంచి రేపటి వరకు పంపిణీ చేస్తారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ముఖ్య పాత్ర పోషిస్తూ దేశ అభివృద్దిలో భాగస్వామ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వేల కోట్ల రూపాయల వృద్దిని నమోదు చేస్తున్నాయన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా తాను 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో యూపీఏ హయాంలో మాదిరిగా ఇప్పుడు కుంభకోణాలు గాని అవినీతి గాని లేదన్నారు. గత ఏడాది 8%, ఈ ఏడాది 4% బొగ్గు దిగుమతులు తగ్గించడంలో విజయవంతమయ్యామన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ విధానం ద్వారా సాంకేతికతను వినియోగించుకుంటున్నామని చెప్పారు. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా అర్జెంటీనాలో 5 మినరల్ బ్లాక్స్ను ప్రారంభించామని, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రైవేటు రంగం ద్వారా రానున్నాయని వివరించారు. వీటి వల్ల 1 లక్ష మందికి ఉపాధి కల్పించడంతో పాటు 3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందన్నారు. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు చెందిన వారు ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. క్యూర్ పరిధిలోని పౌరులు తమ ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, నీరు, మురుగునీటి సదుపాయాల బిల్లులతో పాటు ట్రాఫిక్, ఇతర చలాన్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను క్యూర్ వన్ యాప్లో చెల్లించవచ్చు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈరోజు నుంచి పంపిణీ చేస్తారు. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగనుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రేపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఈరోజు స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ పర్యటనలో 60 కోట్ల పైచీలకు విలువైన 7 విద్యుత్ సబ్స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. రాష్టంలో ఇక నుంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేయనుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తెలిపారు. నిన్న బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, శాసనసభ, శాసనమండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంటే రైతు గోసా, బీజేపీ భరోసా చేపట్టి రైతుల సమస్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగామని, అదేవిధంగా విద్యార్థుల సమస్యలపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని ఆయన తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజంని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్ కోరారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన అనే ఒక పథకాన్ని ప్రారంభించింది. అదే సూర్యగర్ పోర్టల్ లో మా ఇంటి పైన సోలార్ పలకల బిగింపు కంప్లీటెడ్ అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు బై డైరెక్షనల్ మీటర్, అంటే నెట్ మీటర్ అంటాం, 2 డైరెక్షన్లలో మీటర్ పనిచేస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1,511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనం, ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రహదారులు, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద 6 లైన్ల ఫ్లైఓవర్, 100 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్యూర్ వన్ యాప్ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాహుల్ను నియమిస్తూ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2024-25 పనితీరు గ్రేడింగ్ సూచికల నివేదికలో జనగామ జిల్లా విశేష ప్రతిభ కనపరిచింది. అభ్యాసన సామర్థ్యం, నాణ్యత ప్రమాణాల విభాగంలో 209 స్కోర్తో రాష్టంలో తొలి స్థానాన్ని, పాఠశాల విద్యా పనితీరు విభాగంలో 357 మార్కులతో రెండవ స్థానాన్ని జిల్లా దక్కించుకుంది. జనగామ జిల్లాలో నిన్న రాత్రి ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నర్మేట, వెల్దండ, అమ్మాపురం, మల్కాపేట గ్రామాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లి ఫారెస్ట్ రిజర్వ్ బ్లాక్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్పై విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. అందర్నీ ఆకర్షించేలా పార్క్పై రీల్స్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 41 విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గత నవంబర్లో జిల్లాలోని 953 మంది 8వ తరగతి విద్యార్థులు పరీక్ష రాశారని, వారిలో 41 స్కాలర్షిప్ పొందేందుకు అర్హత సాధించారన్నారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. లోక్ అదాలత్ గోడపత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వివాదాలతో కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. వర్ష సూచన నేపథ్యంలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఇప్పటికే తూకం వేసిన వడ్లను వెంటనే మిల్లులు, గోదాములకు తరలించాలన్నారు. చివరి రైతు ధాన్యం కొనుగోలు చేరే వరకు కూడా అధికారులు అలసత్వం వద్దని అన్నారు. నల్గొండలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించడంతో పాటు పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా భారీ వాహనాలు, లారీలు, ట్రాక్టర్ల రాకపోకలపై నేటి నుంచి ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య తెలిపారు. చేనేత కార్మికుల కుటుంబాలకు చెందిన 10వ తరగతి పూర్తయిన విద్యార్థులను ఐఐహెచ్టీ కోర్సులో చేర్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత జౌళి శాఖ కోఆర్డినేటర్ వేముల మార్కండేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరి విద్యను అభ్యసించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ముఖ్య పాత్ర పోషిస్తూ దేశ అభివృద్దిలో భాగస్వామ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈ రోజు నుంచి రేపటి వరకు పంపిణీ చేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి
0: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. అంటే ఏంటి షో టైం కి సమయం? మరి షో టైం అంటే ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఒక ఉత్సాహాన్ని నింపే ఉల్లాసాన్ని ఇచ్చే కార్యక్రమం మన క్విజ్ క్వశ్చన్స్ షో. సో ఈ రోజుకి ఒక స్పెషాలిటీ ఉంది, 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి కాబట్టి ప్రతి పాటకి ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాము, అలాగే వీలున్నన్ని ఎక్కువ పేర్లు కూడా చదివే ప్రయత్నం చేస్తాం. ఓకే, ప్రామిస్ చేయలేను కానీ ఉన్న టైంలో ఎక్కువ పేర్లు చదివే ప్రయత్నం మేము ఇద్దరం చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఒక పాట బిట్టు వినిపిస్తాను,

ఈ పాటకి మన ఆకాశవాణికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు విన్న ఒక పాట బిట్కి ఆకాశవాణికి ఉన్న సంబంధం ఏంటి జవాబు తెలిస్తే 0402324085204023240852 ఈ నంబర్కి వాట్సాప్ పంపించేయండి.

శ్రోతలందరికీ మరొక తీపి కబురు. మీ అందరి ఏమంటారు రిక్వెస్ట్ మేరకు మీకోసము ఈ రోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు కూడా హెలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి నుంచి, ఇప్పుడు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటలతో పాటు రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు మరోసారి హెలో ఎఫ్ఎం. మరి ఇందాక నేను అడిగాను సుఖదుఖాలలో పాట బిట్ వినిపించేసి దీనికి ఈ పాటకి ఆకాశవాణికి ఉన్న అనుబంధం ఏంటి అంటే, మన శ్రోతలందరూ ఎంత సూపర్ ఫాస్ట్గా సరిగ్గా సరైన జవాబులు పంపించేశారు. ఉమ్మడి నుంచి దివాకర్, అలాగే నాగనాథ్ గుప్తా గారు పంపించారు నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ నుంచే సంఘవి శ్రీనివాస్, రామలక్ష్మి నాగోల్ నుంచి, భూదన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, ఇంకా కొంతమంది రమణి సుబ్బారావు హైదరాబాద్ నుంచి, చిలక నారాయణ జంగంపేట నుంచి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి అనిత, ఇంకా కొంతమంది శ్రోతలు ఎవరెవరంటే భూమిదేని లక్ష్మీనారాయణ, అలాగే ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, బాలకృష్ణ నర్సంపేట నుంచి చూడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ నుంచి నార్కెట్పల్లి, నిమాని నుంచి పున్న వెంకటేశం, అండ్ మేడ్చల్ డిస్టిక్ట్ నుంచి నరసింహమూర్తి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత, నల్గొండ జిల్లా చిత్రాల నుంచి దమ్ముజీ వెంకటాచారి, అండ్ మరొక శ్రోత ఇప్పుడే పంపించేస్తున్నారు అప్పలరాజు గారు పెడన నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, బుజ్జి హుడా కాలనీ నుంచి, దస్తగిరి సంధ్య పొదుటూరు నుంచి, పాలెంపోలే ఆళ్లగడ్డ నుంచి, మొహమ్మద్ నాయత్తుల్లా ఎక్కడి నుంచి ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారా, అండ్ నాగనాథ్ గుప్తా గారు మరోసారి పెడుతున్నారు అమ్మా నా పేరు చదవండి అని చెప్పి చదివేశాము. సో ఇంతకీ ఏంటి తెలుసా, ఆ పాట రేడియో స్టేషన్లో పిక్చరైజ్ చేశారు వాణిశ్రీ గారి మీద. సూపర్ కదా. అలా రేడియో స్టేషన్లో తీసినవి ఎన్నో పాటలున్నాయి, మరి మీ అందరూ గుర్తుపడతారో లేదో అని ఈ పాట వినిపించడం జరిగింది.

షో టైం వింటున్నారు. మీ రేడియో నిస్తం పద్మినితో స్టూడియోలో సమయం 1:27 దాటి 5 సెకండ్లు. మరి షో టైమ్ లో మీకోసం వచ్చేస్తోంది తరువాతి ప్రశ్న. 2026 సంవత్సరంలో బ్రాడ్కాస్టింగ్ రంగం అంటే మన రేడియోకి సంబంధించి పద్మశ్రీ పురస్కారం అందుకున్న వ్యక్తి పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి, 2026 సంవత్సరంలో బ్రాడ్కాస్టింగ్ రంగం మన రేడియోకి సంబంధించి పద్మశ్రీ పురస్కారం అందుకున్న వ్యక్తి పేరేంటి? తెలిస్తే మీ సమాధానం మీ పేరు 0402324285252 ఈ నంబర్కి సందేశం పంపండి.

వాట్ అ సాంగ్! ఎంత హమ్మింగ్ గా ఉంది కదా, ఎంత బాగుంది! మీలో ఎంత మంది పాట వింటూ డాన్స్ చేశారు చెప్పండి. షో టైం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1:31 దాటి 40 సెకండ్లు. షో టైంలో నేను అడిగిన ప్రశ్న, 2026వ సంవత్సరంలో బ్రాడ్కాస్టింగ్ రంగం అంటే మన రేడియోకి సంబంధించి పద్మశ్రీ పురస్కారం అందుకున్నది ఎవరు అని అడిగాను. మన శ్రోతలు ఇదిగో సమాధానం అంటూ అద్భుతంగా వెల్లువల పంపించారు. ముందుగా సరైన సమాధానం ఏంటంటే, డాక్టర్ రామూర్తి శ్రీధర్ రేడియో ప్రసారాలు, ప్రసార రంగంలో చేసిన కృషికి గాను 2026వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. వారినే భారతదేశంలో కమ్యూనిటీ రేడియో పితామహుడుగా కీర్తించబడతారు కూడా. శ్రీధర్ గారికి ప్రసార రంగంలో 50 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది, అనుబంధం ఉంది మన రేడియోతో. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఫాస్టెస్ట్ 20 నేను చదవబోతున్నాను. ముందుగా వచ్చిన సమాధానాలు రామూర్తి శ్రీధర్ అంటూ అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, పోచంపల్లి నుండి భోగ మార్కండయ్య అంత పంపించారు. మనకి వేముల నరసింహారావు గారు సరైన సమాధానం పంపించారు. పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి పంపించారు. బాలకృష్ణ నర్సంపేట్, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి పంపించారు. డాక్టర్ శ్రీధర్ అంటూ మేచిల్ నుండి నరసింహమూర్తి, అప్పలరాజు పెడ నుండి పంపించారు. భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ మరియు వారి కుటుంబ సభ్యులు. దస్తగిరి సంధ్య ప్రొదుటూరు కర్ప నుండి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి సరైన సమాధానం, అలాగే ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుండి, ఇంకా తుమ్మలగూడ నుండి శివకోటి శేఖర్ గారు, పున్నా వెంకటేశం నెమ్మాని గ్రామం నుండి, పీర్సాదిగూడ నుండి శ్రీనివాస్, ఇంకా రామూర్తి శ్రీధర్ అంటూ శిరీష సుమన్ కిస్మత్పూర్ నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కట్ల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు. సందేశాలు పంపించిన వాళ్లందరికీ అనేక అనేక ధన్యవాదాలు.

షో టైం వింటున్నారు. షో టైంలో ప్రశ్న అడిగే కన్నా ముందు శ్రోతలకి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, హలో ఎఫ్ఎం కార్యక్రమం 2:15 నుండి 3 గంటల వరకు. అలాగే మరిన్ని మంది శ్రోతలు మనకి ఫోన్ చేయాలనే ఉద్దేశంతో సాయంత్రం 7:30 నుండి 8 గంటల వరకు మీరు ప్రత్యక్షంగా ఫోన్ చేసి మన రేడియోతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవచ్చు. షో టైంలో వచ్చేస్తోంది తర్వాత ప్రశ్న. శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను.

ఎస్, షో టైంలో తర్వాత ప్రశ్న. ఇది కూడా మన రేడియోకి సంబంధించింది. మనందరికీ ప్రియమైన వివిధ భారతి ఛానల్ ఎప్పుడు ప్రారంభమైంది? మనందరికీ ప్రియమైన వివిధ భారతి ఛానల్ ఎప్పుడు ప్రారంభమైంది? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగాను మనందరి ప్రియమైన వివిధ భారతి ఛానల్ ఎప్పుడు ప్రారంభమైందని. సందేశాలు అద్భుతంగా పంపించారు, ఇదిగో ఇదే అంటూ పంపించారు. మనకి సరైన సందేశాలు పంపించిన వాళ్ళు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, పీర్సాదిగూడ నుండి శ్రీనివాస్, అలాగే పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, రంజిత్ కుబేర్ నుండి పంపించారు, అలాగే కార్తీక్ నోముల రంగారెడ్డి నుండి పంపించారు, భోగమార్కండేయ అనిత, మహమ్మద్ లతీఫ్ వరంగల్ నుండి పంపించారు, రవి భీమ్గల్ నుండి, అప్పలరాజు పెడన్ నుండి, కృష్ణకుమారి ఖమ్మం నుండి, సుచిత్ర జనార్దన్ సుభాష్ని మరియు వాళ్లు హైదరాబాద్ నుండి పంపించారు, అలాగే అమ్మన్కుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, ఇంకా కోటి నుండి మనకి సందేశం పంపించారు, దేవనూరు మజరా చిన్నంపల్లి నుండి మురళి, రాధాకృష్ణయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, కానాజీ కూడ ఇందిరానగర్ నుండి, శ్రీనివాస్, పద్మావతి గజ్వేల్ నుండి, సేర్ల వెంకటేష్, సుగ్న రాంప్రసాద్ హంబాపురం విలేజ్ నుండి, చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి, చిలుక నారాయణ అనసూయ గారు యమున జానకంపేట నిజామాబాద్ నుండి పంపించారు, లతా పోచారా నుండి. ఇంకా చాలా సందేశాలు వస్తున్నాయి, కానీ మరి ముందుగా సరైన సమాధానం ఏంటంటే వివిధ భారతి 1957 అక్టోబర్ 3 అధికారికంగా ప్రసారాలు ప్రారంభం చేసింది. ఇది ప్రశ్న మరియు సమాధానం. షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:38 దాటి 30 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియో క్లాక్ లో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తుంది. 1 గంట దాటి 39 నిమిషాలు షో టైం వింటున్నారు. నేను మీ ఆర్జే అనుపమ. మరి ఈ రోజు ఇద్దరు ఆర్జేలు కలిసి చేస్తున్న హంగామా ఎలా ఉందో అది కూడా వాట్సాప్ చేసి పంపించేసేయండి సందేశాన్ని. ఇంకెందుకు ఆలస్యం, షో టైం లో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము ఆకాశవాణి 90 ఇయర్స్ కంప్లీట్ అయిందని తెలుసుకున్నామో అని అడుగుతున్న వారికి కూడా ఇదే మా సమాధానం. 0402324 0852 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధంగా ఉన్నారు కదా? గతంలో ప్రతిరోజు హలో ఎఫ్ఎం ప్రసారమయ్యేది, అవునా? మనందరికి చాలా ఇష్టమైన కార్యక్రమము. దాదాపు గొడవలు కూడా పడిపోయేవారు శ్రోతలందరూ, ఎందుకంటే మా ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి. సో ఏ టైంలో వివిధ భారతిలో హలో ఎఫ్ఎం ప్రసారమయ్యేది? గతంలో ప్రతిరోజు హలో ఎఫ్ఎం ప్రసారమయ్యేది వివిధ భారతిలో, అది ఏ సమయంలో వచ్చేది? జవాబు తెలిస్తే 0402324 0852 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి.

శ్రోతల అభిమానానికి అసలు మేము ఏమనాలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు. భూధన్ పూచంపల్లి నుంచి భోగ మార్కండే గారు ఏం రాస్తున్నారో తెలుసా? ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఒకేసారి వచ్చినట్టుంది మేడం. అనుపమ గారు, పద్మిని గారు షో టైంలో మీ ఇద్దరి గొంతు విని మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేని మేము లేము, అది ఎప్పుడు మాకు గుర్తుంటుంది. వీలినంతగా మీ అందరినీ అలరిద్దామన్నదే మా అభిమతం కూడా. మరి ఇందాక నేను అడిగాను, గతంలో అంటే 2020 ఆ టైంలో అనమాట హెలో ఎఫ్ఎం ఏ టైంలో ప్రసారమయ్యేదని చాలా మంది రకరకాలుగా జవాబులు పంపించేస్తున్నారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత, అలాగే భోగ మార్కండేయ అనిత, బుధన్ పోచంపల్లి నుంచి, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, మొహమ్మద్ లతీఫ్ వరంగల్ నుంచి, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి, ఉమాశాస్త్రి సుగంధి పంజగుట్ట నుంచి, ఇంకా భువనగిరి నుంచే ఇంకొంతమంది, బట్ ప్రాంతం పేరు రాశారు కానీ పేర్లు రాయడం మర్చిపోయారు. సీతాఫల్ మండి నుంచి రాకేష్, సోమ మంగళ, పీర్జాది కూడా నుంచి శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్స్ పంపించారు. రమేష్ కుబీర్ నిర్మల్ జిల్లా నుంచి, చిత్రాల నుంచి దమోజీ వెంకటాచారి, రాకేష్ ఎలగందన మార్కండేయ లక్ష్మి, భూధన్ పోచంపల్లి నుంచి బొమ్మిదిని లక్ష్మీనారాయణ గారు సరిగ్గా జవాబు పంపించారు. చాలా మంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యుండొచ్చు అని చెప్పి పంపించారు. అమ్మని గుర్తి నుంచి లక్ష్మీనారాయణ గారు కరెక్ట్గా జవాబు పంపించారు. ముండ్రే గ్రామం నుంచి అనుమల మోహన్ సుభద్ర, అలాగే మొహమ్మద్ జైనుద్దీన్, ఉమ్మెడ నుంచి నార్కెట్పల్లి నుంచి పున్నా వెంకటేశం, దస్తగిరి సంధ్యా పొదుటూరు నుంచి కూర్చున్న శ్రీహరి చాలా రోజుల తర్వాత మెసేజ్ చేస్తున్నారు. వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి, కానాజీగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి మరొక పాత శ్రోత మెసేజ్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ అందరితోటి ఇలా వాట్సాప్ లో కూడా మేము మాట్లాడేస్తున్నాము, హలో ఎఫ్ఎం లో కూడా మాట్లాడుతున్నాం. పాలెం పోలే ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్ రవికుమార్ వెడ్లమాని అల్మాస్ కూడా నుంచి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, పోలేపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి మర్చిపోయారు రాయడము, కంగారుగా ఉంది మాకు కూడా అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణస్వామి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ హలో ఎఫ్ఎం ఏ టైంలో మొదలయ్యేదో తెలుసా? ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల వరకు హలో ఎఫ్ఎం

అలాగే సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు మరోసారి మీ అందరితో మాట్లాడేది అవకాశం కోసం మేము ఎదురు చూస్తుంటాము. కొత్త శ్రోతలకు ఇదే మా ఆహ్వానం. మరి మీ గుండె చెప్పుడు మాకు వినిపిస్తారు కదూ.

స్టూడియో క్లాక్ లో టైం 1 గంట దాటి 47 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు మా పండగ మన పండగ ఆకాశవాణి వైభవాన్ని మనందరం ఎంతగా స్పందిస్తూ మీ అందరితో పాటు మేము కూడా ప్రయాణం చేస్తున్నాము. షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, రేడియో సిలోన్ అప్పట్లో చాలా చాలా చాలా ఫేమస్, మరి ఈ రేడియో సిలోన్ ఎప్పుడు మొదలైంది? జవాబు తెలిస్తే 0402324052 0402324052 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

శ్రోతలందరూ ఎదురు చూస్తున్నారు, మా పేర్లు ఎప్పుడు వస్తాయి, మరోసారి మా పేరు వాళ్ళు చదివేస్తారా, పండగ రోజు కదా అని చెప్పి. మరి ఇందాక నేను అడిగాను, రేడియో సిలోన్ అప్పట్లో చాలా ఫేమస్ కదా, ఇది ఎప్పుడు మొదలైంది? ఎప్పుడో తెలుసా, డిసెంబర్ 16, 1925, డిసెంబర్ 16, 1925. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? చిత్రాల నుంచి దమ్మోజీ వెంకటాచారి, అలాగే రవి భీమ్గల్ నుంచి, దేవనూరు చిన్నపల్లి నుంచి మురళీ రాధాకృష్ణయ్య, అలాగే హంపపురం నుంచి చిరంజీవి అండ్ నాగభూషణ నారాయణ స్వామి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, అండ్ అందరూ కవితలు రాసేస్తున్నారు. ఈ రోజు మాకు ఏమంటారు, డబుల్ ఇది ధమాకాలా ఉంది, ఇద్దరు వచ్చి మమ్మల్ని ఇలా అలరిస్తున్నారు అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్. కనాజీగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, అలాగే సులోచన కరీంనగర్ నుంచి, అండ్ ఇంకా ఆన్సర్స్ పంపిస్తున్నారు పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, బుధన్ పోచంపల్లి నుంచి బోగ అనిత, కూచిన శ్రీహరి, శ్రీనివాసరెడ్డి పొద్దుటూరు నుంచి, అడప సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, ఏకనంద మంగ పార్సిగుట్ట నుంచి, చందంపేట నుంచి ప్రాంతం పేరు రాశారు వారు, వరలక్ష్మి గారు, ఎలగందల మార్కండేయ లక్ష్మి, బుధన్ పోచంపల్లి నుంచి, పాలెంపోలే ఆళ్లగడ్డ నుంచి, మొహద్ జైనుదినుమెడ నుంచి, కేదరి వీరేష్ రాజోలి నుంచి, ఇంకా మురహరి యశోద, అలాగే రవికుమార్ అల్మాజ్గూడ నుంచి, నార్కెట్పల్లి నుంచి శివకోటి శేఖర్, విరూపాక్షప రాయగిరి నుంచి, చిలకనారాయణ అనసూయ జంగంపేట నుంచి, ఉమాశాస్త్రి సుగంధి, వీరందరూ ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు. ఏంటంటే వీళ్ళు ఆన్సర్స్ పంపించేస్తున్నారు మీరందరూ, కానీ మా పేరు కూడా రావాలన్న కంగారులో మీరు ప్రాంతం పేరు మర్చిపోతున్నారు. సులోచన కరీంనగర్ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, కరీంనగర్ నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, అండ్ ఇంకా కొంతమంది ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. మరి స్పీడ్గా చదవడానికి ప్రయత్నిస్తాను. నోముల గ్రామం నుంచి కార్తిక్ రైట్ ఆన్సర్ పంపించారు. పుట్టపక్క నుంచి భవానీ వెంకట, అలాగే కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, అండ్ ఇంకా రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. మరికొంతమంది శ్రోతలు శివగంగానగర్ నుంచి ధనరాజు, సునీత, ఇనాయతుల్లా భవానీపేట్ హైదరాబాద్ నుంచి, అండ్ విజయ్ కుమార్ చందానగర్ నుంచి, ఇంకా ఉమ్మడి నుంచి దివాకర్, అండ్ ఇంకా ఆన్సర్స్ వస్తున్నాయి. పూర్ణ చందర్ ఎక్కడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు, ప్రాంతం పేరు ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి లక్ష్మి, అలాగే నాగ్నాథ్ గుప్తా గారు చాలా బాగా గుర్తు చేశారు. అప్పటిలో తెలుగు కార్యక్రమాలే కాకుండా రేడియో బినాకా గీత్మాల, హిందీ పాటలు కూడా చాలా పాపులర్ అయ్యేదని, చాలా చక్కటి సమాచారాన్ని మరోసారి మా అందరికీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలండి. మరి ఈరోజు షో టైంలో మీ అందరూ పాల్గొన్నారు, చాలా చాలా చాలా సంతోషంగా ఉంది. 2:15 గుర్తుంది కదా మీ గుండె చప్పుడు హెలో ఎఫ్ఎం. మరి పద్మిని ఇంకా బోల్డ్ని కబుర్లు, అలాగే మీరు పంపించిన సందేశాలు చదివేస్తుందట, వెయిట్ చేయండి.

షో టైం వింటున్నారు. మరి షో టైంలో ప్రశ్న అడగడమా లేదా మీరు పంపించిన అద్భుతమైన సందేశాలు చదవడమా అనే డైలమాలో నేను పడిపోయాను. నాగనాథ్ గుప్తా గారు ఒక అద్భుతమైన సందేశం పంపించారు. ఈరోజు మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ 3 పూట్ల పెడితే ఇంకా బాగుంటుందంటున్నారు. అలాగే ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజా ప్రసార సేవ ఉత్సవాల సందర్భంగా ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. చాలా చాలా ఆత్మీయంగా పెద్ద సందేశం పంపించారు సార్. మీ సందేశానికి మేము ఎల్లవేళల పాత్రలో. ఈ సందేశం చదవడానికి చాలా సమయం పడుతుంది, బట్ టైం చూసుకొని నేను చదివే ప్రయత్నం చేస్తాను. మరి షో టైంలో నేను చివరిగా ఒక గమ్మత్తైన ప్రశ్న అడగబోతున్నాను. రేడియోతో ఎన్ని సంవత్సరాలుగా మీకు అనుబంధం ఉంది? మరి మీకు ఆ సందేశాన్ని మాకు 04023249852 రేడియోతో మీకు ఎన్ని సంవత్సరాలుగా అనుబంధం ఉందో నాకు చెప్తారు కదా. మరి మెసేజ్ చేసేసేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. షో టైంలో లో ఆఖరిగా నేను అడిగాను, మీకు రేడియోతో ఎన్ని సంవత్సరాలుగా అనుబంధం ఉంది అని. అసలు ఒక్కొక్కళ్ళు పంపించిన సమాధానాలు చూస్తే నేనైతే ఆశ్చర్యపోయానని చెప్పాలి. ఎందుకంటే అందరూ గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీలు కూడా చేసుకున్నారు. మరి ఎవరెవరు ఎన్ని సంవత్సరాలుగా అనుబంధం ఉందో, రేడియోతో సంబంధం ఉందో పంపించారు. 25 సంవత్సరాల అనుబంధం నాది అంటున్నారు కార్తీక్, నోముల గ్రామం రంగారెడ్డి నుండి. అలాగే ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత, 55 సంవత్సరాల అనుబంధం మాది రేడియోతో అంటున్నారు. దస్తగిరి సంధ్య, 40 ఏళ్ళు అంటున్నారు. ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు, 35 సంవత్సరాలుగా మేము రేడియో వింటున్నాము. ఇక 32 సంవత్సరాలు అంటున్నారు క్యాదర్ వీరేష్, రాజౌలి మండలం నుండి. అలాగే మనకి చాలా సంవత్సరాలుగా అనుబంధం అంటున్నారు దోమకొండ విజయకుమార్ గారు, హైదరాబాద్ నుండి మనకు సందేశం పంపించారు. డివి సూర్యశ్రీ మరియు కౌకూర్ నుండి పంపిస్తున్నారు. 1975 51 సంవత్సరాల అనుబంధం నాది అంటున్నారు. అద్భుతం కదా. అసలు ఒక్కొక్కరు వాళ్ళు పంపించిన సందేశాలు వింటుంటే. ఇక కుమారస్వామి అల్వాల్, ఓల్డ్ అల్వాల్ నుండి పంపిస్తున్నారు, 52 సంవత్సరాల అనుబంధం నాది అంటున్నారు. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి మనకు పంపించారు. 2007 నుండి వింటున్నాను, ఎప్పటిలాగే షో టైం అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. వీరిద్దరు స్నేహితులు ఇంతకు ముందు కూడా అడిగాం, రాకేష్ ఫరీద్ కలిసే పంపిస్తారు మనకి సందేశాలు. అలాగే 48 సంవత్సరాల అనుబంధం అంటున్నారు దేవనూరు మజురా చిన్నంపల్లి గ్రామం నుండి మురళీ రాధాకృష్ణయ్య మరియు వారి కుటుంబ సభ్యులు. 50 ఇయర్స్ మేడం అంటున్నారు జయంతి మధురా నగర్ నుండి. 41 సంవత్సరాలు అంటున్నారు కాశీబుగ్గు నుండి నల్ల సుదర్శన్ సరిత మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే 10 సంవత్సరాలు మా అనుబంధం అంటున్నారు షోలాపూర్ నుండి, మహారాష్ట్ర నుండి మనకు పంపించారు. పాలింపూళ్ళయ్య ఆళ్లగడ్డ నుండి పంపిస్తున్నారు, 54 సంవత్సరాల అనుబంధం మాది అంటున్నారు. ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు కానీ మన దగ్గరేమో ఇక చివరిగా వచ్చింది, రేడియోతో నాకు 55 సంవత్సరాల అనుబంధం ఉంది. అప్పట్లో మా లేఖలు జీడిగుంట రామచంద్రమూర్తి గారు చదివేవారు అంటున్నారు నాగనాథ్ గుప్తా మరియు వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుండి. మరి సందేశాలన్నీ చదవలేకపోతున్నాం కానీ మనందరం ఒకటే కుటుంబం. స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2:15 హలో ఎఫ్ఎంలో మళ్లీ కలుస్తాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చాలా ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు, ఇలా మా అందరికీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నందుకు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో,
0: నమస్తే అండి.
1: హలో పద్మిని,
0: నేను అనుపమానండి. మీ పేరు?
1: అనుపమా. పద్మిని ఒకసారి నేను మాట్లాడలేదు అమ్మాయితో.
0: మీ పేరేంటి?
1: నాతో మాట్లాడట్లేదు పద్మిని. పచ్చి
0: శ్రోతలు చాలా విలువైన సమయాన్ని వెచ్చించి ఫోన్ చేస్తున్నారు కదా, మరి ఫోన్ చేసినప్పుడు ఈ రోజు ఎందుకు మనం హెలో ఎఫ్ఎం పెట్టుకున్నామో కాస్త గుర్తు పెట్టుకుని హెలో ఎఫ్ఎంలో మాట్లాడండి అని చెప్పి నా విన్నపం.

0: హలో హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను శ్రీనివాస్ మేడం, హైదరాబాద్ నుంచి.
0: శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: చెప్పండి సార్
1: మేడం. హ్యాపీ బర్త్డే బర్త్డే బేబీ అనాలా బాయ్ అనాలా
0: మనందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అనుకుందాం సార్, ఎందుకంటే ఆకాశవాణి మనందరిది.
1: ఓకే,
0: చెప్పండి సార్, మీకు ఆకాశవాణి అంటే వెంటనే గుర్తొచ్చేది ఏంటి?
1: నాకు పొద్దున్న గుర్తొచ్చేది భక్తి రంజనే మేడం.
0: ఓకే అండి.
1: ఆదివారం మధ్యాహ్నం బాలానందమును రేడియో నాటకం.
0: ఎన్ని సంవత్సరాల అనుబంధం సార్ మీది ఆకాశవాణితో?
1: ఆల్మోస్ట్ నేను నిక్కర్ వేసుకునే టైం నుంచి.
0: అంటే షష్టి పూర్తి చేసుకుంది అనుకోవచ్చా?
1: మోర్ దెన్ ఫస్ట్.
0: చాలా సంతోషం అండి, మీరు ఫోన్ చేశారు. ఇలాగే మాట్లాడుతూ ఉండండి, ఆకాశవాణి వింటూ ఉండండి. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ ఆల్.

0: హలో హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
1: నమస్తే అండి. రాజశేఖర్ నా పేరు.
0: నమస్కారం సార్. రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను. అయితే ఆకాశవాణితో అనుబంధం అనగానే ఎన్ని కార్యక్రమాలు మీరు ప్రవేశపెట్టినా కూడా మొదట్లో గానీ మధ్యలో గానీ చివరిలో గానీ ఒక చిత్రగీతం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఆ పాట కోసమే వెయిట్ చేస్తాను ఆ కార్యక్రమం ఏదైనా అప్పటికి. అది అంతేకాదు పాటలు కూడా ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకున్నాను. ఎందుకంటే మా అమ్మగారు హమ్ చేసేవారు, వీణ వాయించేవారు, అప్పట్లోనే ఎస్ఎస్సీ చదివారు. ఆమె ద్వారా సంగీతాన్ని అన్నింటి కూడా నేర్చుకున్నాను.
0: చాలా సంతోషం అండి.
1: ఒక్క మాట
0: చెప్పండి,
1: పాటతోనే కాస్త ప్రయాణం చేద్దాం. తొందరగా క్లుప్తంగా చెప్పేస్తాను.
0: చెప్పండి సార్.
1: నిను వీడని నీడను నేని కలగా మిదిలే కల నేని అంటుంది ఆకాశవాణి. ఈనాటి ఈ బంధం ఏనాటితో ఏనాడు పెనవేసి ముడివేసినో. నువ్వు నేను ఏకమైనాము, ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము. లోకమైనా ఏకమైనా వేరు కాలేము. నువ్వు నేను నడిచేది ఒకే బాట ఒకే బాట. నువ్వు నేను పలికేది ఒకే మాట ఒకే మాట. ఆ బాట ఏనాడు తిరుగులేనిది, ఆ మాట ఏనాడు తీరిపోనిది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను. చివరగా పలికేది నీవైనా పలికించేది నీవే.
0: చాలా అద్భుతంగా చెప్పారు సార్.
1: 90 వసంతాల ఈ ఉషోదయం, శత సహస్ర సంవత్సరాలు కావాలి నవోదయం. అంతేకాదు సరిలేరు నీకెవ్వరు ఇక సరిరారు నీకెవ్వరు.
0: అంతే కదండి, సరిలేరు మన ఆకాశవాణికి ఎవరు. చాలా అద్భుతంగా మీ అనుభవాన్ని మాతో పంచుకున్నారు. నమస్కారం అండి, ధన్యవాదాలు. హలో హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. నమస్కారం. హలో
2: హలో
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి.
2: మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్.
0: హలో
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడ దగ్గర నుంచి గోన రవిని
0: నమస్కారం.
1: మాట్లాడుతున్నాను
0: రవి గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: మేము బాగున్నాం అండి. పండగ రోజు మమ్మల్ని పలకరిస్తున్నారు, చెప్పండి. ఆకాశవాణి అంటే మీకు ఏం గుర్తొస్తుంది వెంటనే?
1: మాకు చాలా ఇష్టం మేడం. సుమారు 40 సంవత్సరాల నుంచి రేడియో వింటున్నా. ఆకాశవాణి మిత్రులకు, అధికారులకు, టెక్నీషియన్లకు, ఇంజనీరింగ్ విభాగానికి అందరికి 90 వసంతాల శుభాకాంక్షలు.
0: చాలా సంతోషం అండి, ఫోన్ చేశారు. ఈ పండుగ రోజు మా అందరితో మీ అనుభవాన్ని పంచుకున్నారు. నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: మాకు అనుకున్నట్టుగా లైన్ కూడా దొరికింది మేడం, చాలా సంతోషం.
0: చాలా
1: రోజుల తర్వాత ఫోన్ మాట్లాడడం జరుగుతున్నది.
0: ఓకే సార్, నమస్కారం.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు? నమస్కారం శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం.
0: నేను పద్మిని అండి.
2: పద్మిని మేడం గారు, నమస్కారం.

0: నమస్కారం సార్, చెప్పండి.
1: ఆ
0: ఆకాశవాణితో మీ అనుబంధం ఏం గుర్తొస్తుంది మీకు ఆకాశవాణి అంటే వెంటనే?
1: అంటే ముందుగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణి వేస్ భారతికి శుభాకాంక్షలు మేడం గారు.
0: చాలా సంతోషం.
1: రేడియోలో మాకున్న అనుబంధం దాదాపు 50 సంవత్సరాలు. అప్పట్లో మా ఇంట్లో రేడియో లేకున్నా కూడా పక్కవారి ఇంట్లో రేడియో విన్నవాడిని. మా అమ్మగారు ఫిలిప్స్ బ్యాటరీతో నడిచే రేడియో ఉన్నారు అప్పట్లో. ఇక నాటి నుంచి నేటి వరకు విరోగం లేకుండా జనరంజన్కి ఉత్తరాలు రాయడము, లేఖవాళ్ళకి ఉత్తరాలు రాయడము, అలోయకం లో మాట్లాడడం, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం మన విద్యుత్ ద్వారా విని ఆనందం పొందేవాళ్ళు.
0: చాలా సంతోషం. మీరు మమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు, ఇలాగా మీ సందేశాలు మాకు అందుతూనే ఉంటాయి.
1: అవును మేడం, ముఖ్యంగా విద్యుత్ భారతి ద్వారా మేము నేర్చుకున్నది సంస్కారము, ఇతరుల పట్ల ప్రేమ, ఆప్యాయత, క్రమశిక్షణ.
0: ఆకాశవాణి అంటేనే సంస్కారం సార్.
1: అవును మేడం, ఒక మనిషి ఎలా నడుచుకోవాలో విద్యుత్ భారతి ద్వారా నేర్చుకున్నాము. ముఖ్యంగా విద్యుత్ భారతి వెలుగు జనరంజని, నేడు అది లేదు, ఇది శ్రోతలకు తీరని లోటు, పునఃప్రసారం చేయగలరని విన్నాం.
0: తప్పకుండా మేము
1: మేడం చెప్పండి మేడం.
0: తప్పకుండా మేము కూడా మా అధికారులకి మీ విషయం తెలియజేస్తాము. మీరు ఫోన్ చేశారు, మాకు మీ శుభాకాంక్షలు అందజేశారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: ఇంకోటి మేడం
0: చెప్పండి.

0: హలో ఎఫ్ఎం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో ఈరోజు ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పండగని మీ అందరితో మేము పంచుకుంటున్నాం. మరి అలాగే శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. హలో ఎఫ్ఎం కి ఎవరు ఫోన్ చేశారు?
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్.
0: జైనుద్దీన్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం మేడం. ముందుగా మన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారులకు, అనౌన్సర్లకు, వింటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు. మీకు కూడా ముందుగా శుభాకాంక్షలు, ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, మీరు లేని మేము లేము.
1: అవును మేడం, ఆకాశవాణి లేనిది మేము లేను. చిన్ననాటి నుంచి అలవాటు మేడం. దాదాపు నాకు 62 సంవత్సరాలు ఒక ఆకాశవాణితో అనుబంధం. నాకు 54 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. అయితే నిరంతరం ఆకాశవాణి శ్రోతగా కొనసాగడం వల్ల చాలా ఇప్పటికీ కానీ ఎప్పటికైనా మర్చిపోలేను. ఎక్కడ పోయినా కానీ ఆకాశవాణి అని నన్ను ఆకాశవాణి రేడియో అంటున్నారు నన్ను.
0: ఓ చాలా బాగుంది. అంటే మీకు ఒక మంచి బిరుదు కూడా వచ్చేసింది ఆకాశవాణితో.
1: అలా గుర్తింపు రేడియో ద్వారా వచ్చింది మేడం. చాలా మంది పరిచయం, పెద్ద పెద్ద అధికారులు, లాయర్లు ఎందరో ప్రశంసలు అందుకున్నాను మేడం ఇలా.
0: చాలా ధన్యవాదాలు. మీ అనుభూతులు, అనుభవాలు మాతో పంచుకున్నందుకు నమస్కారం.

0: ఉన్నారు?
1: నన్ను మేనిపట్నం నుంచి సిహెచ్ వెంకటస్వామి మేడం.
0: వెంకటస్వామి గారు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం మేడం. నేను 1975 నుంచి వేపీఎం కార్యక్రమాల్లో ఆకాశవాణి కార్యక్రమం వింటున్నా. పాత పాటలు మీ ఆకాశవాణి అంటే ఏకాంబరం, పెద్దక్క, చిన్నయ్య ఇట్లాంటి వాళ్ళే గుర్తుకు వస్తున్నారు మేడం. కార్మికుల కార్యక్రమము, బాలానందం, అప్పుడు నేను స్కూల్లో చదివేటప్పుడు ఇవన్నీ చాలా శ్రద్ధగా వినటువంటి మేడం.
0: అసలు హైదరాబాద్ లో అదే కాదు, ఒక మ్యాజిక్ మీరు గమనించారా? ఆల్మోస్ట్ అంటే 51 సంవత్సరాలు అయిపోతున్నా మీకు అప్పటి అనౌన్సర్ల పేర్లతో సహా అన్ని గుర్తున్నాయి, కార్యక్రమాలు కూడా గుర్తున్నాయి. అది మీ మెమరీ పవర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, లేకపోతే ఆకాశవాణిలో కార్యక్రమాలు అంత బాగున్నాయి కాబట్టి మీరు గుర్తు పెట్టుకున్నారని అనుకోవాలా, చెప్పండి.
1: అవును మేడం, థ్యాంక్స్ మేడం, మీరు విధంగా మాట్లాడుతున్నందుకు నాకు కూడా మీ మీద చాలా ఆకాశం ప్రేమ ఉడుతుంది.
0: చాలా ధన్యవాదాలు కాల్ చేసినందుకు. ఎప్పుడు మీరు ఇలానే ఆకాశవాణిని అభిమానిస్తూ ఉండండి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఈ పండగ రోజు మాతో కలిసినందుకు నమస్తే, ధన్యవాదాలు.

0: హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారాలు అండి.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నేను దొర్నాల సుదర్శన్, అంకుశాపురం నుండి.
0: సుదర్శన్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామండి.
0: ఏంటి ఆకాశవాణితో మీ అనుబంధం తప్పకుండా చెప్పాలి. మీలాంటి సీనియర్ శ్రోతలు ప్రతిరోజు మాతోటి వాట్సాప్ లో మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఈ రోజు ప్రత్యేకం కాబట్టి. ఈ 90 వసంతాలు ఇది పూర్తి చేసుకుంటుంది ఆకాశవాణి అంటే దానికి కారణము మేమందరం మాత్రమే కాదు, మీరందరూ కూడా. సో మీకేమనిపిస్తోంది?
1: నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. 90 సంవత్సరాలు నింపు పూర్తి చేసుకుని 91 సంవత్సరాలకి అడుగు పెడుతున్న శుభ సందర్భం వేళ మాతో పాటు మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. నాకు ఒక 50 సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి ఇక్కడ ప్రతి రోజు కార్యక్రమాలు వినడం.
0: ఓకే.
1: షాప్ పోయినప్పుడు షాప్ దగ్గర ఒక రేడియో ఉంటుంది, ఇంట్లో ఒక రేడియో ఉంటుంది, కంటిన్యూగా షాప్ మెయింటైన్ చేసుకుంటూ కార్యక్రమాలు తప్పకుండా వినేవాడిని.
0: ఓకే. ఇందాక ఒక శ్రోత మీలాగే మాతో పంచుకున్నారు వాట్సాప్ లో, ఏంటంటే మాకు రేడియో అంటే అదొక మాకు అదే ఆస్తి అండి అని చెప్పి వాట్సాప్ లో సందేశం పంపించారు. సో మీరు మాట్లాడినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది, అంటే ఇంట్లో ఒక రేడియో ఉంటుంది, అలాగే నా షాప్ లో కూడా ఉంటుంది అంటే నిజంగా అలాంటి ఆస్తిని మీరు పెట్టుకోవడం కాదు, మీలాంటి శ్రోతలే మాకు ఆస్తి. ఇలానే మీరు ఎప్పుడూ ఆకాశవాణిని ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. చాలా చాలా ధన్యవాదాలు ఈ రోజు ఫోన్ చేసినందుకు. నమస్తే. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మరి చాలా మంది ఉత్సాహంగా ఫోన్ కాల్స్ కోసము ఎదురు చూస్తున్నారు. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా? హలో హలో హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు? నమస్కారం అండి. బాగున్నారా?
2: బాగున్నాను. మా మిస్టర్ పేరు వైదేహి గారు అండి.
0: వైదేహి గారికి కూడా నమస్కారాలు. మరి ఆకాశవాణి అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది?
2: నేను చిన్నప్పటి నుంచి వింటున్నాండి. మా ఇంట్లో పెద్ద రేడియో ఉండేది, మా వాళ్ళు పక్క ఇంట్లో. మా ఊరు ఒక్కలంక అగ్రహారం అండి, అమలాపురము కోనసీమ మాది.
0: వావ్. ఓకే.
2: నాకు ఇప్పుడు 65 ఏళ్ళు అండి. అప్పటి నుంచి నేను చిన్నప్పుడు 10 ఇయర్స్ నుంచి వింటూనే ఉన్నా.
0: ఓకే.
2: అన్ని ప్రోగ్రామ్స్ బాగుంటున్నాయి. మొన్న కదా ఎవరు సీత గారు శారద

0: గారు, బాలకృష్ణ గారు, రామారావు గారు, వీళ్ళందరూ కూడా మాకు తెలుసండి. అన్ని బాగా బాగుంటున్నాయి. ఇంకా వాట్సాప్ చేయట్లేదు నేను. అంతే,
1: చాలా ధన్యవాదాలు. ఇదే నంబర్ కి 0402324-0852. అది కాదు, ఇది ఒక్కటే నంబర్. మరి ఈ రోజు మీరు అనుభూతులు అన్ని పంచుకున్నారు, చాలా ధన్యవాదాలండి. నమస్తే.

0: హలో
1: హలో మేడం,
0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను మొహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి.
0: నమస్కారం వినాయతుల్లా గారు, ఎలా ఉన్నారు?
1: నమస్కారం మేడం, బాగున్నాం. అంతా క్షేమం. మీరెలా ఉన్నారు
0: మేము
1: మేడం?
0: కూడా బాగున్నాం అండి. చెప్పండి, ఆకాశవాణితో మీ అనుబంధం ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా మీకు అనుబంధం?
1: నేను సుమారు 45 సంవత్సరాలుగా ఆకాశవాణి వింటున్నాను మేడం. వేరే ఏ ప్రసార సాధనాలు లేని కాలం నుండి ఎన్నో ప్రసార సాధనాలున్న ఈ కాలం వరకు ఏకఛత్రాధిపత్యంగా మన ఆకాశవాణి వెలుగుతుంది.
0: అద్భుతం అండి, అద్భుతంగా చెప్పారు. ఏకఛత్రాధిపత్యం అనే మాట చాలా చాలా బాగుంది. మీరు ఇలాంటి పండుగ రోజు ఫోన్ చేశారు, చాలా చాలా ధన్యవాదాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: హలో,

0: హలో
1: హలో,
0: హలో అండి. హలో ఎఫ్ఎం ఫోన్ చేశారు.
1: నమస్తే అండి. నమస్తే మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: దేవి అండి, చాలా మిస్ అయిపోతున్నానండి. ఆకాశవాణిని.
0: దేవి గారు నమస్కారం, చెప్పండి. ఆకాశవాణి అంటే వెంటనే మీకు ఏం గుర్తొస్తుంది?
1: ఫోన్ చేస్తాను.
0: ఓకే అండి, మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
1: 90వ జన్మదినం చేసుకుని వసంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. మాకు
0: చాలా సంతోషం అండి.
1: ఇన్ని రోజుల ఫాలోయింగ్ నుంచి ట్రై చేస్తున్నాను మేడం.
0: మరి మీలాగే చాలా మంది శ్రోతలు ప్రయత్నిస్తూ ఉంటారు ఈరోజు, మరి పండగ రోజు ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజెప్పడానికి. మరి మరొక శ్రోత లైన్లో ఉన్నారు, మాట్లాడదాం.
1: మేడం అందరికీ అందరికీ ధన్యవాదాలు మేడం. మేడం బాలకృష్ణ సార్కి, రామారావు సార్కి, ఉమాపతి సార్.
0: సరే అండి, ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు.
1: శుభాకాంక్షలు ఇస్తున్నా మేడం.

0: హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, కాల్ కలవనట్టుంది, మరొక శ్రోతను చూద్దాం. హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: ఆకాశవాణి ముంబై వసంతాలు జరుపుకుంటున్న సమయంలో ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
0: మీ పేరు?
1: నా పేరు ఎం శ్యామ్లాల్, జాన్కంపేట్, ఎడపల్లి మండలం, నిజామాబాద్.
0: శ్యామ్లాల్ గారు ఎలా ఉన్నారు?
1: కార్యక్రమాలు, అలనాటి కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమం, ఉద్యోగ వార్తలు, జానపద గేయాలు, సంక్షిప్త శుద్ధిత్రం, చలనచిత్ర గీతాలు, రేడియో నాటకాలు, ఆరోగ్య సమాచారాలు, సాంస్కృతిక పాఠాలు, మనకు ఏ పండుగ వచ్చినా దానికి సంబంధించిన పాటలు కార్యక్రమాలు వచ్చేవి. హిందీ పాఠం రేడియోలో ప్రసారం అయ్యేది. వ్యవసాయ కార్యక్రమాలు వచ్చేవి. గొబ్బిమ్మ పాటలు, లలిత సంగీతం లాంటి కార్యక్రమాలు వచ్చేవి.
0: అవును, మీరు అన్ని కార్యక్రమాల లిస్ట్ మాకు
1: జాతీయ వార్తలు
0: మాకు అన్ని గుర్తు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. ఈ రోజు మీతో మాట్లాడడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి వందేళ్ల వైభవానికి 90ల పరుగు ఆకాశవాణి వైభవం ప్రస్థానం. 90 సంవత్సరాల ఆకాశవాణిని మీ అందరితో పాటు ఈరోజు హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మేము పంచుకున్నాము. మీరు కూడా అంతే ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు మరొకసారి. ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి. 0402324-0852, 0402324-0853. ఇవి మా ఫోన్ నంబర్స్. మరి శ్రోతలందరూ ఇంత ఆసక్తిగా, ఇంత ఆత్మీయంగా మమ్మల్ని పలకరించుకున్నందుకు ధన్యవాదాలు, నమస్కారం. అనేకానేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి సిబ్బంది.

కొద్దిగల్లా పదిగొట్టే సందిగ్గి పట్టిదాంక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని, గట్లనే ఢిల్లీ కేంద్రం నుండి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాల నుండి రాత్రి 11 కొట్టేదాంక. మరికొచ్చేసేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. దీంతోపాటు ఇవాళ కార్యక్రమాలలో 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వేముల ఆదిత్యతో ముచ్చట పాటల నడుమ వింటారు. ఇది రెండో భాగం. వీతో ముచ్చట పెడతారు కేలేనేన్. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇవాళ పొజ్జామట్టు 6:05 ఇయాల్టీ రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మాట చెప్పుండ్రి పాట అయినండ్రి. మీరు చెప్పే మంచి మంచి ముచ్చట్లతో పాటు మీకు ఇష్టమైన పాటను కోరినే కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట అయినండ్రి. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్.

0: బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట అయినండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081. అయితే ఈ కార్యక్రమంలో పాటల్ని ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు కోరుతూ ఉంటారు కదా. ఈరోజు కొత్తగూడెం నుంచి కళ్యాణి, శ్రీపతి, నరసింహ, భవ్య వారికి ఇష్టమైన పాటను వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట జాజిమల్లి చిత్రం నుండి ఎక్కడ పడితే అక్కడ అనే పాటను మాకోసం వినిపించండి తప్పకుండా అంటూ ఉత్తరం ద్వారా కోరారు. మరి ఇప్పుడైతే వీరు కోరిన పాట వినిద్దాం. అలాగే శ్రోతలు మీరు చుక్క ఇట్లా ఉత్తరాల ద్వారా పాటలను వినాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: మిర్చేం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి నుండి ఫోన్ చేసిన నంబర్లు 087-732-295, 08 మరొక నంబర్ 2300-081.

0: కాస్ట్ చేశాడు. తర్వాత మా కోయాక్టర్స్ వచ్చేసి ఒక అమ్మాయి పేరు విజ్ఞాని, తను ఆల్రెడీ ఫిల్మ్స్ చేసింది. ఇంకొక అమ్మాయి పేరు సంజన, తను ఒక ప్రొఫెషనల్ డాన్సర్ అండ్ ఇప్పుడు సినిమాలలో కూడా వస్తుంది. ఉదయ్ అని నా ఫ్రెండ్, అంటే సినిమాలోనే పరిచయం బట్ క్లోజ్ అయ్యాడు. అతను తమిళ సినిమాలో చేశాడు అండ్ ఇప్పుడు చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పేవాడు, ఇప్పుడు మా సినిమాలో కూడా యాక్ట్ చేసాడు. ఇంకొక ఆయన పేరు త్రిష్ అని, ఆయన చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, యూట్యూబ్ లో చాలా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫీచర్ ఫిల్మ్స్ కూడా చేశాడు. ఓవరాల్ గా ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరు దేవ్, తను ఒక ఫాదర్ రోల్ ప్లే చేశాడు. మిగతా బ్యాక్ గ్రౌండ్ యాక్టర్స్ కూడా ఉన్నారు.
1: అయితే ఇప్పుడు ఆ సినిమాలో మీరు మొదటిసారిగా చేస్తున్నారు, అప్పటికే కొన్ని సినిమాలలో చేసిన వాళ్ళు మీ కో స్టార్స్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు సినిమా చేస్తున్నప్పుడు మీ సీనియర్స్ ఎట్లా వాళ్ళు సహకరిస్తారు, ఏ రకంగా వాళ్ళ ప్రోత్సాహం మీకు లభిస్తుంది?
0: యాక్చువల్లీ చెప్పాలంటే నేను సినిమా షూటింగ్ కి వెళ్ళిన అక్కడ ఉన్న వాళ్ళ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్, నేను ఒక్కరిని మాత్రమే అక్కడ కొత్త. నాకు

0: యాక్టర్ గా అక్కడ ఉన్న వాళ్ళ మా ఫ్రెండ్స్ ఇప్పుడు మా యాక్టింగ్ టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. అంటే డైలాగ్స్ ఎలా మోల్డ్ చేసి ఎలా చెప్పాలి, వాయిస్ ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి, లిప్ మూవ్మెంట్ రావడం, నాలుకే మోల్డ్ అవ్వకుండా తిరగరాకుండా సరిగ్గా రావడం, అట్లా చాలా హెల్ప్ చేశారండి.
1: సరే మరి ఈ సినిమా త్వరలోనే తెర మీదకి వచ్చి విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మరి ఇప్పుడు ఏ పాట విందాం, పాట తర్వాత మరికొన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ సినిమాలోని పాట విందాం?
0: మగధీరాలో నుంచి జోరు జోరుసే.

0: అయితే ఆదిత్య, ఇప్పుడు సినిమా ఇది కాకుండా ఇంకోవైపు మీరు పెన్సిల్ ఆర్ట్ కూడా చేస్తారని చెప్పి తెలిసింది, మరి దాని గురించి చెప్పండి. అసలు ఈ పెన్సిల్ ఆర్ట్ ఎక్కడ నేర్చుకున్నారు, ఇప్పటి వరకు ఎవరెవరి చిత్రాన్ని గీసినారు, ఎట్లా అనిపిస్తున్నది దాంట్లో, దాని గురించి చెప్పండి.
1: పెన్సిల్ ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి అంత ఇంట్రెస్ట్ ఉండేది, దాని తర్వాత మెల్లిమెల్లిగా ఎక్కువ వేసేవాడిని కాదు. లాక్డౌన్ లో ఎప్పుడైతే చాలా ఫ్రీ టైం దొరికిందో అప్పుడు బుక్స్ చదవడం, ఏదైనా స్టోరీస్ రాస్తే మైండ్ లో ఇమాజిన్ చేసుకుని రాయడం అలా స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా సరే అని ఒకసారి

0: నా ప్యాడ్ కున్న దేవుని బొమ్మనే నేను గీసా. అప్పుడు సరే మనకు కొంచెం టచ్ ఉంది కదా అనుకుని తర్వాత తర్వాత మిగతా కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాను, డ్రాయింగ్స్ పెన్సిల్ స్కెచ్ అంటారు. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా మా ఇంట్లో వాళ్ళ ఫోటోస్ గీయడం, దాని తర్వాత నాకు నచ్చిన యాక్టర్స్ ఫోటోస్ గీయడం, అట్లా చాలా మంది చేశాను. అంటే చిన్నప్పటి నుంచి అలవాటేం లేదు, కాకపోతే ఇన్బోర్న్ బిల్ట్ అండి అది అంతే. ఇప్పటి వరకు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ ఇలాంటివి చాలా చేశాను.
1: అంటే ప్రత్యేకంగా దానికోసం శిక్షణ తీసుకున్నది ఏం లేదు, ఖాళీ సమయంలో ప్రాక్టీస్ చేసి వేయడం స్టార్ట్ చేసి
0: అంతే అండి.
1: అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత సినిమాల వైపు వచ్చినావు కదా, మరి ఎడ్యుకేషన్ కి గ్యాప్ రాకుండా సైమల్టేనియస్ గా చదువు కొనసాగిస్తున్నారా?
0: అవును, ఇంటర్మీడియట్ అవ్వగానే నేను మధ్యలో ఏవైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ మధ్యలో వచ్చే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదండి, అప్పుడు నేను ఆ ఫ్రీ టైమ్ లో నేను అన్నపూర్ణ స్టూడియోస్ లో జాయిన్ అయ్యాను, ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ కి డిస్టర్బెన్స్ రావద్దు అని. సో ఆ గ్యాప్ లో ఇది అయిపోయింది 6 మంత్స్. అంటే కొంచెం అప్పటికి డిగ్రీ నేను స్టార్ట్ చేశాను, అది ఎక్కడ అంటే హైదరాబాద్ లో ప్రగతి మహావిద్యాలయ అని కోటిలో ఉంటది, హనుమాన్ టేక్టీ దగ్గర. అక్కడ నేను బీబీఏ చేస్తున్నాను అండి, బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు నా ఫస్ట్ ఇయర్ సెమిస్టర్స్ 2 అయిపోయినాయి, చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను. సో
1: అది ఎట్లా అంటే 4 ఇయర్స్ లేకపోతే 3 ఇయర్స్?
0: 3 ఇయర్స్ అండి, డిగ్రీ 3 ఇయర్స్. ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది, సో అంతలోపు సినిమాలు అని అది చూసుకుంటున్నాను.
1: అటు చదువుకు ఇబ్బంది కలగకుండా డిస్టర్బ్ కాకుండా ఇటు సినిమా ప్రయత్నాలు చేస్తున్నా.
0: అవును,
1: ఇట్లాగో హైదరాబాద్ లో ఉంటున్నారు, అక్కడే చదువు అక్కడే సినిమా కాబట్టి రెండు నడిచిపోతాయి.
0: అంతే అండి.
1: తీరిక సమయం దొరుకుతుందా అక్కడ?
0: దొరుకుతుంది అండి, దొరికిన ప్రతిసారి ఫ్రెండ్స్ తోని బయటకు వెళ్ళడం గానీ లేదంటే టెంపుల్స్ కి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటాను.
1: సరే, మీకు నచ్చిన లొకేషన్ గాని ఏదైనా ప్రదేశం గాని ప్రాంతం గాని ఉన్నదా?
0: ఉందండి, ఆదిలాబాద్ లో అంటే నచ్చిన లొకేషన్స్ అంటే వెళ్ళి విజిట్ అయ్యి చూసి రావడానికి మాత్రం ఇక్కడ ఖండాలా అని ఒకటి, అండ్ తిరియాని వాటర్ ఫాల్స్, ఇంకోటి పుచ్చరా వాటర్ ఫాల్స్, ఇంకోటి గాయత్రి వాటర్ ఫాల్స్ అని. అండ్ మౌంటైన్ ఏరియాస్ కొంచెం బాగా ఇష్టం. హైదరాబాద్ లో అంటే ఇస్కాన్ టెంపుల్ ఉంటదండి, ఇస్కాన్ టెంపుల్ అండ్ జగన్నాథ్ టెంపుల్, టీటీడీ హైదరాబాద్, ఇవి చాలా ఇష్టం.
1: అయితే ఆదిత్య గారు, ఇప్పుడు ఒక పాట వినే సమయం వచ్చింది, పాట విందాం. పాట తర్వాత చివరిగా మీరు మాట్లాడుతూ ముందు మాది ఉమ్మడి కుటుంబం అని చెప్పినారు, ఆ కుటుంబం గురించి, అట్లాగే సినిమాలో మిమ్మల్ని ప్రభావితం చేసిన లేదా మీకు నచ్చిన మీరు మెచ్చిన హీరో హీరోయిన్స్ గాని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇప్పుడు ఒక పాట విందాం. ఏ పాట విందాం?
0: అర్జున్ రెడ్డి నుంచి ఏమిటేమిటేమిటో.

0: ఆదిత్య, ఈ ముచ్చట్లలో మనం ఇప్పుడు చివరి అంకంకి వచ్చినాం. మరి చివరిగా ఇంతకు ముందు ముచ్చట్లలో మీరు మాట్లాడుతూ నాకంటే పెద్దవారు నలుగురు అన్నయ్యలు ఉన్నారు, మరి ఉమ్మడి కుటుంబం అని అన్నారు కదా. మరి మీ నలుగురు అన్నల గురించి, మరి మీ ఫాదర్, వాళ్ళ అన్నదమ్ములు ఎందరు, మీ ఉమ్మడి కుటుంబం గురించి, అట్లాగే ఇప్పుడు ఈ సినిమాల్లో మీరు ఇప్పుడు ఒక హీరోగా చేస్తున్నారు, కానీ మీకు కూడా ఒక హీరో నచ్చి ఉంటారు, అంటే మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చే హీరో హీరోయిన్ గానీ ఇంకా ఏదైనా నటుడు ఉండొచ్చు, వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పండి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్, మాది ఉమ్మడి కుటుంబం అండి, జాయింట్ ఫ్యామిలీ. మా ఇంట్లో అప్రాక్స్ 12-13 మెంబర్స్ ఉంటాం. మా పెద్ద నాన్న, అందరికంటే పెద్దవారు మా పెద్ద నాన్న భాస్కర్, మా పెద్దమ్మ లత, అండ్ మా అక్క ఉండేది, అక్కకి పెళ్ళి అయిపోయింది కాబట్టి సో ఇంకొక అన్నయ్య ఉన్నాడు సూర్యవర్ధన్, ఆయన ఇంట్లో అందరికంటే పెద్ద అన్నయ్య. దాని తర్వాత ఇంకొక పెద్ద, ఆయన పేరు ప్రభాకర్ అండ్ మా పెద్దమ్మ పేరు లావణ్య. ఇద్దరు అన్నయ్యలు, ఒక అన్నయ్య పేరేమో కృష్ణతేజ, ఇంకొక అన్నయ్య పేరు పృథ్వీతేజ. తర్వాత థర్డ్ వచ్చేసరి మా డాడీ, మా మమ్మీ. డాడీ పేరు రవీందర్, అమ్మ పేరేమో సరిత. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, తన పేరు ఆకాష్. తను ఇప్పుడు హైదరాబాద్ లో పీజీ చేస్తున్నాడు. అండ్ నా పేరు ఆదిత్య.
0: మిగతా మీ అన్నయ్యలు ఏం చదువుతున్నారు? అక్కడ హైదరాబాద్ లో ఉంటారు?
1: అవును, నా పెద్ద అన్నయ్యనేమో వచ్చేసి ఆయనకు పెళ్లి అయిపోయింది రీసెంట్ గానే, సో ఆయన జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు నీల్కమల్ లో. తర్వాత మా కృష్ణతేజ అన్నయ్య, ఆయన ఇప్పుడు పీజీ చేస్తున్నాడు. పృథ్వీతేజ, ఆ అన్నయ్యనేమో ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు అండి హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ లో.
0: సరే, ఇప్పుడు మీరు కుటుంబం గురించి చెప్పారు కదా, ఇప్పుడు మీ సినిమాలో మీకు నచ్చిన హీరో గురించి చెప్పండి.
1: నాకు ఇష్టమైన హీరో అంటే ఒకటి రామ్ చరణ్ అండ్ ఇంకోటి నాని అండి. వాళ్ళ అంటే నాని అంటే మనలాగా సొంతంగా వచ్చి బ్యాక్గ్రౌండ్ లేకుండా, తర్వాత ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు, అట్లా ఇన్స్పైర్ తీసుకున్నాను.
0: అందులో మీరు కూడా ఒకరు నటుడిగా ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని, విజయవంతమైన అవకాశాలు మీకు రావాలని ఆకాంక్షిస్తూ, మరో అవకాశం వస్తే మీ విజయవంతమైన సినిమాలను గురించి మాట్లాడుకునే సమయం రావాలని,
1: తప్పకుండా
0: స్టూడియోలో ఆ ముచ్చట్లను మాట్లాడుకోవాలని ఆకాంక్షిస్తూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, చివరిగా ఏ పాటతో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. అండ్ లాస్ట్ పాట అంటే జల్సా సినిమా నుంచి చెలరు చెలరు చెలరు.

ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వేముల ఆదిత్యతో ముచ్చట పాటల నడుమ విన్నారు. ఇది రెండవ భాగం. వీటితో ముచ్చట పెట్టింది కేలని. రేపు జమటు 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో పని పాట ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చిర గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జీ గంగామణి. గట్లనే మగ్గం వర్క్లో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాధం మహేశ్వరితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్.

7.2 FM మనసు నిండా ఈఎల్టీ కార్యక్రమాలల్లా ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రాత్రి 7:15 సోయా చిక్కుల్లో రకాలు ఎంపిక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కెలెనిన్. రైతాంత రంగంలో వివిధ పంటల సాగు అనుభవాల గురించి ఇంద్రవెల్లి మండలం కేసులాపూర్ గ్రామానికి చెందిన మడావి లక్కేరావుతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి అశోక్. వీరితో పాటు రాత్రి 9:30 కథనంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి డిఆర్ ఫా కథ వింటారు. రచన కె వి నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి. 9:45 ముచ్చటలో పల్లె బతుకుల అక్షర రూపం తాగ్జాండే కవిత్వం, కవి ఉపాధ్యాయుడు తాగ్జాండే చరణ్ దాస్ తో ముచ్చటింటారు. ఇది మొదటి భాగం. వీరితో ముచ్చట పెడతారు కెలెనిన్. వీరితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్టంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు 300 పరుగుల భారీ గెలుపుతో సరికొత్త చరిత్ర సృష్టించింది. నవభారత నిర్మాణంలో బొగ్గు రంగం ముఖ్య పాత్ర పోషిస్తోందని ప్రతి వారం దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు హైదరాబాద్లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ హయాంలో పెద్ద ఎత్తున బొగ్గు కుంభకోణం జరిగిందని, అయితే ఎన్డీఏ వచ్చాక తెచ్చిన సంస్కరణల వల్ల ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. ఇతర దేశాల నుండి దిగుమతులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని, అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్పై ఈ నెల 11న ప్రైవేట్ కంపెనీలతో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణిలో యాత్ర చేశానని, రాష్టంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వం తెలంగాణలో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద 110 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, నింబోలి అడ్డా వద్ద 25 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించనున్న ఎస్సీ హాస్టల్కు సంబంధించి స్థల పరిశీలన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ రెండు భవనాలకు సంబంధించి ఆర్థిక పాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ భవనాలు వేలాది మంది విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే ఆధునిక దేవాలయాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో హౌసింగ్ బోర్డు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్గా పనిచేసిన రామునాయక్ హైకోర్టు గేట్ల మధ్య ఉన్న కోట విలువైన ప్రభుత్వ స్థలాన్ని సుబియా సుల్తానా అనే మహిళ పేరిట అక్రమంగా రిజిస్టేషన్ చేసినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రిజిస్టేషన్ చేసిన నాటి సబ్ రిజిస్ట్రార్ పైన సదరు భూమిని 2025లో మరొకరికి విక్రయించడంపై ప్రభుత్వ విచారణకు ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ

0: ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తుందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ఏడీపీ రామ్ గోపాల్ మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేయడం చాలా గర్వంగా భావిస్తున్నానని, వైవిధ్యమైన కార్యక్రమాలలో భాగంగా ఉండడం తన అదృష్టమని తెలిపారు. సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న మాట్లాడుతూ, గత 90 సంవత్సరాలుగా దేశ ప్రజలను విద్య, విజ్ఞానం, వినోదం ఎంతో బాధ్యతగా అందిస్తోందని, ఇక మీదట కూడా మారుతున్న తరంతో పాటు కొత్త రూపాన్ని దాల్చుతూ నిత్య నూతనంగా కార్యక్రమాలను అందించబోతుందని పేర్కొన్నారు. ఈ నెల 15న నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆమె నిర్వహించిన సెల్ఫ్ కాన్ఫరెన్స్ లో ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. భద్రత, ఆరోగ్యంపై రాజీ పడకుండా పాఠశాలలు, వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా వర్షాకాలం దృష్ట్యా విద్యా సంస్థల భవనాలు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచాలని, దోమల నివారణకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రైతులకు అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతంలో ఎరువులు అందుబాటులో ఉండేలా సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న రాష్ట ఫెర్టిలైజర్ యాప్ పనితీరును పరిశీలించిన అనంతరం, పొరుగు రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో ప్రత్యేక యాప్లను రూపొందించే దిశగా చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3, HEAT FG తో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో పైలట్ పద్దతిలో చేపట్టిన నక్షా సర్వేను జులై చివరి నాటికి పూర్తి చేస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు తెలిపారు. ఈ రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన సర్వే పురోగతిని వివరించారు. ఈ సర్వే కోసం 32 వార్డుల్లో 25,000 ఆస్తులను గుర్తించగా, ఇప్పటికి వరకు 37% సర్వే పూర్తయింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిపి మొత్తం 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 9 జిల్లాల్లో 9 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లోక్ అదాలత్ల ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు.
1: 20 జూన్ 2026 రోజు 2వ జాతీయ లోక్ అదాలత్ ని జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి ఈ అన్ని కోర్టుల్లో పెండింగ్ ఉన్న రాజీవాడదగ్గ క్రిమినల్ కేసులు, అదేవిధంగా అన్ని రకాలైన సివిల్ కేసులు, అంటే రికవరీ ఆఫ్ మనీ లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎన్ఐఆక్ట్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, అన్ని కేసులని కూడా ఈ లోక్ అదాలత్ లో మీరు సెటిల్ చేసుకోగలుగుతారు.
0: ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల పెరుగుతున్న ఎల్పీజీ ధరలపై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో పెంచిన ఎల్పీజీ ధరలను వెంటనే తగ్గించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యకులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్

0: నాయకులు కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152-112 పరుగులకే కుప్పకూలింది. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 146 ఫిర్యాదులు అందాయని వివరించారు. భావితరాలకు ఉపయోగపడేలా గ్రామాల్లో చేపట్టే అభివృద్ది పనులను అత్యుత్తమ నాణ్యతతో అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా వివిపాలెం గ్రామంలో 1 కోటి రూపాయల సూడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు బడుగు వర్గాల విద్యార్థుల జ్ఞాన కేంద్రాలని, వారి భద్రత, నాణ్యమైన విద్య, పోషకాహారంలో రాజీ పడమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. వానాకాలంలో ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో జనగామ జిల్లాలో సాగు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అంబికా సోని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: गिरिपदम। ఆదివాసీ గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, వారి పండుగలు ఆచారాలను, వారి జీవన విధానం, గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో నానూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారం బృందం పాడిన గుమేలా పాటలు మూడో భాగం వింటారు. గట్లనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు ఎనిమిదో భాగం వింటారు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. ఆదివాసీ గిరిజనులు జరుపుకునే పెళ్లిళ్ళు, గట్లనే పండుగల సమయంలో ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఆ సందర్భానికి తగ్గట్టుగా వాళ్ళు చేసే నృత్యం అనేది ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. అలా వాళ్ళు పెళ్లిళ్ళ సమయంలో పాడే పాటల్ని గుమేలా పాటలని పిలుస్తారు ఆదివాసీలు. అలాంటి గుమేలా పాటల్ని ఇప్పుడు పాడి వినిపిస్తారు నానూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారం బృందం. ఇది మూడో భాగం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో నాన్నూరు మండలం ఖైర్దట్వ గ్రామానికి చెందిన మడావి తుకారం బృందం పాడిన గుమేల పాటలు మూడవ భాగం విన్నారు.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా,
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. గిరిపదం కార్యక్రమంలో కొమరం భీం అశోభాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 8వ భాగం ఇప్పుడు విందాం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో కొమరంభీం ఆసోబా జిల్లా జైనూర్ మండలం లేనిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 8వ భాగం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఇయాల్టి గిరిపదం. రేపొద్దమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన తోకల సంటెన్న బృందం పాడిన గంధపు నారాయణ స్వామి తత్వాలు, గట్లనే జైనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సామ బాపురెడ్డి బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు వింటారు.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்ட வித்யா உத்யோக சமாச்சாரம். ముందుగా ఒక సమాచారం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఆదిలాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన 74 పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 74 ఫ్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టుల దరఖాస్తుల స్వీకరణ గడువు 10 వరకు పొడిగించామన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు 12 ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలి అని తెలిపారు.

మరొక సమాచారం. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఈ నెల 10వ తేదీన తక్షణ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి గోపాలకృష్ణన్ తెలిపారు. బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయని, ఒరిజినల్ జిరాక్స్ పత్రాలతో నేరుగా కళాశాలకు రావాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ని సంప్రదించాలని కోరారు. ఫోన్ నంబర్ 8897602060. ఫోన్ నంబర్ మరొకసారి 8897602060. మరొక సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భర్తీ చేయబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఏజెన్సీ ప్రాంత గిరిజన గ్రామీణ యువతకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ఊట్నూర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. కళాశాల సామాజిక బాధ్యతతో భాగంగా ఈ నెల 10 నుంచి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఈ శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఏజెన్సీ నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

0: బీటెక్, పీజీ డిప్లొమా, ఎంసీఏ డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. ఎంపిక విద్యార్హత, మెరిట్, ఉద్యోగానుభవం, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూలతో నిర్వహిస్తారు. వయస్సు 45 ఏళ్లు మించకూడదు. పోస్టు ద్వారా దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 30/6/2026. చిరునామా ది డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, బీఐఎస్ఏజీఎన్ సిహెచ్ఓ సర్కిల్ దగ్గర, ఇంద్యులాల్ యాజ్ఞిక్ మార్గ్, గాంధీనగర్, గుజరాత్. వెబ్సైట్ bisag-n.govin. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:05. ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 12 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన, జన్ధన్, ముద్ర, పీఎం స్వనిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరులను బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా దేశంలోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడం వికసిత్ భారత్ బలమైన పునాది అని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,
2: to develop the industrial ecosystem and promote large scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology oriented businesses, R&D and innovation oriented businesses.
1: ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ, సమర్థవంతమైన కార్యక్రమ నిర్వహణకు ఇటువంటి బలమైన డిజిటల్ వ్యవస్థలు అత్యంత అవసరమని చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో గత కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతమంతటా వరుస క్షిపణి, వైమానిక దాడులకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయిల్ పైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
3: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
1: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు తిరిగి అంచనా వేసిందని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో మళ్లీ దాడులు జరగడం పట్ల భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం ఇండి కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్షాల పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ

0: నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ,
1: సభీనే పాంచ్ పాయింట్ పే ఆజ్ సమతి జతాయి హై ఔర్ ఇన్కే లియే ఇన్ ముద్దో పర్ హమ్ డట్ కే కామ్ కరింగే లడెంగే ఔర్ ఆగే బడెంగే.
0: ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తోందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్పూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణులందరికీ ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9 ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ పథకం కింద అందుబాటులో ఉన్న 9 రకాల ఉచిత సేవలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో సీపీఏ ఇండియా రీజియన్ జోన్ 2 కాన్ఫరెన్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర, వికసిత భారత్, 2047, కృత్రిమ మేధస్సు, ప్రజాస్వామ్య సంస్థలను మరింతగా ప్రభావితంగా మార్చడం వంటి ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు చర్చిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కూడిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది అసెంబ్లీ స్పీకర్లు, 4 డిప్యూటీ స్పీకర్లు, 7 కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్టం అమలు చేసింది. ఈ పథకం అర్హులైన లబ్దిదారులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. రాష్టంలో ఈ పథకం అమలు కోసం నేడు న్యూఢిల్లీలో నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా, ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. భారత అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో రాణించగా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3, హీట్ FG లో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్, సముద్రాలను రక్షించడానికి, సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: ఎన్నో ఏళ్ల సంధి వ్యవసాయం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీద సుక అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో సోయా చిక్కుడులో రకాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలెనిన్. రైతాంత రంగంలో వివిధ పంటల సాగు అనుభవాల గురించి ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామానికి చెందిన మడావి లక్కేరావుతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి అశోక్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా వాతావరణం. తెలంగాణలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాబోయే 24 గంటలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు సుమారు 33 డిగ్రీల సెల్సియస్ నుండి 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన గాలి వానలు వచ్చే అవకాశం ఉందని, వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్లో ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ నుండి 34 డిగ్రీల సెల్సియస్ వరకు, ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని, వరంగల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ నుండి 36 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో తేలికపాటి జల్లులు లేదా చిత్తడి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు సోయా చిక్కుడులో రకాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలెనిన్.
6: ఆదిలాబాద్ ప్రాంతంలో ఖరీఫ్ పంటల్లో ముఖ్యంగా సాగు చేసే పత్తి తర్వాత 2వ స్థానం సోయా చిక్కుడిది. అయితే ఈ సోయా చిక్కుడుకు సంబంధించి అందుబాటులో ఉన్న రకాలు, ముఖ్యంగా మంచి దిగుబడులు ఇచ్చే రకాలు ఏమున్నాయి, వాటిని ఎంపిక చేసుకునే సమయంలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఆ వివరాలను గురించి చెబుతందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేందర్ రెడ్డి గారు.
7: నమస్కారం.
6: ముందుగా మన రాష్ట్రంలో సోయా సాగుకు సంబంధించి ఎట్లా అవకాశాలున్నాయి, వాటి గురించి చెప్తారా?
7: మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా పండించే 5 పంటలలో సోయా చిక్కుడు అనేది ఒకటి. లాస్ట్ గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు విస్తీర్ణం అనేది 5 నుంచి 10% హెచ్చు తగ్గులు అనేది ఉండడం జరుగుతుంది ప్రతి జిల్లాలో చూసుకున్నట్లయితే. కాకపోతే కొన్ని జిల్లాలు నిర్మల్ గాని సంగారెడ్డి వంటి జిల్లాలలో విస్తీర్ణం అనేది రోజు రోజుకు పెరుగుతుంది. మన ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది వరకు తగ్గడం జరిగింది గత సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా పెరిగే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణ సూచన ప్రకారం కూడా అధిక వర్షాలు ఉండడం జరిగింది. కావున రైతులు ఏంటంటే మనకి ఎప్పుడైతే అధిక వర్షపాతం ఉంటుందో అప్పుడు సోయా చిక్కుడు వేసుకుంటే దిగుబడి అనేది అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది.
6: సోయా చిక్కుడుని మనం ఎప్పటి నుంచి విత్తుకోవాలి, దానికి అనువైన సమయం ఏమి?
7: మన అందరికి తెలిసి ఏంటంటే సోయా చిక్కుడు అనేది ప్రధానంగా ఖరీఫ్ పంట. దీన్ని ఏంటంటే మనము జూన్ 8 నుండి మనకు జూలై 7 వరకు విత్తుకోవాలి. జూలై 7 తర్వాత విత్తుకున్నట్లయితే ప్రతి వారానికి ఏంటంటే మనకు 10% దిగుబడి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏంటంటే మనం విత్తుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏంటంటే విత్తేటప్పుడు మనకు సరైన తేమ శాతం చూసుకోవాలి. అదేవిధంగా మనకు ఎలాంటి నేలలు ఉన్నాయి వాటి రకాలు అన్ని చూసుకుని మనం విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు.
6: అయితే విత్తుకునే కంటే ముందు అసలు విత్తనాన్ని ఎంపిక చేసుకోవడమే ఒక ప్రధానమైన అంశం. అట్లాంటి విత్తన ఎంపిక సమయంలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి నియమాలు పాటించాలి చెప్తారా?
7: యథా బీజం తదా ఫలం అంటాం. అంటే విత్తనం ఎంత బాగుంటే మనకు వచ్చే ఫలితం అనేది కూడా అంత బాగుంటుంది, ఫలం అనేది కూడా అంత బాగుంటుంది. సో అందుకనే ఏం చేయాలంటే రైతులు అనేది విత్తనం ఎంపిక అనేది చాలా ప్రాధాన్యత కూర్చుంది. ఎందుకంటే మనం ఎంపిక చేసుకున్నటువంటి విత్తనమే మనకు వచ్చే దిగుబడిలో 10 నుంచి 20% ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి విత్తన ఎంపికలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మన ఒక వెరైటీని ఎంపిక చేసినప్పుడు మన వాతావరణానికి అది సూట్ అవుతుందా కాదా అది ఫస్ట్ తెలుసుకోవాలి. దాని తర్వాత మనకేంటంటే రోగ నిరోధక శక్తి, మన వాతావరణంలో మనకు ఉన్నటువంటి పండించే ఏరియాలో ఎలాంటి రోగాలు వస్తాయి, ఆ వచ్చేటువంటి రోగాలను ఈ రకం తట్టుకుంటుందా లేదా, లేకపోతే ఈ వెరైటీ అనేది ఏదైనా రోగానికి అతి తొందరగా ఆశించేటువంటి రకమా, లేకపోతే మనకు అధిక దిగుబడిని ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి కొన్ని రకాలు ఉంటాయి. మిగతా రకాలతో పోలిస్తే కూడా సేమ్ దిగుబడి ఇచ్చినా కూడా మనం పేసేటువంటి పెట్టుబడి తగ్గడం వల్ల కూడా మనకు లాభాలని అధికంగా వస్తాయి. పెట్టుబడి తగ్గించే రకాలు ఉంటాయి, అంటే రోగ నిరోధక కలిగి ఉన్నటువంటి రకాలు అట్లా. సో వాటిని ఎంపిక చేసుకోవాలి. దీనితో పాటు మనకు నేల స్వభావం, మన దగ్గర ఎలాంటి నేలలు ఉన్నాయి, కొంత మధ్యస్థ నేలలు ఉన్నాయా, బరువైన నేలలు ఉన్నాయా, ఆ వాటిని బట్టి. అదేవిధంగా ఇరిగేషన్, నీటి లభ్యత ఏ విధంగా ఉంది, మనకు నీళ్లు ఇచ్చుకోవచ్చా ఇచ్చుకోరాదని దాన్ని బట్టి కూడా మన రకాలను ఎంపిక చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు నీటి సౌకర్యం ఉందనుకోండి, మనకు దీర్ఘకాలిక రకాలైన కూడా వేసుకోవచ్చు. అదే కొద్దిగా నీటి తగ్గిన ఓన్లీ ఖరీఫ్ వర్షాధారంగా పండిస్తున్నాం అనుకోండి, మనకు ఎర్లీ రకాలను వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇక రకాల విషయానికి వచ్చేటప్పటికి మనకు మన జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి J335 రకం అట్లను అందుబాటులో ఉంది. ఇది మధ్యకాలిక రకం. ఈ రకం గురించి రైతులకు అందరికీ తెలుసు. దాని తర్వాత వచ్చేది ఏంటంటే మనకు AASB50 ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు అనే రకం ఉంది. ఇది ఏంటంటే ప్రధానంగా అధిక దిగుబడినిచ్చే రకం. ఇది ఈ జేఎస్టితో పాటే మనకు మధ్యకాలిక రకం, అంటే సుమారుగా 2 కూడా ఒకటేసారి కోతకు రావడం జరుగుతుంది. కాకపోతే ఈ రకంలో ఏంటంటే సోయా చిక్కుడు ప్రధానంగా ఆశించే కాయకుళ్ళు తెగులును ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంటే మనకు అధిక వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే కాయకుళ్ళు సమస్య అనేది మనకు JS 93/05 గాని JS 335లో అధికంగా రావడం జరుగుతుంది. ఈ రకం మాత్రం తట్టుకునేటువంటి రకము. ఇక దీనికి తోడు మనకు బాసర వంటి దీర్ఘకాలిక రకమైనటువంటి బాసర అనే రకం అందుబాటులో ఉంది. ఈ 3 కూడా ఏంటంటే రైతులకు మన 2 రకాలు వ్యవసాయ పరిశోధన స్థానం రిలీజ్ అయినాయి. మిగతా 2 JS 9305 ఇది స్వల్పకాలిక రకము, ఇది మనకు JS 335 ఇది రైతులలో సాగు ఉండడం జరిగింది. వీటితో పాటు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి DSB 34 ఇది ధార్వాడ్ పరిశోధన స్థానం రిలీజ్ అయినది కర్ణాటక నుండి. ఇది కూడా ఏంటంటే మనకు తృప్పు తెగులను సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకము, అధిక దిగుబడినిచ్చే రకము. దీనికి తోడు మనకు అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది పూణే ద్వారా రిలీజ్ అయినది. మనకు ఓవరాల్ గా దేశం మొత్తం సౌత్ జోన్కి, అంటే మనకు మహారాష్ట్ర గాని కర్ణాటక ప్లస్ తెలంగాణకు రిలీజ్ అయినటువంటి రకం ఇది. ఇది ఏంటంటే గింజ బరువు బాగా ఉంటుంది, మళ్ళీ అధిక ఖాతాను కలిగి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకము ఇది. అది మ్యాక్స్ 1460 అనేటువంటి రకము.
6: అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న రకాలను గురించి, అట్లాగే ఆ రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చెప్పిన కదా, ఇప్పుడు చెప్పండి అసలు విత్తనం మోతాదు గురించి, అంటే ఒక ఎకరానికి ఎంత విత్తనం అవసరం ఉంటది, ఏ రకంగా?
7: మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రైతులు ప్రతి ఎకరానికి చాలా వేరియేషన్ ఉంది. ప్రతి జిల్లాలకు వెళ్ళినప్పుడు ప్రాంతం ప్రాంతంలో వేరియేషన్ ఉంది. 25 నుంచి 40 కిలోల వరకు వేసే రైతులు కూడా ఉన్నారు ఒక ఎకరానికి. అయితే ప్రధానంగా ఏంటంటే మనం వేసేటప్పుడు మనం ఎంత గింజ వేయాలనుకున్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వెరైటీలో ఆ గింజ అనేది లావుగా ఉందా సన్నగా ఉందా ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే గింజ బరువు మీద కూడా ఆధారపడతాడు. వేసే గింజ లావు గింజ ఉందనుకోండి ఎక్కువ పడుతుంది, సన్న గింజ ఉందనుకోండి కొద్దిగా, మధ్యస్థ గింజ కానీ సన్న గింజలు ఉంటే కొద్దిగా తక్కువ విత్తనం వేసుకుంటే మంచిది. దానికి తోడు మొలక శాతం అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం తీసుకున్నటువంటి లాట్ 90% జెర్మినేషన్ ఉందనుకోండి, మనం మినిమం ఏం చెప్తాం అంటే 70% ఉన్నప్పుడు 25 నుంచి 30 కిలోలు వేసుకోమని చెప్తుంటాం. సార్ రైతులు ఏంటంటే మొలక శాతం కొద్దిగా భయపడి మనకు 30 కిలోల వరకు వెళ్ళడం జరుగుతుంది. కొన్ని ఏరియాలలో 35 నుంచి 40 కూడా వేసుకోవడం జరుగుతుంది. అలా వేయకూడదు. మనం రికమెండ్ చేసేది మాత్రం 25 నుంచి 30 కిలోలు ఒక ఎకరానికి మాత్రం వేసుకుంటే మంచి. ఒక మీటర్ స్క్వేర్ కి, ఒక మీటర్ స్క్వేర్ తీసుకున్నట్లయితే ఆ మీటర్ స్క్వేర్ లో ఒక 33 నుంచి 44 ముక్కలు ఉంటే సరిపోతుంది, మనకు మంచి దిగుబడి రావడం జరుగుతుంది.
6: అయితే ఇప్పుడు విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేయడం అవసరమా? అవసరమైతే ఈ విత్తన శుద్ధి ఎట్లా చేయాలి? ఈ సోయా విత్తుకు సంబంధించి
7: ఏ పంటలైనా మనం ఏం చెప్తామంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరి. ఎందుకంటే పంట మొదటి దశలో మనం ఏంటంటే ఏదైనా తెగులు వచ్చినా గానీ ఏదైనా కీటకం వచ్చినా గానీ మనం స్ప్రే చేయడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఆ మొక్క చిన్నగా ఉంటది కాబట్టి విత్తన శుద్ధి చేసుకున్నట్లు మొదటి 20 నుంచి 25 రోజుల వరకు పంటను ఎలాంటి పిచ్చుకారు లేకుండా కాపాడుకోవచ్చు. ఇక సోయా చిక్కుడు విషయానికి వచ్చేది ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే కాండమీగా కొద్దిగా ఏమంటారంటే మైక్రోఫోన్ డ్రై రూట్ రాట్ అంటాం. అంటే మొదటి స్టేజ్ లో ఎప్పుడైతే మనకు డ్రై స్పెల్ వచ్చింది అనుకోండి చిన్న దశలోనే మొక్క చనిపోవడం జరుగుతుంది. దాంతోపాటు కాండమీన సమస్య కూడా అధికంగా ఉంటుంది. వీటి నుంచి కాపాడుకోవడానికి ముందుగా శిలీంద్ర నాశతోని అంటే కార్బాక్సిన్ ప్లస్ తైరం అనే మందు దొరుకుతుంది. అది 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించాలి, లేదా తైరం గాని లేదా క్యాప్టాన్ గాని 3 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఏంటంటే కాండమీగ నుంచి సమర్థవంతంగా తట్టుకోవడానికి 1.5 మిల్లీలీటర్ల ఇమిడాక్రోపిన్ని ఒక కేజీ విత్తనానికి పట్టించినట్లయితే మనకు మొదటి దశలో కాండమీగ నుండి కాపాడుకోవచ్చు.
6: అయితే విత్తన ఎంపిక ఎంత ముఖ్యమో విత్తుకోవడం కూడా అంతే ప్రధానం. ఈ రెండు కూడా రానున్న రోజుల్లో ఉత్పత్తి మీద ప్రభావం చూపేటివి. అయితే విత్తుకునే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు?
7: విత్తే ముందు ఏంటంటే రైతులు చాలా మట్టుకు ఏంటంటే మనకు మాన్సూన్ వస్తుందని తొందరపడి సోయింగ్ చేసుకోకూడదు. అంటే వాళ్ళు చేస్తున్నారు మనం చేస్తే ఏమవుతుందంటే సోయా చిక్కుడు చాలా డెలికేట్ సీడ్, కొద్దిగా తేమ భూమిలో ఎక్కువ భూమి చల్లబడకున్నా కొద్దిగా ఎక్కువ ఉన్నా వర్షం పడిపోయినా కాకపోతే సీడ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు జరుగుతుంది. మనకి ఏంటంటే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు అంటే 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాతనే విత్తుకోవాలి, లేదా 2 నుంచి 3 రోజులు కంటిన్యూస్ గా వర్షం పడ్డ తర్వాత విత్తుకోవాలి. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకు తొందరపడకుండా జూన్8 తర్వాతనే విత్తుకున్నట్లయితే, ఎందుకంటే పంట చివరి దశలలో కూడా మనకు తొందర వేసుకున్నట్లయితే వర్షాలు ఉండే అవకాశం ఉంటది కాబట్టి, సో జూన్8 తర్వాత వేసుకున్నట్లయితే పంటను అధిక దిగుబడి పొందడం పాటు పంట చివరి దశలో వచ్చే వర్షాలను కూడా పంటను కాపాడుకున్నటువంటి అవకాశం ఉంది.
6: అయితే ఈ సోయాలో విత్తుకున్న తర్వాత మనం ఎరువుల్ని వాడాలి అన్నప్పుడు ఎప్పటి నుంచి వేసుకోవచ్చు ఎరువులు?
7: సాధారణంగా ఏంటంటే మన రైతులు మిగతా క్రాప్లతో పోలిస్తే ఏంటంటే మిగతా క్రాపులలో ఎరువులు అనేది అధికంగా వేస్తుంటారు. సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి ఎరువులు అనేది తక్కువ వేస్తుంటారు. యాక్చువల్ కావాల్సిన దానికంటే ఇప్పుడు ఏంటంటే మనం ఒక స్ప్లిట్ యూరియా వేయాలి పైనుంచి, కాకపోతే పంట ఎక్కువ పెరుగుతుంది మరి బరువైన నేలలు వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఎత్తు బాగా పెరుగుతుంది అని చెప్పి రైతులు ఎరువులు వేయడం అనేది తగ్గించండి చాలా మట్టుకు. అయితే ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఎకరానికి ఒక బ్యాగ్ డిఏపి, ఒక బ్యాగ్ యూరియా, సగం బ్యాగ్ ఎంఓపి అనేది అవసరం ఉంటుంది. దీనికి ఏంటంటే ఒక బ్యాగ్ మొత్తం డిఏపి లాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అడుగులేయాల, సగం బ్యాగ్ యూరియా కూడా అడుగులేసి మళ్ళీ అవసరమైన పొటాషియం సంబంధించిన మొత్తం కూడా మనం అడుగులేసి దున్నేయాలి. ఆ తర్వాత పంట 25 నుంచి 30 రోజుల వరకు ఎట్టి పరిస్థితులలో 25 కిలోల యూరియా అనేది పైపాటుగా వేయాలి. ఇది చాలా మంది ఏం చేస్తామంటే మనం హైట్ పెరుగుతుంది ఇవన్నీ చూసుకోవడం వల్ల మనం వేయలేకపోతున్నాం. మన పంట ఖాత అధికంగా కాసినా కూడా దానికి సరైనటువంటి పోషకాలు అందక ఏమవుతుందంటే మనకు గింజ సైజు పెరగకుండా దిగుబడి అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది.
6: అయితే ఇప్పుడు విత్తన రకాలు, ఎంపిక, విత్తన మోతాదు ఇవన్నింటి గురించి చెప్పారు. చివరగా సోయా చిక్కుడును సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారు, ప్రధానంగా వాళ్ళు పాటించాల్సిన జాగ్రత్తలు లేదా తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయి ఈ సోయా సాగులో, వాటి గురించి చెప్పారు.
7: రైతులు సోయా సోల్గా వేసుకుంటారు, ఇంటర్ క్రాప్ గా వేస్తారు. రైతులకు వాళ్ళకు ఆదాయం, ఒక సీజన్ లో ఆదాయం రావాలంటే ఎక్కడైతే వర్షాధారంగా పోతారో వాళ్ళు వీలైనంత మట్టుకు ఇంటర్ క్రాప్ వేసుకోవడం మంచిది. లేదా మనకు ఇరిగేషన్ ఉంది, నేను రబీ వేసుకున్నప్పుడు సోల్ పంటగా అంటే ఒకటి ఏక పంటగా వెళ్తే మంచిది. ఆ తర్వాత ఏంటంటే మన రకాల ఎంపికలు జాగ్రత్త తీసుకోవాలి. అంటే రకాలు ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఎక్కడ కుల్లా దొరికితే అక్కడ తీసుకోకుండా మన ప్రభుత్వ రంగ సంస్థలు గాని లేకపోతే మనకు డీలర్లు ఉంటారు, అంటే గుర్తింపు పొందిన డీలర్ దగ్గర తీసుకోవాలి. రైతులు రషీదును అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ తీసుకునేటప్పుడు రషీదుని ఏ రైతు అయితే వాళ్ళ మీద పట్టా ఉంటుందో వాళ్ళ పేరు మీద తీసుకోవడం మంచిది. తీసుకున్న తర్వాత అక్కడ లేబులింగ్ చూసుకోవాలి, దాని మీద జన్యు స్వచ్ఛత ఎంత ఉంది, మొలక శాతం ఎంత ఉంది, ఆ లేబులింగ్ ఉన్నదా లేదా, ఏ రకము అనేది మొత్తం తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ కొత్త రకాలు నింపించినప్పుడు ఆ రకం యొక్క క్యారెక్టర్స్ అనేది మొత్తం తెలుసుకోవాలి, తెలుసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొలక శాతాన్ని తప్పనిసరిగా పరీక్షించుకోవాలి. రైతు స్థాయిలో మొలక శాతం పరీక్షించుకున్నట్లయితే ఎంత విత్తన మోతాదు వెళ్లాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మనము ఎప్పటి వరకు విత్తు, తేమ తగినంత ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలి. మనకు అదే విధంగా మనము విత్తన మోతాదు అనేది 25 నుంచి 30 కిలోలకు దాటకుండా విత్తుకోవాలి. వీటికి తోడు ఇంకా ప్రధానంగా ఏంటంటే పంట మొదటి దశలో వీలైనంత మట్టుకు రసాయన వైపు వెళ్లకుండా మనకు పంటలు ఆశించినటువంటి కాండమీగ గాని తెల్ల దోమను గాని వీళ్ళని నివారించడానికి ఎల్లో స్టిక్కీ కార్డ్స్ గాని పసుపు రంగు అట్టలు ఉంటాయి, లేదా తెలుపు రంగు కూడా ఉంటాయి కాండమీగ వీటిని కాపాడుకోవాలి. వీటిలాంటిని ఎకరానికి 10 చొప్పున అమర్చుకోవాలి. అదే విధంగా వేపెను వీలంత మట్టుకు మొదటి దశలో పిచికారీ చేయాలి. అప్పుడు కూడా కంట్రోల్ కానప్పుడు మాత్రమే రసాయన మందుల వైపు వెళ్లాలి.
6: ఇప్పుడు ఈ రసీదు అన్నారు కాబట్టి ఇప్పుడు శాస్త్రవేత్తలు రైతులని చైతన్యపరిచేందుకు రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమంలో కూడా ఈ రసీదుల గురించి అవగాహన కల్పిస్తున్నారు.
7: వీటి గురించి రైతులకు చెప్తున్నారు. చాలా మంది రైతులకు ఏంటంటే రసీదు తీసుకోవడం ఐడియా ఉంది కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ పేరు మీద తీసుకోరు. మన ఊళ్ళో ఏంటంటే మన అన్న వెళ్తున్నప్పుడు తమ్ముడు వెళ్తున్నప్పుడు మనం వాళ్ళకి చెప్తుంటాం ఈ బ్యాగ్ తీసుకురామని చెప్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే రాసేటప్పుడు వాళ్ళ పేరు మీద రాసేస్తారు. పరిచయం ఎవరుంటే వాళ్ళ పేరు మీద రాస్తారు. పట్ట ఎవరి మీద చూడరు వాళ్ళు. సో వాళ్ళు కూడా అమ్మాయిల తొందరలో ఉన్నప్పుడు రాస్తారు. కాదు ఈ క్లెయిమ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే ఎప్పుడైనా కానీ మొలక శాతం రాకపోయినా, అధిక వర్షాలకు పంట నష్టం జరిగినా, వీళ్ళన్నింటినీ క్లెయిమ్ చేయాలనుకున్నా కూడా మనకు రసీదు అనేది రైతు ఎవరు పట్టా పేరు మీద ఉంటుందో వాళ్ళ పేరు మీద రసీదు ఉంటే మంచిది.
6: చాలా సంతోషం రాజేందర్ రెడ్డి గారు. ముఖ్యంగా సోయా చిక్కుడులో అందుబాటులో ఉన్న రకాలతో పాటు రకాల ఎంపిక, అట్లాగే విత్తుకోవడం, సాగులో ఎట్లాంటి మెలకువలు పాటించాలనే దాని గురించి సవివరంగా తెలియజేశారు. మరి ఈ ప్రాంతంలో ఎవరైతే సోయా చిక్కుడు సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ అంశాల మీద దృష్టి పెట్టి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
7: నమస్కారం.
0: ఇప్పటి వరకు సోయా చిక్కుడులో రకాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలిని.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. ఏంటన్నారు, రైతంత రంగం వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో ప్రసారం చేస్తున్నాం. ఈరోజు రైతంత రంగం కార్యక్రమంలో వివిధ పంటల సాగు అనుభవాల గురించి ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామానికి చెందిన మడావీర్ లక్కేరావుతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్.
8: రైతు అంతరంగం కార్యక్రమంలో వివిధ పంటల సాగులో తమ అనుభవాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామానికి చెందిన మడావి లక్కేరావు గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం లక్కేరావు గారు.
9: నమస్తే.
8: అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది, అది ఏ రకమైన భూమి?
9: నల్ల రేగడి భూమి ఉన్నది.
8: ఎన్ని ఎకరాలు?
9: 10 ఎకరాలు.
8: దానికి నీళ్ల సదుపాయం ఎట్లా ఉన్నది? అంటే ఏమి, బోరా,
9: బావి ఉన్నది?
8: బావి. అది ఎండాకాలం కూడా వస్తుంది,
9: కొంచెం ట్రాబుల్ చేస్తుంది.
8: పోయిన వర్షాకాలంలో చూసుకున్నట్లయితే మీరు ఏ పంటలు వేసినారు మీ 10 ఎకరాల భూమిలో?
9: పత్తి. తొగరి.
8: యాసంగిలో చూసుకుంటే ఏ పంటలు వేసింది?
9: జొన్న, గోధుమ వేస్తారు.
8: గత సంవత్సరం చూసుకుంటే పత్తిలో మీకు ఎంత దిగుబడి వచ్చింది? అసలు ఎన్ని బ్యాగులు పెట్టినారు పోయిన సంవత్సరం?
9: 9 బ్యాగులు పెట్టినాం.
8: ఎన్ని క్వింటల్ వెళ్ళింది?
9: 30 క్వింటల్ వెళ్ళింది, దిగుబడి రాలేదు.
8: ఎందుకు మరి, ఏం కారణం?
9: వర్షము తోటి మళ్ళా బాగా ట్రాబుల్ ఇచ్చింది, దాంతో కొంచెం ఇది అయింది.
8: వర్షం కారణంగానే వెళ్ళలేదు, లేకుంటే ఏట ఎంత లేదు?
9: ఏట 50-60 వెళ్తుండే.
8: విత్తనాలు ఏం రకం ఎంపిక చేసుకున్నారు పోయిన సంవత్సరం?
9: ఇవి అంకుర్స్ గాని మళ్ళా హైబ్రిడ్ లా మంచి మంచి వెరైటీలు వేస్తాం. ఏది మంచి ఉన్నది అది వేస్తాం.
8: పోయిన సంవత్సరం మాత్రం పత్తిలో చాలా తక్కువ దిగుబడి వచ్చింది అంటారు, కారణం వాతావరణమేనా?
9: వాతావరణం ప్రకృతిలే.
8: తొగర్లు ఎన్నెల్ని?
9: తొగర్లు 3 క్వింటల్ దాకా. షాల్ చేస్తారు,
8: తెలు అంతర పంట వేస్తారు. మొత్తానికి పత్తి పంటలు అనుకున్నంత వెళ్ళలేదు. అయితే మళ్ళా ఈ పంటలు తీసిన తర్వాత యాసంగిలో ఏ పంటలు వేసిండ్రు?
9: జొన్న, గోధుమ.
8: ఇవి ఎన్ని ఎకరాల్లో వేసిండ్రు?
9: అది ఎకరం దాకా ఉంటది.
8: మరి మిగతా భూమిని అంతా ఖాళీ ఉంచిండ్రు కదా పత్తి తీసిన తర్వాత?
9: ఖాళీ ఉంటుంది, అంటే వాటర్ ప్రాబ్లం తోటే ఖాళీ ఉంటది.
8: ఇప్పుడు జొన్న వేసింది అన్నారు, జొన్న ఎంత వెళ్ళింది మీకు?
9: తినడానికి 10 క్వింటల్ 7 క్వింటల్ దాకా
8: వెళ్ళింది. ఇప్పుడు ఇంటికి
9: వచ్చేసింది.
8: గోధుమలు ఎన్ని ఎకరాలు?
9: అది ఒక సగం ఎకరం దాకా.
8: అదేంత వెళ్ళింది?
9: 6-7 క్వింటల్.
8: అది కూడా అవి అన్ని కూడా తినడానికి? ఎవరెవరు చేస్తారు వ్యవసాయం మీ ఇంటి కాడ అంటే? మీరే ఒక్కరే చేస్తారా? కూలీలు ఇంత పెడతారా?
9: కూలీలు వస్తారు.
8: ఎప్పుడెప్పుడు అవసరం పడుతుంది కూలీలు?
9: ఇప్పుడు ఈ సీజన్ పని పడుతుంది, ఇప్పుడు కావాలి కూలీలే.
8: విత్తనాలు పెట్టినప్పుడు ఎక్కువ పని ఉన్నప్పుడు అవసరం పడుతుంది,
9: ఎక్కువ పని ఉన్నప్పుడు అవసరం పడుతుంది.
8: ఈ పంటలే కాకుండా ఈ కూరగాయలు, గొర్రెల పెంపకం, మేకల పెంపకం, ఈ పాడి పశువుల పెంపకం చేపడితే మీకు మంచిగా లాభం వస్తుంది?
9: లాభం వస్తే కానీ లేదు సార్, మన దగ్గర లేవు.
8: అంటే మీరు కూడా తీసుకుంటే మంచిగా ఉంటది?
9: మంచిగా ఉండదు, కానీ ఇక్కడ అంత జంగల్ లేదు కదా సార్, దానికి మేపడానికి కొంచెం తక్లీ అవుతుంది. గొర్రెలు ఏమో గడ్డి మేస్తే గానీ మేకలకి ఏమో గుట్టలు కావాలి, చెట్లు కావాలి.
8: లక్కీరావు గారు మీరు ఎన్ని సంవత్సరాలు అసలు వ్యవసాయం చేయబట్టి?
9: దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నాం.
8: వ్యవసాయంలో లాభం ఉన్నాయంటారా?
9: లాభం ఉన్నది చేసేదానికి.
8: ఎట్లా చేసుకుంటే లాభం వస్తుంది అంటారు?
9: పద్ధతి ప్రకారంగా చేస్తే లాభం ఉంటది. దానికి ఒక ప్లానింగ్ లా చేస్తే అన్ని సక్సెస్ అవుతుంది. ఏ సమయానికి ఆ సమయానికి చేస్తే అని మంచిగా ఉంటుంది.
8: ప్రస్తుతం చూసుకున్నట్లయితే మీ భూమి ఎట్లా ఉన్నది? ఇప్పుడు ఎన్ని రోజులు అయితే మీరు విత్తనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు?
9: ఇప్పుడు జూన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే 7 నుంచి పెట్టేస్తారు.
8: మరి ఇప్పుడు ఉరుస్తున్నాయి కదా వర్షాలు, ఇవి మంచిగా, మరి ఈ వర్షాలకు మనం విత్తనాలు పెట్టుకోవచ్చా?
9: తూపంది ఉన్నది సార్, ఇది అసలు తూపంది వర్షం తోటే మళ్ళా ఇది అయితే ఏమనుకోని పెడతలేరు కొందరు. ఇది అయిన తర్వాత భూమిని చదువు చేసినాక పెడతారు అందరు.
8: ఇప్పుడు మీరు దుక్కి దున్నడం ఇంత అంత అయిపోయింది, ఇప్పుడు మీకు 10 ఎకరాలు ఉందిగా, ఈ 10 ఎకరాల్లో ఈ ఆనాకాలం ఏ పంటలు వేయబోతున్నారు?
9: పత్తి వేస్తారు.
8: మొత్తం పత్తి?
9: మొత్తం పత్తి.
8: మీకు ఎన్ని పత్తి గింజల బ్యాగులు అవసరం పడతాయి?
9: దాదాపు అంటే ఇది ఇట్లా పెట్టాలంటే ఎక్కువ పడతాయి, అది ప్లేసింగ్ పెట్టాలంటే తక్కువ పడతాయి.
8: మీరు ఏ పద్ధతిలో పెట్టబోతున్నారు? లైనింగ్? పాపులేషన్?
9: పాపులేషన్ లేదు, లైనింగ్.
8: లైనింగ్ అంటే మొక్కకు మొక్క ఎంత దూరం వరుస పడతావు అంటే డైపీట్
9: ఫీట్ 1.5 ఫీట్ ఉంటది.
8: ఇప్పుడు ఈ ఆనాకాలం కోసం ఏ పత్తి విత్తనాలను ఎంపిక చేసుకోబోతున్నారు?
9: ఇప్పుడు ఉన్నది మార్కెట్ లో అన్ని మంచి, అంటే న్యూజిలాండ్ గాని మంచి పేరున్న రకాలని ఎంచుకుంటాం.
8: ఎన్ని మీకు 10 సంచులు అవసరం పడతాయి?
9: 10 సంచులు పడతాయి.
8: ఇందులో అంతర పంటగా తొగరేస్తారు కదా, తొగరి ఎన్ని అవసరం పడతాయి?
9: తొగరి అంటే అదే సాలి అంటే 5 బ్యాగులు పడతాయి.
8: తెచ్చుకున్నారా విత్తనాలు?
9: లేదు ఇంకా.
8: ఇప్పుడు ఏం చేసి సిద్ధంగా ఉంచిందంటే భూమి దుక్కి దున్నడం అయిపోయింది?
9: అయిపోయింది.
8: ఇంక ఇప్పుడు వచ్చే రోజులలో ఇట్లా రొప్పి గీతలేసి పెట్టడమేనా?
9: గీతలేసి ఇక చదువును చేసి ఇక ఒక్కరు గీకరు కొట్టినాక వేస్తారు. ఇక దున్నడు అయిపోయింది, ఇంకా ఒక్కరు కొడుతుంది వేసుడు పెట్టది.
8: గత సంవత్సరం లేక పోయిన ఆనాకాలంలో పత్తి పంటలు బాగా సతాయించిన సమస్యలు అంటే పురుగులు గాని రోగాలు గాని ఏమన్నా వచ్చినాయా?
9: సుండే ఆస్తుంటాయి, పోతుంటాయి. అవి దానికి స్ప్రే టైం టు టైం చేస్తే అంత మంచిగా ఉంటది.
8: పోయిన సంవత్సరం అయితే వాతావరణం సహకరించలేదు అన్నారు, ఇప్పుడు ఎప్పుడు విత్తనాలు పెట్టబోతున్నారు?
9: 7 నుంచి 8 నుంచి.
8: ఏదైనా పండగ చేస్తారా విత్తనాలది?
9: అయిపోయింది, పండగ చేస్తారు గానీ మాది మేము అప్పుడే ఉగది అప్పుడే చేసినాం.
8: విత్తనాల పండుగ?
9: విత్తనాల పండుగ.
8: దాన్ని ఏమంటారు మీ భాషలో?
9: విదిరింగ్ అంటారు.
8: విదిరింగ్ అంటారా? మరి కేవలం పత్తి తొగరే పెడతారా, ఇంకా ఏమన్నా?

0: పంటల్ని అంటే తినడానికి మనం పెట్టుకుంటారా?
1: పెసర్లు మినుములు పెడతారు, బిబ్బర్లు పెడతారు, అవి ఒక తినడానికి పెడతారు.
0: ఎక్కువ మొత్తంలో మాత్రం పత్తి పంటను ఉంటుంది.
1: పత్తి పంట ఉంటుంది మొత్తానికి.
0: పత్తిలో కలుపు ఎక్కువగా వస్తుంటది కదా, మరి కలుపుకి ఎట్లా చేస్తారు అంటే మీరు చేతులతో తీసేస్తుంటారా లేకుంటే మందులు కొట్టుతారా ముందుగానే?
1: ఎక్కువ శాతం మందులు కడుతున్నారు. కలుపు తీసే టైం కూలీ దొరకదు కదా సార్, తీసుకోండి కూలీ కలుపు తీస్తారు, లేకపోతే గడ్డి మందు కొడుతారు. ఎక్కువ శాతం
0: మీరేం చేస్తారు?
1: మేము ఎక్కువ శాతం కలుపు తీస్తాం, గడ్డి మందు నేనైతే కొట్టా. ఇక కొట్టడంలో కొడుతున్నారు.
0: ఎందుకు కొట్టరు అంటే పూర్తిగా గడ్డి పోదని కొట్టరా లేకుంటే పర్యావరణానికి భూమికి హాని జరుగుతుందని కొట్టరా?
1: అది హారి జరుగుతుందో ఏం జరుగుతుందో మనకు అంత ఐడియా లేదు, కానీ మేమైతే కొట్టాం. ఇది
0: గడ్డి మంది చోళ్ళకి
1: వెళ్ళాం, చేతులతో తీస్తాం.
0: మరి మీకు వ్యవసాయం చేయడానికి ఏమేం వాడతారు అంటే ఎద్దులు వాడతారా, ట్రాక్టర్?
1: ఎద్దు.
0: ఎన్ని చోళ్ళు మీకు?
1: ఒకటే.
0: మిగతా బర్రెలు గాని ఆవులు గాని ఏం లేవు?
1: లేవు.
0: మొత్తానికి మరి వ్యవసాయంలో లాభం ఉందంటారా?
1: చేసినందుకు లాభం ఉన్నది సార్, దానికి మంచి పద్ధతి ప్రకారంగా చేస్తే లాభం ఉన్నది.
0: సొంత భూమి అంటే మంచి లాభం.
1: లాభం మా పాపకే దాని మీద ఉన్నది,
0: చేయకపోతే
1: అది
0: వ్యవసాయం కాబట్టి తప్పనిసరిగా వ్యవసాయం
1: చేయాలి.
0: ప్రతి సంవత్సరం నష్టం వచ్చినా లాభం వచ్చినా వ్యవసాయం విడిచేది లేదు అన్నట్టు.
1: విడిచేది లేదు.
0: పోయిన సంవత్సరం మరి పత్తి ఏరడానికి ఏమన్నా మీకు కూలీల ఇబ్బంది ఏమైనా ఏర్పడ్డదా లేకుంటే మీ ఇంటి వాళ్ళే ఏరుకున్నారా?
1: ఇక కూలీలు వస్తారు సార్, ఇక ఒకరు ఒకరు వెనక తీరే అయినాక వస్తారు. ఇక ఒకటేసారి అందరు తేలిందంటే ఇక కొంచెం ట్రాబుల్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు అయినంటే ఒకరి దగ్గర ఒకరు వస్తారు అన్నట్టు. ఇట్లా లేముడు ఇబ్బంది ఉండదు.
0: మీ ఊళ్ళనే దొరుకుతారా, పక్క ఊళ్ళో నుంచి వస్తారు?
1: కొందరు మా ఊళ్ళో దొరుకుతారు, ఎక్కువ శాతం కొన్ని బయట నుంచి కూడా వస్తారు. ఇక
0: మొత్తానికి గత 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. చేస్తుంటారు ఎప్పుడు కూడా?
1: ఎప్పుడు చేస్తుంటాం.
0: ఇంకేమన్నా కొత్త కొత్త పద్ధతులు గాని కొత్త కొత్త మార్పులు గాని ఏమన్నా వ్యవసాయంలో తీసుకురావాలనుకుంటున్నారా?
1: ఇక అవి అయితే ఏం లేదు సార్, ఇప్పుడు కొత్త కొత్త మార్పులు తీసుకురావాలంటే ఇక అవి మేము పురాణం అదే నడుస్తున్నాం. కొత్త కొత్త మార్పు టెక్నాలజీ అంటే మొత్తం మిషన్ల తోటి ఇది తోటి ఇంకా చేస్తలేం.
0: అంటే కూరగాయల వైపు వెళ్ళడం గానీ పన్న తోటల వైపు వెళ్ళడం గానీ?
1: కూరగాయల గురించి మేము బాగా చేస్తుండే. మా నాన్నప్పుడున్నా కూడా మేమున్నప్పుడు కూడా కూరగాయల సాగు అప్పుడు మంచిగానే చేస్తుండే. కానీ ఇప్పుడు అది ఏందంటే ఇప్పుడు ఇది అయిపోయింది, అందుకోసం దాన్ని మానేసినాం. కూరగాయల
0: కేవలం పత్తే పెడుతున్నారు.
1: ఇప్పుడు మక్క వేస్తారు, సోయా వేస్తారు, దాంట్లో సార్ల తుగర్లు వేస్తారు. సోయాలు కూడా గానీ మక్కలు గానీ వేయరు. ఇక
0: మొత్తానికి వ్యవసాయం చేస్తూనే ఉంటారు, ఎప్పటికీ వ్యవసాయం మంచిగా చేసుకుంటే మంచి లాభాలు
1: ఉంటారు.
0: మంచిదండి లక్కీరావు గారు, మరి మీ వ్యవసాయ వివిధ అనుభవాల్ని మాతో పంచుకున్నారు. మరి మీరు మునుముందు సాగు చేసే వివిధ పంటల్లో మంచి దిగుబడుల్ని లాభాల్ని సాధించాలని ఆశిస్తూ మీ వ్యవసాయ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు రైతంత రంగం కార్యక్రమంలో వివిధ పంటల సాగు అనుభవాల గురించి ఇంద్రవెల్లి మండలం కెసిలాపూర్ గ్రామానికి చెందిన మడావి లక్కేరావుతో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్. ఇది ఇఎల్టి ఇల్లు వ్యవసాయం.

రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు, రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. రేపటి కార్యక్రమానికి రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2950.

0: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
1: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
0: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి,
0: ఆకాశవాణిలో

0: ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి,
0: ఆకాశవాణిలో

0: ఉత్సాహం ఉంటుంది. ఇది రెండు వైపుల నుంచి ఎలా ఆ టీచర్స్ ఎలా వాళ్ళని సరిదిద్ది దానికి ఎలాగా చెప్పాలి, అలాగే స్టూడెంట్స్ ఈ ప్రశ్నించే తత్వాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి.
1: ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అనేది అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్క్విజిటివ్నెస్ అనేది లేకపోతే కనుక ఇంక్వైరీ టువర్డ్స్ నోయింగ్ ద థింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి ఈ రోజున్న పరిస్థితుల్లో. ఆ క్యూరియాసిటీ అనేది ఉండడము, అలాగే పిల్లలు ఆలోచించే తత్వము శక్తి పెంచుకునే పరిస్థితులు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. యాజ్ ఏ టీచర్ ఖచ్చితంగా ఆ ప్రశ్న వేసిన పిల్లలకి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉందండి. అంటే రెగ్యులర్ నోటేషన్ లో క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఫర్దర్ గా కూడా వాళ్ళని పిలిచి చెప్పవలసిన బాధ్యత ఒక ప్రతి ఒక్క టీచర్ మీద ఉండొచ్చు, లేకపోతే ప్రతి ఒక్క ఎల్డర్లీ పర్సన్ పైన ఉండొచ్చండి. సో అలాగే స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఈ రోజుల్లో చాలా మంది క్వశ్చన్స్ వేయకుండా ఐడిల్ గా ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఎంక్వైరీ నేచర్ అనేది కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ల అవగాహన శక్తిని పెంచుకోవచ్చు, వాళ్ల లెర్నింగ్ కెపబిలిటీని పెంచుకోవచ్చు, దానివల్ల కొత్త ఇన్నోవేషన్స్ అనేది కూడా రావడానికి ఒక అవకాశం ఆస్కారం అనేది మాత్రం ఉంటుందని నేను భావిస్తున్నానండి.
0: డాక్టర్ శరత్ గారు, తర్వాత మన ఏపీ కాస్ ఇతర విద్యా సంస్థలతో అలాగే ఇతర విజ్ఞాన సంస్థలైనటువంటి ఇస్రో సంస్థలతో ఏమైనా భాగస్వామ్యం ఉందా? భాగస్వామ్యం అంటే ఇది విద్యార్థులకు ఎలా ప్రయోజనంగా ఉంటుంది?
1: ఖచ్చితంగా అండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటైతే, అలాగే కొలాబరేషన్స్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది కూడా ఈ ఆర్గనైజేషన్ లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే అటు డిఆర్డీఓ అవ్వచ్చు, సిఎస్ఆర్ ల్యాబ్స్ అవ్వచ్చు, ఐఎస్ఆర్ఓ అవ్వచ్చు, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, యూనివర్సిటీస్, నియర్ బై యూనివర్సిటీస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ తో కొలాబరేట్ అయ్యి ఉంటుందండి. ఆ ఆర్గనైజేషన్స్ లో వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే కండక్ట్ చేస్తుంటారో, అది వర్క్ షాప్స్ అవ్వచ్చు, సెమినార్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక హ్యాకథాన్స్ ఈవెంట్స్, స్టూడెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అవ్వచ్చు, వాటన్నిటికీ కూడా ఎప్పుడైనా సరే మనం అప్రోచ్ అయితే కనుక కన్సర్న్ ఆర్గనైజేషన్స్ వీ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ద సపోర్ట్ ఫ్రమ్ ఫర్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ ఆర్గనైజింగ్ దోస్ ఈవెంట్స్ ఆర్ అదర్వైజ్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే అదర్ స్టేట్స్ లో కానీ మన స్టేట్స్ లో కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ కోసము ఉండే పరిస్థితుల్లో మనం సపోర్ట్ సిస్టమ్ లో కొంత గ్రాంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొలాబరేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా వేరే ఆర్గనైజేషన్స్ తో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్, స్టార్టప్స్ తో కూడా అసోసియేట్ అయ్యి వేరే యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో. మన ఏపీ కాస్ట్ లో ఇప్పుడు ఐడెంటిఫైడ్ గా రెండు రీజనల్ సైన్స్ సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి విజయవాడలో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఏమో రాజమండ్రిలో ఉందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ 100 నుంచి 200 మెంబర్స్ వరకు విజిట్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ కానీ అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్స్ అయితే కనుక వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ ఫుల్లెస్ట్ సపోర్ట్ ఇన్ జస్ట్ పర్మిటింగ్ దెమ్ వితౌట్ ఎనీ బేసిక్ చార్జెస్ ఆర్ ఫీస్. ఇన్ అడిషన్ టు దట్ నేషనల్ సైన్స్ డే ఏదైతే ఉందో, సో దానికి గాను మనకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలిలో ఎగ్జిస్టెన్స్ స్ట్రక్చర్ ఉందండి. ఆ స్ట్రక్చర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు వేరేస్ మండల్ స్కూల్స్ తో కానీ వేరేస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ తో కానీ కోఆర్డినేట్ చేస్తూ ఒక్కొక్క మండలానికి అట్లీస్ట్ 3 నుంచి 5 స్కూల్స్ లో మన తరపున ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కోసం కూడా మన ఫండ్ అనేది ఆ కన్సర్న్ మండల్ కోఆర్డినేటర్స్ కి, డిస్టిక్ కోఆర్డినేటర్స్ కి ఇస్తుంటామండి. దానివల్ల స్టూడెంట్స్ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ సిస్టమ్ లో కావాలంటే కానీ, అలాగే వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ ని వేరియస్ స్కూల్స్ కి ప్రమోట్ చేయడం కానీ దాన్ని ప్రజెంట్ చేయడం కానీ ఇటువంటి వాటన్నిట్లో కూడా ప్రోత్సాహం అనేది అందిస్తుందండి
0: సార్. అలాగే ఏపీ కాస్ట్ స్టూడెంట్స్ కి సంబంధించి ఏదైనా స్కాలర్షిప్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఎంతూసియాస్టిక్ స్టూడెంట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ వర్కింగ్ మోడల్స్ ఏమైనా చేస్తే వాటికి పేటెంట్స్ ఇప్పించడంలో కానీ ఏమైనా సహాయం చేస్తుందా?
1: పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏపీ కాస్ట్ లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఎవరైనా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ స్టూడెంట్స్ కానీ స్కాలర్స్ కానీ లిటరేట్స్ ఆర్ ఇల్లిటరేట్స్ ఆర్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అవ్వచ్చు అండి, వీళ్ళలో ఎవరైనా సరే కనుక అప్రోచ్ అయితే వాళ్ల ఐడియాని వెంటనే ప్రొటెక్ట్ చేయడం కోసం కావాల్సిన గవర్నమెంట్ ప్రొసీజర్స్ ని ఫాలో అవుతూ పేటెంట్ కి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఒకటి, అలాగే కొన్ని చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిన పరిస్థితి ఉంటుందండి. సో అటువంటి ఐడియాస్ ఏదైనా కనుక పిల్లలు తీసుకొస్తే వాళ్ళని మనం సపోర్ట్ సిస్టమ్ లో ముందుకు తీసుకువెళ్ళడానికి మన దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ ఉంటారో వాళ్ల ద్వారా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టుగా చూసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి
0: సార్. అలాగే ఇటీవల మీ దృష్టిని ఆకర్షించిన ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా విద్యార్థుల నుంచి?
1: రీసెంట్ గా ఆవిష్కార అనే ఒక ప్రోగ్రామ్ మనం ఒకటి చేస్తున్నామండి. వాటిల్లో సిగ్నిఫికెంట్ గా అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా కానీ, లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్ గా కానీ, లేకపోతే ఈ రోజు జరుగుతున్న హోమ్ థెఫ్ట్, థీఫ్ థెఫ్ట్ అటువంటి జరిగేదానికి కానీ,

0: పిల్లలు అంటే ఆటోమైజ్డ్ సొల్యూషన్స్ కానీ అటువంటివన్నీ ప్రజెంట్ చేసిన పరిస్థితులు చూస్తున్నామండి. సో కొన్ని బేసిక్ ఎలక్ట్రానిక్స్ తో చేసిన అయి ఉండొచ్చు, కొన్ని సైన్స్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుని దాని నుంచి డెవలప్ చేసిన ఇన్నోవేషన్ మెకానిజమ్స్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ అండి.
1: సార్ ఎక్కువగా విలేజ్ బేస్డ్ కంట్రీ కాబట్టి మనకు ఎక్కువ పల్లెలు గ్రామాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇంకా కొంతమంది ప్రజలు కొన్ని మూఢనమ్మకాలు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కూడా. ఇలాంటివి దూరం చేయాలంటే సమాజంగా మనం ముందుకు వెళ్లడానికి ఎలా దూరం చేయాలి వీటిని?
0: మెయిన్ గా సైన్స్ అనేది ప్రతిరోజు కూడా డెవలప్మెంట్ సైడ్ వెళ్తుంది. మనం ఈరోజు అంతరిక్షంలో కూడా అలాగే మార్స్ గ్రహంలో కూడా కమ్యూనికేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి, అలాగే మన ఆబ్జెక్ట్స్ పంపించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఇస్రో అవ్వచ్చు, లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్న వేరే సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా వేరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. కానీ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం కొన్ని ట్రైబల్ రీజియన్స్ లో అవ్వచ్చు, ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. దేవుడు మీద నమ్మకం అనేది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. అలాగే ఇటువంటి మూఢనమ్మకాలు అనేది కూడా ఏంటంటే వాళ్లకి వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం ఉన్న కమ్యూనిటీ బేస్డ్ నడుస్తున్న పరిస్థితుల్లో వాళ్లకున్న ట్రెడిషన్స్ ప్రకారం నమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే అవగాహన అనేది ఖచ్చితంగా ఎన్జీఓస్ అవ్వచ్చు, లేకపోతే కనుక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇటువంటి అవగాహన పెంపొందించడం మాత్రం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది.
2: ఇంతవరకు మీరు 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు పరిచయకర్త శ్రీ నన్నం మధు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ಹುಷಾರು ಜೋರೈನ ಪಾಟಲ ಹೋರು మీలోని జోష్కి మరింత జోష్నిచ్చే పాటలు వినండి, ఫోన్ చేయండి. దోర్జార్ జోర్దార్ ముచ్చట్లను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినండ్రి. ఫోన్ చేసిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 29508. ఇప్పటి సంధి 8:45 దాకా ఫోన్ చేయొచ్చు, మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు హుషారు కార్యక్రమంలో.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు శ్రీనివాస్ మేడం.
0: శ్రీనివాస్, ఎక్కడి నుంచి?
1: అంకోలి.
0: ఏం చేస్తుంటారు?
1: కూలి పని.
0: చెప్పండి, ఇప్పుడు ఏం పనులు నడుస్తున్నాయి మరి ఎండాకాలం?
1: ఏం పనులు లేవు మేడం, ఆదిలాబాద్లో మేస్త్రి పనికి.
0: మేస్త్రి పనేనా? చెప్పండి, ఏ పాట వింటారు?
1: రాజు విడ్స్ రాంబాయ్.
0: ఆ చిత్రం నుండి ఏ పాట?
1: అదే మన పాట మేడం
0: గుర్తొస్తలేదా? సరే, మరి ఆ చిత్రం నుండి అయితే ఇప్పుడు ఒక పాట వేస్తాను, వినేసేయండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2950081. ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. అలాగే మీరు చెప్పాలనుకున్న మంచి మంచి ముచ్చట్లను కూడా మాతో పంచుకోవచ్చు.
5: చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడైతే ఒక కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు సద్దర్పూర్ నాగేష్.
0: ఎక్కడి నుంచి?
1: ఆదిలాబాద్, గాంధీ నగర్.
0: ఏం చేస్తుంటారు?
1: నేను డ్రైవర్ అమ్మా, టూరింగ్ సెంటర్.
0: డ్రైవింగ్ చేస్తుంటారు?
1: లోకల్.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: గంగోత్రి చిత్రమందిలో ఒక పాట అయింది అమ్మా.
0: గంగోత్రి నుంచి
1: ఒక పాట,
0: ఏదైనా ఒక పాట. సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట వినిద్దాం.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో చెప్పండి అమ్మా, మీ పేరు?
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి పేరు.
1: సాక్షి మేడం.
0: సాక్షి, ఎక్కడ నుంచి?
1: సకినాపూర్ మేడం.
0: ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటావు?
1: డిగ్రీ చేస్తున్నా మేడం, ఫైనల్ ఇయర్.
0: ఏ గ్రూప్?
1: బీకామ్ మేడం.
0: తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఏం ప్లానింగ్ ఉంది మరి?
1: పీజీ చేద్దాం అనుకుంటున్నా మేడం.
0: పీజీ చేయాలని ఉంది. అక్కడ నుంచి ఇప్పుడు సక్నాపూర్ నుంచి అప్ అండ్ డౌన్ ఏనా, ఏమన్నా హాస్టల్లో ఉంటావా?
1: అప్ అండ్ డౌన్ మేడం,
0: రోజు రావడం పోవడం. ఇక సరే అమ్మా, చెప్పు ఏ పాట వింటావు? సరే, తప్పకుండా వసంతం సినిమా నుండి ఇప్పుడు నువ్వు కొన్న పాట వినేసాయి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ, ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత

0: విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో మరొకరితో మాట్లాడదాం. హలో,
2: హలో,
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు. ఎక్కడి నుంచి ఉపేందర్? ఏం చేస్తుంటారు? వెల్డింగ్ షాప్. చెప్పండి, ఏ పాట వింటారు? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223 00081, మరొక నంబర్ 2958.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు మేడం కార్తీక్.
0: కార్తీక్, ఎక్కడి నుంచి? ఎందుకు అర్థమైతలేదు? ఇదే మొదటిసారా ఫోన్ చేయడం? చెప్పండి కార్తీక్ గారు, ఏం చేస్తుంటారు? హైదరాబాద్ లో వర్క్ చేస్తారు. ఇప్పుడు ఆదిలాబాద్ కు వచ్చారా? హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారా? ఈ రోజు వచ్చారా? చెప్పండి, ఏ పాట వింటారు? సరేనండి, తప్పకుండా. మరి మీరు కోరిన పాట మరి ఇప్పుడైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

ఇది ఇయాల్టి ఉషారు జోరైన పాటల హోరు. రేపు రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమంలో మరెన్నో జోర్దార్ పాటలు వింటారు. గట్లనే మీరు చుక్క ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి డియర్ ఫా కథ వింటారు. రచన కేవి నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి.
1: అమెరికా నుంచి శైలేంద్ర వస్తున్నాడన్న ఉత్సాహం రాఘవయ్యని ఒక పట్టాన నిల్వనీయడం లేదు. ఉదయాన్నే లేచి భార్య సులోచన ఫోటో ముందు నిల్చొని, సునా చూశావా నీ కొడుకు ఎంత ఎదిగిపోయాడో, వాడిప్పుడు అమెరికాలో ఒక గొప్ప ఇంజనీర్. వాడు ఇంజనీర్ అవడానికి మాత్రం కష్టపడింది నేనే. ఎల్కేజీలోనే వాణ్ణి గుంటూరు తీసుకెళ్లి 25,000 రూపాయల ఖర్చుతో హాస్టల్లో వేసి వాణ్ణి ఇంత గొప్పవాణ్ణి చేశాను. నువ్వేమో వాడు చదువు సంధ్యల పేరుతో పూర్తి దూరమవుతున్నాడు, వాణ్ణి మన దగ్గరే ఉంచుకొని చదివిద్దామండి అనేదానివి. వాడు మన దగ్గరే ఉంటే ఇంతటి వాడయ్యేవాడా? అటు పల్లెగా ఇటు పట్నంగా కాకుండా ఎదిగిన మన ఊళ్ళో ఏం చదువులున్నాయని వాదించేవాణ్ణి. నిజానికి వీడి తోటి వాళ్లంతా ఇప్పటికీ ఆవారాగాళ్లై రోడ్లంతా తిరుగుతున్నారు. వాళ్ల తల్లిదండ్రులు నావైపు జెలసీగా చూస్తూ, మీ వాడు నెలకి 3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట కదా రాఘవయ్య గారు అంటుంటే ఎంత పొంగిపోతున్నానో తెలుసా. నా బాధంతా ఒక్కటే, అంత ఉన్నతంగా ఎదిగిన వాణ్ణి నువ్వు కళ్ళారా చూడలేకపోయావు. వాడీరోజు అమెరికా నుంచి వస్తున్నాడు, నన్ను నీ ఫోటోని అమెరికా తీసుకెళ్తానని వస్తున్నాడు. సులోచన, నాకీ వయసులో డాన్స్ చేయాలనిపిస్తుంది, రేపో మాపో అమెరికా వెళ్ళాలి కదా, అందరికీ వీడ్కోలు చెప్పి వస్తాను అని ఫోటోకి చెప్పి బయలుదేరాడు. వరండాలోకి రాగానే వాలుకుర్చీ కనిపించింది. ఇన్నాళ్ళు నాకు విశ్రాంతినిచ్చిన నిన్ను అమెరికా తీసుకెళ్లడం సాధ్యపడటం లేదు అని ప్రేమగా బాధగా దాని నిమిరాడు. చేతికరణి తీసుకుంటూ, అమెరికాలో అన్నీ స్టీలు కర్రలుంటాయేమో, శైలేంద్ర నిన్ను వద్దంటే ఇక్కడే ఉండిపో అనుకుని కళ్లలో తడి పేరుకుపోతుంటే దాన్ని ముద్దెట్టుకున్నాడు. పంచెను భుజాన వేసుకోబోతూ, అమెరికాలో నిన్ను భుజంమీద వేసుకుంటే నన్ను వింతగా చూస్తారేమో కదూ, ఇంకా ఈ ముతక పంచెలేమిటి అని కోడలు మనవలు గేలిచేస్తుంటే నువ్వు భరించలేవు కదూ. నాకు ఇన్నాళ్ళు రాజసాన్ని తెచ్చిపెట్టిన నీకు కన్నీళ్లతోనే కృతజ్ఞతలు అనుకుంటూ జాలువారిన కన్నీటిని అదే పంచెతో తడుముకొని భుజం మీద వేసుకొని చెప్పులు తొడుక్కొని బయలుదేరాడు. సందు మలుపులో కనిపించిన షావుకారు రాజయ్యతో గర్వంగా చెప్పాడు, రాజయ్య అమెరికా వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పుడొస్తానో ఏమిటో, పొలాన్ని ఇంటిని కూడా అమ్మేశాను అన్నాడు. చివరి మాట అంటున్నప్పుడు కళ్లలోంచి నీళ్లు జలజలా రాలాయి. అదృష్టవంతుడివి రాఘవయ్య, పొలాన్ని ఇంటిని తిండిలేక అమ్మటం లేదు కదా, నువ్వే ఇక్కడ ఉండనప్పుడు ఇంకా అవెందుకు. నీ కొడుకు సరైన నిర్ణయమే తీసుకున్నాడు, అమెరికా వెళ్ళాక మా అందర్నీ మర్చిపోకు అన్నాడు రాజయ్య. లేదు రాజయ్య, అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటాను, ఇంకా వెంకటయ్యని సుధాకర్ పంతుల్ని జోసెఫ్ని కాంతయ్యని రసూల్భాయ్ని కలిసి వస్తాను అన్నాడు. ఇంతకీ పొలాన్ని ఇంటిని ఎందుకు అమ్మేశారు అని అడిగాడు రాజయ్య. పొలాన్ని 100,000 రూపాయలకి, ఇంటిని 80,000కి అమ్మేశాను, అడ్వాన్సుగా 60,000 ఇచ్చాడు, మన లక్ష్మీనర్సయ్యే కొన్నాడు అని చెప్పాడు. నేనిలా అంటున్నానని అనుకోవద్దు గాని, పొలం అమ్మినా ఇల్లు అమ్మాల్సింది కాదేమో రాఘవయ్యా అన్నాడు రాజయ్య. మా శైలేంద్రకిష్టం లేదు రాజయ్య, అయినా నేను ఉండనప్పుడు ఆ ఇల్లు మాత్రం ఎందుకు అని ముందుకు సాగాడు. 4-5 గంటలు ఊరంతా తిరిగి ఆనందంగా అమెరికా వెళ్తున్నానని అందరికీ చెప్పి వీడుకోలు తీసుకుని వచ్చాడు. ఓమారు పొలం వైపు వెళ్లి ఆ నేలని సుతారంగా తడిమాడు. కళ్లలోని నీళ్లు వానచుక్కల్లా పడి ఇంకిపోయాయి. పిడికెడు మట్టి తీసుకుని ఆప్యాయంగా జేబులో పోసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి ఇంట్లోని ప్రతి జ్ఞాపకాన్ని నెమరేసుకున్నాడు. ఇంట్లో అటకమీద పాతబడిన ఉయ్యాల బూజుపట్టి కనిపించింది. శైలేంద్ర కోసం చేయించిందది. వాడోసారి దాంట్లోంచి కింద పడితే సులోచన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వాడు గుక్కపెట్టి ఏడ్చి శ్వాస తీసుకోవడం ఆపేసి గుడ్లు తెలేశాడు. అప్పుడు వాడి చెవులు మూసి నోట్లో నోరు పెట్టి ఊది ఛాతిమీద రాసి తానెంత గాభరాపడ్డాడు. అలాంటివాడు ఈరోజు అమెరికాలో పెద్ద ఇంజనీర్. వాణ్ణి ఇంజనీర్ చేసి అమెరికా పంపాలని తాను కన్న కలలు అన్నీ ఇన్నీ కావు. పదేళ్ల వయసు నుంచే అదే పదం ఒక మంత్రంలా చెప్పేవాడు. ఓసారి పొలంకి ఉన్న మోటార్లో నీళ్లు పోసి, నేను ఇంజన్లో నీరు పోశాను, ఇప్పుడింకా ఇంజనీర్నేనా అని అడిగితే తానెంత నవ్వాడు. డబ్బు కోసం పంట ఎక్కువ పండించడానికి ప్రయత్నించేవాడు. 4వ ఏట నుంచి 25 ఏళ్ళు వచ్చే వరకు వాణ్ణి హాస్టల్లోనే ఉంచి చదివించడానికి తానెన్ని కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలన్నీ ఈ ఆనందం ముందు దూదిపింజలై ఎగిరిపోతున్నాయి. వాడు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మంత్రముగ్ధుడై వినేవాడు. గొప్పింటి సంబంధం వచ్చినప్పుడు మురిసిపోయి పెళ్లి చేశాడు. తన జీవితాశయం నెరవేరడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. 15 రోజుల క్రితం శైలేంద్ర ఫోన్ చేసి, ఫా, నిన్ను ఆ పల్లెటూర్లో ఇంకా ఎవరు చూసుకుంటారు? రేపేదైనా జబ్బు చేసినా, వృద్ధాప్యంలో పడి ఏదైనా దెబ్బలు తగిలినా ఆ ఇంట్లో నిన్ను చూసుకునేవాళ్ళెవరున్నారు? ఈ వయసులో నీకు అన్నీ సమకూర్చి నిన్ను బాగా చూసుకోవడం అవసరం. అది నా బాధ్యత. అందుకే ఇల్లు పొలం అమ్మేసేయి. నేను ఈ నెల 22న వస్తున్నాను. నువ్వు నా వెంట వస్తున్నావు, దట్స్ ఆల్ అని చెప్పాడు. రాఘవయ్యకి నోటిమాట రాలేదు. అయినా, వద్దురా, ఉన్న ఊర్లో ఇంటిని పొలాన్ని అమ్మి నీ వెంట రావాలి అంటే కొంచెం బాధగా ఉంది. ఇక్కడ నా కష్టాలేవో నేను పడతానులే అన్నాడు. వద్దుఫా, నా మాట విను. ఈ వయసు నువ్వు కష్టపడే వయసు కాదు. ఆ పల్లెలో రేపేదైనా జరిగితే చెట్టంత కొడుకు లక్షలు సంపాదిస్తున్నా ఏం లాభం అని నన్ను ఆడిపోసుకుంటారు ఫా. నీకు అన్నీ సమకూర్చి ఏ లోటు లేకుండా నిన్ను చూసుకోవడం ఆ పల్లెలో ఎవరికి సాధ్యం? అందుకే నా వెంట వస్తున్నావు. ప్లీజ్ ఫా, మరేం చెప్పొద్దు అని ఫోన్ పెట్టేశాడు. రాఘవయ్యకి ఓవైపు ఆనందం, మరోవైపు ఉన్న ఊరిని విడిచిపెట్టాల్సి వస్తున్నందుకు బాధ కలగలిపి వచ్చాయి. ఆ మాటల్ని ఎవరితో పంచుకోవాలో తెలియక సులోచన ఫోటో ముందుకెళ్లి చెప్పుకున్నాడు. కొడుకు ఫోనొచ్చినప్పుడల్లా తానెంత వాడయ్యాడో తెలిసి ఉబ్బి తబ్బిబ్బయ్యేవాడు. రెక్కలు కట్టుకుని ఈ క్షణాన్నే అమెరికాలో వాలిపోవాలని ఆతృతపడేవాడు. మడత కుర్చీలో కూర్చొని ఆకాశంలో ఎగిరిపోతున్న విమానం వైపు ఆశగా, ఆతృతగా, ఆవేదనగా, ఆసక్తిగా కళ్ళు చిట్లించి చూసేవాడు. ఏ రోజైనా కొంచెం కిందుగా ఎగురుతూ పోయే విమాన శబ్దం వినిపిస్తే శైలేంద్ర ఇంటి ముందు దిగుతున్నంత మనసు పులకరించిపోయేది. తన జీవితంలో విమానం ఎక్కుతానని ఏనాడో ఊహించనిది నిజమవుతున్నందుకు ఆశ్చర్యపోయేవాడు. ఎప్పుడో చాలా ఏళ్ల కిందట సులోచనని, 6 ఏళ్లున్న శైలేంద్రని బేగంపేట విమానాశ్రయం చూపించడానికి తీసుకెళ్లినట్టు గుర్తు. భూమిని దద్దరిల్లజేస్తూ వచ్చిన విమానాన్ని చూస్తూ కేరింతలు కొడుతున్న శైలేంద్రకి విమానయానం ఎంత గొప్పదో, తాను బాగా చదివి అమెరికా ఎలా వెళ్లాలో 2 గంటలు చెప్పినట్లు గుర్తు. హైదరాబాద్, గుంటూరు, ఒంగోలు, విజయవాడల్లో వాడి హాస్టల్ చదువంతా గడిచిపోతుంటే ఏడాదిలో ఎప్పుడైనా హోమ్సిక్ హాలిడేస్కి ఇంటికొచ్చే 10 రోజుల్లోనూ అమెరికా గురించి కథలు కథలుగా చెప్పేవాడు. అవన్నీ ఫలించి ఈరోజు తనని కూడా అమెరికా తీసుకెళ్తున్నాడు. రాఘవయ్యని తేనెతుట్టెలా ఆలోచనలు ముసురుకుంటున్నాయి. కొడుకొచ్చే రోజు కోసం భారంగా రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు రానే వచ్చింది. ఇంటి ముందాగిన కారులోంచి శైలేంద్ర దర్జాగా దిగి దర్పంగా అడుగులేసుకుంటూ వస్తుంటే రాఘవయ్య నిలువెల్లా పులకించిపోయాడు. శైలేంద్ర వస్తూనే హాయ్ ఫా అని తండ్రి పాదాలకు మొక్కాడు. తర్వాత తండ్రిని గట్టిగా కౌగలించుకున్నాడు. తండ్రి ఫ్రెండ్స్ కోసం రకరకాల గిఫ్ట్లు తీసుకొచ్చిచ్చాడు. వాడలోని వాళ్ళందర్నీ పేరు పేరునా పలకరించాడు. ఊరంతా రాఘవయ్య అదృష్టాన్ని, కృషిని పొగుడుతుంటే ఇల్లంతా సందడిగా మారింది. 4-5 గంటల తర్వాత సులోచన ఫోటో తీసుకుని తన లగేజ్ సర్దుకొని కొడుకుతో పాటు రాఘవయ్య కారెక్కాడు. కళ్లనీళ్లతో ఇంటిని తనివితీరా చూసుకున్నాడు. అందరితోనూ చేతులు కలుపుతుంటే కారు కదిలింది. రాఘవయ్య ఇంట్లోకి ఒంటరితనం అడుగుపెట్టింది. కారు హైదరాబాద్ సిటీ చేరింది. చాలా కింది నుంచి విమానం బరబరలాడే శబ్దం చేస్తూ వెళ్తోంది. రాఘవయ్య కొడుకువైపు గర్వంగా చూస్తూ, శైలు, విమానంలో టాయిలెట్స్ ఉంటాయిరా అని అడిగాడు. శైలేంద్ర నవ్వి, ఉంటాయి ఫా అన్నాడు. మరి అమెరికాలో నాకు వాలుకూర్చి చేతికర్రా దొరుకుతాయా అన్నాడు. శైలేంద్ర తండ్రివైపు విస్మయంగా చూసి ఇలా అన్నాడు, నువ్వొచ్చేది అమెరికా కాదుఫా, ఇక్కడి వరకే హైదరాబాద్కి. ఆ మాట విని రాఘవయ్య హతాశుడయ్యాడు. పైన వెళ్తున్న విమానం రెండు ముక్కలై భయంకరంగా తనమీదే కూలుతున్నట్టనిపించింది. ఏంట్రా నువ్వనేది అన్నాడు షాకింగ్గా. అవునుఫా, ఇక్కడికే. నేను నిన్ను అమెరికా తీసుకెళ్తానని ఎప్పుడూ అనలేదే. అయినా అక్కడికొచ్చి నువ్వేం చేస్తావు? నీ కోడలికి కూడా ఈ మధ్య జాబ్ వచ్చింది. నేను రమ్య ఆఫీసులకి, పిల్లలు స్కూల్స్కి వెళ్తే అక్కడ కూడా ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటావు? నిన్నెవరు చూసుకుంటారు అన్నాడు. మరిప్పుడు ఎక్కడికి రా వెళ్లేది?

0: గొంతు తడారిపోతుంటే మాటలు భారంగా పెగిల్చుకొని అడిగాడు. అప్పుడే కారాగింది. రాఘవయ్య ఆ కారు కిటికీలోంచి ఆ భవనం ముందరి బోర్డును చూసి స్థానమయ్యాడు. కళ్లల్లో గండిపడ్డట్టు నీటి చలమలు కప్పేశాయి. మసక మసగ్గా చదివాడు. సుశ్రుత ఓల్డేజ్ హోమ్. శైలేంద్ర అప్పటికే కారు దిగి డోర్ తీశాడు. ఒక వర్కర్ వచ్చి లగేజీ తీసుకెళ్లాడు. రాఘవయ్య శిలావిగ్రహమై నడిచాడు కొడుకు వెంట. అడుగులు తడబడుతుంటే ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ఎదురొచ్చాడు వినయంగా. నిశ్శబ్ద శోకవనంలా ఉందది. అక్కడక్కడ ఆడా మగా వృద్ధులు రాఘవయ్య వైపు జాలిగా బేలగా చూశారు. మేనేజర్ ఓ గదిలోకి వాళ్లని తీసుకెళ్లి బెడ్ని చూపించాడు. డియర్ ఫా, ఇక్కడ అన్ని వసతులు ఉంటాయి. నిన్ను అనుక్షణం కంటికి రెప్పల్లా వీళ్లే చూసుకుంటారు. ఆ పల్లెలో నిన్నెవరు చూసుకుంటారు? ఇక్కడైతే టూత్ బ్రష్ మీద పేస్ట్ పెట్టివ్వడం దగ్గరనుంచి రాత్రిపూట మాస్కిటో కాయిల్ పెట్టడం వరకు అన్నీ వీళ్లే చూసుకుంటారు. మంచి ఫుడ్ ఇస్తారు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి పళ్ళు, వారానికోసారి డాక్టర్ చెకప్, అన్నీ ఉంటాయి. రామకృష్ణ అనుకుంటూ హాయిగా ఉండొచ్చు ఫా. శైలేంద్ర ఓ గైడ్లా ఏ అనుభూతి లేకుండా చెప్పుకుంటూనే వెళ్తున్నాడు. రాఘవయ్య చెవులు వినడం మానేశాయి. నెలకి 3,000 రూపీస్ పే చేయాలి ఫా. ఇంటిని పొలాన్ని అమ్మిన డబ్బుని బ్యాంక్లో ఫిక్స్డ్ చేశాను. దాని ఇంట్రెస్ట్తో ఇక్కడ నీకు అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. ఆ పల్లెలో నువ్వెప్పుడు ఎలా ఉన్నావో అనే టెన్షన్ నాకింకా అసలే ఉండదు. జవసత్వాలు ఊడిపోతుంటే బెడ్ మీద కూలబడ్డాడు రాఘవయ్య. శైలేంద్ర కాగితాలన్నీ పూర్తి చేసి హడావిడిగా, ఫా, ఈ రాత్రి నాకు 8 గంటలకు ఫ్లైట్ ఉంది. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. ఓకే ఫా, లీవ్ మీ అన్నాడు. వెళ్ళిపోబోతున్న కొడుకు చెయ్యిని గబుక్కున అందుకున్నాడు రాఘవయ్య. ఆ తండ్రి ఒంటి నిండా చెమటలు, కళ్ళ నిండా కన్నీళ్లు. శైలు, నాకిక్కడ భయంగా ఉందిరా, మనూరు వెళ్ళిపోతాను అన్నాడు బేలగా. శైలేంద్ర మౌనంగా చేతిని విడిపించుకున్నాడు. వాచి చూసుకుని వడివడిగా వెళ్ళిపోయాడు. రాఘవయ్య గుండె కన్నీటి పుట్టైంది. దుఃఖం జలపాతమై కదిలిపోతుంటే కుంగిపోయి కూర్చున్నాడు. అప్పుడే రాఘవయ్య భుజం మీద చేయి పడితే ఉలిక్కిపడ్డాడు. అతడు అదే గదిలో ఉండే మరో వృద్ధుడు. హలో, నా పేరు రామలింగేశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్. ఇప్పుడు నువ్వు కొడుకుతో ఏమన్నావు? నాకిక్కడ భయంగా ఉందిరా, మనూరు వెళ్ళిపోదాం అని కదూ. మనం పిచ్చి తండ్రులమయ్యా, ఇదే మాట వాడు అని ఉంటాడు, గుర్తు తెచ్చుకో. కొడుకు ప్రయోజకుడు కావాలని 5-6 ఏళ్ల వయసులోనే ఏ గుంటూరు హాస్టల్లోనో, హైదరాబాద్ హాస్టల్లోనో, విజయవాడ హాస్టల్లోనో వాణ్ణి జాయిన్ చేసినప్పుడు భయం భయంగా ఆ పసివాడు ఇదే మాట అని ఉంటాడు. ఆ రోజే మనం ఇంటికి తీసుకుని వచ్చి ఉంటే మనమిప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం. మనం ఎవరం గ్రహించడం లేదు. వాళ్ళు ప్రయోజకులు కావాలనే భ్రమలో మనం కూడా ఒక సంగతి మర్చిపోతున్నాం. హాస్టల్ జీవితాలు మన పట్ల వాళ్లలో వాళ్లకే తెలియని ఒక కసిని పెంచుతున్నాయి. అదేంటో తెలుసా? నువ్వు నన్ను చిన్ననాడు హాస్టల్లో దింపేస్తే పెద్దయ్యాక నిన్ను నేను ఓల్డేజ్ హోంలో పడేస్తాను. ఆనాడే ఆ పసిగుండెలు చేసే మౌన శపథాలు వినే శక్తి ఉంటే మనకీ గతి పట్టి ఉండేది కాదు. బాధపడకండి అని మరోసారి భుజం తట్టాడు. నిజమే, రాఘవయ్య చెవుల్లో 6 ఏళ్ల వయసువాడు శైలేంద్ర. నాన్న, హాస్టల్లో నాకు భయమేస్తుంది, మనింటికి వెళ్ళిపోదాం నాన్న అన్న మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. కాని ప్రయోజకుణ్ణి చెయ్యటమే పాపమని ఈనాటి యువతరం గుడ్డిగా భావిస్తే ఏ శిక్షనైనా తీయగా అనుభవిద్దాం. తల్లిదండ్రుల మనసంటే ఇంకా వెన్నముద్దలే అని నిరూపిద్దాం అనుకొని భారంగా మంచం మీద నడుం వాల్చాడు రాఘవయ్య. సరిగ్గా అదే సమయానికి శైలేంద్ర ఎక్కిన విమానం సుశ్రుత ఓల్డేజ్ హోమ్ బిల్డింగ్ పైనుంచి ఎగురుతూ వెళ్తోంది. అందులో శైలేంద్ర ఏదో బరువు దిగిపోయినట్టు నిట్టూర్చాడు.
1: ఇప్పటి వరకు కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి డియర్ ఫా కథ విన్నరు రచన కే వి నరేందర్, చదివినది పి కమలాకర్ రెడ్డి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420.

0: రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 43వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతి రెడ్డి.
1: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
2: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
1: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
2: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
2: గుర్తుంచుకోండి,
1: లాభవాణి,
2: ఆకాశవాణి,
1: శుభవాణి,
2: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఏఎం మనస్సు నిండా. ముచ్చట వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఈరోజు ముచ్చట కార్యక్రమంలో పల్లె బతుకులకు అక్షర రూపం తాగ్జాండే కవిత్వం, కవి ఉపాధ్యాయుడు తాగ్జాండే చరణ్ దాస్తో ముచ్చట మొదటి భాగం ఇప్పుడు విందా. వీరితో ముచ్చట పెడతారు కేలేని.
3: చక్కని తెలంగాణ నుడికారం పలుకుబల్లల్లో తెలంగాణ బతుకుల్ని చిత్రిస్తూ, వేడి భావాలను చిమ్ముతూ, వాడిగల వాక్యాలను అల్లుతూ ముందుకు సాగుతున్న అచ్చమైన పల్లెకవి తాస్కాండే చరణ్ దాస్. ఏ కవిత రాసినా పాట రాసినా అలా పల్లెతల్లి కళ్ళల్లో మెదులుతుంది. అలాంటి అచ్చమైన మాండలిక భాషలో కవితలు అల్లుతూ అందరినీ, ముఖ్యంగా సాహితీ ప్రియుల్ని అలరిస్తున్న చరణ్ దాస్ గారి అంతరంగాన్ని ఈరోజు మనతో పంచుకునేందుకు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం చరణ్ దాస్ గారు.
4: నమస్కారం అండి.
3: ముందుగా మీ కవితల వేడి, మీ భావాల వేడి ఇవన్నీ కూడా మీ కవితాధారలు చూస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. అయితే అంతకు ముందు దాని వెనక, మీ ఈ కలం వెనక ఏ సిరాతోనైతే మీరు ఈ కవితల్ని అల్లుతున్నారు, మరి ఆ సిరా ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే మీకు ఈ సాహిత్యంలో ప్రేరణ, మీ బాల్యం, ఎందుకంటే మీరు రాస్తున్న ప్రతి దాంట్లో కూడా పల్లె జీవితాలు, పల్లె ముడిపడి ఉంటాయి. ఇంతగా ఇవి పెనుగోసుకోవడానికి కారణం అంటే పల్లె నుంచి మీరు రావడమే అనుకుంటా. అలాంటి మీరు పుట్టి పెరిగిన పల్లె గురించే ముందుగా మనం మాట్లాడుకోవడం షురు చేద్దాం. చెప్పండి మీ ఊరు గురించి, మీ బాల్యం గురించి.
4: మా ఊరు యాపలగూడ. ఇక నేను ఏ కాలాన్ని కూడా నేను పట్టణంలో గడిపింది లేదు. ఒక చదువుల నిమిత్తము నేను పండిత శిక్షణ పొందినప్పుడు మాత్రమే ఒక సంవత్సరం హైదరాబాద్ లో ఉండవలసి వచ్చింది. అంత తప్ప నేను ఎప్పుడు కూడా పల్లెను వదిలిపెట్టి ఉండలేదు. కొత్తగా నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆసిఫాబాద్ దగ్గర పెద్ద ఊరు అని అనుకున్నాం, గాని రాకపోకలకు అసౌకర్యంగా ఉండడంతో మేము ఆ ఊర్లోనే ఉన్నాము. ఆ ఊర్లోనే ఉండడంతో పల్లె ఇప్పటికి కూడా నేను పల్లెటూరులోనే ఉంటున్నాను, మా సొంత గ్రామంలోనే ఉంటున్నాను. ఆ పల్లె అంటే అంత పెనవేసుకున్నది. మరి అక్కడి పల్లె జీవితాలు, అక్కడి వ్యవసాయము, అక్కడి పశు సంపద. ఇక ముఖ్యంగా మా కుటుంబం అయితే పశు సంపదకు అగ్రగామైనటువంటి కుటుంబము. మా బాల్యంలో 200 మేకలు, 100 ఆవులు, 4-5 బర్లు ఇలా ఉండేవి. ఇవి అన్నిటినీ మేము చూస్తున్నాము. ఇక రెండో అంశం ఏంటిదంటే మాది తెలుగు ఊరు, తెలుగు సాంప్రదాయాలకు పుట్టినూరు అని చెప్పొచ్చు మా యాపలు కూడా. ఇక బాల్యంలో మేము అప్పటి తీరుతెన్నులు వేరిగా ఆడుకోవడం గాని, బాల్యమిత్రులు గాని, ఆదివారం సెలవు రోజులలో గాని, మా బాల్యమిత్రుడు అనేటటువంటి దువాస కిష్టర్ నాని ఉన్నారు, వాళ్ళ తాత కథలు చెప్పేవాడు. ఆ తాతతో విన్న కథల్ని తర్వాత మాకు సాయంత్రం వేళల్లో గాని, సెలవు సమయాలలో గాని చెప్పేవాడు. అట్లా అంటే ఒక సాహిత్య సృజన అనేది మాలో దాగి ఉన్నది, గాని అది బయటపడడానికి కొంత సమయం పట్టింది.
3: ఎట్లా బయటపడ్డది, ఏ రకంగా ఆ రంగంలో ముందుకు పోతున్నారు అని మాట్లాడుకునే కంటే ముందు మీరు అంతగా మమకారం పెంచుకున్న పల్లె గురించే మాట్లాడుకుందాం. అయితే మీ విద్యాభ్యాసం పూర్తిగా మీ పల్లెటూరులోనే జరిగిందా, ప్రాథమిక విద్య?
4: అవును, ప్రాథమిక విద్యనే కాకుండా 10వ తరగతి దాకా కూడా మేము అదే ఊళ్ళో చదివినాం. అప్పుడు మాది ప్రైమరీ స్కూల్ హై స్కూల్ అనేది వేరు వేరు లేకుండే
3: ఒకటే దాంట్లో.
4: ఒకటో తరగతిలో చేరినామంటే పదో తరగతి దాకా ఒకటే బడి ఉండే. అది ముందు మాదైతే యూపీఎస్ అంటే సెవెంత్ దాకా ఉన్న పాఠశాల మాతోనే అప్గ్రేడ్ అవుతూ పోయింది. మాది మొదటి బ్యాచ్ యాపల్గూడలో 84-85 విద్యా సంవత్సరంలో మాది మొదటి బ్యాచ్ గా మా బ్యాచ్ కు పర్మిషన్ వచ్చింది. అంతకు ముందు బ్యాచ్ కూడా నడిచింది గానీ ఆ బ్యాచ్ కు పర్మిషన్ రాలేదు. వేరే స్కూల్ నుంచి ప్రైవేట్ గా కట్టి చదువుకున్నారు. పాపం చదివింది రెగ్యులరే గాని వాళ్ళకు మా ఊరి మా స్కూల్ పేరట సర్టిఫికెట్స్ రాలేదు. అయితే మా బ్యాచ్ నుంచి మొదటి పర్మిషన్ వచ్చింది. ఇక ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఆ పాఠశాలలోనే చదివాము.
3: అయితే ఇప్పుడు అక్కడ నుంచి వెళ్లిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం తప్పలేదు, వదిలి పట్టణానికి రాక తప్పలేదు.
4: తప్పలేదు.
3: ఇంటర్మీడియట్ ఆ తర్వాత విద్యాభ్యాసం ఎట్లా?
4: ఇంటర్మీడియట్ నాకు ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీలోనే, అప్పుడు డిగ్రీ కాలేజీలోనే
3: ఇంటర్ డిగ్రీ రెండు కలిసి ఉండే,
4: రెండు కలిపి ఉండే. ఆ డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ నాకు సీటు దొరికింది. కానీ మాకు ఆదిలాబాద్ సౌకర్యంగా ఉన్నది రాకపోకలకు. అప్పుడు బస్సు నడిచేది సాతనాల దాకా. ఆ బస్ కు వచ్చే వాళ్ళం ఒక రూపాయి టికెట్ ఉండే. రూపాయి పోవడానికి రూపాయి రావడానికి 2 రూపాయలుంటే కాలేజీ అయిపోయేది. ఇట్లా రోజు అప్ అండ్ డౌన్ చేశాను. అప్ అండ్ డౌన్ చేస్తూ ఇంటర్మీడియట్ చదివాను.
3: ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కూడా అదే కాలేజీలో అయిపోయింది.
4: ఆ డిగ్రీ చదివేటటువంటి అవకాశం రాలేదండి. నేను ఇంటర్మీడియట్ చదివిందంటే 2 ఇంగ్లీష్ సబ్జెక్టులతోనే ఆగిపోయింది నా చదువు. ఈ ఆగిపోవడంతో ఇంట్లో పశు సంపద ఉంది కదా, మేకలు ఆవులున్నాయి అని ఆ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ కాగానే నేను కొన్ని రోజులు మేకలు మేపినా, కొన్ని రోజులు ఆవులు కూడా మేపినా. దాంతో నా చదువు ఆగిపోయింది.
3: అంటే ఇంటర్మీడియట్ వరకే చదువు ఆగిపోయింది. మరి తర్వాత ఎట్లా కొనసాగింది ఉద్యోగంలో?
4: 6 సంవత్సరాలు అలా పశువులు మేపుకుంటూనే ఒక ఆలోచన వచ్చి ఒక మిత్రుడు కలిసిండు. అయితే నా దాంట్లో ఒక ఉపాధ్యాయుడు కూడా దాగి ఉన్నాడు, కానీ సర్టిఫికెట్ లేదు. ఏం చేద్దామని ఆ మిత్రంతో ఆలోచన చేస్తే ఆ మిత్రుడు ఒక సలహా ఇచ్చిందంటే, నీ దగ్గర చదువు చెప్పేటటువంటి సామర్థ్యం ఉన్నది చరణ్, నాకు ప్రైవేట్ స్కూల్లో ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన కరెస్పాండెంట్, నేను అడిగినా ఆయన ఒకరికి అవకాశం ఇస్తానన్నాడు పాఠాలు చెప్పడానికి అని అంటే సరే పోదాం పదా అని వెళ్ళినాం. పాపం ఆయన అవకాశం ఇచ్చిండు. అప్పుడు 93లో ఇది ఇంటర్మీడియట్ ఫెయిల్ ఉన్నప్పటికీ కూడా మీరు బాగా చెప్తే సార్ మిమ్మల్ని కొనసాగించుకుంటాము అని అంటే ఒక నన్ను నాతో పాఠాలు చెప్పించిండు. సార్ బాగా చెప్పిండ్రు, మీరు రేపటి నుండి రండి అని అన్నారు. అట్లా 10 సంవత్సరాలు పనిచేసిన సార్. ఆ 10 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి కాలంలోనే 95లో ఒక డిఎస్సీ పడ్డది. ఆ డిఎస్సీ పడేసరికి ఇక తోటి తెలిసిన వాళ్ళు ఉద్యోగం సాధించిండ్రు అన్న వార్త చెవినకెక్కగానే మరి మనం కూడా ఇంత శక్తి సామర్థ్యాలు పాఠాలు చెప్పేటటువంటి
3: నైపుణ్యం
4: ఉన్నప్పటికీ సర్టిఫికేట్ లేకుండానే మనము ఉద్యోగం కోల్పోతున్నాము అనేటటువంటి తపన ఒకటి పక్క మనసులో మెదిలింది. ఏం చేద్దాం అని అంటే నాతో పనిచేస్తున్నటువంటి ఓ మిత్రుడు అప్పుడు ఈ తెలుగు విశారద పరీక్షలు పెట్టేవాళ్ళు. ఆ గుండయ్య సార్ అని లెక్చరర్ గా ప్రిన్సిపల్ గా రిటైర్డ్ అయ్యాడు. ఆ సారు ఆ తెలుగు పండిత్ కు సంబంధించినటువంటి ఆ విశారద పరీక్ష, ఇంత ఫీజు కడితే ఈ పరీక్ష పాస్ అయితే పండిత శిక్షణ వేసుకోవచ్చు.
3: హిందీలో కూడా ఇట్లాంటి విశారద
4: ఉన్నాయి.
3: శివరామ్ సార్ అని ఇక్కడ నిర్వహిస్తారు.
4: అవునవును. అయితే మరి సరే చూద్దాం అని కట్టినాము. కట్టినాక పాస్ అయినాము. పాస్ అయిన తర్వాత లేదు ఈ విశారదతోనే కాదు, దీని వెనక పీడీసీ కూడా చేయవలసి వస్తుంది. మరి పీడీసీ అని అంటే ఇక్కడనైతే లేదు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అప్పుడు అదేంది దూర విద్య, ఎక్స్టర్నల్
3: అంటున్నారు.
4: అంటే 2 సంవత్సరాల కోర్స్ అయినప్పటికీ
3: ఒక సంవత్సరంలోనే
4: పరీక్ష రాసే అవకాశం, అది చివరి అవకాశం మాకు. అట్లా ఉన్నదంటే సరే అట్లా అని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆ పీడీసీ కోర్సు, అందులో స్పెషల్ తెలుగు ఓరియంటర్ లాంగ్వేజ్ ఇట్లా చదివి అది కూడా పాస్ అయినాం. అది పాస్ అయిన తర్వాత నాకు పండిత శిక్షణకై ట్రైనింగ్ లో అవకాశం వచ్చింది. ఎక్కడ? హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు అన్నారు, ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తు అంటున్నారు. అక్కడ నాకు పండిత శిక్షణకై నాకు సీట్ లభించడం దొరికింది. అక్కడ ఉన్నాను, అక్కడ ఉండి పండిత శిక్షణ పూర్తి చేయడం జరిగింది.
3: ఇక ఆ తర్వాత ఎప్పుడు ఈ ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన పరీక్ష రాసిండ్రు, ఎప్పుడు ఉద్యోగంలో చేరిండ్రు?
4: అయితే 98లో పండిత శిక్షణ పూర్తి అయింది. 99లో ఏదో కారణాల వల్ల డిఎస్సీ పడలేదు. 2000 సంవత్సరంలో పడ్డది గానీ మా పండిత పోస్టులు లేవు. పండిత పోస్టులు లేకపోవడంతో మేము రాయలేకపోయినాం. పోస్టులే లేవు అసలు, అయినా చూచాయిగా రాసిన అవకాశం వచ్చిందని. 2001 డిఎస్సీలో తెలుగు పండిత
3: పోస్టులు ఎక్కువ
4: పడ్డాయి. ఎక్కువ పడడంతో రాసినాం. రాసేసరికి ఉద్యోగం వచ్చేసింది 2002లో. ఒక్కట్లో డిఎస్సీ రాస్తే మాకు 2002 ఏప్రిల్లో మాకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. అది అప్పుడు ఉమ్మడి జిల్లా ఆసిఫాబాద్, దాని పక్కన వాంకిడి మండలం కిరిడి అనే గ్రామానికి యూపీఎస్ పాఠశాలకు నేను తెలుగు పండితునిగా ఉద్యోగానికి వెళ్లాను.
3: ఎట్లా అనిపించింది? ఎట్లాగో పాఠశాలలో మీరు పట్టాలేకపోయినా పాఠాలు

0: అని చెప్పిన అనుభవం ఉన్నది. ఇప్పుడు ఉద్యోగాన్ని సొంతం చేసుకొని పక్క ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిండ్రు, అప్పుడు ఎట్లా అనిపించింది?
1: ఎట్లా అనిపించింది అంటే కొంత ఊరుని వదిలి వెళ్లినాం, అది పల్లెటూరు అయినప్పటికీ, ఎందుకంటే మనది మధ్యతరగతి కుటుంబమే, ఇక ఉద్యోగం కదా, అసలు ఉండబుద్ది కాలేదు అక్కడ కూడా, ఉండబుద్ది కాగలేదు కానీ ఉద్యోగం కదా ఉండవలసి వచ్చింది. భార్య పిల్లల్ని వదిలేసి అక్కడ ఒంటరి జీవితం గడపడం నాకు కష్టతరమైంది, కానీ ఉద్యోగం కదా అన్న సంతోషంతో ఉండవలసి వచ్చింది. పల్లె వాతావరణం, చాలా మంచి మనుషులు అక్కడ, ఒక నా ఒంటరి జీవితం బాధ తప్ప నాకు అన్ని తీరులు అనుకూలమైంది. మళ్ళా ఆ కొద్ది రోజుల్లోనే 6 నెలలకు ఇక్కడ నుంచి ఒక ప్రమోషన్ మీద ఎస్ రాములు సార్ అని మా దగ్గరకు వచ్చిండు. చాలా మంచి మంచి సౌమ్యుడు. ఇక నాకు ఒక తెలుగు వాడు, ఎందుకంటే అక్కడ మరాఠీ కల్చర్ ఉండడం,
0: మీకు ఒక తోడు దొరికింది.
1: తోడు దొరికింది, మనక్కడి మనిషే కాబట్టి. ఇక మేము ఇంకొక వ్యక్తి కూడా కలిసిండు, మేము ముగ్గురం కలిసి ఇక బల్లోనే పెట్టిన మా దుకాణం అంతా, బల్లోనే వండుకోవడం, ఇక బల్లోనే ఉండడం, ఇక అన్ని కార్యక్రమాలు బల్లోనే కొనసాగినాయి.
0: అయితే ఇప్పుడు యాపల్గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీరు 10వ తరగతి వరకు చదివిండ్రు, మళ్ళీ అదే పాఠశాలలో మీకు బోధించే అవకాశం వచ్చింది. అక్కడ ఆసిఫాబాద్ జిల్లా నుంచి యాపల్గూడకు ఎట్లా వచ్చిండ్రు?
1: అంటే అప్పుడు ఏజెన్సీ ప్లేన్ అనే నిబంధన ఉండే, నేను అది ఎట్లానో అసలు నేను ప్లేన్ డిఎస్సీ మనిషిని ఏజెన్సీ పోవద్దు గాని, మరి అది నేను తీసుకునేటప్పుడు నేను పోయిన గ్రామం అది ఏజెన్సీ గ్రామం. ఆ ఏజెన్సీ నిబంధనలతో ఇప్పుడు మా స్వంత ఊరు కూడా ఏజెన్సీ గ్రామం. అయితే అక్కడ నుంచి బదిలీలలో ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి తెలుగు పండితుల సంఖ్య చాలా తక్కువ. 75 స్కూళ్లలో 75 పండిత పోస్టులుంటే మేము పనిచేసే వాళ్ళం 11 మంది మేము ఉన్నాం. అయితే మా కౌన్సిలింగ్ లో ఎటు దొరుకుతట్టు అవకాశాలు వచ్చేవి. అయితే నాకు ఆ కౌన్సిలింగ్ లోనే నాది 2వ స్థానంలో ఉన్నది. 2వ స్థానంలో ఉంటే నాకు యాపలు కూడా దొరకలేదు, ఖాళీ ఉండే. ఆ పక్కకు పాడిబి విలేజ్ అని జైనత్ మండల్లో, అక్కడికి పోయినా. అక్కడ కొన్ని రోజులు చేసినాక మేడిగూడకు పోయినా. మేడిగూడ నుంచి నాకు యాపలగూడకు అవకాశం వచ్చింది. అక్కడ 12 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది యాపలగూడలో.
0: మొత్తం మీద చదువుకునే క్రమంలో కొంత జాప్యం జరిగిన, చివరికి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలన్న కలనైతే సాకారం చేసుకున్నారు, ఉద్యోగంలో చేరిండ్రు. ఇక పాఠాలు చెబుతూ పంతులుగా కొనసాగుతున్న మీరు కవితల వైపు ఎట్లా మళ్లీన్రు? ఈ దీంట్లో అంటే రావడానికి ఎవరైనా ప్రేరణ కలిగించిన వాళ్ళు ఉన్నారా, ఎట్లా?
1: ఇక ముఖ్యంగా నా చదువు ఇంటర్మీడియట్ తో ఆగింది కాబట్టి ఉద్యోగం వచ్చినాక నా చదువుని ఇక ఆగనీయలేదు. డిగ్రీ చేశాను దూర విద్యతోనే, ఎంఏ తెలుగు కూడా చేశాను. ఈ కొంత నేను చేసినటువంటి సబ్జెక్టు స్పెషలైజ్ సబ్జెక్ట్ తెలుగు కాబట్టి కొంత ప్రభావము, కానీ వీటి ప్రభావం కంటే ముందు నా సాహిత్య సృజన అసలు నా గ్రామమే అని చెప్పుకోవచ్చు. రెండోది బాల్యమిత్రులు, తర్వాత కొంత ఏంటిదంటే ఈ కథల మీద, నేను గొప్ప పుస్తకాలు ఏం చదవలేదు కానీ ఈ కథలు, ఎందుకంటే అప్పుడు మొహరం పండుగలప్పుడు హాస్య నాటికలు గాని నీతి కథలు గాని అక్కడ ప్రదర్శించేటోళ్ళు. ఇది వీళ్ళు ఏం చేస్తుందంటే వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుంటుండ్రు, అది రాతపూర్వకమైన స్క్రిప్ట్ కాదు. వీళ్ళు ప్రిపేర్ అవుతుండ్రు ఒక ఇంటికి పోయి బంగ్లా ముందు అది నాటక ప్రదర్శన చేసి మళ్ళా ఇంకేదో ఆమడ దూరంలో ఉన్న ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతుంది. ఇక మేము మా బాల్యమిత్రులం అంతా వాళ్ళు ప్రిపేర్ అయ్యే దగ్గరికి కూడా పోతుంటే, నువ్వు ఇదే అను, నేను ఇదే అంట, ఈ వేషం తీసుకుపోదామంటే అవన్నీ వింటుంటే. ఆ నీతి కథల ప్రభావము, ఆ హాస్య కథల ప్రభావంతో పాటు ఇక కొంత మా పశువులు, మా కుటుంబము పశు సంపద కుటుంబం కాబట్టి కొట్టాలు ఉండేవి, దళ కొట్టాలే పెద్దగా ఉండేవి, ఒకటి బడక కొట్టం ఉండేది. ఆ బడక కొట్టంలో జాగ ఉంటే అప్పుడు ఈ భాగవతాలు ఆడేవాళ్ళు. ఈ భాగవతాలు ఆడడంతో ఇక్కడ అదేంటిది ప్రాక్టీస్ చేస్తుంది వాళ్ళు. ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో ఒక నాటకం ఆడుతున్నామంటే ఒక 2 నెలల ముందు మా దగ్గర ప్రాక్టీస్ నడిచి బయటకు అంటుండే దాన్ని, ఆ బయటకు పెట్టేవాళ్ళు, ఆ బయటకు లో పోయి కూర్చుండేవాడిని. అట్లా నాకు అర్థమైతుండే అన్నట్టు సాహిత్య పరంగా అంటే ఏంటిదంటే ఇది నాటక రంగము, ఓహో ఇట్లుంటది. అట్లా కొన్ని ఉత్పలమాల పుస్తకాలలో ఉత్పలమాల పద్యాలు, కంద పద్యాలు ఉండేవి చదువుతుంటే, అంటే వీళ్ళ దాంట్లో కూడా కంద పద్యాలు ఉత్పలమాల పద్యాలు ఉంటాయి అని అనుకునేవాడిని. ఇక ఇట్లా బాల్యంలోనైతే ఈ బతుకమ్మ పాటలు గాని ఇగో ఈ రకంగానే నాకు సాహిత్య సృజన పరిచయము. ఇక కాకపోతే పాఠ్య పుస్తకాలు బాగా ప్రభావితం చేసినాయి నన్ను.
0: పాఠ్యపుస్తకాలు
1: ఎప్పుడు మారినా గాని నా చదువు అయిపోయినా ఆ మారిన పుస్తకాన్ని తెచ్చుకోవడము, కొత్త పుస్తకాన్ని తెచ్చుకోవడము, అందులో ఉన్న పాఠాలని చదవడం, ఈ ప్రభావం ఎక్కువ ఉన్నది. ఇక అందులో నేను 9వ తరగతి చదివేటప్పుడు మాకంతా ఎడ్జిటి టీచర్లే పాఠాలు చెప్పేవాళ్ళు. అప్పుడే మాకు కొత్తగా ఒక పండితుడు ముసుగు రాజన్న అని, మన ఆడ గ్రామవాసులే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు పాఠాలు చెప్తూ ఉంటే అంటే తెలుగు ఇంత గొప్పగా చెప్పొచ్చా, ఇంత గొప్పదా తెలుగు అనేటటువంటి ప్రభావం నా మీద పడ్డది. అసలు నేను ఎమ్మెల్యే వల్లో పండిత శిక్షణ చేసినప్పటికీ కూడా ఆయన లెక్క తెలుగు చెప్పేటటువంటి మాస్టర్ ని నేను చూడలేదు.
0: అంటే అంతగా మిమ్మల్ని
1: అంతగా నన్ను ప్రభావితం చేశారు.
0: అయితే స్వతహాగా మీరు భాషోపాధ్యాయులు, ముఖ్యంగా తెలుగు భాష అంటే ఎంతో ఛందస్సు వ్యాకరణము నిండి ఒక ప్రత్యేకమైన పదబంధంతో కవితలు గాని పాటలు గాని అల్లే సామర్థ్యం నైపుణ్యం ఉన్న భాషోపాధ్యాయులు, అయినా కూడా అచ్చమైన పల్లె భాషను పట్టుకుని ఆ భాషలో మీ భావాలని వ్యక్తం చేస్తూ కవితల రూపంలో పాటల రూపంలో అల్లుతూ మీరు ఈ క్రమంలో ఎన్నో కవితల్ని కూడా రాసి ఒక కవిత సంపుటిని కూడా వెలువరించారు. అలా మీరు ఈ పల్లె భాషనే ఎంచుకుని మీ భావాల్ని కవితల రూపంలో వ్యక్తం చేస్తున్నారు, కవిత సంపుటిగా వెలువరించారు. ఈ క్రమాన్ని గురించి మనం మరో కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. ఇప్పటి వరకు మీ బాల్యాన్ని గురించి సవివరంగా, మీ పల్లె అనుభవాలని గురించి, ఏ రకంగా పల్లెతో మీ అనుబంధం పెనవేసుకున్నారు, ఎట్లా పెరిగింది మీ బాల్యం, ఈ వివరాలన్నింటినీ కూడా ఇంత సవివరంగా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు ముచ్చట కార్యక్రమంలో పల్లె బతుకులకు అక్షర రూపం తాగ్జాండే కవిత్వం, కవి ఉపాధ్యాయుడు తాగ్జాండే చరణ్దాస్ తో ముచ్చట మొదటి భాగం విన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలనీన్. రేపు రాత్రి 9:45 శామీయ గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజల్లు వింటారు.
3: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
4: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
3: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
4: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
3: 9491399052.
4: గుర్తుంచుకోండి,
3: లాభవాణి,
4: ఆకాశవాణి,
3: శుభవాణి,
4: ఆకాశవాణి.
3: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కర్ణాటక సంగీతం. ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ గాయత్రి వీణావాదనం విందాం.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ గాయత్రి వీణావాదనం వింటున్నారు.

ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ గాయత్రి వీణావాదనం విన్నారు. రేపు రాత్రి పదికొట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం నాలుగో భాగం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

100.2 FM మనసు నిండా మధురిమ మనసుకు హత్తుకుపోయే ఎన్నో మధురమైన పాటల్ని వినిపించే కార్యక్రమం. మరి ఈరోజు మధురిమ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు గారు రాజ సులోచన నటించిన టైగర్ రాముడు చిత్రం నుండి ఓ పాటనైతే వినేద్దాం. మరి ఈ పాటకి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సమకూర్చారు.

మీరు వింటున్నారు మధురిమ హాయన పాటని వినిపించే కార్యక్రమం. నటుడు సుమన్ గారి నటనా జీవితంలో ఓ మంచి హిట్ని అందించిన మొదటి చిత్రాలలో కొండవీటి రౌడీ అనే చిత్రం ఒకటి. ఇందులో వాణి విశ్వనాథ్ సుమన్ గారికి జోడిగా నటించి అందరి మెప్పును కూడా సంపాదించారు. ఇందులోని పాటలైతే ఇప్పటికీ కూడా అందరూ వింటూ హాయిని పొందుతూ ఉంటారు. మరి అలాంటి పాటని ఇప్పుడైతే వినేద్దాం కొండవీటి రౌడీ చిత్రం నుండి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు వింటున్నారు మధురిమ, ఆయన పాటను వినిపించే కార్యక్రమం. సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించి శారద, రంగనాథ్, గుమ్మడి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జమీందార్ గారి అమ్మాయి. 1975లో విడుదలైన ఈ చిత్రంకి సంగీతం జీకే వెంకటేష్ గారు అందించగా, నవత కృష్ణరాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైన ఈ చిత్రానికి 100 రోజుల పాటు ప్రదర్శితమై మంచి విజయాన్ని సాధించిందని చెప్పాలి. మరి ఈ చిత్రం నుండైతే ఇప్పుడు ఒక పాట విందాం. పి. సుశీలమ్మ పాడింది, రచన దాశరథి గారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు వింటున్నారు మధురిమా ఆయన పాటని వినిపించే కార్యక్రమం. మనం ఎన్నో తీర్ల పాటని వింటూ ఉంటాం. ప్రతి పాటని మన మనసుతో వింటూ ఉంటే అందులోని మాధుర్యం అనేది మనకు తెలిసిపోతూనే ఉంటుంది. ఇక కొన్ని పాటలు ఉంటాయి, ఎన్ని రోజులు గడిచినా ఎంత కాలం గడిచినా ఆ పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మాధుర్యాన్ని ఆ పాటలో దర్శకులు సంగీత దర్శకులు తెలిపేలా చేస్తూనే ఉంటారు. అలాంటి పాటలలో ఓ మధురమైన పాటని ఇప్పుడైతే వినేద్దాం. అమ్మ కొడుకు చిత్రం నుండి కేఎస్ చిత్ర గారు పాడారు. ఇందులో అందాల తారగా సుకన్య గారు నటించగా అమాయకత్వపు అమ్మకి కొడుకుగా డాక్టర్ రాజశేఖర్ గారు నటించారు. మరి ఈ చిత్రం నుండి ఓ పాట.

달콤한다. 대한 달콤한다.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడైతే తులసి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ మధురమైన పాటను వినేద్దాం.

మీరు వింటున్నారు మధురిమ, ఆయన పాటని వినిపించే కార్యక్రమం. నందమూరి తారక రామారావు గారు, సావిత్రి, షావుకారు జానకి గారు నటించిన చిత్రం సవితి కొడుకు. ఈ చిత్రం 1963లో విడుదలైంది. చిత్రానికి దర్శకత్వం, స్క్రీన్ ప్లే, కథ వై రంగారావు గారు అందించారు. మరి ఈ చిత్రానికి సంగీతం అయితే చెల్లపిల్ల సత్యం గారు అందించారు. సంగీత దర్శకుడుగా సత్యంకు ఇది మొదటి చిత్రం అని చెప్పాలి. మరి ఈ చిత్రం నుండి అయితే ఇప్పుడు ఒక పాట వినేద్దాం. సుశీలమ్మ ఘంటసాల గారు పాడింది, రచన బైరాగి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు వింటున్నారు మధురిమ. ఆయన పాటను వినిపించే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడైతే అబ్బాయి గారు అమ్మాయి గారు చిత్రం నుంచి అయితే ఓ పాట విందాం. మరి ఈ చిత్రానికి వి రామచంద్రరావు గారు దర్శకత్వం వహించారు. కృష్ణ వాణిశ్రీ గారు ఇందులో జోడీగా నటించారు. మరి ఈ చిత్రానికైతే కేవి మహాదేవన్ సంగీతం అందించగా ఇప్పుడైతే ఓ పాట వినేద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది.

మీరు వింటున్నారు మధురిమ. ఆయన పాటల్ని వినిపించే కార్యక్రమం. మరి ఇప్పుడైతే గోపాలరావు గారి అమ్మాయి చిత్రం నుండైతే ఓ పాట విందాం. ఇందులో జయసుధ గారు, చంద్రమోహన్, రామ్ గోపాలరావు గారు ప్రధాన పాత్రలో నటించారు. సంగీతం కె చక్రవర్తి అందించారు. మరి ఇప్పుడైతే ఎం రమేష్, పి సుశీలమ్మ పాడిన ఓ పాట వినిద్దాం. రచన గోపి.

ఇది ఇయాల్టి మధురిమా ఆయన పాటల్ని వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో మరెన్నో ఆయన పాటని వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 11:10 కావస్తుంది. కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇప్పుడు

0: if you take $1,000, it comes to around 95,000 per ton. 95,000 means 9500 per quintal. It is a big amount. So when farmers are sold at 267 rupees, just imagine how much money the government is subsidizing. The result is farmers are getting the product fertilizer at the very cheap rate, so that their cost of production is also limited within certain range.
1: Right.
0: And it is also reflected in the end price which they are selling their produce. If you raise the input cost, the product will also be costlier for the consumers. So it is based on this theory that you subsidize the input to some extent,
1: okay,
0: so that the end product also becomes cheaper for the consumers, and our inflation is also remain under control.
1: Mr. Anand, Mr. Prasad, Mr. Mishra, thank you so much for this insightful discussion on the various aspects of how the farmers and the agriculture sector has been empowered in the last 12 years.
2: Thank you.
3: Thank you very much.
0: Thank you very much.
4: In the special series, you were listening to a discussion on 12 years of the Modi government, initiatives for empowering farmers and achievements in agriculture sector. Participants were Binod Anand, member of the High Power Committee on MSP and Agricultural Reforms, Government of India, K.V. Prasad and Prabhudat Mishra, senior journalists. Moderator was Sonu Sood. This program was produced and presented by the News Services Division of Akashwani.
5: विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार के 12 साल किसानों के सशक्तिकरण और कृषि क्षेत्र के उत्थान के प्रयासों पर चर्चा इसमें भाग ले रहे थे भारत सरकार में एमएसपी और कृषि सुधारों पर उच्च स्तरीय समिति के सदस्य विनोद आनंद और वरिष्ठ पत्रकार केवी प्रसाद व प्रभुदत्त मिश्रा कार्यक्रम का संचालन कर रही थीं सोनू सूद ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन एआईआर और यूट्यूब चैनल न्यूज ऑन एआईआर ऑफिशियल पर भी सुन सकते हैं कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044
6: ఇప్పటి వరకు కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు రేపు రాత్రి 7:15 కిసాన్వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు వీరితో పాటు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 43వ భాగం ఇంటారు రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు చౌతారు సుమనస్పతి రెడ్డి వీటితో పాటు పొజ్జామట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన తోకల సంటన్న బృందం పన్న గంధపు నారాయణ స్వామి తత్వాలు వింటారు అలాగే పొజ్జామట్టు 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో పనీపాట ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెల గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు జీ గంగామణి పొద్దుగల 7:15 అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగం అనే అదృష్టం శీర్షికన యోగ నియమాలు దినచర్య గురించి యోగ శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగమింటారు ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం దాని పరిణామక్రమం గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి రచయిత బి మురళీధర్ ప్రసంగమింటారు మాట సొగసులో సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక నుండి అంశం మాట గురించి ప్రసంగమింటారు వీటితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 11:47 కావస్తుంది ఇంతటితో ఇవాళ్టి కార్యక్రమాలు సమాప్తం తిరిగి రేపొద్దుగల 6:00 100.2 MHz పై కలుద్దాం జై హింద్